ಕವಿತು ವರೇಣ್ಯಂ

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నేటి యువతీ యువకులు లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించాలని, అదే శాశ్వత సుఖాన్ని అందిస్తుందని ప్రపంచ యువ సమ్మేళనంలో యువతీ యువకులను ఉద్దేశించి స్వామివారు 1997 జూలై 19 ప్రసాదించిన ఆ దివ్య ప్రసంగాన్ని ప్రేమామృతం కార్యక్రమం ద్వారా మీకు ఇప్పుడు అందిస్తున్నాము.

तिल मध्ये यदा तैलम् నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా క్షీర మధ్యే యథా ఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా పుష్ప మధ్యే యథా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా ఫల మధ్యే యథా రసం ఫలములో రసం ఉండినట్టుగా

కట్టెలలో నిప్పు ఉండినట్టుగా ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు. జగత్తునందుండినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? మానవుని యందు కనులలో చూపు ఉండినట్టుగా, చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే, దీని పేరే ప్రకృతి. ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది. ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి. మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు. మానవునికు ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి. ప్రకృతిలో ఏ విధంగా సత్వరజోతమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి. అవి ఏ? డకారత్రయములు. డివోషన్ మొట్టమొదటిది, డిసిప్లిన్ రెండవది, డ్యూటీ మూడవది. యువతి యువకులారా, మీరందరూ కూడాను చాలా మంచివారే, కానీ ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు? ప్రతి విషయమునకు ఒక విచిత్రం గాని చిత్రం గాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుండాలి. ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి. మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు, అతను చేసే ప్రతి పనికి కూడాను విలువ ఉండాలి. ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి. ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్. సమావేశంలో పోయి కూర్చోవటము, నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడాను క్లాప్స్ వేయటము కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది, ఇది మంచిది కాదు. ఇందులో కాలం కూడాను చాలా వ్యర్థమైపోతుంది. క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది. క్షణము కూడాను మనము వేస్ట్ చేయకూడదు టైంను. కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి. ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది, ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది? ఈ వయసులో ప్రధానమైనటువంటిది, ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్. కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి. ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్. ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది. మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది. కనుకనే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. ఇది మంచి సమయం స్టార్టింగ్, ఇది మంచి సీడ్లింగ్ వయసు. ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది. కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి. ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము. అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు. ఏ దేశం వారైనప్పటికీ నీవు మానవుడిగా ఉంటున్నావు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి, దేశం వారైన ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్. ప్రాచీన మహర్షులు, ప్రాచీన యువకులు ఈ విధమైనటువంటి గుణమును కాపాడుకుంటూ రావటం చేతనే వారు చరిత్రకారులుగా రూపొందినారు. హిస్టరీ అనగా ఏమిటి? హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ. ఎవరి స్టోరీ? క్యారెక్టర్ గా ఉండినటువంటి వాడి స్టోరీని హిస్టరీ. కనుక మనము చరిత్రకారులుగా రూపొందవాలంటే మనము మన యొక్క శీల సంపత్తిని కాపాడుకోవాలి. ఈనాడు ఈ వయసులో ఈ క్యారెక్టర్ ను మనం పోషించుకున్నప్పుడే మన సంతతి, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు. వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది. సమాజము పవిత్రమైనది అయినప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది. దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది. కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం. మనం అధికంగా మాట్లాడకూడదు. దీనివల్ల
మన క్యారెక్టర్ లోని దోషం కూడాను కొంచెము దెబ్బతిగుతుంది. అధికంగా మాట్లాడేటువంటి వారిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు. క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరమైపోయేటువంటి వారు. ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడాను విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే. 3/4 క్యారెక్టర్ ఇస్ లైఫ్ అని మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపితమైంది. మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణము, శివధనస్సు విరిచిన తర్వాత శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు. కాని దానికి పూర్వము ఒక్క క్షణమైనా కూడాను, ఒక్క నిమిషమైనా కూడాను సీతను రామును చూచి ఎరగడు. వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రు యొక్క శీలం యొక్క పవిత్రత. దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు, చూడకూడదని ఉన్నాడు. పెళ్లి పీటల పైన కూర్చున్నారు, మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నేర్చుకున్నారు. సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు. ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు, రామ ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావన్నాడు. అనేక పర్యాలు ఇయం సీత, రామ ఇయం సీత, ఏమాత్రము తాను లెక్క చేయలేదు. కారణమేమిటి, స్త్రీని మనం చూడకూడదు. ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు. సోదరులందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు. శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు. ఒక దినము రెండు దినములు కాదు, 14 సంవత్సరములు. వీరి వెంట సీత కూడా ఉంటుండాలి. సీత చాలా యువకురాలు, 18 సంవత్సరముల వయస్సు. అలాంటి వయసు లోపల 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు 14 సంవత్సరములు ఒక్క క్షణమైనప్పుడు సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు. కాని ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు. జన సమూహం అనేటువంటి దాన్ని చూచి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది. సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు. వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవుడికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు. ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా, చూడండి. రాములు కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు. అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు, లక్ష్మణ ఈ నగలు మీ వదినవేనా, చూడమన్నాడు. ఇప్పుడు చెప్తాడు అతను, ఈ కంఠహారములు ఎవరివో నాకు తెలియదు, ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు, కాని కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు. ఈ అందెలు మాత్రం నీకెట తెలుసు అన్నారు. పాదాభివందనం, ఆమెకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను. 14 సంవత్సరములు అరణ్యంలో ఉండినప్పటికీ ఒక్క క్షణమైనా కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు. కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి. స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి. కొంతమంది విద్యార్థులు, ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు. సేవలు చేయటం చాలా గొప్పతనం.

0: మనం తపస్సు చేయకపోయినను పర్వాలేదు, ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు, ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయిన పర్వాలేదు.
1: సజ్జనం సేవను విను,
0: సేవలు చెయ్యాలి. సేవకత్వం నందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది. ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి ఒక శాంతి చేకూరుతుంది. ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది. వాల్మీకి రామాయణం రాసి ఒకనాడు ఆ రామాయణము ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు. పవిత్రమైన చరిత్ర నేను రాశాను, పవిత్రమైన చరిత్ర సార్థకం గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరము, ఎవరు దీనికి ప్రచారం చేయగలరు అని యోచిస్తూ ఉండినాడు. సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు. వారే లవకుశుడు. గురూజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు. నాయన, పవిత్రమైన రామచరిత్రను నేను రచించాను, దీన్ని సమాజంలో పంచిపెట్టాలి, ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి, దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి, వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి, దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు. చేతులు కట్టుకున్నారు పిల్లలు. గురూజీ మాకు ప్రాణం ఉన్నది, మేము మీ శిష్యులము, మీ పనికి మేము రక్తమునైనా దారబోస్తాము, మీ సేవలకు మీ జీవితాన్ని అంకితం చేస్తాము, మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు. వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిదారలు కార్చాడు. ఈ లేత హృదయమైన ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించాడు. ఇంకా ఆలస్యం చేయనక్కలేదు, ఆలస్యం అమృతం విషం. బోధించాడు వాల్మీకి, బాలులకు బోధించాడు. అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. ఈ దేహము మృణ్మయము, దేవుని యొక్క దేహము మట్టి పాత్ర, కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు. అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము, మీరు ఆహ్వానించండి. విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు. కేవలం ప్రపంచమనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి. నిండుకు విషయస్వరూపమైన విషమే ఇది. ఆ మనకు బంగారము హృదయముతో అనేగా ఏమి, హృదయస్థాయియే భగవంతుడు. భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు. కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు. కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, హృదయవాసి. ఎక్కడో వెతకపోయినక్కర్లేదు, ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు. కాబట్టి మట్టి పాత్ర అయిన కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు. దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు. భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు. కనుక మీరు త్యాగులై మీరు వెళ్లాలి అన్నాడు వాల్మీకి. నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు. రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్మూర చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: రామకథను వినరయ్యా,
0: బజారు బజారు తిరుగుతున్నాడు. రామకథను వినండి, ఈ చిన్న వయసు నందు ఈ దేహానికి ఇంత త్యాగమా, జీవితానికి ఇంత విరమైన విరక్తి. ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు. ఈనాటి యువకుల యందు పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం. నగర సంకీర్తన పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు. ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తానని తుడిచివేసుకుంటారు. ఎంత విచిత్రమైనటువంటి జీవితము, దుర్బలమైనటువంటి జీవితము. విషయానికి మనం భయపడ్డమా, మనం భయపడ్డమా, అధికార్యానికి మనం ఎందుకు భయపడాలి? ఏ తప్పు చేయటం లేదు కదా, ఇందులో నా ప్రవేశించడం లేదు కదా, భగవత్ నామస్మరణలో నీ ఎందుకు భయపడాలి? దాని వల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి. కనుక మనము బలహీనుడు కారాదు. నాయమాత్మ బలహీనైన లభ్యహ అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు. దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము. దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం? ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత ఏమి? దైవ పేరు చెప్తే నీకు దోషము. ముఖ్యమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం? అటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. రామా కృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకు ఏమి అవమానం? చెప్పడం చాలా అవమానం. ఇంకా బజార్లో అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు. ఇది మానవునికే అవమానకరమైన. మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును, కానీ మానవ జీవితం గడిపేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని గడపటం చాలా వ్యర్థము. మన జీవితంలో ఒక విధమైనటువంటి కీర్తిని సంపాదించాలి. సొసైటీ లోపల అనగా సమాజం లోపల పేరు ప్రతిష్టను జపించుకోవడానికి మన వినయమే విధేయతయే మూల కారణం. జాతి గౌరవం.

0: నిజమైన జాతి కాదు.
1: ఆ నీతి లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది? ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్. అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు? కనుక యువకులారా, మీరు మానవులు, దైవం యొక్క బిడ్డలు, దైవం యొక్క ప్రతిబింబములు. మమంస మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు. అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడా మీరు ఎందుకు భయపడాలి? దైవనామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి? ఇది వద్దు. ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి. మీరు పవిత్రులొకటే కాక మీతో నుంచి వారిని కూడా, తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి. ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే ఒక తెర పెట్టుకో లేక పుట్టబెట్టుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు! ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి? నేను పుట్టబెట్టి పోతున్నాను, నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను చెప్తే ఏమి నీకు అవమానం? ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి. ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి. ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి. ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణే మనకు అక్కర్లేదు. ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు. ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్. కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి. ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు పోనక్కర్లేదు. ఇంట్లో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది. మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది. కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి? విలేజ్ కి మీరు పోయినప్పుడు ఆ విలేజ్ లో ఉండినటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి, అయ్యా మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? వారం మీటింగ్ పెట్టుకుని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవటం అంటే ఎంత కష్టమవుతుంది. కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి. ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు కల్పి వారితోనే సేవలు చేయించాలి. ఇప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు. ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకు అని, ప్రతి హర్ట్స్ ఎందుకు అని ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి. కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము. కనుక ఆరోగ్యంకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి. డాక్టర్స్ ని తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి. ఈ విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెల యందు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లె వారి కూడా సిగ్గువేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు. ఇప్పుడు సేవకులు సేవకులు సేవకులు కావాలి. మనం సేవకత్వంలోనే నాయకత్వం ఉంటుండాలి. ఈనాటి లోకంలోని నాయకులంతా కూడా సేవలు ఏనాడు చేసిన వారు కాదు. కనుక సేవలు చేయకుండా నాయకుడు కావాలని ఆశిస్తున్నారు. లోకం ఈ గతి పట్టిపోతుండాలి. సేవకులు సేవకులు అందులోనే మనకు గౌరవం ఉంటుండాలి. హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా? హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. హనుమంతుడు మంచి బలవంతుడు. అతను అశోకవనంలో చేరాడు. వేషం నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు. కానీ లంకలో ఉన్న రాక్షసులు ఈనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగారు. రకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి. అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు. కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు. అయినప్పటికీ తాను చెప్పాడు, దాసోహం కోసలేంద్రశ్చ. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు. ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి. నేను రామచంద్రుడి దాసుడను అనుకుంటే మనకే గౌరవం, కానీ ఇంకొకరికి కాదు. ఇంకొకరు ఇంకొకరికి దాసుడు కావచ్చును. దుష్టకర్మలకు, దురాలోచనలకు దాసుడు కావచ్చును. విషయ భోగములకు, విషయానందములకు దాసుడు కావచ్చును. భోగములకు దాసుడు కావచ్చును. దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది? ఈ విధమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి. నేను ఏమి తప్పు చేస్తున్నాను? ఇందుకోసం భయపడాలి. సమాజ సేవ చేయటేముంటున్నది. ఈ విధంగా తనను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి. ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు. వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు. సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి. కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం. కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా, మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది. కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు. నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు. అది నిజమైన ధ్యానం. ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు. నోరును మూయి హృదయాన్ని తెరచు, ఇదే నిజమైనటువంటి ధ్యానం. జపం చేస్తుంటారు, చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది. ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం అవుతుంటుంది. ఇది కాదు జపం. ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు. జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కకపోతే ఆ సమయంలో నీవు సేవకు ప్రయోజనం చేయి. నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి, దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి అని కొంతమందికి సందేహం. నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించటమేమిటి? అయితే దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి. అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి. దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. ఏది చేసినా కొన్ని భగవత్ కర్మగా మనం విచారణ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడాను భగవత్ కర్మలుగానే రూపొందుతాయి. కొంచెం శ్రమ కావచ్చును, కొన్ని బాధలు కలగవచ్చును, కానీ క్రమక్రమేణ అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపొందుతుంది. కనుకనే భగవద్గీత యందు కూడాను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి. నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి. కనుక ఈటింగ్ ప్రాక్టీస్, వాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఏ రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగడపడికి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం. ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు. శక్తి కావాలి, సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు? శక్తి ఉంటుండాలి ఈనాడు మీ యువకుల్లో. 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి. కాదు కాదు, అది చాలా తప్పు. మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు. విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు. కానీ సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్. ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. డైమండ్ ను కొనేది ఎవరు? మనిషే కొంటున్నాడు. గోల్డ్ ను కొనేవాడెవరు? మనిషే కొంటున్నాడు. ఇటువంటిది కానీ కొనేటువంటి వాడు మనిషే. ఇటువంటివాడే లేకపోతే కొనబడేటువంటి దానికి విలువనే లేదు. ఆ బలము, ఆ యొక్క శక్తి నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచు. మానవ జన్మము జంతువు నాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము. ఈ మానవ జన్మ మనం సార్థకంగా గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి. అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది. ఒకనొక సమయం లోపల ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామని చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు. సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది. విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు. హనుమాన్, నీవు రామ సన్నిధిని చేరుకున్నావు, రామచింతన చేస్తున్నావు, రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి. ఇక్కడయ్యా, నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను, రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు. హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు, విభీషణ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే, కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా? 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి, నువ్వైనా కొన్ను ఆ సీతను చూచావా? నీవు ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? ఇది రామకార్యం కాదా? రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలుగుతుంది. నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి. నామం నెగిటివ్, సేవ పాజిటివ్. ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది. అదే మన విల్ పవర్. ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించాలి. ఇది ఎట్లా? నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ, ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది. వీళ్ళంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది. వెలుగుతూ ఉండాలి. ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము? దీనికి బల్బు ఆధారము. ఈ బల్బుకు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము? వైరు ఆధారము. వైరు ఉండినంత మాత్రం బల్బు వెలుపులు వస్తుందా? అందులో కరెంటు కూడా ఉంటుండాలి. అప్పుడు సత్యమనే కరెంటు ధర్మం అనే వైరులో చేరి అందులో ప్రవేశించినంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది. అది మన ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనం సంబంధం చేయాలి. ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ను కూడా అతికించాలి. సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి. కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి. యువకులారా, యువతులారా, ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి. తైలము దీపాన్ని వెలిగిస్తుంది, భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది. కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, డివైన్ లవ్, డివైన్ లవ్. ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా నువ్వు వెలిగించి పేస్తావు. కానీ డివైన్ లైఫ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు. మిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు. అట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు. దేవుని ప్రేమ అన్ని మార్గంలోనూ ప్రవేశిస్తుంది. కానీ ప్రాకృతమైన ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి. ఈ పరిమితమైన యొక్క ప్రేమను పరిమితమైన దానితోనే మనం ప్రవేశపెట్టాలి. సత్యాన్వేషణ నిన్న చెప్పాను, సత్యాన్వేషణ సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని మరొక తొలి జ్ఞాపకం చేస్తున్నా మీకు. మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు. ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి. గౌరవమైనటువంటి రీతిగా భక్తితో ఆమెను దృష్టితో చూడాలి. ఆమె మాతృదేవి, దేవితో సమానంగా మనం చూడాలి. భార్యను మోహంతో చూడాలి, బిడ్డను వాత్సల్యంతో చూడాలి. ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకు ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది. వీటిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి. మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి. ఒక కాలేజీకి మురిపోతారు. ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది, స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు. అయితే చేరటం తప్పు కాదు, కానీ ఎప్పుడు అది తప్పు కాదు? ఇరువురు ఇంద్రియములు నిగ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు. ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి. అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు. ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది. మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది. ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది. ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది. తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది. తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది. ఫిఫ్త్ అనేటువంటి రిలేషన్షిప్ గా పోతుంది. ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము? అందువల్లనే సూరదాస్ చెప్పాడు, కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నిరూపు దర్శింప నేరరైరి. ఓ భగవంతుడా, అందరికీ కన్ను ఉంటున్నాయి, కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా? వికారమునంతా చూడగలుగుతున్నారు, ఉత్తమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు. కనుక నీ యొక్క దృశ్యంను చూసేటువంటి కన్నులే నాద కన్నుడు. చెవులున్నాయి, ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించటం లేదు. కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి? మంచి సత్యవ్రతం చేయాలి, పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి, సత్యం యొక్క సందేశాన్ని చక్కనైన రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి. ఇవి వినడానికి చెవులు ఇచ్చారు, కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు. కనుక ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి, అప్పుడే మన భావం చక్కని పడుతుంది. అందువల్లనే జయదేవుడు చెప్పాడు, జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు. తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి, జిహ్వీ రసజ్ఞే మధు.

0: ఓ రసమెరిగిన నాలుక, ఓ పవిత్రమైన నాలుక, ఓ ఆశ్చర్యకరమైన నాలుక, ఓ అద్భుతమైనటువంటి నాలుక, నీకు ఒక చక్కని మధురమైనటువంటి మాటలు చెప్తున్నాను. నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి. నీవు మొట్టమొదట అబద్ధము చెప్పవద్దు. రెండవది చాడీలు చెప్పవద్దు. ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు. నాలుగవది అధికంగా మాట్లాడవద్దు. ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు. పాపంలో పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి కనుకనే తెల్లవారుజామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము? ఏ పని లేకుండా పెట్టామా? కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా? కాదు, భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. ఈవేళ బ్రహ్మముహూర్త కాలము, చల్లని ప్రదేశము, చల్లని వాతావరణము. చల్లని వాతావరణంలో మనం మనస్సు కూడాను రాత్రి అంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటుంది మనసు. లేచిన తక్షణమే ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయ రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరు. పాడేవానికి హాయి, వినేవానికి హాయి. తెల్లవారు లేస్తని ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు. కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి. ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. మొట్టమొదట లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి. అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి? ఇవంతటితో కాలమును పవిత్రం చేసి చేకూర్చుకోవటానికి. శాంతి ఎక్కడ ఉంది? భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి. ఇంకా రెండవది ఏదాంట్లో సంకల్పరహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి. కానీ సంకల్పములు అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు. కనుకనే మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక్క గంట అయినా కూడాను మౌనాన్ని వహించాలి. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉండేటువంటి నరం అంతా బలహీనమైపోతాయి. ఆ తాకు లోపల కూడాను పవిత్రమైన టాక్గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది. పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది. కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి. అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు. ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు. మాటలు నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు. ఈ వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడాను వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు. ఈ బోర్గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు. కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది. మిత భాష అతిహాయి, మితి భాష మతిహాని. కనుకని మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి. సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు. సాధ్యమైనంత వరకు కూడాను డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి. అంతేకాకుండా మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చును, కానీ సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ. మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా చాలా సింపుల్ గా ఉంటుండాలి. ఆడంబరాలుగా మనం పోకూడదు. ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది. కనుకనే మనం సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి. అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి, కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి. దానికి తగినంత మాత్రం డ్రెస్సులు మనం వేసుకోవాలి. దానితో పాటు మన ప్రవర్తన కూడాను పవిత్రమైనదిగా ఉంటుండాలి. మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడాను అంత పరిశుద్ధంగా ఉండాలి. కనుకనే మొట్టమొదట మనము మనను మనము తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది. మొట్టమొదటి క్వశ్చన్, నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి? ఈ జగత్తులో అంత కూడా మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు. ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది. హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు? బనీన్ వేసుకుంటారు, పైన షర్ట్ వేసుకుంటారు, పైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలన్ కోట్. దేనికోసం? ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటారు. అయితే తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం, తర్వాత షర్ట్ ను రిమూవ్ చేస్తాం, తర్వాత బనీన్ కూడా రిమూవ్ చేస్తాం. అప్పుడు తన చెస్టును తాను చక్కగా చూసుకోగలడు. కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము, లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము, బనీనే రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు. అంతవరకు కూడాను మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు. కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి. యువకులారా, మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్. మన సిలబు, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు. మీరందరూ కూడా ఒక 10 మంది, ఒక గ్రామానికి సేవకు వెళుతారు. ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉంటుండాలి, చిరునవ్వుతో ఉంటుండాలి. అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు, ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు. ఎవరు అయ్యారు, ఎవడి గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు. కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు, ఇదిగా వెళ్ళాలి, ప్రియంగా పోవాలి, చూపాలి. ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనం ప్రవేశపెట్టకూడదు. పనిలో ప్రవేశించండి, పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు. మాట్లాడేటువంటి వాడు పని చేయడు, పని చేసేవాడు మాట్లాడు. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు, అంటే పని చేయలేడు. కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది, తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు. ఫ్యూచర్ ను నీవు యోచన చేయకండి, కానీ ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. కానీ ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, ఆమ్నీ ప్రజెంట్. ఎందువల్ల ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? ప్రజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం, కానీ ఆకలి వేసేప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు. 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింటి, ఆ పండుగలో పంచపక్ష ప్రమాణములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు? కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు, ప్రజెంట్ ఇది నువ్వు యోచించు. పాస్ట్ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రజెంట్ ఇస్ సీడ్. ఆ పాస్ట్ ట్రీ నుంచి ప్రజెంట్ సీడ్ వచ్చింది, ప్రజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది. సీడ్ ఈజ్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సీడ్ ప్రజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి. ఏమాత్రం మీరు తలంచకండి, ప్రజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది. కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు. ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది. చింతనే చేయకూడదు. ఎందుకు వరీ చేయాలి? ది షేప్ ఆఫ్ వరీ, ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు,
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యథలు ఉంటున్నాయి, మేము ఎంత సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు. పోనీ వరీ చేస్తే మన ఈ ప్రాబ్లమ్ పోతుందాయా? పోవటం లేదే. కనుక ఎందుకు వరీ చేసి కాబట్టి హ్యాపీగా ఉండు. ఈ హ్యాపీని నీ వరీని దూరం చేస్తుంది. అంతేగాని వరీ చేసుకుంటూ కూర్చుంటే వరీ ఇంకా ప్లస్ ప్లస్ ప్లస్ అవుతాయి. కనుక నీ వరీ చేయకూడదు. ఏదొచ్చినా కానీ భగవత్ ప్రసాదం, ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే. రిజల్ట్ చేసుకుంటూ పోవద్దు. ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది. చింతనే చేయకూడదు. ఎందుకు వరీ చేయాలి? ది షేప్ ఆఫ్ వరీ, ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.

ప్రసాదం. ఈ కష్టములు కూడా భగవత్ ప్రసాదమే. దేర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి. కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు. చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు. కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే. మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి బిటర్ క్వినిన్ మిక్చర్ ఇస్తారు, బిటర్ గా ఉంటుంది. కానీ ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది. ఇతను కూడా తీయగా ఉండాలని కోరితే నీ బాధ నీకు నివారణ కాదు. కనుక కష్టం కూడా మనకు సుఖాన్ని అందిస్తుంది. కనుక ఎప్పుడు నీవు జాయిగా ఉండాలి, అప్పుడే నీ యొక్క జీవితము మంచి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తుంది. కులారా, శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఫ్యూచర్ యొక్క విషయాలు కానీ, కుటుంబం యొక్క విషయాలు కానీ ఏమాత్రం కూడా హృదయంలో చోటు ఇవ్వకండి. హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి. మిగిలినవన్నీ కూడా బయట ఆర్ట్స్ అంతా, హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది. కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే. కనుక మొట్టమొదటి నీవు హార్ట్ చూసుకో, హార్ట్ చూడద్దు. ఆ హార్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది. ఎందుకోసం? భగవంతుడు నా వెంటనే ఉన్నాడు, నా హృదయం నందే ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంది. ఇంకా కొంతమంది మిమ్మల్ని గేలి చేయవచ్చును, మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు. ఇదంతా కూడా మోడం ఇది కాదు. ఇది దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు. ఇంక దేన్ని చింతించాలి? దయ్యాన్ని చింతించాలనా? కాదు కాదు, దైవాన్ని చింతించాలి. ఇప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉంటుంది. అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు? నాకు చెప్తున్నావు. ఎవరు లేడని చెప్తున్నావు? దేవుడు లేడని చెప్తున్నావు. దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు. నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ? నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో. నాకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నేను చింతిస్తున్నాను అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది. అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి? ఇక్కడ ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు. అమాయకుడు తల్లి ఉంటుండాలి, నా తల్లి ఇంటిలో ఉంటుండే. ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు. ఇదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు. ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి. వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు. నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు. నీకందరూ స్లేవులు కావాలి, ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు. దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది. కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి. ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకి చాలా సహజము, త్వరగా వస్తుంది. అది వాషర్లెస్ ట్యాప్స్, అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు. అది కూడా మంచిది కాదు, దాన్ని మనం అరికట్టుకోవాలి. దేనికోసం మనం నీటి ఇవ్వాలి? మనం తీర్థ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి? ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి. నారము అనగా నీరు అని అర్థం. నారా నయనము అనగా కన్నులు. కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది. నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంతా కంటిదారులు విడిచకూడదు. అది ఆనంద భాషములు కానీ శోక భాషములు కానీ దేనికి మనం ఏడ్చకూడదు. ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి. పాసింగ్ క్లౌడ్స్, దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్. అన్ని కదిలిపోయేటువంటివే. ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారమునకు ఏమాత్రం అవకాశం అందించము. కనుక మన భక్తి శ్రద్ధలు అనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి. మనస్సు భ్రమించిన దృష్టిని మనం పెంచుకోవాలి. దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు. మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు. స్థిరమైన స్థితిగా ఉంటుండాలి. కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతం చేరటంలో ఎంత అదృష్టవంతులో మీరు. మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి. మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను. మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను. ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి. కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి. వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒటికి. కనుక నీ వేదాంతం నందు కూడా సుఖదుఖే సమీకృత్వ లాభము లాభం, లాభ నష్టములు సుఖదుఖములు వస్తుంటాయి పోతుంటాయి. దీనికంతా మనం వెలవకూడదు, దైవ చింతన చేస్తూ కూర్చోవాలి. మహాభక్తుడు త్యాగరాజు, కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి. ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను రామ వియోగమును భరించుకోలేక బాధపడుతూ రామును కూడాను నిందిస్తూ వచ్చాడు. నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది. ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామ, నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా? ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా? లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా? లేదు లేదు, నాకు డివోషన్ ఉంది, నీకే శక్తి లేదు అని తక్షణమే మేలుకున్నాడు. చీ చీ చీ చీ, దైవంలో శక్తి లేదా? మనతో పాటు

పాడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారం చేశాడు. తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు. రామా

ఇంతటి అంతని కాదు, ఎంతో గొప్పది. నా బుద్ధి చాలా చిన్నదైపోవటం చేతనే నేను ఈ విధంగా మందలించాను. పే నా తప్పే, నా తప్పే. అదే విధంగానే మీలో ఏదైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దైవాన్ని నిందించకండి, దైవాన్ని విమర్శించకండి. మిమ్మల్ని మీరు విచారించుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, దోషాన్ని మీరు చూసుకోండి, అప్పుడే మీరు బాగుపడతారు. కనుక ఈనాడు విద్యను నేర్చితమని విర్రవీగటం కాదు, ఉద్యోగంలో అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీగటం కాదు, దేవుని ప్రేమను సాధించాము అనేటువంటిదో మీరు ఆనందించాలి. ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము. సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి. నవ విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.

వేదను ఈ నవ విధమైనటువంటి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి. ప్రేమనే అన్నింటికి మూలాధారము. ప్రేమ అంతర్ప్రవాహము, ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనా కూడా సులభంగా మనం సాధించుకోవచ్చును. విద్యార్థులారా, యువకులారా, యువతులారా, మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు. నేర్చవలసినటువంటి విద్య ఇదియే, దైవ విద్యనే నేర్చు. కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే మా సర్వ విద్యలు మనకు వశమైపోతాయి. కనుక ఈ మూడు దినములు నాడు దినములు ప్రశాంతి మీరు నిలిచి జీవితమును గడిపి ఈ మరణమును నిరంతరము కూడాను చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి. ఇక్కడ ఉండినంత మాత్రం మనకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించి ప్రయోజనం లేదు. పోయినప్పటికీ ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి. షాడో, నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటిది దాన్ని వదిలిపోకూడదు. ఇప్పుడు మననం చేసుకుంటూ రండి. ఓ ప్రశాంతంలో చేరాము, స్వామి చెప్పాడు, ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి. ఆ మననం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది. పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు, పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, విరివిరివిరిగా తినేసేస్తాయి, చాలా త్వరగా తినేసేస్తాయి. కానీ తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరు వేసి నెమరు వేసి చక్కగా జీర్ణింప చేసుకుంటారు. ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం. స్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి. అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది, అందిస్తుంది. కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు. దైవ విశ్వాసాన్ని పెంచుకోండి, సేవను మీరు అభివృద్ధి పరచుకోండి. సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది. ఈ యొక్క మాటలను పవిత్రమైనటువంటి సూత్రములుగా మీరు భావించుకోవాలి. పది మందిని మీరు పెంచాలి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడాను ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది. అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది. యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో, కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను. మీరు బాగుపడితే చాలు. బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం. పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శ్రమలు కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థ యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని కల్పించడానికి పూనుకోవాలి. అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు. తల్లిదండ్రులను సంతోషపెట్టి తర్వాత నీవు సేవల్లో పో. పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు. చక్కగా నీవు దాన్ని విపరీకరించి చెప్పు. నాన్న, తిరిగి తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, 10 మందికి సేవ చెయ్యాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం, నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు. ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు. పోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా 10 మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు. కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు, నువ్వు మంచిగా ప్రవర్తించు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. కొడుకులు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము, కానీ ఇది కాదు భగవంతునికి ఆనందము. ప్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, ఆ పుత్రుని కనుగొని పొగడగా సమాజం ఆ పుత్రుణ్ణి ఎంత పొగుడుతుందో అప్పుడు వాడికి పుత్రోత్సాహం వస్తుంది తండ్రికి. కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది. కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం. మంచి పేరును తెచ్చుకోండి, మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, మంచిగా మీరు జీవించండి. ఇదే స్వామి యొక్క ఆశయము. మీరు ఈ 4 దినములకు ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్గా ఉన్నారు, మంచి మేనర్స్ ని కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు. మాటలు తగ్గించుకోండి, కొంతవరకును సత్యాన్ని గుర్తించండి, పవిత్రతను పెంచుకోండి, జీవితాన్ని ఆనందంగా జీవించండి. హ్యాపీ హ్యాపీ, ఏది హ్యాపీ జీవితంలో, ఏది హ్యాపీ లేదు, అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పటికి అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్. పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి. ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, ఇదే మీరు పెంచుకోవాలి. ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనం. స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా
భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను.

ఇప్పటి వరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో ప్రపంచ యువ సమ్మేళనంలో యువతీ యువకులను ఉద్దేశించి స్వామివారు 1997 సంవత్సరం జూలై 19వ తేదీన ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు.

ప్రతి మానవునియందు ఒక గొప్ప మ్యాగ్నెట్ ఉన్నది. అది ప్రేమ. ప్రేమయే దైవం. నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచానా, ఆహ్వానించానా? లేదే, నా ప్రేమయే మిమ్మల్ని ఆకర్షించింది. ప్రేమయే నాకున్న పెద్ద ప్రాపర్టీ. నాకు మరో ప్రాపర్టీ అక్కర్లేదు. ప్రేమను మించిన ప్రాపర్టీ ఇంకెవరి దగ్గరా లేదు. మీరు కూడా ఈ ప్రాపర్టీని అభివృద్ధిపరుచుకోండి. తోటివారిని ప్రేమతో పలకరించండి. మృదుమధురంగా మాట్లాడండి. అప్పుడందరూ మీకు మిత్రులవుతారు. అయితే లౌకికమైన మిత్రులను సంపాదించుకోవడం గొప్పతనం కాదు. వారిని ఎంత సులభంగా సంపాదించుకుంటారో అంత సులభంగా పోగొట్టుకుంటారు కూడా. కనుక మీరు భగవంతునితో మైత్రిని సంపాదించుకోవాలి. అందుకోసం సర్వమును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేహాన్నైనా త్యాగం చేసి భగవత్ ప్రేమను సాధించాలి.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సత్యాన్ని మించిన మానవతా విలువ లేదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సత్యమేవ జయతే అనే ఈ కథని విందాం. ఒక ఊర్లో దొంగతనం తన జీవనోపాధిగా చేసుకున్నాడు ఒక యువకుడు. పొద్దుపోవడానికి జోదం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి ఆ ఊరికి ఒక మహనీయుడు వచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం ఆ ఊరు ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలపై చక్కని ప్రబోధాలిస్తూ వచ్చాడు. ఒకరోజు అందరితో పాటు ఈ దొంగ కూడా ఆ మహనీయుని ప్రసంగం వినడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి ప్రసంగం పూర్తయింది. అందరూ వెళ్లిపోయారు. ఆ దొంగ ఆ మహనీయుని పాదాల మీద పడి, "స్వామి, నన్ను కూడా మీ శిష్యుడిగా చేర్చుకోండి" అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహనీయుడు, "నాయన, నీ నిత్యకృత్యమేమిటి?" అని ప్రశ్నించాడు. "స్వామి, పగలంతా జోదం ఆడటం, రాత్రి దొంగతనం చేయటం" అన్నాడు దొంగ. "చీచీ, ఇటువంటి వాణ్ణి నేను ఏ విధంగా శిష్యుడిగా చేర్చుకుంటాను? వీటిని నీ వదిలేయాలి" అన్నాడు. "స్వామీజీ, నేను దొంగతనం వదలటానికి వీలు కాదు. అది నా వృత్తి. నాకింకేం మార్గం? నా కుటుంబాన్ని పోషించాలి కదా. ఇక జోదం నా కాలక్షేపం. దానిని వదిలేస్తే పగలంతా ఎట్లా గడపాలి?" అని అడిగాడు. ఆ మహనీయుడు ఆ దొంగ ఉన్నదున్నట్లు చెప్తున్నాడని తెలుసుకున్నాడు. కాని ఏమీ మాట్లాడలేదు. దొంగ అతని పాదాలను పట్టుకుని, "స్వామి, నాకెలాగైనా మీరు జ్ఞానబోధ చెయ్యాలి" అన్నాడు. ఆ మహనీయుడు, "సరే, నీవు నీకున్న దుర్గుణాల్లో ఏదో ఒకటి వదిలేయి. నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను" అన్నాడు. "స్వామి, నేను ఈ క్షణం నుంచి అసత్యమాడను" అని వాగ్దానం చేశాడు దొంగ. "మంచిది. ఆ ఒక్క నియమాన్ని దీక్షగా పాటించు" అని ఆశీర్వదించాడు ఆ మహనీయుడు. కొంతకాలం అయిన తర్వాత ఆ దొంగ రాజభవనంలో దొంగతనం చేయటానికి సంకల్పించి ఒక అర్ధరాత్రి రాజభవనంలోని పై అంతస్తుకు చేరుకున్నాడు. అప్పుడక్కడ రాజుగారు నిద్రపట్టక గాలి కోసం అటు ఇటూ పచార్లు చేస్తున్నాడు. దొంగ అడుగుల చప్పుడు విని, "ఎవరక్కడ?" అని గట్టిగా ప్రశ్నించాడు. దొంగ అతని వద్దకొచ్చి, "నేను దొంగనన్నాడు." రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. కాని ఏమాత్రం బయటపడక అతని భుజం మీద చేయివేసి, "నేను కూడా దొంగనే. నాకు ఈ రాజభవనంలోని రహస్యాలన్నీ తెలుసు. రా, ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం" అన్నాడు. అప్పుడు దొంగ, "అయితే ఒక్క షరతు. ఇద్దరం కలిసి చేస్తాం కనుక దొంగిలించిన దాలో నువ్వు సగం, నేను సగం తీసుకుందాం" అన్నాడు. "సరే, నేను వెళ్లి ఒక గది తాళపు చెవి తీసుకొస్తాను" అని రాజు లోపలికి వెళ్లి ఒక తాళపు చెవి తీసుకొచ్చాడు. దాన్ని దొంగకిచ్చి, "అదుగో, ఆ వైపు రెండో గదిలో ఉన్నాయి నిధులు. వెళ్ళు, నేనిక్కడ ఉండి కాపలా కాస్తాను" అన్నాడు. దొంగ ఆ గదిలోకి వెళ్లి అన్నింటినీ తెరచిచూశాడు. అతని దృష్టిని ఆకర్షించింది ఒక పెట్టిలో ఉన్న అతి విలువైన మూడు వజ్రాలు. వాటిని తీసుకున్నాడు. వెంటనే అతనికి బయట ఉన్న దొంగకు తాను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. మూడు వజ్రాలు చెరిసగం పంచుకోవడం కష్టమని ఒక వజ్రాన్ని ఆ పెట్టెలోనే ఉంచి రెండింటిని తన చేతిలో దాచుకుని బయటకొచ్చాడు. "ఇదిగో రెండు వజ్రాలు, నీకొకటి నాకొకటి. ఇంకొక వజ్రం ఆ పెట్టెలోనే ఉంచేశాను. అది రాజుగారికి ఉండని" అని చెప్పి, "నేనింక వెళ్తానన్నాడు. రాజుగారు అతడు ఎక్కడ నివసిస్తాడో చెప్పమని అడిగాడు. దొంగ ముందు కాస్త సందేహపడ్డాడు. కాని తాను మహనీయుడికి చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. అందుచేత రాజుగారికి తన ఇంటికి చేరే మార్గం చక్కగా చెప్పాడు. చెప్పి గోడ దూకి వెళ్లిపోయాడు. మర్నాడు రాజభవనంలో దొంగతనం జరిగిందని అందరికీ తెలిసింది. రాజుగారు ఏమీ ఎరగనట్లు సర్వాలంకారాలతో నిండు కొలువులో ప్రవేశించాడు. సింహాసనం మీద కూర్చుని మంత్రిగారిని దొంగతనం గురించి అడిగాడు. మంత్రిగారు తాను విన్నవి కన్నవి చెప్పాడు. అంతా విని రాజు, "మీరు ఖజానాలో ఏ ఏ వస్తువులు దొంగిలింపబడ్డాయో బాగా వివరంగా పరిశీలించి నాకు చెప్పండి" అని ఆజ్ఞాపించాడు. మంత్రి ఖజానాలో ప్రవేశించి అన్నింటినీ పరిశీలించాడు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఒక్క పెట్టి మాత్రం తెరిచి ఉంది. అందులో ఒక వజ్రం మిలమిలా మెరుస్తూ కనిపించింది. దాన్ని తీసి తన దుస్తుల్లో దాచుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. మహారాజా, ఈ దొంగతనం మహావిచిత్రంగా ఉంది. ఒక్క పెట్టె తప్ప తక్కినవన్నీ అలాగే ఉన్నాయి. వజ్రాలుండే పెట్టె మాత్రం ఖాళీగా ఉంది అన్నాడు. రాజుగారు మంత్రి చేసిన కుట్రను కనిపెట్టాడు. కాని ఏమీ ఎరగనట్టు తన భటులను పిలిచి దొంగ యొక్క ఇంటి గుర్తులు చెప్పి అతన్ని పట్టుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. రాజభటులు దొంగను తీసుకొచ్చారు. రాజుగారిని దొంగ పోల్చుకోలేకపోయాడు. రాజుగారు అతనిని, నువ్వు నిన్న రాత్రి ఖజానాల నుంచి ఏమి దోచుకున్నావు అని అడిగాడు. దొంగ అసత్యం ఆడకూడదు కదా, అందుకని, మహారాజా, నిన్నటి రాత్రి మేమిద్దరం వచ్చాం, కాని దొంగతనం చేసింది నేనే. ఒక పెట్టెలో 3 వజ్రాలున్నాయి. వాటిని చెరిసగం పంచుకోవడం కష్టమని 2 మాత్రం తీశాను. ఒకటి ఇంకొక దొంగకిచ్చాను, నేనొకటి తీసుకున్నాను అన్నాడు. వెంటనే మంత్రి, ఇతడు చెప్పేదంతా అబద్ధం మహారాజా, దొంగ ఎక్కడైనా సత్యాన్ని పలుకుతాడా అని అరిచాడు. రాజుగారు భటులను పిలిచి, మంత్రిగారి దుస్తులను బాగా సోదా చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు సోదా చేస్తే ఒక వజ్రం దొరికింది. మంత్రి అవమానంతో తల వంచుకున్నాడు. అప్పుడు రాజుగారు మంత్రిగారు చేసిన దొంగతనాన్ని, దొంగ అయినప్పటికీ నిర్భయంగా సత్యాన్నే పలికినటువంటి దొంగను గురించి సభికులందరికీ వివరంగా చెప్పాడు. దొంగ యొక్క సత్యవ్రతాన్ని ప్రశంసించి అతనిని తన మంత్రిగా నియమించాడు. దొంగ యొక్క జీవన విధానమే మారిపోయింది. దొంగతనం చేయవలసిన అవసరం లేకపోయింది. మరి జూదం ఆడటానికి వ్యవధే లేదు. అతనికి తన ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. ఈ విధంగా దొంగ మంత్రిగా శ్రద్ధాభక్తులతో తన గురువుగారిని స్మరిస్తూ సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఊరికి దొంగ యొక్క గురువుగారు వచ్చారు. శిష్యునిలో వచ్చిన మార్పుని విని ఆనందించారు. గురువుగారు వచ్చారని తెలిసి మంత్రి అయిన దొంగ ఆయన వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి, స్వామి, మీ దివ్యోపదేశం వల్లే నాకీ ఔన్నత్యం లభించింది అన్నాడు. గురువుగారు అతనిని ఆశీర్వదించి, నాయన, సత్యమేవ జయితే దీనిని ఎప్పుడూ గుర్తుంచుకో అన్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి జన్మదినోత్సవం తర్వాత డిసెంబర్ 4వ తేదీన ప్రశాంతి నిలయాన్ని విడిచి బెంగళూరు వెళ్లి అచ్చట 1 నెల రోజులు అమెరికా, ఇంగ్లాండు మొదలైన దేశముల నుండి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక సాధనలను బోధించుటలోనూ, బృందావన్ ఆవరణలో కొత్తగా నెలకొల్పనున్న బాలుర కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను కావించుటలోనూ స్వామి నిమగ్నులయ్యున్నారు. క్రిస్మస్ దినమున క్రైస్తవ భక్తులను ఆశీర్వదించారు స్వామి. 5 దినముల తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన అమృతమును సృష్టించి భజన చేయుచూ కూర్చున్న 4000 భక్తులకు స్వయంగా స్వామి పంచిపెట్టారు. నూతన సంవత్సరం ప్రవేశించు తరుణంలో ప్రతి వ్యక్తి తన గతమును నెమరవేసుకుని ప్రగతిపథం సాధించుటకు కృషి చేయవలెనని, దురభ్యాసములను, బలహీనతలను విడిచి సత్ప్రవర్తనా దీక్షను స్వీకరించవలసినదని స్వామి తమ సందేశంలో ఉపదేశించారు. సంక్రాంతి పండుగ ప్రశాంతి నిలయంలో జరుపుటకు స్వామి జనవరి 13వ తేదీకి తిరిగి వచ్చారు. సంక్రాంతి నాడు, ఇది ఉత్తరాయణ ప్రారంభ శుభ సమయం, సూర్యుడు ఈ దినము నుంచి ఉత్తరార్ధగోళములో ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. సత్సంగ సదాలోచన సత్కర్మలనడి ఉత్తమ మార్గమున ప్రయాణము సాగిస్తూ జనన మరణ చక్రభ్రమణమన్నడి జీవిత కక్ష్య నుంచి విడుదలై గమ్యమును చేరు ప్రయత్నం చెయ్యండి అని స్వామి తన సందేశంలో పలికారు. షిరిడీ అవతార కాలం నుంచి స్వామికి గోదావరి అత్యంత ప్రీతికరమైనది. అనుగ్రహమారుతముతో ఆనంద సముద్రము పొంగి కోస్తా జిల్లాలను ముంచివేయుటకు నాందిగా 1969లో జనవరి 6వ తేదీన స్వామి గోదావరి తీరమున ఉన్న రాజమహేంద్రవరమున పాదములిడిరి. పూర్వావతారములో స్వామి ఆశీస్సుల కొరకు ద్వారకామాయి వెళ్లిన భక్తులందరూ ముందు గోదావరి నదిలో స్నానం చేసేవారుట. ఆ విధముగా స్వామి దివ్య వైభవమును ఆనాటి నుంచి గోదావరి తనలో నింపుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు స్వామి సేవా సంస్థల ద్వారా భక్తి ప్రపత్తులనని పరిమళమును సంతరించుకుని నూతన సాయి శకారంభమును ప్రకటించుచూ శంఖారావము చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని భక్తుడొకడు, మా జిల్లాలో ఇంటింటా స్వామి చిత్రపటములే, స్వామినామే అని వ్రాయగా, దానికి చూస్తూ ఉండండి, అనతి కాలంలో ఈ నామరూపములు జగత్తంతా వ్యాపించగలవు అని స్వామి చెప్పారు. 17-18 తేదీలలో లక్షలాది ప్రజలు సమావేశమైన బహిరంగ సభలలో స్వామి తమ ప్రబోధామృతముతో భక్తుల ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చారు. గౌతమి జీవకారుణ్య సంఘమును నడుపుచున్న శ్రీ కారుణ్యానంద స్వామి తమ ప్రసంగములలో స్వామి అవతరించిన ఈ స్వర్ణయుగమున సమకాలికులుగా జన్మించిన ఈ తరము వారి అదృష్టాన్ని పలు విధముల కొనియాడారు. సర్వం బ్రహ్మమయమను భావమునందు మీ శ్రద్ధను కేంద్రీకరించి సత్యమును గ్రహించు యత్నం చేయండి. పదార్థముల ఎడల మీరు చూపు అంగీకార తిరస్కారములు, వాటి మధ్య కనపడు వ్యత్యాసములు ఆ ఏకైక పదార్థము యొక్క భిన్న రూపములే. ఆకర్షణ వికర్షణలకు చలించక విరక్తులయందు అనాసక్తులై స్థిరచిత్తులై ఉండండి. ఈ జగన్నాటకమునకు భగవంతుడే సూత్రధారి. అనురక్తి విరక్తులయందు అనాసక్తులై సాక్షీభూతులుగా చరించండి. మీ కోరికలను, ప్రేమను, అన్వేషణను దైవోన్ముఖం చేయండి అని స్వామి చెప్పారు. ఈ అస్థిర ప్రపంచము నుండి విముక్తిని పొందడానికి మనస్సుని జయించాలన్నారు స్వామి. ద్వేషపూరితమైన సంభాషణలు, విభేదాలను రెచ్చగొట్టు ప్రతిజ్ఞలు, కోపోద్రేకములైన నాస్తికవాదములు దరిచేరనీయద్దని స్వామి హెచ్చరించారు. ఆంగ్ల భాషలోని 26 అక్షరములతో ప్రపంచములో అన్ని పుస్తకాలు వ్రాయబడ్డాయి. అక్షరములు మంచివీ కాదు, చెడ్డవీ కాదు,
వాటి యొక్క భిన్న కలయికలతో పనికి మారిన చెత్త పుస్తకములే కాక అత్యుత్తమ గ్రంథాలు కూడా వ్రాయబడ్డాయి. అదేవిధంగా మనస్సులోని భావములు మానవుని ఉన్నత పథమునకు చేర్చగలవు, అధఃపతనానికి దారితీయగలవు అని స్వామి ఎంతో చక్కగా సెలవిచ్చారు. 18వ తేదీన రాజమండ్రి పేపర్ మిల్స్ లో సంభాషించే సందర్భంలో అందలి ఉద్యోగులు కార్మికుల మధ్య ఉండవలసిన పరస్పర సానుభూతి సహకారములు అన్యోన్యతను గురించి స్వామి వక్కాణించారు. ఆ సాయంకాలం స్వామి పేరుతో స్థాపించిన పాఠశాలకు ప్రారంభోత్సవం చేశారు స్వామి. ఆ పాఠశాల యందు స్వామి ఆదేశ సందేశములను అనుసరించి రూపొందించిన విద్యా విధానము ప్రవేశపెట్టబడింది. ఆ బాలబాలికలకెదురుగా కూర్చుని వదనమున కరుణారసము తొణికిసలాడుచుండగా సనాతన ధర్మమనున్నది ఒక విశాల భావము. ఎందరో మహర్షులు యోగులు ఎంతో శ్రమించి భావితరముల వారికి శాంతియుత సుఖమయ జీవనము కొరకు నిర్మించారు. కాని దురదృష్టవశాత్తు ఈనాడు ఈ భవనము శిథిలమైనదనియు వాసయోగ్యము కాదనియూ నిరసించడి మూర్ఖులు బయలుదేరారు. ఈ పసిహృదయాలలో ద్వేషానికి దురాశలకు అసూయకు తావులేదు గనక ఆ మహర్షులు ఆశించిన శాంతి వీరి ముఖాలలో ద్యోతకమవుతోంది. వీరికి సక్రమమైన శిక్షణ మనోవికాసములు అందించనిచో వీరు ఎదిగిన తరువాత నేడు వారిలో కనపడుతున్న ఆనంద శాంతులకు బదులు భయాందోళనలు వారి మనస్సులలో తాండవమాడతాయి. నేటి పెద్దలు శాంతి ఆనందములను అనుభవించి దాచి ఇతరులకు పంచిపెట్టు కళనే పోగొట్టుకున్నారు. భక్తి గౌరవము సేవాశక్తి వినయములతో నిండిన వాతావరణములో పిల్లలు పెరగాలి. నేటి పిల్లలు పుస్తకములలోని నీతి వాక్యాలను కంఠస్థం చేస్తారు కాని కించిత్తైనను ఆచరణలో చూపించరు. పసిపిల్లల సమక్షమునే తల్లిదండ్రులు ఈనాడు తాగుచున్నారు, జూదమాడుచున్నారు, పరులను దూషిస్తున్నారు, పచ్చి అబద్ధాలాడుతున్నారు. ఇది వారు పెరుగుచున్న వాతావరణం. ఈ నవవికసిత హృదయాలలో కుల మత జాతి విభేదాలు నాటకండి. మొదట తల్లిదండ్రులు, తరువాత ఉపాధ్యాయులు, ఆ తరువాత స్నేహితులు, కులమత నాయకులు నిరంతరము తాము చిన్నపిల్లలకు తమ ప్రవర్తనతో మార్గదర్శకులుగా ఉండవలనను ధ్యాసయందుండాలి. ఈ పాఠశాలకు నా పేరు పెట్టారు కాబట్టి బాధ్యత గురుతరమైనది. చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు ఇది ఆదర్శంగా ఉండాలి. పిల్లలు పరస్పరము ప్రేమించుకొనాలి. పెద్దలు అందరి బిడ్డలను సమానముగా ప్రేమించాలి. వాతావరణము దైవస్మరణ పరిమళముతో నిండి ఉండాలి. సత్య ధర్మ శాంతి ప్రేమల శకం ఆరంభమైనదని చాటాలి అని స్వామి ప్రబోధించారు.

20వ తేదీ నుంచి 5 రోజులు నిర్విరామంగా డెల్టాలో 10 లక్షల మంది స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని పొందారు. స్వామి 100 గ్రామాలు 20 పట్టణాలకు పైగా పర్యటించారు. ధవళేశ్వరం నుంచి గోదావరి జలములు కాలువలుగా ప్రవహిస్తూ ఆ ప్రాంతమునంతనూ సస్యశ్యామలము గావించిన చందమున స్వామి అనుగ్రహవాహిని పొంగి పొరలి వీడువారిన హృదయభూములను ముంచెత్తి చైతన్యమును ప్రసాదించింది. కోనసీమ ఆనందసీమగా మారింది. ఎందుచూచినా ఆనంద సందోహమే. స్వామి దివ్య సుందరమూర్తిని కనులారా దర్శించుటకు, వారి అమృతవాణితో వీణుల విందు చేసుకునుటకు, వారి పాదపద్మములను స్పృశించుటకు మారుమూల గ్రామముల నుండి భక్తజనులు తరలివచ్చి స్వామి వెళ్ళు మార్గమున కిరుపక్కలా నిలబడి బాటను శుభ్రపరిచి నీళ్లు జల్లి రంగవల్లులతో అలంకరించి స్వామి రాకకై ఎంతో నిరీక్షించుచున్నారు. భగవంతుని దర్శించబోవుచున్నామన్న భావోద్రేకముతో మార్గమంతా పచ్చని తోరణాలతో, రంగురంగుల జెండాలతో, పూలమాల అలంకరణలతో సిద్ధం చేసుకున్నారు. పట్టణములందు గ్రామాలందు భక్త్యుత్సాహములతో ఎంతో శ్రమపడి పందిర్లు ఆర్చిలు నిర్మించారు. ముందు స్వామి ఉన్న కారు, దాని వెనుక సుమారు 60 కార్లు, బాటకు ఇరుపక్కలా జేజేధ్వానాలు చేయించు మొక్కుచున్న భక్తులు, వారికి అభయము ఆనందము అందిస్తూ స్వామి తమ దివ్యహస్తాన్ని ఊపుచుండగా ఆ మనోహర దృశ్యం చూచిన వారికి ఆనందమే ఆ ఎడ వెల్లువై ప్రవహించుచున్నదా అనిపించింది. డెల్టాలో ప్రతి అంగుళము నేల వ్యవసాయము కొరకు ఉపయోగించబడుట వలన కార్లు ఆగుటకు బహిరంగ స్థలము లేదు. అదీకాక రోడ్లు కూడా అదే కారణంచేత ఎక్కువ వెడల్పుగా లేవు. అందుచేత కేశవరం దగ్గర మిగిలిన కార్లను అక్కడే నిలుపమని ఆదేశించి స్వామి మాత్రమే కారులో గ్రామంలోకి వెళ్లారు. పొడవైన ఇత్తడి బూరలు ఊదుతూ మేళతాళాలతో స్వామిని ఆహ్వానించి తోడ్కొని వెళ్లారు. ఒక పక్క స్త్రీలు, ఇంకొక పక్క పురుషులు కూర్చుని ఉండగా వారిపై దయాద్ర నయనాలతో అనుగ్రహాన్ని చిందిస్తూ నెమ్మదిగా నడిచి వెళ్లి స్వామి వేదికనలంకరించారు. వారందరికీ నామస్మరణ యొక్క ప్రభావమును తెలిపి బహుభక్తి శ్రద్ధలతో భజనలు జరుపుకొనుచుండమని స్వామి బోధించారు. అక్కడ నుండి పాలతోడు గ్రామానికి వెళ్లారు స్వామి. జ్ఞానమను పక్షికి భక్తి విశ్వాసములు రెండూ 2 రెక్కలు అని చెప్పి స్వామి ఆ గ్రామస్థులకు కూడా నామసంకీర్తన ప్రాశస్త్యాన్ని తెలియచేశారు. 21వ తేదీ స్వామి మరొక దిశగా పయనించారు. ఆ మార్గమందున్న గ్రామములన్నీ ఆనందంతో స్పందించాయి. ఎక్కడ చూసినా రోడ్డుకు ఇరువైపులా జనము జయజయధ్వానాలు చేస్తుండగా అనంతమైన గాడ్ ఆఫ్ ఆనర్ వలె కనిపించింది. స్వామి కారు నెమ్మదిగా వెళ్తుండగా అనుగ్రహ చిహ్నముగా స్వామి చేతిని ఊపుతూ ఉన్నారు. మధ్య మధ్య కారు కొన్ని క్షణాలు నిలిపి కారు తలుపులు తెరిచి ఫుట్బోర్డ్ మీద స్వామి నిలబడి తమ దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా సందర్శించు భాగ్యాన్ని భక్తులకు ప్రసాదించారు. కోనసీమ ఆంధ్రప్రదేశ్కి ధాన్యాగారముగా పేరు గడించింది. మైలు మైలుకు జనంతో కిక్కిరిసిన గ్రామములే. ఎచ్చట చూసినా కనులు విందుచేయు పచ్చని పొలములే. గుమ్మిలేరు, పినపల్లె, గంగవరం, పామర్రు, నర్సాపురం, రావూరుపేట, రాజుపాలెం, అనపర్తి, కుతుకులూరు, సోమేశ్వరం, సంపర గ్రామాలందు స్వామి కారు దిగి కొద్ది క్షణాలు వాళ్లతో గడిపి గ్రామీణులను ఆశీర్వదించారు. సంపర గ్రామం దిగ్విజయంతో తిరిగి వచ్చిన గోపాలునికిచ్చిన స్వాగతము స్వామికి ఇచ్చింది. సంపర గ్రామానికి భాగవతానికి చాలా సంవత్సరాలుగా సన్నిహిత సంబంధముంది. ఆ గ్రామ వాస్తవ్యులైన శ్రీ కడియాల సీతారామశాస్త్రి గారు తమ అపార పాండిత్యంతో శ్రద్ధాభక్తులతో భాగవత కథా కాలక్షేపం చేసేవారు. ఆ సాంగత్య ప్రభావము ఇంకనూ వాతావరణమున మిళితమయ్యుంది. అక్కడ 3 గంటలు గడిపారు స్వామి. భక్తులందరూ అమితోత్సాహంతో భజన చేశారు. స్వామి తమ దివ్యోపన్యాసములో మనస్సును అంతర్ముఖము చేసుకుని
హృదయవాసి అయిన దైవమును గూర్చి ధ్యానం చేయండి అని ఉపదేశించారు. ఆనాటి రాత్రి తిరిగి రాజమండ్రి చేరుకున్నారు స్వామి. 22వ తేదీ స్వామి తామరాడా పెద్దాపురం దిక్కుగా ప్రయాణమయ్యారు. పెద్దాపురంలో స్వామి చిరకాల భక్తుడైన చల్లా అప్పారావు గారింటికి వెళ్లారు. 3 సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాధితో మంచం పట్టి ఉన్నారు. గత 8 మాసముల నుంచి రక్తహీనత వలన ఆయన ఆరోగ్యస్థితి మరింత దిగజారిపోయింది. అతడు స్వామి మీదనే విశ్వాసముంచి ఔషధములు సేవించుటకు కూడా నిరాకరించారు. శరీరము నీరు పట్టింది. రక్తం యొక్క సాంద్రత 80% దిగిపోయి పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉంది. డాక్టర్లు రక్తము ఎక్కించుకొనుమని, లేని ఎడల ప్రాణాపాయము అనివార్యమని హెచ్చరించారు ఆయన్ని. అంతకు కొద్ది దినముల ముందు అప్పారావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి, అతడు ఔషధములు నిరాకరించుట గూర్చి అతని ఆప్తులు స్వామికి విన్నవించగా, ఔషధములు తీసుకున్నవారు మాత్రము మరణించుటలేదా అని స్వామి అడిగారు. వారు నిరుత్తరులయ్యారు. స్వామి అప్పారావు మంచం పక్కనే కూర్చుని అతని శిరస్సును స్పృశించారు. అప్పారావు గారు ఆనందాశ్రువులు రాల్చుచుండగా స్వామి తమ హస్తచాలనముతో ఒక స్ఫటికలింగాన్ని సృష్టించి నిత్యము దానికి అభిషేకము గావించి ఆ తీర్థాన్ని అప్పారావు గారికి ఇవ్వమన్నారు. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము, రోగి ఆ క్షణములోనే కోలుకొనటకారంభించారు. రక్తస్రావము నిలిచిపోయింది, అలుపు తగ్గింది, శరీరములోని వాపు కూడా తీసింది, మలమూత్ర విసర్జన మామూలు స్థితికి వచ్చేసింది అని రోగిని పరీక్షించిన డాక్టర్ కేశవరావు గారన్నారు. 1 మాసం రోజుల్లో అప్పారావు గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. స్వామి కరుణా కటాక్షమును గూర్చి అప్పారావు గారు, "బాబా రాకమునుపు నేను శవమును, వారి రాకతో నేను మృత్యుంజయుడనయ్యాను" అన్నారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీన్ని ప్రారంభోత్సవం చేస్తాం.

ఒక శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రాణీమాకు స్వామి అనుగ్రహించిన ఆధ్యాత్మిక పాఠాలలో మరికొన్ని అనుభవాలను పరిశీలిద్దాం. రాణీమా ఏమన్నారంటే, ఈ సాధనాక్రమంలో అన్ని పుస్తకాలు చదవకండి. అవి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవైనా సరే, వాటి వలన మన మస్తకం అంతా నిండిపోతుంది. అనవసరమైన అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతాయి. గొప్ప గొప్ప ఋషుల యొక్క జీవిత చరిత్రలు చదవండి. వారెన్నుకున్న మార్గంలో ఎలాంటి కష్టాలను, కొన్ని లోటుపాట్లను ఎదుర్కొన్నారో గమనించండి. ఏ విధంగా వారి ఉద్యమంలో విజయం సాధించారో తెలుసుకోండి. దానివలన మనం చేసే సాధనలోని లోటుపాట్లను సరిదిద్దుకోగలుగుతాం, సాధనను విజయవంతంగా కొనసాగించుకోగలుగుతాం. మనకీ క్రమంలో ఎప్పుడైనా సందేహాలు తలెత్తితే ధ్యానంలో కూర్చుని నిశ్చల భక్తితో స్వామిని స్మరించండి. మీ అంతరాళంలో ఉన్న స్వామే మీకు సరైన సమాధానం ఇస్తారు, మీకు మార్గనిర్దేశం చేస్తారు. స్వామి ఎన్ని విధాలైన పరీక్షలైనా పెట్టండి, కాని చివరకు విజయాన్ని అందించండి అని స్వామిని ప్రార్థించండి. యుద్ధరంగంలో మనం ఏమి కోరుకుంటాం? ఆయుధాలనా, సైనికులనా, లేక మరేవైనానా? ఇవేవీ కావు, విజయాన్నివ్వమని కోరుకుంటాం. అదేవిధంగా మీరు నన్ను అంతిమ విజయానికై ప్రార్థించండి. లౌకికమైన, బాహ్య సంబంధమైన చిన్న చిన్న కోరికలను కోరకండి. మీరు పుట్టపర్తి ఎందుకు వచ్చారు? శాంతి కోసం. కనుక శాంతినే ఇవ్వమని కోరుకోండి అని స్వామి చెప్పారు. ఒకసారి నా స్నేహితురాలు, చిరకాల స్వామి భక్తురాలు అయిన సరోజ, స్వామి తన వంక చూడటం లేదని, మాట్లాడటం లేదని ఎంతో వేదన పడసాగింది. మేమందరం ఎన్నో రకాలుగా చెప్పాం, ఓదార్చాం, అయినా లాభం లేకపోయింది. ఇక అందరం స్వామినే వేడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి నాకు స్వప్నంలో దర్శనమిచ్చి, ఒక ఇంటి పెద్ద ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేస్తూ వారిని పట్టించుకుంటాడా లేక ఇంట్లో వారిని పట్టించుకుంటాడా అని అడిగారు. అలా అని సరోజుతో చెప్పమన్నారు స్వామి. అంటే స్వామి మనందరినీ తన కుటుంబం అని అన్నారు. ఆ కుటుంబపు పెద్దగా ఆయన వచ్చిన అతిథులతో మాట్లాడుతూ సత్కరిస్తున్నారు. నేను ఇదంతా సరోజుతో చెప్పినప్పుడు ఆమె ఎంతగానో సంతోషించింది. బాధనంతటినీ క్షణంలో మర్చిపోయింది. అంతేకాదు, ఈ మాటల ద్వారా స్వామి ఇంకా మనకు ఏం చెప్తున్నారంటే, ఇన్ని సంవత్సరాలు స్వామి మనకి ఎంతో ఆనందాన్నిచ్చారు, అనుగ్రహాన్ని కురిపించారు. ఇక ఇప్పుడు ఆ ఆనందాన్ని అలాగే నిలుపుకునేందుకు మనం సాధన చెయ్యాలి, హోంవర్క్ చెయ్యాలి, కొత్త భక్తులకు అవకాశం ఇవ్వాలి, మనం పక్కకు తప్పుకోవాలి. కేవలం స్వామి యొక్క భౌతిక చర్యల కోసం ఆరాటపడకుండా ఇంతవరకు స్వామి చెప్పిన ప్రవచనాలలో నిర్దేశించిన గమ్యాన్ని చేరుకునేందుకై సాధన చెయ్యాలి. స్వామితో మానసికమైన బంధం పెంచుకోవాలి. స్వామి లోపల బయట అంతటా ఉన్నారనే సత్యాన్ని గుర్తించాలి. మేము 1990వ సంవత్సరంలో స్వామి దర్శనానికొచ్చినప్పుడు, స్వామి, మీ తల్లిగారి ప్రార్థనలే మిమ్మల్ని నా దగ్గరికి తీసుకుని వచ్చాయి అని అన్నారు. మా మాతృమూర్తి నిరంతరం దైవధ్యానంలోనే కాలం గడిపేవారు. ధార్మిక కార్యక్రమాలలోనే జీవితాన్ని కొనసాగించారు. మా తల్లిగారు చిన్న వయసులోనే పరమపదించారు. తమ యొక్క అంత్యకాలంలో తన పిల్లల్ని చూసుకోమని భగవంతుడిని వేడుకున్నారట. ఆమె తన చివరి క్షణాలలో మమ్మల్ని పిలిచి, ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ భగవంతునితో బంధాన్ని ఏర్పరుచుకోమని చెప్పారు. స్వామి ఈ విషయం గురించి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎల్లప్పుడూ భగవంతుని సేవలో కాలం గడపాలని కోరుకోవాలి అని చెప్పారు. అదే వారి సత్యమైన ప్రార్థనగా ఉండాలి అని అన్నారు. స్వామి యొక్క ఆదేశాలను మనం పాటించాలని మనం కోరుకుంటే మనలోని అహంకారాన్ని పారద్రోలాలి. నేను, నాది అనే భావాన్ని తుడిచివేయాలి. కేవలం భగవానుని చేతిలో పనిముట్టును అనే విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. పూర్తిగా స్వామిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. అప్పుడు స్వామియే రథసారథిగా మన జీవిత రథాన్ని నడిపిస్తారు. ఇక్కడొక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. స్వామి నాతో ఏ విధంగా భోపాల్లో సత్యసాయి సమితిని ఆరంభింపజేశారో చెప్తాను. అవి రాష్ట్ర విభజనలు జరుగుతున్న రోజులు. నేను, నా భర్త వేరువేరు ప్రదేశాల్లో తిరుగుతూ ఉండేవాళ్లం.
ఆ సమయంలో నేను ఒకసారి పుట్టపర్తికి వచ్చాను. అప్పుడు స్వామి, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానని అడిగారు. నేను భోపాలని చెప్పాను. అయితే భోపాల్లో సత్యసాయి సమితి ప్రారంభించమని అన్నారు. నేను ఒక్కసారిగా అయోమయంలో పడిపోయాను. సమితి అంటే మాటల, బాలవికాస్ ఉండాలి, నిత్య నగరనామ సంకీర్తనలుండాలి, ముందు సమితిలో సభ్యులుండాలి కదా. భోపాల్కి నేనే కొత్తగా వచ్చాను, ఇక నాకు సభ్యులెక్కడి నుండి వస్తారు? నాకెవరూ తెలీదే. ఇదంతా స్వామికి ఎలా చెప్పగలను? గురువాజ్ఞను శిరసావహించడమే నా పని. సరే, భోపాల్ తిరిగి వెళ్లాక స్వామి భక్తులని గురించి ఆరా తీయడం మొదలుపెట్టాను. ఒక పిండిమిల్లులో పనిచేసే కొంతమంది స్వామి భక్తులు వాళ్ల కాలనీలో భజనలు చేసుకుంటున్నారని తెలిసింది. స్వామికి నమస్కారం చేసుకుని ఆ కాలనీకి బయలుదేరాను. కాని అక్కడ ఎవరూ తెలీదు. స్వామి భక్తుల ఇళ్ళు ఏవో తెలియదు. ఒక ఇంటి ముందుకి వచ్చాక ఎందుకో ఆ ఇంట్లోకి వెళ్దామని అనిపించింది. సరేనని తలుపు తట్టి పిలవగా ఒక వ్యక్తి వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించాడు. అతను స్వామి భజనలలో క్రమం తప్పకుండా పాల్గొంటాడట. చూశారా స్వామిలీల, ఇక నెమ్మదిగా భజనలు క్రమం తప్పకుండా నిర్వహించడం, బాలవికాస్ తరగతులు మొదలు పెట్టడం, దీనికోసం కాలనీలోని పిల్లలనందర్నీ పోగుచేశాం. మహిళలందరినీ కూడా స్వామి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేద్దాం అనే ఆలోచన వచ్చింది నాకు. నా స్నేహితుల సహాయంతో అక్కడ ఉన్న మహిళా మండలికి వెళ్లి ఒక గది తీసుకుని సర్వధర్మా సింబల్ని పెట్టి భజన మొదలుపెట్టాం. మొదట కేవలం ఒక ఇంటి ముందుకి వచ్చాక ఎందుకో ఆ ఇంట్లోకి వెళ్దామని అనిపించింది. సరేనని తలుపు తట్టి పిలవగా ఒక వ్యక్తి వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించాడు.

ఒక గది తీసుకుని సర్వధర్మ సింబల్ని పెట్టి భజన మొదలుపెట్టాం. మొదట కేవలం 4 నుంచి 5 మంది స్త్రీలు మాత్రమే వచ్చేవారు. భజనలో నేను కబీర్ పాటలని, ఇంకా 2-3 లోక ప్రసిద్ధి చెందిన గాయకుల పాటలని పాడాను. కళ్లు మూసుకుని పాట పాడడం నాకలవాటు. అదేవిధంగా భజన పాడిన తర్వాత కళ్లు తెరిచి చూస్తే నా చుట్టూ అనేక మంది మహిళలు భక్తిగా భజనలు చేయడం కనిపించింది. చూశారా స్వామి ప్రభావం? మనం ఎప్పుడైతే ఎటువంటి విచారణ చేయకుండా స్వామి వాక్కుని వేదవాక్కులా భావించి చేస్తామో, అప్పుడు స్వామి తప్పక ఆ పనిని సఫలం చేస్తారు. తరువాత ఈ క్రమంలో పెద్ద కాలనీ అయిన బీహెచ్ఈఎల్లో కూడా ఈ భజనలు మొదలు పెడదాం అని అనుకున్నాం. బీహెచ్ఈఎల్ చైర్మన్ని కలిసి మా ఆలోచనని తెలిపాం. వివిధ మతాలకు ప్రాంతాలకు చెందిన ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు, సమాజంలో దైవప్రీతిని, పాపభీతిని, సంఘనీతిని పెంపొందించేందుకు దోహదం చేసే స్వామి కార్యక్రమాల గురించి విపులీకరించాను. అప్పుడాయన దానికి సమ్మతించి వాళ్లకిన్న పెద్ద హాల్ని భజనలు చేసుకునేందుకు ఇచ్చారు. సమితిని స్థాపించేందుకు ఇదే సరైన సమయం అని భావించి పిండుమిల్లులో పనిచేసే వారితో పాటు మరికొందరిని తీసుకుని ఒక కమిటీగా రూపొందించి ఒక లిస్టు తయారు చేశాను. నా పేరు ఎక్కడా పెట్టలేదు. పర్తికి వెళ్లేవారిలో ఒక వ్యక్తికి లిస్టునిచ్చి స్వామికివ్వమని చెప్పాను. ఆ లిస్టుని స్వామికి చూపించి శ్రీవారి ఆమోదం కావాలని అడగమని చెప్పాను. ఆయన దర్శనంలో స్వామికి చూపించక, స్వామి అది సరైన జాబితా కాదని, స్వామికి నచ్చలేదని చెప్పి పంపించారు. సంఘంలో పెద్ద మనుష్యులను అందులో చేర్చాలని స్వామి అభిప్రాయమేమో అని అనిపించింది నాకు. మధ్యప్రదేశ్ గవర్నర్ గారి సతీమణి శ్రీమతి రెడ్డికి సంఘసేవా కార్యక్రమాలంటే ఆసక్తి. నాకు తెలిసిన స్నేహితుల ద్వారా ఆమెను కలిసి మాట్లాడే అవకాశాన్ని సంపాదించాను. ఆమెను కలిసి నేను సత్యసాయి సమితికి చెందిన వ్యక్తినని చెప్పి ఆమె సహాయాన్ని కోరాను. కాని ఆమె ఏ ఆసక్తి చూపకుండా అటువంటి సంస్థలతో తనకే సంబంధం వద్దని చెప్పారు. తనే సహాయం చెయ్యనని, ఇక వెళ్లిరమ్మని చెప్పారు. ఆమె అంత కటువుగా మాట్లాడడం నాకు చాలా బాధని, ఆశ్చర్యాన్ని కలిగించింది. కాని మనసులో మరో ప్రయత్నం చేద్దామని అనిపించింది. అందుకని వదలకుండా ఆమె అంత వ్యతిరేకత ఎందుకు కలిగి ఉందో కారణం అడిగాను. అప్పుడామె స్వామితో తనకున్న అనుభవం గురించి చెప్పారు. కొంతకాలం క్రితం మధురైలోని ఒక మిల్లు యజమాని అయిన తన స్నేహితుడొకడు ఆమెను పుట్టపర్తికి తీసుకుని వెళ్లారు. అతను తన కుమారుని కూడా వెంట తీసుకుని వెళ్లారు. పిల్లవానికేదో జబ్బు చేసింది. పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్లు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చి చెప్పారు. పర్తికి వెళ్లాక స్వామి వారందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ మిల్లు యజమాని తన కుమారుడి ఆరోగ్య విషయం స్వామిని అడిగాడు. దానికి స్వామి కంగారేమీ లేదని, తొందరలో నయమవుతుందని చెప్పారట. కాని ఆ పిల్లవాడు కొన్ని రోజుల తరువాత మరణించాడు. ఆ సంఘటన ఆమెలో స్వామిపై అపనమ్మకాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. ఎందుకు స్వామి ఇలా మోసం చేశారని నన్ను నిలదీసింది. దానికి నేను స్వామి చెప్పిన మాటలనే ఆమెకు సమాధానంగా ఇస్తానని చెప్పి ఇలాంటిది ఇంకో సంఘటనే గురించి ఆమెకి చెప్పాను. ఒకసారి లక్నో నుంచి తల్లి కూతుళ్లు ఇద్దరూ పర్తికి వచ్చారు. అందులో కూతురికి 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకి క్యాన్సర్ వచ్చింది. స్వామి వారితో మాట్లాడిన సందర్భంలో నా సోదరి కూడా అక్కడే ఉండడం తటస్థించింది. స్వామి ఆమెకు ఏమీ అవదని, భయం లేదని చెప్పారు. కాని ఆమె పుట్టపర్తిలోనే మరణించింది. ఇక ఆ తల్లి దుఃఖానికి అంతులేకుండా పోయింది. నా సోదరికి స్వామిని ఈ విషయం గురించి అడగాలని అనిపించింది. స్వామి మాటల సారాంశం ఇలా ఉంది. ఈ జనన మరణాల గురించి అర్థం చేసుకోవడం సామాన్య మానవులకు చాలా కష్టం. కాని స్వామి చేతలన్నీ ఆత్మపరంగా ఉంటాయి. మనకి భౌతికమైన శరీరాదులు, చావు పుట్టుకలు సత్యమైనవిగా అనిపిస్తాయి. మరి స్వామికి జననం మరణం రెండూ మాయలాంటివే. అంతేకాక భౌతికపరంగా చూసినా కూడా మంగళకరమూర్తి, ఆనందస్వరూపులు అయిన స్వామి ఎవరో మరణిస్తారని లేక బాధలు పడతారని చెప్పరు. ఒకవేళ అది నిజమైనా కూడా ఇవన్నీ వారి వారి కర్మలననుసరించి జరుగుతూ ఉంటాయి. ఈ జనన మరణ చక్రంలో భగవంతుడు సర్వశక్తిమంతుడైనా కూడా ఆయన కలగచేసుకోడు. కర్మ ఫలితాలను అందరూ అను

భావించవలసిందే. అరుదుగా మాత్రమే స్వామి ఇలాంటి ఘటనలను నివారిస్తారు. అది ఆ వ్యక్తి ధర్మమార్గంలో నడుస్తూ అనూహ్య పరిస్థితులలో ఉన్నప్పుడు మాత్రమే. అదీకాక స్వామి ముందుగానే ఆ వ్యక్తి మరణిస్తాడని వారి బంధువులకు చెప్పినట్లయితే వారందరూ అతని మరణానికి ముందే తీవ్రమైన బాధని అనుభవిస్తారు. అంతకన్నా మంచి జరుగుతుందని చెప్పడం వలన ఆ రోగి బంధువులు చివర వరకు ఆనందంగా ఉంటారు. ప్రశాంతంగా ఆ రోగి కన్నుమూస్తాడు. స్వామి అందరికీ ఆనందాన్ని పంచడానికే అవతరించారు, బాధని కాదు అని స్వామి ఎంతో చక్కగా వివరించారు. ఈ విషయాన్ని నేను శ్రీమతి రెడ్డికి చెప్పినప్పుడు ఆమె ఆ క్షణంలోనే మారారు. నేను ఏమి సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇచ్చింది కూడా. చూశారా ఎంత విచిత్రంగా స్వామి మార్చివేస్తారో. ఆమెను శ్రీ సత్యసాయి సమితికి ప్రెసిడెంటుగా ఉండమని అభ్యర్థించాను. ఆమె ఒప్పుకుంది కూడా. కాని నేను కూడా ఆ సమితి కమిటీలో ఉండాలని పట్టుబట్టింది. సరేనని జాయింట్ సెక్రటరీగా నేను కూడా నా పేరు నమోదు చేసుకున్నాను. ఆ పట్టణంలో పెద్ద మనిషి అయిన ఒక సర్దార్జీని కలిశాను. ఆయనని వైస్ ప్రెసిడెంటుగా ఉండమని అభ్యర్థించాను. ఒక సిక్కు మతస్థుడిని అయివుండి ఒక సత్యసాయి మండలిలో ఎలా మెంబర్నవుతానని మొదట ఆయన ఒప్పుకోలేదు. గురునానక్ మాత్రమే నా గురువు, దైవం కనుక ఒక హిందూ భక్త సమాజానికి వైస్ ప్రెసిడెంటుగా ఉండడానికి నేను సరైన వ్యక్తిని కాదు అని అన్నాడు. కాని నేనప్పుడు విశ్వవ్యాప్తమై సర్వమానవాళికి ప్రేమను పంచే స్వామి తత్వం గురించి వివరించి సర్వధర్మ సింబల్ని చూపించాను. అంతేకాక ఆయన తన ఇష్టదైవాన్నే ప్రార్థించుకోవచ్చని, సత్యసాయి రూపాన్ని పూజించాలనే నిబంధన ఏదీ లేదని తెలిపాను. అప్పుడు ఆయన అందుకు సమ్మతించారు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఆయన సంఘంలో మంచి మంచి హోదాలలో ఉన్న వ్యక్తులందరినీ ఈ సమితిలో చేర్చగలిగాను. ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఆయనని, సంఘంలో మంచి మంచి హోదాలలో ఉన్న వ్యక్తులందరినీ ఈ సమితిలో చేర్చగలిగాను. ఇలా తయారైన కొత్త జాబితాలని ఫ్లోర్ మిల్ హోదాలోని వ్యక్తికిచ్చి స్వామి సమక్షానికి పంపించాను. స్వామి వెంటనే దాన్ని ఆమోదించి తన అమృతహస్తాలతో సంతకం చేసి స్వామి చాలా సంతోషించారని నాతో చెప్పమని ఆ వ్యక్తికిచ్చి పంపించారు. కాని ఈ వ్యవహారమంతా కొంతమందికి అనుమానాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకని స్వామి మంచి పదవులలో ఉన్న వ్యక్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నారని? దీనికి కారణం ఒక్కటే. సంఘంలో హోదా అధికారం గల వ్యక్తులు ప్రజోపకరమైన పనులు, అంటే హాస్పిటల్స్, కాలేజీల వంటి పెద్ద పెద్ద పనులు చేయగలరు. సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడే ఇటువంటి సేవలే స్వామి ఉద్దేశాలు కూడా. ఇటువంటి మంచి పనులలో పాల్గొనడం వలన ఆయా వ్యక్తులలో సేవా త్యాగము అలవడతాయి. నేను భోపాల్లో అలా సమితిని నెలకొల్పగలిగాను. మనని మనం స్వామికి పూర్తిగా అర్పించుకున్నప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తారు. ఈ విషయాలని నిరూపించిన మరో రెండు సంఘటనలను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఒకసారి మేం చెన్నై నుంచి బెంగళూరుకి కారులో వస్తున్నాం. కారులో నేను, నా మనవడు, ఇంకో మహిళ ఉన్నాం. మా అబ్బాయి కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఉషోదయం కాకమునిపే బయలుదేరాం. ఆ క్రిందటి రాత్రి మా అబ్బాయికి ఫ్యాక్టరీలో పని ఉండి ఆలస్యంగా వచ్చి పడుకున్నాడు. నిద్ర సరిపోక మగతగా డ్రైవ్ చేస్తూ కారుని ఒక చెట్టుకి గుద్దేశాడు. ఆ సమయంలో నేను విష్ణు సహస్రనామం చదువుతున్నాను. ఢీ కొట్టగా వచ్చిన పెద్ద శబ్దాన్ని చూసే లోపల కారు నుజ్జునుజ్జైపోయింది. కారు తలుపులు, డిక్కీ తలుపు అన్నీ ఊడి దూరంగా పడ్డాయి. మేము ఎగిరిపడ్డాం. డిక్కీలో ఉన్న మా అబ్బాయి ఫ్యాక్టరీకి సంబంధించిన స్టీల్ రాడ్లు ఎగిరి నా వీపుమీద పడ్డాయి. తల నుంచి పాదాల వరకు గాయాలై విపరీతంగా రక్తం కారుతోంది. నేను మాత్రమే తీవ్రంగా గాయపడ్డాను. మిగతా వారికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. మా అబ్బాయికి వేళ్లకి గాయాలయ్యాయి. నాతో పాటు కూర్చున్న నా మనవడికి ఏ దెబ్బా తగల్లేదు. ముందు సీట్లో కూర్చున్న మా అమ్మాయి ముందుకి తూలి పడడం వలన స్పృహ కోల్పోయింది. ఈ సంఘటనతో మా అబ్బాయి షాక్ తిన్నాడు. ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేడు. అప్పుడు నేను స్వామిని తలుచుకోమని ప్రార్థించి నా హ్యాండ్బ్యాగ్ తీసి అందులోని విభూతి, స్వామి ఫోటో తీయమన్నాను. నా బ్యాగ్ కూడా
రోడ్డు మీద దూరంగా పడిపోయింది. విభూతి తీసుకుని గాయాల మీద రాశాను. ఇక్కడ జరిగిన అద్భుతం ఏమిటంటే నాకు మాత్రమే తీవ్రంగా గాయాలయ్యాయి. మిగతా వాళ్లు స్వల్పంగా గాయపడ్డారు. కాని నేనొక్కదాన్నే స్పృహలో ఉండి ఏమి చెయ్యాలో ఆలోచించే స్థితిలో ఉన్నాను. మిగతా వారెవ్వరూ అసలు ఆలోచించే పరిస్థితిలోనే లేరు. ఇది స్వామి లీల కాక మరేమంటారు? స్వామిని ప్రార్థిస్తూ సహాయం అర్థించసాగాను. అప్పుడొక లారీ అటుగా వచ్చింది. వారు ఆగి దిగి మాకు సహాయం చేస్తామన్నారు. కాని లారీలోకి ఎక్కడం ఎలా? పైగా ఇద్దరు వెనక ఎక్కాల్సి వస్తోంది. ఏమి చేయడమా అని ఆలోచిస్తుంటే ఒక అంబాసిడర్ కారొచ్చింది. అందులోని వారు మమ్మల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తామన్నారు. హాస్పిటల్లోని డాక్టరు నుదుట విభూది ధరించి ఉన్నాడు. మమ్మల్ని చూసి స్వామి భక్తులా అని అడిగి మాకు ఎంతో సేవ చేశాడు. కాని అదొక ప్రాథమిక వైద్య చికిత్స మాత్రమే. నాకు తగిలిన గాయాలు కొంచెం తీవ్రంగానే ఉన్నాయి. ఇక్కడి చికిత్స సరిపోదు. మా అబ్బాయి ఇంకా ఆలోచించే స్థితిలోకి రాలేదు. అదే షాకులో ఉండిపోయాడు. నేను బెంగళూరులో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేసి రెండు కార్లు తీసుకుని రమ్మని చెప్పమన్నాను. హాస్పిటల్లో జాయిన్ అయ్యేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయమని చెప్పమన్నాను. ఇదంతా ఏదో స్వామి ఇచ్చిన శక్తితో చేస్తున్నాను. కాని నాకు వీపు భాగంలో విపరీతమైన నొప్పితో పాటు రక్తస్రావం అధికంగా ఉండి నిస్సత్తువని కలిగిస్తోంది. మా అమ్మాయి వాళ్లు దాదాపు 3 గంటల తర్వాత వచ్చారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యామే కాని విపరీతమైన ఆందోళనని అనుభవిస్తున్నాం. మా అమ్మాయి అత్తగారికి దవడ ఎముక కొంచెం చిట్లింది. నాకు కండరాలు చెడిపోయాయి. వీపుకి ముక్కుకి తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడు నాకు కళ్లు తిరగడం మొదలయింది. చీకట్లు కమ్మాయి. క్రమంగా స్పృహ కోల్పోయాను. మరుసటి రోజు నా భర్త వచ్చారు. నా ఆరోగ్య స్థితిని విచారణ చేసేందుకు ఇంకొక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వచ్చారు. నన్ను పరీక్షించి వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. అది వినగానే నాకు మతిపోయింది. నాకీ ఆపరేషన్ వద్దని స్వామిని ప్రార్థించసాగాను. ముందు మందులతో నయమవుతుందేమో చూడవచ్చు కదా అని అభ్యర్థించాను. కాని నా భర్త తీవ్రమైన అసహనంతో డాక్టర్ చెప్పినట్లు వినమని కోప్పడ్డారు. చెన్నైకి ఫోన్ చేసి నిపుణులైన డాక్టర్లతో మాట్లాడారు. అప్పుడు డాక్టర్లు నా అభ్యర్థనను కూడా దృష్టిలో ఉంచుకుని 24 గంటల సేపు మందులిచ్చి చూసి అప్పుడు ఆపరేషన్ గురించి నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడ్డారు. సరేనని అవసరమైన మందులిచ్చారు. మరునాడు ఉదయం ఆశ్చర్యం. నమ్మండి నమ్మకపోండి, నేను సాధారణ స్థితికి వచ్చేశాను. కళ్లు తిరగడం పూర్తిగా తగ్గిపోయింది. అంతకుముందు నేలమీద తిరుగుతోందనిపించిన ఫ్యాను ఇప్పుడు మామూలుగా కనిపిస్తోంది. ఇక గాయాలు తగ్గడం ఒకటే కనిపిస్తోంది. డాక్టర్లు వచ్చి వీపు చూసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. కాకపోతే 3 వారాలపాటు హాస్పిటల్లోనే ఉండి వీపు గాయాలు కండరాల చీలిక నయమయ్యేదాకా ఇంటికి వెళ్లొద్దని చెప్పారు. తరువాత 3 నెలల వరకు నేను సరిగ్గా కూర్చోలేకపోయాను. అన్ని వేళలా నేను స్వామిని ప్రార్థిస్తూనే ఉన్నాను. సరిగ్గా కూర్చుని ఓంకారం భజనలు చేయగలిగేలా చెయ్యమని నేను స్వామిని అడుగుతూనే ఉన్నాను. తర్వాత కొన్నాళ్లకు నేను నిటారుగా కూర్చోగలిగాను. ఇంతకు ముందులాగా సాధారణ స్థితికి వచ్చేశాను. నా పూర్వపు శక్తిని బలాన్ని కూడగట్టుకోగలిగాను. ఇప్పుడు చెప్పండి, ఇదంతా నేను మీతో పంచుకోగలుగుతున్నాను అంటే అది సర్వాంతర్యామి సాక్షాత్తు భగవంతుడు అయిన మన ప్రియమైన స్వామి యొక్క లీలా విశేషం కాక మరేమిటంటారు? స్వామి యొక్క అపారమైన కరుణను అతీతమైన లీలను తెలిపే మరొక సంఘటనని మీతో చెప్తాను. మేమందరం మా మనవడు పర్తిలో స్వామి స్కూల్లో చదవాలని కోరుకున్నాం. కాని అది మా అల్లుడుగారికి ఏమాత్రం ఇష్టం లేదు. స్కూల్ అడ్మిషన్లు మొదలయ్యే 4 రోజుల ముందు నేను పుట్టపర్తికి వచ్చాను. స్వామిని ఈ విషయమై గాఢంగా ప్రార్థించడం మొదలుపెట్టాను. అంతలో హఠాత్తుగా ఏమైందో ఏమో, మా అల్లుడుగారు మనసు మార్చుకుని పిల్లవాణ్ణి స్వామి స్కూల్లో చేర్చడానికి ఒప్పుకున్నారు. ఈ మార్పుకి కారణం కేవలం స్వామే. దర్శన సమయంలో స్వామిని నేనీ విషయం అడిగాను. దానికాయన కంగారు పడవద్దని, ఆ పిల్లవానికి తప్పక అడ్మిషన్ దొరుకుతుందని చెప్పారు. సరే, మేమిక హాల్ టికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. పరీక్ష తేదీ వచ్చేసింది కాని హాల్ టికెట్ రాలేదు. కార్డు లేక
మమ్మల్ని స్కూల్ ఆవరణలో కూడా రానివ్వలేదు. నేను గబగబా స్వామి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పాను. దానికి స్వామి, అంతా నేను చూసుకుంటాను, నేను చేస్తాను అని అభయమిచ్చారు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ రోజు సాయంత్రం స్వామే స్వయంగా స్కూల్కి వెళ్లి ప్రిన్సిపాల్తో మా పిల్లవాణ్ణి జాయిన్ చేసుకోమని చెప్పారట. అంతేకాక నేను స్వామికి ప్రియమైన భక్తురాలిని అని కూడా తెలిపారట. ఇదంతా నాకు స్కూల్ ప్రిన్సిపాల్ గారి భార్య ద్వారా తెలిసింది. మరునాడు ఉదయం మేము స్కూల్కి వెళితే గేటు దగ్గర నుంచే అమోఘమైన స్వాగతం లభించింది. చూశారా, తమ ప్రియతమ భక్తుల కోసం స్వామి ఏమైనా చేస్తారని ఎలా తెలిపారో. మన ఆలోచనలలోనూ మాటలలోనూ క్రియలలోనూ ఎప్పుడైతే మనం స్వామిని నింపుకుంటామో మనం స్వామికి దగ్గరైపోతాం. ఇక సర్వం ఆయనే చూసుకుంటారని నా స్వానుభవం తెలుపుతోంది. ఇవి స్వామి నాకందించిన విశేష అనుభవాలు. స్వామి చెప్పిన సందేశాలను శ్రద్ధగా ఆలకించి ఆచరించి మన జీవితాలని సార్థకం చేసుకుందాం. జై సాయిరాం.

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం

ఆనందం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఒక చక్కని సాయికృష్ణుని భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: గిరిధర బాల గోపాల, గోవింద గోవింద గోపాల, గిరిధర బాల గోపాల, గోపిలోల గోపాల, గోవర్ధనోద్ధారి గోపాల.
0: ఈ భజన శంకరాభరణం రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శుత్రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శుతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

0: ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1 2 3 4 1 2 3 4

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

0: స్వామివారు గానం చేసే భజనలు సాధారణంగా సులువుగా మధురంగా ఉంటాయి. తెలుగు ఉచ్చారణ సరిగ్గా రాని విదేశీ భక్తులు సైతం తేలికగా పాడగలిగే భజనలు స్వామివారు పాడుతుంటారు. ఆ పాతకాలంలో భజన పాడేవారు 5-6 మంది ఉండేవారు. ఒక్కొక్కరు అందరూ అనుసరించడానికి వీలుగా ఉండే భజనలు 10-15 నిమిషాలు ఒకే భజన పాడుతుండేవారు. రాను రాను స్వామివారు యూనివర్సిటీ ప్రారంభించి ఇద్దరు కలిసి జంటగా భజన పాడే పద్ధతి ప్రవేశపెట్టారు. విద్యార్థులలో గాయకులు, తబలా వాయించేవారు చాలామంది ఉండడం వల్ల జంటగా భజనలు పాడటం మొదలయ్యింది. స్వామివారిది ఎప్పుడూ మాస్టర్ ప్లాన్. ఇప్పుడు దేశ విదేశాల నుండి విభిన్న భాషల వారు, మతాల వారు ప్రశాంతి నిలయానికి చేరుకుంటున్నారు. భజనల సంఖ్య పెరిగింది, గాయకులు పెరిగారు. కాబట్టి ఒక్కో భజన కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆయా మతానుయాయుల ఆరాధ్య దేవీదేవతల నామాలు భజనలో ప్రవేశించాయి. ఆ విధంగా సాయి భజనలు సర్వమత సమ్మతాలయ్యాయి. ప్రశాంతి భజన బృందం ఏర్పాటైంది. వాయిద్యాలు ఢోలక్, తబలా, హార్మోనియం, కంజీరా, ఫ్లూట్, తాళం ఇవన్నీ భజనలలో చేరిపోయాయి. సాయి భజనలు సముద్రమంత విశాలమైనవి. కొన్నిసార్లు సంగీత వాయిద్యాలు లేకుండా కూడా భజనలు పాడటానికి వీలుంది. ఒకే నామాన్ని గంటల తరబడి గానం చేయడం, సప్తాహాలు జరపడం ఒకప్పటి భజన పద్ధతి. భజన భావాత్మకంగా భజన పాడగలిగితే ఏ వాయిద్యాలు లేకపోయినా పర్వాలేదు. ఈ భజనలో అన్నీ తెలిసిన పదాలే, అర్థం కాని పదాలేవీ లేవు. రాగము తాళము తెలియగానే సరిపోదు, భావం ప్రధానంగా ఉండాలి. ఏ భజనలోనైనా భావం ప్రధానంగా ఉండాలి. గిరిధర బాల గోపాల అన్నది మొదటి పంక్తి.
1: గిరిధర బాల గోపాల.
0: గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు గిరిధరుడు. బాల అతి పిన్న వయస్సులోనే ఇంద్రుడు కురిపించిన రాళ్లవాణ నుండి బృందావన వాసులను, గోవులను కాపాడేందుకు బాలకృష్ణుడు పర్వతాన్ని తన చిటికెన వ్రేలిపై ఎత్తాడు. ఎవరిని రక్షించాలో, ఎవరికి శిక్షణ గరపాలో, ఎవరి అహంకారాన్ని నిర్మూలించాలో తెలిసినవాడు కాబట్టే ఒకే ఘనకార్యంతో అందరికీ అందవలసిన పాఠాలు అందించాడు. మన అహంకారాన్ని నిర్మూలించడానికి దైవం ఏ మార్గమైనా అనుసరిస్తాడు. మన అహంకారాన్ని మనం అణిచివేసుకోకపోతే మన ఆరాధ్య దైవాన్ని బాధపెట్టిన వారమవుతాము. నిరహంకారులు, నిరాడంబరులు, నిరక్షరాస్యులైన గోకుల బృందావన వాసులు సుమారు 7 రోజుల పాటు ఆ దివ్య బాలుని సన్నిధిలో తమను తాము మరచి ఆనంద సాగరంలో ఓలలాడారు. పవిత్ర హృదయంతో అహంకార రహితులుగా ఉన్నవారు దైవలీలలో మునిగి తేలుతూ ఉండగలుగుతారు.

0: గోవింద గోవింద గోపాల. గోవింద గోపాల అన్న శబ్దాలకు దాదాపుగా ఒకటే అర్థం. గోపాలురలోని పాశవిక లౌకిక భావాలను క్రమక్రమంగా తొలగించి వారిని ఋషులు మునుల స్థాయికి చేర్చాడు బాలగోపాలుడు. ఆ గోపికల యొక్క గోపాలుల యొక్క గాథలు వింటే మన హృదయాలు పరవశించిపోతాయి. వారు ఏ మునులకు జ్ఞానులకు తీసిపోరు. 5000 సంవత్సరాల తరువాత ఈనాటి మానవాళికి అదే దైవ సాన్నిధ్యం తిరిగి లభించింది. గోపీలోల గోపాల. భక్తితత్వాన్ని గురించి చెప్పాలంటే మొట్టమొదట పేర్కొనదగిన వారు గోపీగోపాలకులే. స్వామివారు ఎప్పుడూ వారి భక్తిని గురించి ప్రసంగించినా భాగవతం నుండి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. సుగుణ నీరజల జీవితాలు భక్తితత్వానికి ఆదర్శాలు. అందుకే నారదుడు తన భక్తి సూత్రాలలో భక్తిని నిర్వచిస్తూ యథా వ్రజ గోపికానాం అని పేర్కొన్నాడు. రాధా భక్తి మధుర భక్తికి పరాకాష్ఠగా పేర్కొంటారు. విశ్వ మానవాళికి నిర్మల నిశ్చల నిస్వార్థ ప్రేమతత్వాన్ని బోధించడానికే బృందావనంలో లీలామానుష విగ్రహుడైనాడు శ్రీకృష్ణుడు. గోపీ గోపాలుర గాథలు వింటే మన హృదయాలలో భక్తిభావానికి తప్ప అన్యభావాలకు తావే ఉండదు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడు పంపగా గోపికలకు జ్ఞానాన్ని యోగాన్ని బోధించడానికి బృందావనంలో అడుగుపెట్టాడు. కాని గోపికల మాటలు అచంచల భక్తిభావాన్ని గ్రహించిన తరువాత నేను వారికి బోధించడం కాదు, గోపికల పవిత్ర భక్తిని తెలుసుకునేందుకు కృష్ణుడు నన్ను ఇక్కడికి పంపించాడని భావించి భక్తిలో గోపికల కంటే మించిన వారెవ్వరూ లేరని నిర్ధారించుకున్నాడు.
1: గోవర్ధనోధారి గోపాల.
0: బాలగోపాలుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెనవ్రేలితో పైకి లేపినప్పుడు అందరికీ ఆ పర్వతం క్రింద ఆశ్రయం లభించింది. అయితే గోపాలురలో కొందరు, ఇంత చిన్నపిల్లవాడు అంత పెద్ద పర్వతాన్ని మోయగలడా, మనం కూడా కొంత సహాయపడదాం అన్న భావనతో తమ చేతి కర్రాలను పర్వతానికి పోటీగా పెట్టారు. కృష్ణుడు వారి ఆనందానికి అడ్డురాలేదు. మేము కూడా పర్వతాన్ని మోయడంలో కృష్ణుడికి సాయం చేశామన్న తృప్తి వారికి కలిగించాడు. మన భారాలన్నీ తాను తీసుకుని మనల్ని భగవంతుడు కాపాడుతున్నాడన్న భావన మనలో అప్పుడప్పుడు లోపిస్తుంది. మనమే ఎంతో కష్టపడి మన సమస్యలను పరిష్కరించుకుంటున్నాం అనుకుంటాము. మనం ఎంతో బుద్ధిమంతులమని జ్ఞాన సంపన్నులమని భావిస్తాం. యథార్థానికి అంతా దైవమే. చేసేవాడు చేయించేవాడు అంతా అతడే. మన జీవితాలను అనుక్షణము కాపాడుతున్నది ఆ భగవంతుడే అన్న జ్ఞానం కలవారు మిన్నువచ్చి మీదపడినా చెలించరు. అంతా ఆ భగవంతుడే చూసుకుంటున్నాడన్న ధీమాతో జీవిస్తారు. భగవంతుడు ఏది చేసినా మనమేలుకే అనుకుంటారు. ఆ గోవర్ధనం జారి మీద పడినా వారిలో ఏమాత్రము భయాందోళనలు ఉండవు. సర్వస్య శరణాగతి అంటే అదే. ఆయన లీలలను తిలకించి ఆనందాన్ని అనుభవించడం తప్ప వారింకేమీ ఆశించరు. అన్యథాశరణం నాస్తి గ్రంథంలో శ్రీమతి విజయకుమారి గారు ఒక ఘట్టాన్ని చక్కగా వివరించారు. స్వామివారు తరచుగా భక్తులతో ఆ రోజులలో చిత్రావతికి వెళ్తుండేవారు. కల్పవృక్షం దగ్గర ఒక పెద్ద రాయి ఉండేది. దానిమీద సుమారు 100 మంది కూర్చోవచ్చు. స్వామి అక్కడ చేరిన భక్తులందరికీ చేతులలో ఒక్కో చింతాకు ఉంచి పిడికిలు మూసుకోమనేవారు. కొన్ని నిమిషాల తరువాత తెరిచి చూస్తే ఒక్కొక్కరి చేతులలో ఒక్కో వస్తువు సృష్టించబడేది. కల్పవృక్షం నుండి కొన్ని ఆకులను త్రుంచి స్వామి ఒక్కొక్కరికి ఒక్కో ఆకు ఇచ్చేవారు. అయితే ఆ చింతాకులే రకరకాల రూపాలు ధరించి ఒకరికి కలకండ, మరొకరికి పిప్పరమెంటు, ఒకరికి జపమాల, ఈ విధంగా ఎవరు ఏది కోరితే వారికది లభించేది. స్వామి మళ్లీ పిడికిలి మూయమని చెప్పేవారు. కొన్ని నిమిషాల తరువాత మళ్లీ వారి చేతులలో చింతాకులే మిగిలేవి. అక్కడ చేరిన వారిలో చిన్నపిల్లలు, అయ్యో ఆ పిప్పరమింటూ తింటే బాగుండేది, మళ్లీ చింతాకే మిగిలింది అని బాధపడేవారు. ఆ దివ్య లీలలో స్వామి జగత్తు యొక్క అనిత్యత్వాన్ని వారికి బోధించారు. ఈనాడు ఉన్నది మరునాటికి ఉండదు. సృష్టి అంతా మార్పుకు లోనవుతుంది. ఈ జగత్తులో ఏదీ శాశ్వతం కాదు. మనం కొన్నిటి మీద ఎంతో బంధాన్ని పెంచుకుంటాము, అది దూరమైతే చింతిస్తాము. సృష్టితో అనుబంధాన్ని పెంచుకుని మనం సృష్టికర్తను విస్మరిస్తున్నాము. స్వామి కోరేది అది కాదు. భగవంతుడు ఏది చేసినా అది మన మేలు కోసమే అని మనం గ్రహించాలని స్వామి కోరుకుంటారు. ఆనాడు కృష్ణుడు, ఈనాడు సాయి భగవానుడు, రూపనామాలు వేరైనా అంతఃసత్యం అంతా ఒకటే. 1980 ప్రశాంతి నిలయంలోని ఒక స్టోరును నిర్వహించిన ఒక భక్తుని గురించి తెలుసుకుందాం. ఆయన చాలా గొప్ప భక్తుడు, నీతి నిజాయితీలు కలవాడు, వినయశీలి. వారానికి ఒకసారి అనంతపురం వెళ్లి స్టోర్లో కావలసిన సామాను కొని తెచ్చేవాడు. ఎప్పుడు అనంతపురం వెళ్లినా ముందుగా సెక్రటరీ ద్వారా స్వామికి తెలియజేసి వారి అనుమతితోనే అనంతపురం వెళ్లేవాడు. ఒకసారి అతడు అనంతపురం వెళ్లి తిరిగి వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న వ్యాన్ కు యాక్సిడెంట్ అయింది. అతని కాలుకు బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్చారు. కాలికి ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు తెలిపారు. కాబట్టి కొన్ని రోజులు అనంతపురంలోనే ఉండాలన్నారు. ఈ విషయమంతా స్వామివారికి తెలపడం జరిగింది. వెంటనే స్వామి విభూతి ప్రసాదం ఇచ్చి ఆశ్రమం సెక్రటరీని అనంతపురం పంపించారు. ఆయన్ని చూడగానే ఈ భక్తుడు ఎంతో ఆనందించాడు. స్వామివారు నా మీద ఎంతో ప్రేమతో ప్రసాదం పంపించారు అని ఆనందంతో పొంగిపోయాడు. నాకు వెంటనే స్వామివారికి లేఖ రాయాలని ఉంది, మీరు ఆ ఉత్తరాన్ని స్వామికి అందజేస్తారా అని అడిగాడు. సెక్రటరీ గారు తప్పక రాయండి అన్నారు. అతి కష్టం మీద ఆ భక్తుడు స్వామికి లేఖ రాశాడు. స్వామి, మీరు నా ప్రాణాలను నిలబెట్టారు, అంతేకాదు నాకు త్వరగా నయం కావాలని సెక్రటరీ ద్వారా ప్రసాదం పంపించారు, నీకు శతకోటి పాదాభివందనాలు అని రాశాడు. సెక్రటరీ ఆ ఉత్తరాన్ని స్వామికి అందజేశారు. స్వామి అక్కడక్కడ ఆ ఉత్తరం చదివారు. వారం రోజులలో ఆ భక్తుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి సంతోషంగా పర్తికి వచ్చాడు. ఎందుకంటే 15 దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిని మిస్ చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. ప్రతి సంవత్సరము దసరా ఏర్పాట్లలో అతడు ఉత్సాహంగా పాలు పంచుకునేవాడు. ఆ మహదవకాశాన్ని జారవిడుచుకోవడం అతనికిష్టం లేదు. అయితే ఒక 1 నెల వరకు నీవు నడవకూడదు అని డాక్టర్స్ గట్టిగా చెప్పారు. దసరా లోపల కట్టువిప్పి పారేయాలని అతని కోరిక. పర్తి వచ్చి దర్శనానికి వీల్చైర్లో కూర్చున్నాడు. స్వామి అతని దగ్గరికి వచ్చి ఎప్పుడొచ్చావు అని అడిగారు. స్వామి, నిన్న వచ్చాను అన్నాడు. డాక్టర్లు ఏమి చెప్పారు, కాలు ఎంతవరకు నయమయ్యింది అని స్వామి ప్రేమగా అడిగారు. స్వామి, కాలు పూర్తిగా తగ్గడానికి 1 నెల పట్టవచ్చు అన్నారు డాక్టర్లు. ఓ సరే, నయమవుతుందిలే అని అతన్ని ఆశీర్వదించి స్వామి ముందుకు సాగారు. ఆ భక్తుడు ఆనందించాడు స్వామి పలుకరించినందుకు, ఆశీర్వదించినందుకు. స్వామి ఏదో చేసి త్వరగా నయమయ్యేటట్లు చేస్తారని, దసరా కార్యక్రమాలలో పాల్గొనటానికి ఆటంకం లేకుండా చేస్తారని అతడు భావించాడు. కాని స్వామి అలా చేయలేదని చింతించాడు. మరునాడు మళ్లీ స్వామి అతని దగ్గరకు వచ్చి ముందు రోజు అడిగిన ప్రశ్నలే అడిగారు. ఇతడు అదే సమాధానం చెప్పాడు. 3వ రోజు కూడా స్వామివారు ప్రశ్నించడం, ఇతడు జవాబు చెప్పడం జరిగింది. అయితే స్వామివారు రోజు అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు, నేను చెప్పిన సమాధానం సరిగ్గా లేదా అనుకున్నాడతడు. పక్కనున్న వారు కూడా అలాగే అనుకున్నారు, ఏదో మిస్ అవుతోంది అని. ఇంటికి వెళ్లాక కూడా రోజంతా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. అతని భార్య కారణం అడిగింది. అతడు ఎందుకు స్వామి అదే ప్రశ్న రోజు అడుగుతున్నారో అర్థం కావటం లేదు అన్నాడు. భార్య కొంతసేపు ఆలోచించి, మీరు స్వామికి లెటర్ రాశారు కదా, అందులో ఏం రాశారు అని అడిగింది. అతడు గుర్తు తెచ్చుకుని ఆ లెటర్లో ప్రతి అక్షరమూ స్వామి చదివారని సెక్రటరీ చెప్పారు. అందులో నేను నీవే నా రక్షకుడవు, నీవే నా డాక్టర్వు, మీకు నా శతకోటి వందనాలు అని రాశాను అన్నాడు. అప్పుడతని భార్య, రేపు స్వామి అడిగితే లెటర్లో ఏమి రాశారో అదే చెప్పాలి, వేరుగా ఎందుకు చెబుతున్నారు అంది. అదృష్టం కొద్దీ మరునాడు స్వామి మళ్లీ వచ్చి అదే ప్రశ్న అడిగారు. అప్పుడా భక్తుడు కన్నీటితో స్వామి హస్తాలు పట్టుకొని, స్వామి, మీరే నా డాక్టర్, మీరెప్పుడు నడిపిస్తే అప్పుడు నడుస్తాను అన్నాడు. అప్పుడు స్వామి, మరి ఎందుకు డాక్టర్లు ఇలా చెప్పారు అలా చెప్పారు అంటున్నావు అని అడిగారు. ఆ భక్తుడు పశ్చాత్తాపంతో స్వామి చేతులు పట్టుకొని కన్నీరు కార్చాడు. స్వామి అతన్ని ఓదార్చుతూ, నీవు ఒక వారంలో నడవగలుగుతావు అన్నారు. ఆ భక్తుని ఆనందానికి అవధులు లేవు. సరిగ్గా వారానికి అతడు నడవగలిగాడు. ఆనందంగా ఉత్సాహంగా దసరా ఉత్సవాలలో పాల్గొనగలిగాడు. మనం అంతా భగవంతుని దివ్య హస్తాలలో ఉంచితే అన్నింటా ఆ అదృశ్య హస్తం పనిచేస్తుంది. మనల్ని ఉద్ధరించడానికి దైవం అనుక్షణమూ సిద్ధంగా ఉంటాడు. మనమే దైవాన్ని విస్మరించి చిక్కులలో చిక్కుకుంటాము. నాదంటూ ఏదీ లేదు, అంతా నీదే, అంతా నీవే అని సర్వస్య శరణాగతులమైతే ఆ దివ్య ఛత్ర ఛాయలో నిశ్చింతగా జీవితం గడపగలుగుతాము. ప్రతి భజనలోనూ ఎంతో వేదాంతముంది. దాన్ని గ్రహించగలిగితే అంతా ఆనందమే. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కులవంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా గిరిధర బాల, గోపాల అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చే వారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవాతత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: దైవానుగ్రహమునకు పాత్రులు కావాలంటే సహనమును సమచిత్తమును క్షమను అలవర్చుకోవాలి అని చెప్పే సమచిత్తం అనే చిన్న కథను విందామా? తుకారాం గొప్ప భక్తుడు, అందరినీ ప్రేమించేవాడు. అతడు తనకున్న కొద్దిపాటి భూమిలో చెరుకుతోట పెంచాడు. చెరకు బాగా పంటకు వచ్చినంతనే వాటిని కొట్టి ఒక బండిలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇతడు దయార్ద్రహృదయుడు. ఎవరు దేనిని అడిగినా ఇచ్చివేసే స్వభావం ఇతనిది. ఇతని తత్వం బాగా తెలిసిన ఆ ఊరి పిల్లలు ఆ బండి చుట్టూ చేరి, తాత నాకొక చెరుకుగడ ఇయ్యవా, నాకొక చెరుకుగడ ఇయ్యవా అని బతిమాలుతూ బండిలోకి ఎక్కారు. అడిగిన వారందరికీ చెరుకుగడలను ఇస్తూ పోయాడు తుకారాం. ఇల్లు చేరేసరికి బండెడు చెరుకు అయిపోయింది. ఒకే ఒక గడ మిగిలింది. అతని భార్య ఎంతో ఆశతో వీధివాకిలి వద్ద నిల్చుని ఉంది. ఖాళీ బండిని చూసేసరికి ఆమెకు ఒళ్లు మండిపోయింది. తుకారాం బండి దిగి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఆమెకు అతని వైఖరి చూచి ఇంకా కోపం వచ్చింది. మిగిలిన ఒక్క ఆ చెరుకుగడను తీసుకుని తుకారాంను గట్టిగా కొట్టింది. చెరుకుగడ రెండుగా విరిగింది. బండి చుట్టూ చేరి, తాత నాకొక చెరుకుగడ ఇయ్యవా, నాకొక చెరుకుగడ ఇయ్యవా అని బతిమాలుతూ బండిలోకి ఎక్కారు. అడిగిన వారందరికీ చెరుకుగడలను ఇస్తూ పోయాడు.

తీసుకుని తుకారాంను గట్టిగా కొట్టింది. చెరుకుగడ రెండుగా విరిగింది. ఒక తుండు ఆమె చేతిలో ఉండిపోయింది, ఇంకొకటి కింద పడిపోయింది. తుకారాం ఆ మొక్కను చేతిలోకి తీసుకుని, నీవు ఎంత గొప్ప ఉపకారం చేశావు, మిగిలిన ఒక్క చెరుకుగడను ఎలా పంచటమా అని ఆలోచిస్తున్నాను. నీ భాగం నీ చేతిలోనే ఉంది, ఈ ముక్కను నేను పిల్లలు తీసుకుంటాంలే అన్నాడు. ఎంత సహనమునూ సమచిత్తమునూ ప్రదర్శించాడు. ఇంకొకడైతే భార్యను చావబాదేవాడు. అంతటి శాంతమూర్తి కనుకనే మహనీయుడైనాడు తుకారాం. దైవానుగ్రహమునకు పాత్రులు కావాలంటే ఇట్టి సహనమును సమచిత్తమును క్షమను అలవరుచుకోవాలి.

ओम श्री साई राम। भगवान श्री सत्य साई बाबा वारी पाद पद्ममुलकु मा नमस्सु मांजलुलु। ई रोजु रेडियो साई तेलुगु प्रसारालो भागंगा भजनामृतम अने कार्यक्रमान्नी निर्वहिंचबोतुन्नामु। ई कलियुगंलो भगवंतुनि अनुग्रहं पोंदडानिकि मानवुडु उपयोगिंचे पलु साधनाल्लो नामस्मरण मुख्यमैनदि। भगवंतुनि नामान्नि मामूलुगा स्मरिंचडमे काकुंडा రాగ భావ తాళయుక్తంగా సంకీర్తన చేసినప్పుడు అది మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. సంకీర్తనకు గల ఈ ప్రాముఖ్యత వల్లనే నవవిధ భక్తి మార్గాల్లో అది చోటును సంపాదించుకుంది. ఈ సాయి స్మరణను భక్తులందరూ భజన రూపంలో చేయాలనే గొప్ప కార్యానికి మన స్వామి మానస భజరే గురు చరణం అనే భజనతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా స్వామికి మా హృదయాంతరాల నుండి వచ్చే భావంతో కూడిన భజన కుసుమాంజలిని అర్పించదలిచాము. ఈ కార్యక్రమంలో మూడు గ్రూపులు పాల్గొంటాయి. మొదటి గ్రూపు పేరు సత్యం, రెండవ గ్రూపు పేరు శివం, మరియు మూడవది సుందరం. ఇందులో నాలుగు రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్లో సత్యం గ్రూపు వారు వాళ్లకివ్వబడిన అక్షరంతో మొదలయ్యే భజన్ను పాడుతారు. ఆ భజన చివరి అక్షరంతో శివం గ్రూపు వారు ఇలా అంత్యాక్షరంతో మొదలయ్యే భజనను తర్వాతి గ్రూపు వారు పాడాలి. రెండవ రౌండ్లో భజన మధ్యలో వచ్చే ఏదో ఒక పదం వాళ్లకి ఇవ్వబడుతుంది. ఆ పదం ఆధారంగా ఆ గ్రూప్ వారు భజన్ను పాడవలసి ఉంటుంది. మూడవ రౌండ్లో భజనలోని ఏదో ఒక వాక్యం యొక్క అర్థం వారికి చెప్పబడుతుంది. అర్థాన్ని బట్టి భజన్ని పాడాలి. చివరిదైన నాలుగవ రౌండ్లో ప్రతి గ్రూపు వారు వాళ్లకి నచ్చిన ఒక రాగాన్ని ఎంపిక చేసుకుని ఆ రాగంలో వచ్చే ఏవైనా మూడు భజన్లు పాడాల్సి ఉంటుంది. ఇవి కార్యక్రమం యొక్క నియమాలు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? ఇప్పుడు మొదటి రౌండ్ మొదలు పెడదాం. మొదటగా సత్యం గ్రూప్ వారు మీరు మా అనే అక్షరంతో మొదలయ్యే భజన్ను పాడతారా?

మొదటి రౌండును విజయవంతంగా పూర్తి చేశాం. అన్ని గ్రూపుల వారు చాలా చక్కగా పాడారు. ఇప్పుడు రెండవ రౌండ్ మొదలు పెడదాం. రెండవ రౌండ్లో పదం ఆధారంగా భజన్ని పాడాలి. ఇప్పుడు సత్యం గ్రూప్ వారు, మీరు పాడవలసిన భజన వేద అనే పదం ఆధారంగా ఉండాలి.

ఈ భజన్తో మనం రెండో రౌండ్ కూడా పూర్తి చేశాం. ఇప్పుడు మూడో రౌండ్. ఈ రౌండ్ మీకు కొంచెం కష్టం కావచ్చు. భజన్లోని ఏదో ఒక వాక్యం యొక్క అర్థం నేను మీకు ఇస్తాను. ఆ అర్థాన్ని బట్టి మీరు భజన్ని పాడవలసి ఉంటుంది. ముందుగా సత్యం గ్రూప్ వారు, మీకు ఇవ్వబడే అర్థం, ఓ సత్యసాయి, నీవు మా ఎదుట పరబ్రహ్మ స్వరూపముగా నిలిచి ఉన్నావు. సత్యం గ్రూప్ మీకిచ్చిన అర్థం, ఓ సత్యసాయి, నీవు మా ఎదుట పరబ్రహ్మ స్వరూపముగా నిలిచి ఉన్నావు. మరొక్కసారి, ఓ సత్యసాయి, నీవు మా ఎదుట పరబ్రహ్మ స్వరూపముగా నిలిచి ఉన్నావు.

శివం గ్రూప్ వారు మీకిచ్చిన అర్థం, భగవంతుడు గుణములకు అతీతుడు, గుణములకు ఆధారము అయినవాడు. మరొకసారి, భగవంతుడు గుణములకు అతీతుడు, గుణములకు ఆధారము అయినవాడు.

సుందరం గ్రూప్ ఇప్పుడు మీ వంతు. మీకిచ్చిన అర్థం, ఓ సాయి మా అంతరంగంలోని జ్యోతిని వెలిగించుము. మరొక్కసారి, ఓ సాయి మా అంతరంగంలోని జ్యోతిని వెలిగించుము.

ఇప్పుడు మరొక్కసారి ప్రతి గ్రూప్ కి రెండవ అవకాశం మొదలు పెడదాం. మళ్లీ సత్యం గ్రూప్ వారికి మీకిచ్చిన అర్థం, సాయి, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నింటిలోనూ నీ నామే ఉన్నది. మరొక్కసారి, సాయి, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నింటిలోనూ నీ నామే ఉన్నది.

ఇప్పుడు శివం గ్రూప్ వారు. మీ అర్థం, సాయి భగవానుని పాద పద్మములను మనస్సులో నిరంతరం స్మరించండి. మరొకసారి, సాయి భగవానుని పాద పద్మములను మనస్సులో నిరంతరం స్మరించండి.

ఈ రౌండ్ లో చివరిగా సుందరం గ్రూప్ వారు పాడబోతున్నారు. మీకిచ్చిన అర్థం, ఎల్లప్పుడూ ఏ అంతరాయము లేకుండా హరిగుణములను కీర్తించుము. మరొక్కసారి, ఎల్లప్పుడూ ఏ అంతరాయము లేకుండా హరిగుణములను కీర్తించుము.

0: అన్ని గ్రూపుల వాళ్లు చక్కగా మేమిచ్చిన అర్థాన్ని బట్టి భజనలను పాడారు. ఇప్పుడు నాలుగవ రౌండ్. చివరిదైన ఈ రౌండ్ లో మీరే మీకు నచ్చిన ఏదో ఒక రాగాన్ని ఎంపిక చేసుకుని అందులో రెండు భజనలను పాడవలసి ఉంటుంది. ముందుగా సత్యం గ్రూప్ వారి వంతు.
1: రాగం నాటే రాగం.

ఈ భజనతో మనం కార్యక్రమం ముగింపుకు వచ్చేశాం. మూడు గ్రూపుల వారు మంచి భజనలతో మనందరినీ అలరించినందుకు వారికి నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ముగింపుగా అన్ని గ్రూపుల వారిని కలిసి ఒక భజన వినిపించవలసిందిగా నా విన్నపం.

ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ ఆనందంగా ఆదివారం కార్యక్రమంకి మరొక మారు స్వాగతం. పిల్లలందరికీ హ్యాపీ సండే. మరి మంచి మంచి విషయాలతో, చక్కటి కథలతో, ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ తో, ఇంపార్టెంట్ హెల్త్ టిప్స్ తో ఆనందంగా ఆదివారం మీకు అందించడానికి వచ్చేసింది మీ శ్రద్ధ. ఫ్రెండ్స్, కిందటి వారం May 1st నుంచి 6th వరకు హైదరాబాద్ శ్రీ సత్యసాయి విద్యా విహార్ లో జరిగిన సమ్మర్ రెసిడెన్షియల్ క్యాంప్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను కదా. ఈ క్యాంప్ లో థీమ్ వాచ్ గురించి, దాంట్లో వాచ్ యువర్ వర్డ్స్ గురించి, వాచ్ యువర్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్. లెమన్ సీడ్స్ నాటితే మనకి మ్యాంగో ట్రీ రాదు కదా, అలాగే నీమ్ సీడ్స్ వేస్తే టామరిన్ ట్రీ రాదు కదా. అదే విధంగా మంచి పనులు చేస్తే మనకి మంచి రిజల్ట్ కూడా వస్తుంది, చెడ్డ పనులు చేస్తే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. అందుకే మనం ఆల్వేస్ డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి మన వాచ్ లో థాట్స్ గురించి, క్యారెక్టర్ గురించి, హార్ట్ గురించి చెప్పుకుందామా ఫ్రెండ్స్? ఈ రోజు ప్రోగ్రామ్ లో చాలా స్పెషల్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మరి తొందరగా, అదే జాగ్రత్తగా మన థీమ్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. వారు చాలా ఆనందంగా స్వామి కూర్చున్న చైర్ చుట్టూ ఎంతో దగ్గరగా స్వామితో కూర్చున్నారు. అప్పుడు స్వామి వాళ్లతో మాట్లాడుతూ ఒక అబ్బాయిని, ఏమ్రా ఏమిటి సంగతి అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి పాపం చాలా సాడ్ గా ఫేస్ పెట్టుకుని, స్వామి నాకు చాలా బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి అని అన్నాడు. అప్పుడు స్వామి నవ్వి, నీ దగ్గరికి బ్యాడ్ థాట్స్ రావట్లేదురా, నువ్వే బ్యాడ్ థాట్స్ దగ్గరికి వెళ్తున్నావు అన్నారు. అలా చెప్తూ స్వామి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ మైండ్ లో బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని గుడ్ థాట్స్ తో సప్లిమెంట్ చేయాలి అంటూ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీ ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంటే ఏం చేస్తారు? ఇమీడియట్ గా ఒక మంచి సువాసన, అంటే ఫ్రాగ్రెన్స్ వచ్చే పర్ఫ్యూమ్ ని స్ప్రే చేస్తారు. ఆ స్మెల్ పోయేదాకా ఆ స్మెల్ ఇంకొంచెం వస్తే ఇంకొంచెం పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తారు, అది ఆ బ్యాడ్ స్మెల్ పోయేంత వరకు. అప్పుడు ఓన్లీ పర్ఫ్యూమ్ స్మెల్లే వస్తుంది. అలాగే మన మైండ్ లో ఎప్పుడైనా బ్యాడ్ థాట్స్ వస్తే దాన్ని గుడ్ థాట్స్ తో రీప్లేస్ చేసేయాలి అని చెప్తూ స్వామి తన వైపు చూపించుకుని, ఈ ఫామ్ ద ప్యూరెస్ట్, అందుకనే నా గురించి ఆలోచించండి అన్నారు. వా, ఎంత మంచి ఐడియా కదా. అంతేకాదు, మనము కోపం, జెలసీ, ప్రైడ్ ఇలాంటి థాట్స్ ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. స్వామి మన థాట్స్ ఎంతో మంచిగా ఉండాలి అని చెప్తారు. దానికి సూపర్ టిప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఒకవేళ మనకి ఏదైనా బ్యాడ్ థాట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ యోగా క్లాస్ కి లేవాలి కానీ ఇంకా పడుకోవాలని ఉంది, అసలు ఎందుకు మనం చేయాలి, ఇంకా కొంచెం సేపు పడుకోవాలని ఉంది, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ నేను పడుకుంటాను కానీ ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం వర్క్ చేసిన తర్వాత అని ఆ బ్యాడ్ థాట్స్ ని పోస్ట్ పోన్ చేసేసి యోగా క్లాస్ కి వెళ్ళాలి. అన్ని మంచి థాట్స్ ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. సపోజ్ మీకు ఎవరి మీదైనా కోపం వస్తే, వారిని తిరిగి తిట్టాలి అని ఆలోచన వస్తే, జస్ట్ వెయిట్, ఒక 10 నెంబర్స్ కౌంట్ చేయాలి, ఒక గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ తాగాలి, మీకు ఆ బ్యాడ్ థాట్ దూరం అయిపోతుంది. ఒక సింపుల్ సొల్యూషన్, బ్యాడ్ థాట్స్ ని పోస్ట్ పోన్ చేసేయండి, గుడ్ థాట్స్ ని ఇంప్లిమెంట్ చేయండి. స్వామి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇస్తారు. మనం చెట్టు కింద కూర్చున్నాం అనుకోండి, ఆ చెట్టు మీద ఎన్నో బర్డ్స్ చేరి చాలా నాయిసీగా ఉంది, అప్పుడు మనం గట్టిగా అరిచి క్లాప్స్ కొడితే ఆ పక్షులన్నీ అగిరిపోతాయి. అలాగే మన మైండ్ లో కూడా బ్యాడ్ థాట్స్ వస్తే స్వామి భజన గట్టిగా చేస్తూ చేతులతో క్లాప్స్ కొడితే ఆ వైబ్రేషన్స్ కి బ్యాడ్ థాట్స్ అన్ని ఎగిరిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, అందుకే
మన స్వామి భజన చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మరి మన థాట్స్ ని జాగ్రత్తగా వాచ్ చేసుకుందాం, అంటే వాచ్ యువర్ థాట్స్. మరి మన ఫ్రెండ్ యశోధర్ తన మంచి వాయిస్ తో భాగవతం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. కమ్, లెట్స్ లిసన్.

0: చేసి మణిచే మనలంగరుణం.
1: ఆ మాధవుడు మనం అడగక ముందే మన కష్టాలను తీర్చాడు. మన ధర్మపత్ని ప్రాణాలను, మన రాజ్యాన్ని, గౌరవాన్ని, సిరి సంపదలను అన్నిటినీ కాపాడాడు. మనల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు అని ధర్మరాజు కృష్ణునిపై అనన్య భక్తి కలిగి ఉన్నాడు. శరణాగతి పొందిన వారి యోగక్షేమాలు ఆ భగవంతుడే చూసుకుంటాడని ఈ పద్య భావం. గత వారం ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురునితో కలిసి రాత్రికి రాత్రే అరణ్యాలకు వెళ్లటం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాత సమయంలో ధర్మరాజు సంధ్యావందనము, నిత్య అగ్నిహోత్ర హోమము లాంటి విధులను పూర్తి చేసుకున్నాడు. ప్రతిరోజు చేసినట్లే ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని దర్శించి సేవించడానికి వాళ్ల మందిరానికి వెళ్లాడు. అక్కడ తమ పెద్ద తండ్రి కనపడలేదు. కనుక్కుందామని విదురుని దగ్గరికి వెళ్లాడు. విదురుడు కూడా కనపడలేదు. ధర్మరాజు సంజయుని దగ్గరికి వెళ్లి వాళ్ల గురించి అడిగాడు. వాళ్లు కనపడినందుకు ఎంతో దుఃఖించిన సంజయుడు తన దివ్య దృష్టి చేత జరిగినదేంటో తెలుసుకున్నాడు. రాత్రి విదురునితో చాలాసేపు మాట్లాడటం తెలుసు. మహారాజు అయిన మీ పెద్ద తండ్రి అన్ని వార్తలు నన్ను అడుగుతూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి నా సలహాను తీసుకునే ప్రభు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు ఒక్క మాటైనా చెప్పలేదు అని సంజయుడు ఎంతగానో దుఃఖించాడు. ఇంతలో తుంబురునితో సహా నారద మహర్షి అక్కడికి వచ్చాడు. సంజయుడు, ధర్మరాజు నమస్కరించారు. తమ విచారానికి కారణం చెప్పి ధర్మరాజు తన పెద్ద తండ్రి గురించి అడిగాడు. నారదుడు వాళ్ల గురించి ఇలా వివరించాడు. వాళ్ళు హిమవత్ పర్వత దక్షిణ భాగానికి చేరారు. ధృతరాష్ట్రుడు, గాంధారి తపోవనములో ఉండగా అడవిలో పుట్టిన దావాగ్ని దానంతట అదే వచ్చి వారిని దహించును. దాన్ని తెలిసిన విదురుడు వైరాగ్యముతో అరణ్యాలలో వానప్రస్థ ఆశ్రమానికై తనకిష్టమైన ప్రభాస నదీ తీరానికి వెళ్లి తనకు తానే దేహమును త్యజిస్తాడు అని నారదుడు భవిష్యత్తును తెలియచేశాడు. నారదుడు వాళ్లకి ధైర్యం చెప్పి తుంబురింతో కలిసి స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. కాలగమనంలో గాంధారి, ధృతరాష్ట్ర విదురుల వియోగం ధర్మరాజును ఎంతో బాధించింది. అంతేకాదు, ధర్మరాజుకి ఎన్నో అపశకునాలు కూడా కనిపించాయి. శ్రీకృష్ణుని చూడటానికి వెళ్లిన అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు. 7 నెలలు గడిచిపోయాయి. నారదుడు చెప్పినట్లు ధర్మరాజుకు కాలం అశుభంగా కనిపిస్తోంది. ఈ విధంగా ధర్మరాజు బాధపడుతుండగా అర్జునుడు వచ్చాడు. కళావిహీనుడై, ఆనందరహితుడై, దీనాతి దీనుడై నీరసముతో వచ్చి ధర్మరాజు పాదాల మీద పడిపోయాడు. ఏమైందో అని ధర్మరాజు ఆందోళన చెందాడు. ప్రశ్నల వర్షం కురిపించాడు. పేరు పేరున అందరి యోగక్షేమాలు విచారిస్తున్నాడు. ఈ సందర్భంలో పోతనగారు చెప్పిన పద్యాన్ని వినండి.
2: తప్పితివో ఇచ్చేదనని

అని చెప్పి అన్నమాట తప్పలేదు కదా, దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా, ఇతరులకు చేసిన మేలును తిరిగి దెప్పలేదు కదా. శరణార్థుల మీద, గోవుల మీద, రోగుల మీద, స్త్రీల మీద పొరపాటున కూడా బాణాలు వేయలేదు కదా. అంటే అనవసరంగా ఎవరిని బాధించలేదు కదా అని అర్థం. ఇలాంటివి చేయకూడదని ఈ పద్య భావం. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలతో అర్జునుణ్ణి విచారించాడు. అర్జునుడు ధారలుగా కారుతున్న కన్నీళ్లను చేతులతో తుడుచుకుంటూ, పెన్నిధిని పోగొట్టుకున్న పేదవానిలాగా విచారిస్తూ చాలాసేపటికి తేరుకుని ఇలా చెప్పాడు. మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుడు, మన బంధువు, మన విభుడు, గురుడు, మన దేవుడు మనను వీడి వెళ్లిపోయాడు రాజా అని శ్రీకృష్ణ నిర్యాణాన్ని తెలిపాడు. తమకు శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగా సహాయం చేసినది, చిన్ననాటి నుంచి తమను ఎప్పుడెప్పుడు కాపాడినది చాలా దుఃఖంతో చెప్పసాగాడు. ధర్మరాజుకు నోట మాట రాలేదు. తన చెవులను తాను నమ్మలేకపోయాడు. అర్జునుని దుఃఖానికి అంతే లేదు. అర్జునుడు సోదరులకు యాదవుల గురించి చెప్పాడు. యాదవుల్లో వారిలో వాళ్ళకే దుష్టబుద్ధులు చెలరేగాయి. వినాశకాలం విపరీత బుద్ధిని కలిగించింది. అభిమాన మమకారాలు కోల్పోయి ఒకరినొకరు చంపుకున్నారు. యాదవులందరూ నశించిపోయారు. ఈ సందర్భానికి సరైన అర్థం చెప్తూ పోతన గారు ఒక మంచి పద్యాన్ని చెప్పారు. వినండి ఆ పద్యాన్ని.

0: ఆశ్రయించే వారిని రక్షించే ఓ ప్రభు, నీవు సర్వ జీవులలో అంతర్యామి అయి ఉన్నావు. అన్ని లోకాల్లో ఉన్న సమస్త ప్రాణుల సృష్టి స్థితి సంహారాలను వాటి తోటి ప్రాణుల వలనే చేయిస్తుంటావు. అంటే ఎవరు ఏది చేసినా దాని వెనుక నుండి చేయించేది ఆ పరమాత్మనే అని గ్రహించాలి. జై సాయిరాం.
1: స్వామి చెప్పిన పంచాక్షరి మంత్రంలో 4th అక్షరం సి. మై గాడ్, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు చాలా మంచి స్టోరీ చెప్తాను. ఒక మంచి సేయింగ్ చెప్తారు స్వామి, ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ నథింగ్ ఇస్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్, బట్ ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. ఒకసారి ప్రహ్లాదుడు విశ్వజిత్ అనే యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు దేవగురు ఐడియాతో ఒక చిన్న పిల్లాడి రూపంలో అతని దగ్గరికి వెళ్లాడు. పాపం ప్రహ్లాదుడికి బ్రాహ్మణులు అంటే చాలా అభిమానం, ఇష్టం. అందుకని మీకు ఏం కావాలి అని అడిగాడు ప్రహ్లాదుడు. నాకు శీలం కావాలి, అంటే క్యారెక్టర్, దాన్ని దానం చెయ్యి అని అడిగాడు ఇంద్రుడు. పిచ్చివాడా, ఇంత చిన్నది కోరుతున్నావేంటి, ఇంకేదైనా కొంచెం పెద్దది అడుగు, ఇంకా ఏదైనా అడుగు ఇస్తాను అన్నాడు ప్రహ్లాదుడు. నాకు ఇదే చాలు అన్నాడు ఇంద్రుడు. నాకు ఇదే కావాలి అన్నాడు ఇంద్రుడు ఆ చిన్న పిల్లాడి రూపంలో ఉండి. సరే ఇచ్చాను వెళ్ళు అన్నాడు ప్రహ్లాదుడు. వెంటనే ప్రహ్లాదుడి నుంచి తన క్యారెక్టరు తలతళ్ళలాడుతూ మిలమిల మెరుస్తూ ఇంద్రునిలోకి చేరిపోయింది. ప్రహ్లాదుడు ఏమీ పట్టించుకోలేదు. తర్వాత కొంచెం సేపటికి ఒక బ్రైట్ లైట్ తో ఒక బ్యూటిఫుల్ లేడీ తన నుంచి వెళ్లిపోతుంటే చూసి ప్రహ్లాదుడు, అమ్మా మీరెవరు అని అడిగాడు. ఆమె, నేను మీ రాజ్యలక్ష్మిని, శీలము లేని చోట నేను ఉండలేను అని పలికింది. కొంతసేపటికి ఇంకొక డివైన్ లేడీ వెళ్ళిపోవడం చూశాడు. అమ్మా మీరెవరు అని అడిగాడు. నేను యశస్సును, శీలము రాజ్యలక్ష్మి లేని చోట నేను ఉండలేను అని ఆన్సర్ చెప్పి వెళ్ళిపోయింది. సో క్యారెక్టర్ కోల్పోయిన వెంటనే ప్రహ్లాదుడు అన్ని తన సర్వం పోగొట్టుకుంటాడు. ఇమీడియట్ గా ప్రహ్లాదుడు, నారాయణ నాకి రాజ్యం అక్కర్లేదు, సైన్యం అక్కర్లేదు, ఒక్క శీలం ఉంటే చాలు అని క్యారెక్టర్ ని అనుగ్రహించమని ప్రార్థించాడు. ప్రహ్లాదుని త్యాగానికి మెచ్చుకుని నారాయణుడు అతనికి శీలము తిరిగి అనుగ్రహించాడు. దెర్ ఇస్ నో అదర్ పవర్ దన్ క్యారెక్టర్. అందుకే స్వామి అన్నారు, ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని. ఫ్రెండ్స్, మనమందరం మంచి క్యారెక్టర్ ని పెంచుకోవాలి. నెగటివ్ అనేది దగ్గరికి రాకుండా, బ్యాడ్ అనేది మన మైండ్ లో ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి, క్లీన్లీనెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లోపల మన థాట్స్ క్లీన్ గా ఉండి మన సరౌండింగ్స్ కూడా క్లీన్ గా ఉంచుకుంటే అది ఆటోమేటిక్ గా మంచి క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మరి మన గోపి అంకుల్ క్లీన్లీనెస్ గురించి ఏం చెప్తారో తెలుసుకుందామా? తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాలి. ఫస్ట్ ఓవర్ టు ఆర్ డియర్ డాక్టర్ గోపికృష్ణ అంకుల్.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ సాయిరాం. పిల్లలు, ఈరోజు మనము పరిశుభ్రత స్వచ్ఛత గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము కాళ్ల గురించి చెప్పుకుందాం. పిల్లలు, మీరందరూ షూస్ వేసుకుంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కానీ ఎప్పుడైనా సాక్స్ కి షూస్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆలోచించారా? మనం సాధారణంగా కాటన్ సాక్సే వేసుకోవాలి. సింథటిక్ సెమీ సింథటిక్ వేసుకుంటే అవి స్వెట్ మన చెమటని అబ్జర్వ్ చేసుకోదన్నమాట. యూజువల్గా మన చేతులకి అరికాళ్లకి అరిచేతులకి విపరీతంగా చెమట పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ చేతులంటే బయట ఉంటాయి కనుక కర్చీఫ్తో తుడుచుకోవచ్చు. మరి కాళ్ళకెలా? కనుక కాటన్ సాక్స్ వేసుకోవాలి ఒకవేళ షూస్ వేసుకుంటే. రోజు కంపల్సరీగా అవి మార్చాలి. ఉతికిన సాక్స్ బాగా ఎండబెట్టి సన్లో ఎండబెట్టిన తర్వాతనే అవి వేసుకోవాలి. లేకపోతే దీంట్లో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇంకా కాలి గోర్లను కూడా కంపల్సరీగా కత్తిరించుకోవాలి. బాగా పెరిగాయనుకోండి వాటి లోపలికి వెళ్ళి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎప్పుడైనా మీరు షూస్ వేసుకున్నప్పుడు చెప్పల్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకోవాలి, ముఖ్యంగా ఆడుకునేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అక్కడ ఉండే చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి తొడల దగ్గర పెద్ద పెద్ద లింఫ్ నోడ్స్ కూడా వస్తాయి. కొంతమందికి దాంతో చాలా ఇన్ఫెక్షన్ అయ్యి నొప్పి కూడా వస్తుంది. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇంకా మనము చాలా అడ్వర్టైజ్మెంట్స్ రకరకాలుగా చూస్తుంటాం, డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్, పౌడర్స్, ఇవి వీటిల్లో ఏది బెస్ట్, మనం ఎప్పుడు వేసుకోవాలి అంటే సాధారణంగా ఏమీ లేకుండా క్లీన్గా డ్రైగా ఉన్న చర్మమే బెస్ట్ అన్నమాట. మన శరీరానికి ఎటువంటి వాసన లేకుండా ఉండే కండిషనే బెస్ట్. ఇంకా చాలా ఘాటుగా ఉన్నటువంటి సెంట్లు, డియోడ్రెంట్స్ కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో వాటిల్లో ఉండే కెమికల్స్ ద్వారా స్కిన్ కి రియాక్షన్ అయ్యే అవకాశం ఉండొచ్చు, లేదా ఆ స్ప్రేస్ ముక్కులోకి వెళ్లి కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా వాడితే కొంచెం ఘాటు తక్కువగా ఉన్నవి వాడుకోవచ్చు. ఇంకా మనము చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం, ఇంకోటి పళ్ళ గురించి, టీత్. ఈ టీత్ అనేది కంపల్సరీగా మనం క్లీన్ చేసుకోవాలి. రోజంతా మనము పళ్ళు తినటము లేదా మాట్లాడటము లేకపోతే మన సలైవాతో పళ్ళు అనేది ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది మన నోట్లో. దీనివల్ల ఒక రకమైన బ్యాక్టీరియా లేయర్ అనేది ఏర్పడుతుంది. ఇవి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే వీటి నుంచి వాసన రావచ్చు, లేదా పళ్ళు పిప్పి రావచ్చు, పళ్ళకి ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా యాప్సిస్ లాంటివి కూడా రావచ్చు అన్నమాట. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే మనము కంపల్సరీగా రోజు పొద్దున నిద్రపోయే ముందు కంపల్సరీగా పళ్ళు తోముకోవాలి. ఎటువంటి బ్రష్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా సాఫ్ట్ ఎక్స్ట్రా సాఫ్ట్ ఉన్నటువంటి బ్రష్ అయితే మరీ బెటర్. పళ్ళని పడేసి ఊరికే అలా తోమకుండా ఒక పద్ధతి ప్రకారం, అంటే పైనుంచి కిందికి, పై పళ్ళ నుంచి కిందికి, లేదా సర్క్యులర్గా బ్రష్ని తిప్పుకుంటూ మనం జెంటిల్గా తిప్పాలి. బాగా గట్టిగా కూడా రుద్దద్దు. ఎందుకంటే బాగా గట్టిగా రుద్దితే పళ్ళు క్లీన్ అయితే అనుకుంటే దానిపైన ఎనామిల్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అది కూడా ఊడిపోయి మన పళ్ళుకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎటువంటి టూత్బ్రష్ వాడచ్చు, ఫ్లోరినేటెడ్ ఏదైనటువంటి టూత్బ్రష్ వాడుకోవచ్చు అన్నమాట. మిగతా టైంలో పుక్కిలించడం అనేది కూడా మనం అలవాటు చేసుకోవాలి. బెస్ట్ ఏమంటే కొంచెం గోరువెచ్చటి నీటిలో ఉప్పేసుకొని పుక్కిట చేసి వదిలేసిన, లేదా కమర్షియల్ గా కూడా మనకి మౌత్ వాష్, మౌత్ గార్గ్లింగ్ అని దొరుకుతుంటాయి, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం స్వీట్స్ తిన్నా, కాఫీ గానీ, టీ గానీ, మిల్క్ తాగినా, లస్సీ కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా మనం నోటి లోపల షుగర్ అనేది ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. ఈ షుగర్ లో రకరకాల బ్యాక్టీరియాలు గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మనకి వాసన రావటం, ఇన్ఫెక్షన్ రావటం అనేది వస్తుంది. కనుక ఇవి తీసుకున్నప్పుడు కంపల్సరీగా మౌత్ని బ్రష్ చేసుకోవడం కుదరకపోతే పుక్కిలించి ఉమ్మేయటం అలవాటు చేసుకోవాలి. ఇంకా టంగ్ని, నాలుకని కూడా కంపల్సరీగా జెంటిల్గా క్లీన్ చేసుకోవాలన్నమాట టంగ్ క్లీనర్తో. మౌత్లో చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి, వాటి నుంచి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఇంతసేపు మన శరీరం గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు మన ఇంటి పరిసరాలు, మన ఇంట్లో వస్తువులు, ఇల్లు గురించి మాట్లాడుకుందాం. ఇవి కూడా క్లీన్గా ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కరమే క్లీన్ ఉంటే సరిపోదు, మన ఇల్లు కూడా క్లీన్గా ఉండాలి, ఇంట్లో వస్తువులు కూడా క్లీన్గా ఉండాలి. మనము మీ రూమ్, మీ ఇల్లు, మీ మొట్టమొదట మనం రూమ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మీ రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి, నీట్గా పద్ధతిగా ఉంచుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచుకోవడం, ఏ పదార్థం ఎక్కడుందో తెలుసుకోవాలి. ముఖ్యంగా టీవీ రిమోట్స్, సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, వీటి మీద చాలా బ్యాక్టీరియా ఉంటాయి, తెలుసా మీకు ఆ విషయం? కనుక ఇవి కూడా ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. ముఖ్యంగా అన్నం తినే ముందు సెల్ ఫోన్ని ముట్టుకొని లేదా టీవీ రిమోట్స్ని ముట్టుకొని అదే చేతులతో కడుక్కోకుండా తింటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా రూము మొత్తం క్లీన్గా ఉంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచి వెలుతురు వస్తే బ్యాక్టీరియా గ్రోత్ కావడానికి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఇది స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ అని స్వామి చెప్పినట్టు మనము చిన్న వయసు నుంచే హెల్దీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటే అది మనకి తెలియకుండానే అలవాటు అయిపోతుంది అన్నమాట. ముఖ్యంగా పేరెంట్స్ రోల్ మోడల్గా ఉంటే పిల్లలు కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపిస్తారు. అయ్యో పాపం వాడు చిన్నపిల్లాడు, వాడి పనులు వాడు ఎలా చేసుకుంటాడు అని అనటం రాంగ్ కాన్సెప్ట్, అది తప్పు. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అతిగారభం పనికిరాదు. పిల్లలు చిన్న చిన్న పనులు వాళ్ళు చేయటం అనేది నేర్చుకోవాలి. ఈవెన్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళంతటి పనులు వాళ్లే చేసుకోవడం, షూస్ కరెక్ట్ గా పెట్టుకోవడము, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, ఇంట్లో అంత చెత్త వేయకుండా ఉండడం, రూమ్ క్లీన్ గా ఉంచుకోవడం అనేది చేస్తే వాళ్ళు అటువంటి వ్యక్తులు పెద్దగైనాక రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా, నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా, ప్రజలందరి చేత మెప్పు పొందే వ్యక్తులుగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట. ఇంకా బాత్రూమ్ గురించి, బాత్రూమ్ కూడా చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. చక్కగా నీళ్లను కొట్టి క్లీన్ గా ఉంచుకోవాలి వాసన రాకుండా. ఇంకా దాని క్లీనింగ్ లో కూడా మనం హెల్ప్ చేయొచ్చు. సోపు షాంపూ ఇటువంటివన్నీ కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద టేబుల్ మేనర్స్ అనేవి చాలా ముఖ్యం, ఇది కూడా మనం తెలుసుకోవాలి. పద్ధతిగా మనం అందరి మధ్య కూర్చోవటము, నిశ్శబ్దంగా తినటము, ఇతరులకు ఏమైనా కావాలా అనేది అందించటము, తినేటప్పుడు శబ్దం చేయకుండా ఉండటము, అంత కొంచెం చుట్టూత పడేసుకోకుండా, అంత దాన్ని గలీజ్గా చేయకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పెద్దగైనాక ఒక గ్రూప్లో, సొసైటీలో ఉండాల్సి వస్తుంది కనుక ఈ సోషల్ మూవింగ్కి ఇవన్నీ తెలుసుకోవటం చాలా ముఖ్యం. పిల్లలు, మీరు ఇప్పటి నుంచి మీ ఇల్లు, మీ రూము ఇవన్నీ కూడా మీరు మీ బట్టలు, మీ కబోర్డ్ అంత క్లీన్ గా ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా సండే వచ్చిందంటే హాలిడేస్ లో మా కిచెన్ క్లీనింగ్ కి మనం మన అమ్మకి హెల్ప్ చేయొచ్చు, గార్డెన్ హోమ్ హెల్పింగ్ కి మన నాన్నకి హెల్ప్ చేయొచ్చు. ఇంట్లో మనకి ఏమైనా లైబ్రరీ కానీ లీవింగ్ రూమ్ కానీ ఏమైనా ఉంటే మన ఎల్డర్స్ పెద్దవాళ్లకు కూడా మనం హెల్ప్ చేయొచ్చు అన్నమాట. ఇంకా ఇదే కాదు, మీరు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్లో క్లాస్ రూమ్ లో బెంచెస్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి, బ్లాక్ బోర్డ్ ఉంటుంది, ఇంకా లైబ్రరీ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఇవన్నీ కూడా క్లీన్ గా హైజీన్ గా ఉంచుకోవడం మన బాధ్యత. ఎలాగంటే విదేశాలలో కంపల్సరీగా స్కూల్ ని క్లీన్ గా ఉంచుకోవడం అనేది రూల్లో ఒక భాగం పిల్లలకి. ఎందుకు? సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతను మనం తెలుసుకోవడానికి చాలా ముఖ్యం అన్నమాట. మన ఇంటి దగ్గర చెత్త వేయకుండా చూసుకోవాలి, మన ఇంట్లో చెత్తనంతా డస్ట్బిన్ లో వేసుకోవాలి. మనము మన చెత్తను మన ఇంట్లో వేసుకోవద్దు, మరి ఎదురింటి వాళ్ళ ఇంట్లో కూడా, పక్క ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా వేయొద్దన్నమాట. ఇంకా మార్పు అనేది మనలోనే రావాలి, అప్పుడు మనం మారితే ప్రపంచం అనేది అంతా మారుతుంది. దీనికి టీం వర్క్ చాలా అవసరం. మీరందరూ మీ స్కూల్లో వాళ్ళందరితో మాట్లాడి ఒక టీం లాగా, క్లీన్ హైజీన్ టీం, లేదా ఒక స్కూల్లో మీరే ఏర్పరచుకొని మొత్తం ఇనిషియేషన్ తీసుకొని చేయడం చాలా ముఖ్యం. ఇటువంటి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా చాలా ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుంది పిల్లలకి. ఎలాగంటే స్కూల్ క్లీన్ గా ఉంచుకున్న వాళ్ళు, హౌస్ క్లీన్ గా ఉంచుకున్న వాళ్ళు, లేదా పర్సనల్ గా క్లీన్ గా ఉన్న వాళ్ళకి మనము బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ లాంటివి ఇవ్వడం కూడా చేస్తే పిల్లలకి చాలా ఉత్సాహం, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఇంకా ఇల్లు శుభ్రంగా లేకపోతే దోమలు, చీమలు, కాక్రోచెస్, పురుగులు, రకరకాలమైనటువంటివన్నీ వస్తాయి. వీటి వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయో తెలుసా? ఒకటి, కాక్రోచెస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, అవే తింటే మనకి విరోచనాలు ఇవన్నీ వస్తాయి. ఇంకా ఈ దోమల వల్ల మనకి డెంగీ, చికెన్ గున్యా, మలేరియా లాంటి జబ్బులు రావచ్చు. ఇంకా టైఫాయిడ్, ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయన్నమాట. ఈ దోమలు పెరగకుండా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ట్యాంక్స్, చిన్న చిన్న వాటర్ కలెక్ట్ అయినటువంటి టిన్లు, రబ్బర్ టైర్లు తీసేసి క్లీన్ గా ఉంచుకోవాలి. పిచ్చి మొక్కల్ని తీసేసి పూల మొక్కల్ని, పండ్ల మొక్కల్ని, లేదా క్రూటన్ మొక్కల్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక హాబీ లాగా, లేదా సెల్ఫ్ రిలయన్స్ గ్రూప్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. ఇంతసేపు మనము మన ఇల్లు గురించి, కాలేజు, స్కూల్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విలేజ్ లేదా మనం ఉండే టౌన్ గురించి కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఊరు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే మనం ఇల్లంతా క్లీన్ గా ఉన్నా దోమ ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి మనల్ని కుట్టచ్చు. ఇప్పుడు మనం ఏం చేయగలము? కనుక అందరూ హ్యాపీగా ఉండాలి అంటే విలేజ్ లో అందరినీ మనం సెన్సిటైజేషన్ చేయాలి. ఇలా మనం క్లీన్ గా, మనం మొట్టమొదట క్లీన్ గా ఉండి హైజీన్ గా ఉండి తిరిగి అందరికి చెప్తే అప్పుడు వేరే వాళ్ళు కూడా వింటారన్నమాట. సో ఇప్పటి నుంచి మీరందరూ చక్కగా క్లీన్ గా, పర్సనల్ గా మీ శరీరం, మీకు సంబంధించింది, మీ ఇల్లు సంబంధించింది క్లీన్ గా ఉండి ఆరోగ్యంగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సాయిరామ్.
1: థాంక్స్ గోపి అంకుల్, మీరు చెప్పేది పిల్లలకే కాదు, మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎంతో అటెంటివ్ గా వింటున్నారు. మా ఇల్లంతా చాలా క్లీన్ గా పెట్టుకుంటున్నాం. ఓకే ఓకే, బ్యాక్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మన స్వామి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ని కోట్ చేస్తూ, సో అ థాట్ రీప్ అన్ యాక్షన్, సో అన్ యాక్షన్ రీప్ అ హ్యాబిట్, సో అ హ్యాబిట్ రీప్ అ క్యారెక్టర్, అండ్ సో అ క్యారెక్టర్ రీప్ అ డెస్టినీ. ఫ్రెండ్స్, మన క్యారెక్టర్ బాగా ఉండాలంటే మంచి ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలు మంచి అలవాటుగా మారి అది మన పర్సనాలిటీని, క్యారెక్టర్ ని డెవలప్ చేస్తుంది. అదే మనల్ని మంచి డెస్టినీకి తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఇందాక క్లీన్లీనెస్ గురించి చెప్పుకున్నాం కదా. బాడీ క్లీన్ గా ఉండాలి, మైండ్ క్లీన్ గా ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు హార్ట్ క్లీన్ గా ఉండాలి. ఫ్రెండ్స్, మన వాచ్ లో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ హెచ్ ఫర్ హార్ట్, మన హృదయం. ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ పాయింటో చెప్పలేం. సేమ్ వే గుడ్ క్లీన్ హార్ట్ ఉంటే మంచి థాట్స్ వస్తాయి, మంచి యాక్ట్స్ కూడా చేస్తాము. అలాగే గుడ్ థాట్స్, గుడ్ క్యారెక్టర్ ఉంటే మన హార్ట్ కూడా క్లీన్ గా, ప్యూర్ గా ఉంటుంది. మన హార్ట్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అరే, ఫిజికల్ హార్ట్ అంటే మన బ్లడ్ ని ప్యూరిఫై చేసి పంప్ చేసేది కాదు, మనకొచ్చే థాట్స్, ఎమోషన్స్. మన హార్ట్ లో స్వామికి హెచ్ ఫర్ హార్ట్, మన హృదయం. ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ పాయింటో చెప్పలేం. సేమ్ వే గుడ్

0: మనకొచ్చే థాట్స్, ఎమోషన్స్, మన హార్ట్ లో స్వామికి పర్మనెంట్ గా సీట్ వేసి ప్రేమతో ఇన్వైట్ చేద్దాం. అప్పుడు స్వామి అక్కడికి వస్తారు. ఫ్రెండ్స్, నాకు ఒక ఐడియా వచ్చింది. వాచ్ పని చేయాలంటే ఏ ఉండాలి? ఎస్, బ్యాటరీ. మరి మన వాచ్ పని చేయాలంటే ఎవరుండాలి? గాడ్ ఉండాలి. గాడ్ ఇస్ అవర్ బ్యాటరీ. అది లేకుండా పని చేయదు. స్వామి చేతిలోనే టైం అంతా ఉంది కదా. హీ ఈస్ ద క్రియేటర్ అండ్ డైరెక్టర్. మరి మన సమ్మర్ క్యాంప్ ని అటెండ్ అయిన పిల్లలందరూ మన వాచ్ ని కేర్ఫుల్ గా ఫాలో చేస్తూ టైం ని పాజిటివ్ గా వాడుకుంటున్నారు. మరి ఆ క్యాంప్ ని ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో ఆర్ లిటిల్ సిస్టర్ అమృత అని అడుగుదాం.
1: సైరం అమృత, ఏ స్కూల్లో చదువుతున్నావు?
2: శ్రీ సత్యసాయి విద్యావిహార్ హై స్కూల్.
1: శ్రీ సత్యసాయి విద్యావిహార్ హై స్కూల్. ఓకే, సమ్మర్ లో ఏం చేశావు?
2: ఆడుకున్నా. సమ్మర్ క్యాంప్ కెళ్ళా.
1: సమ్మర్ క్యాంప్ కెళ్ళావు? విద్యావిహార్ లో సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు కదా, దానికి అటెండ్ అయ్యావా?
2: అవును.
1: సమ్మర్ క్యాంప్ లో నువ్వేం చేసావో అవన్నీ డీటెయిల్ గా చెప్తావా?
2: చెప్తా. ఫస్ట్ నాకు తెలీదు రిజిస్ట్రేషన్ అవన్నీ నాకు తెలీదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరికి చెప్పారు మీరు ఇక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి అని. నాకు ఆ రోజు తెలియట్లేదు ఏమి. అప్పుడు మీరజ మ్యామ్ అన్నారు నువ్వు ఏ క్లాస్ అని అడిగారు. అప్పుడు ఫిఫ్త్ క్లాస్ అని చెప్పా నేను. అమ్మ వాళ్ళు కొంచెం పైనకు వచ్చారు. మా గురువు గారు ఉన్నారు, బాలవికాస్ గురువు గారు. వాళ్ళు నువ్వు ఈరోజు భజన పాడాలి అని అంటే అక్క వాళ్ళతో పాడాం. డమ్ డమ్ డమ్ డమరు భజే అది పాడాం. ఇంకా వేద్దాం కూడా చెప్పాం. ప్రశాంతి సమితి వాళ్ళందరు చెప్పారు.
1: నువ్వు ఎప్పటి నుంచి వెళ్తున్నావు బాలవికాస్ కి?
2: ఫస్ట్ క్లాస్.
1: సమ్మర్ క్యాంప్ లో ఇంకేం చేశారు?
2: ఆడుకున్నా. మోక్ష అక్క అని నా బెస్ట్ ఫ్రెండ్ బాలకాస్ లో, ఆ అక్కతో ఆడుకున్నాము. ఇంకా మా స్కూల్ అక్కలు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళతో కూడా ఆడుకున్నాం.
1: సో సమ్మర్ క్యాంప్ అంతా ఆడుకోవడమేనా, ఇంకా ఏమైనా ఉందా స్పెషల్?
2: మంచి విషయాలు, వాల్యూస్ కూడా నేర్చుకున్నాం.
1: వాల్యూస్ నేర్చుకున్నారా? అమ్మో, వాల్యూస్ అంటే?
2: మంచి విషయాలు.
1: అంటే ఏం చెప్పారు? వాల్యూస్ అంటే ఏంటి, మంచి విషయాలు అంటే ఏం చెప్పారు? నీకేం అర్థమైందో చెప్తావా?
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇంకా?
2: వాచ్.
1: ఏంటి, అందరికి వాచ్లు ఇచ్చారా?
2: కాదు, ఒక అంకుల్ చెప్పారు, చూపించారు వాచ్ అంటే ఏంటో అని. అంటే మామూలు చేతికి పెట్టుకునే వాచ్ అని అందరం చెప్పాం. అప్పుడు కాదు, అది వేరేది అని. అంటే వాచ్ అంటే, వాచ్ స్పెల్లింగ్ తెలుసా మీకు అని అంటే తెలుసు అని అన్నాం. అప్పుడు డబ్ల్యూతో వర్డ్స్ అంటారు, ఏతో యాక్షన్స్ అంటారు, టీతో థాట్స్ అంటారు, సితో క్యారెక్టర్ అంటారు, హెచ్తో హార్ట్ అంటారు. అంటే ఫస్ట్ టైం ఏమో, ఫస్ట్ స్పీచ్ ఏమో మాకు వర్డ్స్ చెప్పారు వాచ్ గురించి.
1: అసలు వాచ్ లో ఇలా వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్, హార్ట్ ఇవన్నీ ఎవరు చెప్పారు అసలు వాళ్ళకి? అలాగా
2: నీరజ మ్యామ్ ఒక టాపిక్ ఇచ్చారు వాళ్ళకి, ఆ టాపిక్ మీద చెప్పారు వాళ్ళు.
1: వాచ్ అంటే ఇవన్నీ, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ వర్డ్స్, ఇవన్నీ చెప్పింది స్వామి. దాన్ని మీకు బాలవికాస్ లో, సమ్మర్ క్యాంప్ లో అవన్నీ మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మీ గురుస్. ఇంకేం నేర్చుకున్నారు? వాచ్ యువర్ వర్డ్స్ ఇవన్నీ నీకు బాగా అర్థమయ్యాయా? సో అసలు ఏం చేశారో మొత్తం, మీ రొటీన్ ఎలా ఉండేది, నీకేం నచ్చింది, ఏం నచ్చలేదు, నువ్వు బాగా ఏది ఎంజాయ్ చేసావు, అవన్నీ డీటెయిల్స్ చెప్పు.
2: సరే, పొద్దున్న 5కి లేచాము.
1: 5కి లేస్తే నీకు నిద్ర రాలేదా?
2: కొంచెం పైన కొంచెం యోగా చేసేటప్పుడు నిద్ర రాలే, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అప్పుడు నిద్ర రాలే.
1: మరి నిద్ర మార్నింగ్ లేచి 5 o'clock లేపగానే అబ్బా ఇంట్లో అయితే

0: సెవెన్ కి లేవచ్చు, ఇక్కడైతే ఫైవ్ కి లేపేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోదాము అనిపించలేదా?
1: అనిపించలే, అక్కడ ఎంజాయింగ్ గా ఉంది.
0: అక్కడ ఎంజాయింగ్ గా ఉందా? ఓకే. మార్నింగ్ లేచి మరి 5 o'clock లేచి అందరూ బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వాటన్నిటికి మీకు టైం సరిపోయిందా? అందరూ బోల్డ్ మంది 200 స్టూడెంట్స్ ఉన్నారు కదా సుమారుగా, మరి బాత్రూమ్స్ దగ్గర అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ప్రాబ్లం అవ్వలేదా?
1: అయ్యింది, స్నానం చేయడానికి ఎక్కువసేపు పట్టింది.
0: ఎందుకు లైన్ లో వెళ్లారా అందరూ స్నానానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అలాగా?
1: పైన అందరున్నారు కదా, అందరు పైకి వచ్చేస్తున్నారు, కిందకి వెళ్తే మళ్ళీ కిందకు చాలా మంది ఉన్నారు, అందుకే కాసేపు పైన ఉంటే చాలా సేపు అయిపోయింది.
0: బాగుంది. సో స్నానాలు చేసే చోట, బ్రష్ చేసుకునే చోట అందరూ ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ మేనేజ్ అయిపోయారు. సరే, మరి నువ్వు బ్రేక్ఫాస్ట్ అవన్నీ వాళ్ళు పెట్టినవి తినడానికి నీకు నచ్చిందా?
1: నచ్చింది, బోండా, ఉప్మా, పూరి, పొంగల్.
0: నీకు అన్ని వాళ్ళు పెట్టిన టిఫిన్స్ ఇష్టమేనా, లేకపోతే అక్కడ గురూస్ అమ్మ అక్కలు వాళ్ళు ఏమైనా అంటారేమోనని జాగ్రత్తగా మేనేజ్ చేసి తిన్నావా?
1: కాదు, అన్ని ఇష్టమే.
0: అన్ని ఇష్టమే, గుడ్ గర్ల్ అనమాట. అయితే నువ్వు బేసిక్ గా బాగా గుడ్ గర్ల్ అనమాట, నాలా కాదు. ఓకే ఓకే.
1: ఆడిటోరియం కి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నాం. పురుషసూక్తం వేదం వాళ్ళు టీచ్ చేశారు, అది రాసి ఉంది, అది మేము చదివాం.
0: మీకు స్క్రీన్ పైన డిస్ప్లేలో వస్తుంటే మీరు దాన్ని చూసి ఆంటీ చెప్తుంటే మీరు వెనకాల చెప్పారు. బ్రేక్ లో ఏం చేసేవారు?
1: తిన్నాక కాసేపు మాట్లాడుకున్నాం, చాలా సేపు 15 మినిట్స్ అట్లా ఉంటది.
0: బ్రేక్ లో కూడా మళ్ళీ పెట్టేవారా? ఏం పెట్టేవారేంటి?
1: బిస్కెట్స్, జ్యూస్, ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ లో నాకు ఇష్టం లేనిది కర్బూజా ఒకటే, ఇంకా జ్యూస్.
0: జ్యూస్ అన్ని మీకు కూల్ గా ఉండడానికి బటర్ మిల్క్ జ్యూస్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ ఇచ్చేవారా? ఓకే, వెరీ గుడ్.
1: యాక్టివిటీస్ ఉన్నవి. ఒక అంకుల్ ఏమో ఏమన్నారు, ఒక గేమ్ చెప్పారు, చేతులు పట్టుకొని ఒకవేళ మీ చేతుల మీద నడుస్తారు, మీరు అట్లానే పట్టుకొని ఉండాలి అని అడిగి చెప్పారు ఆ గేమ్.
0: అంటే ఒకళ్ళు ఆపోజిట్ గా కూర్చుని అందరూ హ్యాండ్స్ లాక్ చేస్తే ఆ చేతుల మీద వెయిట్ వేసి మామూలుగా రోడ్డు మీద నడిచినట్టు నడవాలి కదా. అబ్బో, అప్పుడు నీకు చేతులు నొప్పి పుట్టలేదా?
1: నేను చేయలే కదా, ఆడుకున్నా, సెషన్స్ విన్నా.
0: తర్వాత డాన్స్ చేసేవారు కదా?
1: అవును, జయ జనార్దన, కృష్ణ, రాధికాపతే ఇంతకు ముందు వచ్చు.
0: ఓ, అయితే చాలా బాగా చేసావేమో.
1: అక్కలతో అన్నలతో మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం.
0: ఓ అబ్బో, అక్కలతో అన్నలతో కూర్చుని తినేవారు, అందరు కలిసి తినేవారా?
1: ఇష్టంగా చేసేవాళ్ళం, ప్రేమతో. పిల్లలకి ఏమవ్వకూడదని ఇష్టంతో ప్రేమతో చేసేవారు.
0: నువ్వు ఏమైనా ఇష్టం లేనివి ఏమైనా తిన్నావా? నీకు నచ్చకపోయినా తిన్నావా?
1: ఎంచుకోలే, అయ్యి కూర ఇష్టం లేదు అందుకే నేను ఎంచుకోలే, అది ఎందుకు వేస్ట్ చేయడం అని ఎంచుకోలే.
0: మీరు అన్ని డిస్పోజబుల్ ప్లేట్స్ వాటిల్లో తిన్నారా? ఎలా తిన్నారు? ఎవరైనా సర్వ్ చేశారా? మళ్ళీ ప్లేట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అవన్నీ ఎలా చేశారు?
1: స్టీల్ ప్లేట్స్ లో తిన్నాం, తినేసినాక అక్కడ కడిగాం, తిన్నాక ప్లేట్స్ ని కడిగాం.
0: మీ ప్లేట్స్ మీరే కడుక్కున్నారా? లంచ్ అయిపోయిన తర్వాత నిద్ర వచ్చేదా మరి?
1: కొంచెం కొంచెం.
0: తర్వాత ఏం చేసేవారు లంచ్ అయిపోయిన తర్వాత?
1: పాటలు పాడేవాళ్ళం.
0: ఏం సాంగ్స్ నేర్చుకున్నారు?
1: దేశభక్తిని చూపి దేశమును ప్రేమించి దేశమాతను కొలవండి, అది నేర్చుకున్నాం. హమ్కు తుమ్సే ప్యార్ కితనా.
0: ఓకే, తర్వాత ఏం చేశారు?
1: ఒక్క చిన్న సెషన్ అయినాక క్రాఫ్ట్ వర్క్, మదర్స్ కి గ్రీటింగ్, బ్యాగ్.
0: బ్యాగ్, ఓకే. బ్యాగ్ మీరే తయారు చేసుకున్నారా?
1: అవును, నచ్చాయి. బ్యాగ్ ఎట్లా అంటే షర్ట్ తో చేశాం బ్యాగ్.
0: ఓకే, మీరు ఓల్డ్ షర్ట్ పట్టుకెళ్లి దాంతో బ్యాగ్ చేశారా? అబ్బో, అంటే వేస్ట్ మెటీరియల్ ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకున్నారనమాట. స్వామి ఎప్పుడు వేస్ట్ అనేది ఏదీ లేదు, అన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేవారు. అందుకని అలాంటి యాక్టివిటీ చేశారు. వెరీ గుడ్.
1: ప్లే టైం,
0: ప్లే టైమ్ లో ఏం చేసేవారు? గ్రౌండ్ కి వెళ్ళారా లేకపోతే అక్కడే ఆడుకున్నారా? అవన్నీ మంచిగా చెప్పాలి.
1: గ్రౌండ్ లో ఆడుకున్నాం. ఒక 2 డేస్ ఏమో అక్కలతో ఆడుకున్నాము, మిగతా 3 డేస్ ఏమో అన్నలు అక్కలు అందరితో ఆడాం. కొంచెం అయినాక వర్షం పడేది. 3 డేస్ ఏమో కంటిన్యూస్ గా వర్షం పడేది. 6th డే అయితే మంచిగా, బాబా మేము లాస్ట్ డే కదా, మేము డ్రామా చేస్తున్నామని బాబా వర్షం పడకుండా చేశారు.
0: 3 డేస్ కంటిన్యూస్ గా పడిందా, 3 డేస్ ఈవినింగ్స్ వర్షం పడిందా?
1: ఈవినింగ్స్ తడుచుకుంటే కాసేపు ఆడాము, వచ్చేయమన్నారు.
0: మరి 3 డేస్ ఈవినింగ్ చక్కగా వర్షం పడి కూల్ గా అయిపోయింది కదా. స్వామికి మీరందరూ ప్రే చేసుకుంటే మే 6th రోజు వర్షం పడకుండా చక్కగా డ్రామా అయిందా?
1: అవును.
0: ఏమని ప్రే చేసుకున్నావు స్వామికి నువ్వు?
1: వర్షం పడకూడదు అని ప్రే చేసుకున్నాం.
0: మరి మే 6th శివంలో చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కదా, మే 6th అసలు ఏంటి?
1: తెలీదు.
0: తెలీదా? ఓకే. ఈశ్వరమ్మ గారు ఎవరు తెలుసా?
1: తెలుసు.
0: ఎవరు?
1: బాబా వాళ్ళ అమ్మ.
0: స్వామి వాళ్ళ అమ్మగారు. ఓకే. స్వామి వాళ్ళ అమ్మగారికి పిల్లలంటే చాలా ఇష్టం. స్వామికి, స్వామి ఎలాగో ఈశ్వరమ్మ గారికి మొత్తం అందరి పిల్లలు అలాగే అన్నమాట. అందుకని ఆవిడ వర్ధంతి రోజు స్వామి మొత్తం పిల్లలందరికీ స్పెషల్ డేగా డిక్లేర్ చేశారు. అందుకని ఆ రోజు పిల్లలందరూ ఆడుకోవడం, పాడుకోవడం, మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం, కొంతమంది అయితే సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తారు పిల్లలే. ఈశ్వరమ్మ గారిని తలుచుకుని ఆవిడకి నచ్చే పనులన్నీ చేస్తారనమాట. ఓకే. మరి ఆ రోజు శివంలో మీరేం చేశారో చెప్పు.
1: మేము డ్రామా చేశాం. మా టాపిక్ ఏంటంటే బాలిక స్టూడెంట్స్. చాలా బాగా జరిగింది, అందరు చూశారు, చాలా బాగా చేసావని అన్నారు. లాస్ట్ కి అయిపోయింది కదా డ్రామా.
0: అమృత, మరి నీతో పాటు అమ్మ నాన్నగారు కూడా సమ్మర్ క్యాంప్ లో అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు కదా, అన్ని బోల్డ్ అంత హెల్ప్ చేశారు కదా. అమ్మతో వాళ్ళతో నువ్వు సమ్మర్ క్యాంప్ గురించి మీరు ఏం మాట్లాడుకునేవారు?
1: సమ్మర్ క్యాంప్ నెక్స్ట్ ఇయర్ కూడా మనం వెళ్దాము అని అమ్మ చెప్పింది. నేను కూడా సరే అమ్మ, చాలా బాగుంది కదా, మనం కూడా వెళ్దాము అని చెప్పా.
0: అమ్మ ఏం చేసేవారు సమ్మర్ క్యాంప్ లో?
1: సర్వీస్ చేసేవాళ్ళు, ఇంకా కూరగాయలు కట్ చేసేవాళ్ళు.
0: కూరలు కట్ చేయడం, పిల్లలందరికి హెల్ప్ చేయడం, అలాంటివన్నీ చేసేవారా? సో మొత్తం ఫ్యామిలీ అందరూ సమ్మర్ క్యాంప్ లో ఎంజాయ్ చేశారు అవునా? ఓకే. మరి ఈ సమ్మర్ క్యాంప్ అంతా ఇలా ఆర్గనైజ్ చేసి మీకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చారు కదా, ఎవరిచ్చారు అనుకుంటున్నావు?
1: స్వామి, ఇంకా స్వామి శిష్యులు.
0: స్వామి ఇంకా స్వామి శిష్యులు. అబ్బో, చాలా ఐడియా వచ్చేసింది నీకు. సో స్వామి శిష్యులకి స్వామి చేయమని చెప్తే చేసేశారు కదా వాళ్ళందరూ. మరి నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత అన్ని ఇలాగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తావా?
1: చేస్తా.
0: వెరీ గుడ్. ఇలా ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ కి నువ్వు వెళ్లి అన్ని మంచి మంచి విషయాలు నేర్చేసుకుని అందరితోని ఇలా షేర్ చేసుకుని మంచి గుడ్ గర్ల్ లా ఉండాలి అమృత. ఓకేనా? సాయిరాం.
1: సాయిరాం.
2: వా ఫ్రెండ్స్, అమృత లాగా ఇంకా ఎంతో మంది వచ్చే ఎపిసోడ్స్ లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, థాట్స్ మనందరితో పంచుకుంటారు. థ్యాంక్స్ ప్రసన్నక్క. సో ఫైనల్ గా మన సమ్మర్ క్యాంప్ అయ్యే ముందు ఈశ్వరమ్మ డే రోజు మన బాల్ వికాస్ చిల్డ్రన్ ఒక చక్కటి డ్రామా వేశారు. ఆ డ్రామాలో స్వామి స్టార్ట్ చేసిన బాల్ వికాస్ వల్ల ఎంతమంది మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారో తెలుస్తుంది. వాచ్ గురించి ఒక్కసారి ఫైనల్ పాయింట్స్ రికలెక్ట్ చేసుకుందామా? వాచ్ టైం అని చూపిస్తుంది, బట్ టైమ్ ని కంట్రోల్ చేసేవారు గాడ్, మన స్వామి ద ఎటర్నల్ వాచర్. అంటే మనం చేసే ప్రతిదే చూస్తూ ఉంటారు. దానిని బట్టి ఈ లైఫ్ అనే గేమ్ లో మనకి పాయింట్స్ వేస్తారు. మన ఎంపైర్ అయిన స్వామిని ప్లీజ్ చేయాలంటే గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్, గుడ్ క్యారెక్టర్, గుడ్ హార్ట్ ని డెవలప్ చేసుకుందాం. డ్రామాలోకి వెళ్లే ముందు ఈ వాచ్ కి రిలేట్ అయిన ఒక అన్నకి అయిన ఎక్స్పీరియన్స్ చెప్పుకుందాం. ఒకసారి స్వామి కొడైకెనాల్ లో అందరికి వాచెస్ ఇస్తున్నారు. స్వామి అడిగారు, ఇంకెవరికి వాచ్ లేదు అని. స్వామి ఇస్తున్న వాచ్ లో స్వామి బ్లెస్ చేస్తున్న ఫోటో కూడా ఉంది. అప్పుడు ఒక అన్న చెయ్యెత్తి, స్వామి మీరు ఉన్న వాచ్ లేదు స్వామి అని అన్నాడు. అప్పుడు స్వామి కొంచెం స్టర్న్ గా, స్వామి ఉండాల్సింది నీ వాచ్ లో కాదురా, నీ హార్ట్ లో అని అన్నారు. వావ్, వాట్ ఎ ప్రొఫౌండ్ లెసన్! అంతే ఆ అన్నకి షాక్. మన హార్ట్ లో స్వామి ఉంటే అన్ని కరెక్ట్ గా పనిచేస్తాయి. మరి ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ ద వాచ్ ఇంతటితో మీ నుండి శ్రద్ధ సెలవు తీసుకుంటున్నది. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ రైట్ టు listener@radiosai.org. మరి వచ్చే వారం సేమ్ డే సేమ్ టైం కి కలుసుకుందాం. ఓవర్ టు డ్రామా నౌ. జై సాయిరాం.

0: నారాయణ నారాయణ. సకల భువనములను అనుగ్రహ వీక్షణములతో పోషించి నడిపించే శ్రీహరి చరణకమలములకు నారదుని ప్రణామములు.
1: రా నారద, ఎచ్చట నుండి నీ రాక?
0: భూలోకము నుండి స్వామి.
1: భూలోకమునుండా? ఏమి విశేషములు?
0: ఈనాటి భూలోక సంచారములో తమ సృష్టిలోని మాధుర్యాన్ని మరొకమారు తిలకించి ఆస్వాదించి వస్తున్నాను స్వామి. ఆహా, మీ సృష్టి ఎంతటి నయనానందకరం, ఎంతటి ఆహ్లాదకరం! కానీ స్వామి.
1: ఆపేవేం, చెప్పు నారదా.
0: కానీ స్వామి, అటువంటి సృష్టి వడిలో నివసిస్తున్న మానవుడు మాత్రం అజ్ఞానముతో దాని విలువ తెలుసుకోలేకపోతున్నాడు. పంచభూతములను దుర్వినియోగపరుస్తున్నాడు. అంతేకాక తన జన్మ లక్ష్యాన్ని మరచి తాత్కాలిక భౌతిక సుఖముల వెంటపడి స్వార్థ చింతనతో జీవిస్తున్నాడు. అయితే స్వామి,
1: చెప్పవలసిన విషయానికే వచ్చావులే, చెప్పు.
0: అవును స్వామి, ఈనాటి నా సంచారంలో కొంతమందిని కలిశాను స్వామి. వారిని కలిశాక మనసు ఆనందముతో పులకరించిపోయింది. భగవంతునిపై వారికి గల నమ్మకము, భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక అవగాహన నన్ను పరవశుణ్ణి చేశాయి.
1: అవును నారద, వారు నాకు ఎంతో చేరువైనవారు. వారి విశేషములను తెలుసుకునవల్లని నాకును కుతూహలముగానే ఉన్నది. ఆలసించక తెలుపుము నారదా.
0: స్వామి, బిడ్డల క్షేమముకై తండ్రి పడే తపన, ఆతురత మీలో ప్రస్ఫుటముగా కనబడుచున్నది. ఎంతటి ప్రేమమూర్తులు స్వామి మీరు!
1: అది అటునుంచి త్వరగా చెప్పు నారదా.
0: అటులనే స్వామి, ఈనాటి సంచారంలో మానవ రూపంలో వారిని కలిసి సంభాషించితిని. నారాయణ నారాయణ.

0: హలో కృష్ణ, ఆఫీస్ లోనే ఉన్నావా?
1: అవును, ఆఫీస్ లోనే ఉన్నాను. టైం అయింది కదా.
0: అందుకే కదా నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వైతే టైంకి టంచన్గా ఆఫీస్ లో ఉంటావు, మేమైతే ఏదో అటు ఇటు. సరే కాని నేను ఆఫీస్కి రావడం కొంచెం లేట్ అవుతుంది. బాస్కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి.
1: ఏదో ఎందుకు? లేట్గా వస్తావని చెప్తాలే.
0: ఓకే ఓకే, నువ్వు చెప్తే బాస్ దేనికైనా తలుపుతాడులే. కృష్ణ ఇటు రండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.
1: చెప్పండి సార్.
0: కృష్ణ, మీకు తెలుసు మన కంపెనీ కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. నువ్వు చాలా సిన్సియర్, ఆనెస్ట్ అని మన ఎండి ఈ కాన్ఫిడెన్షియల్ వర్క్ నీకు ఇమ్మన్నారు. నీకు నాకు ఎండికి తప్ప ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన కంపెనీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా వచ్చేలా చేయాలి.
1: నాపై ఉంచిన నమ్మకానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ ట్రై మై బెస్ట్. స్వామి, ఈ పనిని విజయవంతంగా నిర్వహించే శక్తిని నాకివ్వండి. నాతోనే ఉండి నన్ను గైడ్ చేయండి.
2: కృష్ణ అంటే మీరేనా సార్?
1: అవునండి.
2: మీతో కొద్దిగా మాట్లాడాలి. నేను ఇండియా ఇన్ఫ్రా కంపెనీ నుండి వస్తున్నాను సార్. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు మాకు చాలా అవసరం. ఆ డీటెయిల్స్ మాకు ఇస్తే మీరు కోరినంత.
1: చూడండి, నేను నా కంపెనీలో నిజాయితీగా వర్క్ చేస్తాను. మీరు చెప్పే పని చేసే ప్రసక్తే లేదు. మీరు ఇక బయలుదేరచ్చు.
2: చూడండి సార్, చేతికొచ్చిన అవకాశం వదులుకోకండి.
1: చెప్పారు కదా, మీరిక బయలుదేరితే మంచిది.
3: నారాయణ నారాయణ, నువ్వెవరో పిచ్చివాళ్లా ఉన్నావే. వాడు చెప్పినట్టు చేస్తే నీ కష్టాలు తీరుతాయి కదా.
1: మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో మంచి భావమే కలుగుతోంది. అందుకే చెబుతున్నాను, మా స్వామి మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అని చెప్పారు. మా చిన్నప్పుడు బాల వికాస్ లో కూడా ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని నేర్పించారు. నీతి లేనప్పుడు ఇన్ని చదువులు చదివినా ఎంత గొప్పవాడైనా వృధాయే కదా.
3: నారాయణ నారాయణ, మా స్వామి అదే చెప్తారులేవయ్యా, కాని అందరూ చెయ్యొద్దు.
1: ఉన్నంతకాలం స్వామి చెప్పిన మార్గంలో వెళ్లాలనే మా ప్రయత్నం. స్వామి అంటారు, జాతి గౌరవం నీతిపై నిలుచును, నీతి లేకయున్న జాతి చెడును. నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, ఉన్నమాట తెలుపుచున్నమాట.
3: ఆహా, ఎంతటి ఆనందం కలిగించే మాట అన్నావయ్యా. మనసంతా నిండిపోయింది. నారాయణ నారాయణ.
4: ఈరోజు నా రిటైర్మెంట్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ పేపర్స్ తీసుకుని అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాలి.
5: అబ్బాయి వచ్చే టైం అయ్యింది, మీరు వాడు రాగానే పని మొదలెట్టేద్దామనా?
4: అదేమిటి అలా అంటావు, నేనే వెళ్తానులే. వాడు పైవారంలో యుఎస్ వెళ్ళాలి పని మీద అన్నాడు కదా, వాడిని ఏమీ అడగనులే.
5: అవునవును, ముందర పెళ్లి సంబంధం చూసుకుంటే కాని నాకు స్థిమితంగా ఉండదండి. ఏం అమెరికాలో ఏమిటో
4: చూసావా, ఎవరి తాపత్రయం వారిది.
5: ఎవరో తలుపు తట్టినట్టున్నారు కదండి, అబ్బాయేనేమో. అదిగో వాడే, నిండు నూరేళ్లురా, ఇప్పుడే అనుకుంటున్నాము.
6: అవునా, అదేమిటో నాకు చెప్పండి మరి.
3: నారాయణ నారాయణ.
5: రండి అన్నయ్య గారు, పక్కింట్లోకి కొత్తగా వచ్చారన్నారు, మీరేనా? కూర్చోండి.
3: అవునవును, నారాయణ నారాయణ.
4: చాలా సంతోషం, మిమ్మల్ని చూస్తుంటూ ఎక్కడో బహుపరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నారే.
6: ఏమిటి, అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట? అబ్బాయి అమెరికా వెళ్తున్నాడట?
7: నమస్తే అండి, సాయిరామ్
4: అన్నట్టు. ఒరే, నేను అకౌంటెంట్ దగ్గరికి వెళ్లి రావాలి, ఏవో బ్యాంకు పనులు అవేను.
5: అదిగో మొదలెట్టేశారా, పాపం వాడిని స్థిమిత పడనివ్వండి. అన్నట్టురే, మా వాళ్ళ అమ్మాయిరా, మంచి సంబంధం, ఫోటో కూడా పంపిస్తా ఉన్నారు.
4: నన్ను అన్నావు, మరి నువ్వేడు మొదలు పెట్టేశావు, వాణ్ణి కాస్త స్థిమిత పడని.
7: ఇదిగో నేను స్థిమితంగానే ఉన్నాను, మీరిద్దరూ హాయిగా ఏమి చెప్పాలనుకున్నారో నాతో చెప్పండి. నాన్నగారు, అకౌంటెంట్ వ్యవహారాలు అవి ఇద్దరం కలిసి వెళ్లి చూసుకుందాం, లేకపోతే అవన్నీ ఆన్లైన్లో చేసుకోవచ్చు. మీరు మాత్రం బయటకు వెళ్లి ఇబ్బంది పడకండి. ఆ అమ్మా, నువ్వేదో చెప్తున్నావు.
6: నారాయణ నారాయణ,
5: మా వాళ్ళమ్మాయిరా, చక్కగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, బాగా ఉన్నవాళ్లు కూడాను. నువ్వు సరే అంటే డీటెయిల్స్ పంపమంటాను.
4: ఏమిటి, ఉద్యోగం చేసే అమ్మాయా? పైగా సాఫ్ట్వేరు, ఇంకేముంది? ఇద్దరూ అమెరికాలో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఆఫీస్ పనులు తలమనుకులై ఉంటారు. ఏమోరా, నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో.
5: అలా అంటారేమిటండి, ఈ కాలం ఇది సహజమే, మనము అలవాటు పడాలి.
6: ఇద్దరు చెప్పింది బానే ఉంది. బాబు అభిరామ్, నీ ఉద్దేశం ఏమిటినాయనా?
7: చూడండి, ఈ ఉద్యోగం జీవనాధారానికి మాత్రమే, బాధ్యతగా ఉద్యోగం చేయాలి, దానికి తగినంత జీతం తీసుకుని తృప్తి పడాలి. అయినా ఒక్క విషయం, ఈ డబ్బుకి సోషల్ స్టేటస్ కి దాసోహమయ్యి వెర్రెత్తినట్టు లైఫ్ లీడ్ చేయటం నా వల్ల కాదు. అమ్మా, అమ్మాయి అవసరమైతే బాధ్యత గల ఒక ఉద్యోగం చెయ్యవచ్చు, కానీ ఉద్యోగమే బాధ్యత అనుకుని డబ్బు కూడా పెట్టడం కరెక్ట్ కాదని నా నిర్ణయం. ఇంకా ఆస్తులు అవి ఎన్ని ఉంటే ఏంటమ్మా, స్వామి చెప్పినట్లు అతి సర్వత్ర వజ్జయేత్, చెప్పు కాలికి తగినంతే ఉండాలి, కాని ఎక్కువ తక్కువలైతే ఎలా?
5: చూడు నాన్న, అందరిలా ఆలోచిస్తావేమో అని నేనలా అన్నాను, గాని నాకు కూడా మన సాంప్రదాయాల్ని గౌరవించి చదువు సంస్కారం ఉన్న అమ్మాయిలే ఇష్టం రా.
7: మరింకేం, అలాగే చూడమ్మా. కాకపోతే ఒక్క విషయం, మనందరం కలిసి హాయిగా ఆనందంగా జీవనం గడపడానికి ఇష్టం ఉన్న అమ్మాయినే చూడు.
6: అబ్బో అబ్బో, ఈ కాలంలో ఇలాంటి మగ పిల్లలు ఉన్నారా అని అబ్బురుపడిపోతున్నాను. బాగుంది నాయన, శుభం.

0: ఆహా, ఎంత చక్కటి వేద మంత్రములు! ఈ పురుష సూక్త పఠనంలో నుండి జనించిన పవిత్ర తరంగాలు ఈ ప్రాంతం అంతటినీ పునీతం కావిస్తున్నాయి. ఒక్కసారి వెళ్లి చూస్తాను.
1: సాయిరాం పిల్లలు, పురుష సూక్తం ఎంత చక్కగా చదివారో! స్వామికి వేద మంత్రాలంటే ఎంతో ప్రీతి. అవును, ఈరోజు ఈశ్వరమ్మాడే కదా. బాల్వికాస్లో మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. భజనలు, శ్లోకాలు, కథలు, రోల్ ప్లేస్, నాటికలు వంటివి చేస్తున్నారు. అంతేకాక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు కదా. మరి బాల్వికాస్లో మీకు బాగా నచ్చినవి చెప్పండర్రా.
2: అవును టీచర్, నేను చాలా భజన్స్ నేర్చుకున్నాను. నాకు ఇష్టమైన

0: చాలా చక్కగా పాడావు నాన్న. స్వామి నామస్మరణే అన్నిటికీ తరుణోపాయమని చెప్తారు.
1: టీచర్, నేనొక కథ చెప్తాను.
0: ఏ కథ చెప్తావురా?
1: పద్మపాదుడి కథ టీచర్.
0: చెప్పు చెప్పు.
1: పద్మపాదుడు అసలు పేరు సనందనుడు. ఆయన ఆదిశంకరాచార్యుల శిష్యులలో ఒకరు. సనందనుడు చదువులో చాలా వెనకపడి ఉండేవాడు. గురుభక్తి మాత్రం చాలా మెండు. గురు ఆజ్ఞను మీరక ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే,

0: సనందన, నేను స్నానమాచరించి వస్తాను. నది ఆవల ఒడ్డుకు వెళ్లి నా వస్త్రములు గైకుని రమ్ము.
1: తప్పక గురువర్యా, గంగానది పొంగి ప్రవహిస్తున్నదే. ఆవలి ఒడ్డుకి వెళ్లడం ఎలా? నేను వస్త్రములు గయ్యుకొని వెళ్ళకపోతే గురువర్యులు తడి వస్త్రములతోనే ఉండవలసి వస్తుంది. గురు ఆజ్ఞ నాకు శిరోధార్యం. నదిని దాటి వెళ్ళవలసిందే.
2: ఆగాగు సనందన, నేను చేస్తున్నావు నదిలో మునిగి మరణిస్తావు. మరి ఉద్యోగ తగ్గిన తర్వాత వెళ్ళవచ్చులే. ఆగాగు.
1: లేదు లేదు, నదిని దాటి వెళ్ళవలసిందే.
2: ఏమి ఆశ్చర్యం, ఈ పద్మములు ఎక్కడ నుండి ఉద్భవిస్తున్నవి?
1: గురువర్యా, మీ వస్త్రములు తెచ్చి తిని గైకొనుడు.
0: సనంద, గంగ పొంగి ప్రవహిస్తున్నది కదా, వస్త్రములను ఎట్టు తెచ్చితివి?
2: గురువర్యా, నేను ప్రత్యక్షంగా చూశాను. ఆశ్చర్యం, సనందనుడు కాలుమోపిన ప్రతి చోట ఒక్కొక్క పద్మం ఉద్భవించింది. సనందనుడు నదిని దాటగలిగాడు.
1: ఇదంతయూ తమ కృపయే గురువర్యా, నేను చేసినది ఏమీ లేదు.
0: చూశారా శిష్యులారా, సనందనుడి గురుభక్తి నదిని దాటించింది. గురువు ఎడల ఉండవలసిన భక్తి శ్రద్ధలకు నీవు ఆదర్శంగా నిలుస్తావు. సనందన, నేటి నుండి నువ్వు పద్మపాదుడుగా పిలువబడతావు. అంతేకాక అపార జ్ఞాన సంపన్నుడవై జ్ఞానివై వర్ధిల్లువుగాక.

0: చాలా చక్కగా చెప్పావు నాన్న. గురుబ్రహ్మ గురుర్విష్ణు అన్న వేదవాక్యానికి ఈ కథ అర్థం పడుతుంది. గురువుపై గల భక్తి శ్రద్ధలే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. చదువు అంతకారాని సనందనుడు గురుకృపతో అపార జ్ఞానాన్ని సంపాదించాడు.
1: టీచర్, నేను బాల వికాస్లో నేర్చుకున్న జ్యోతి ధ్యానం నాకు ఎంతో ఉపయోగపడింది. నాకు స్టడీస్ లో కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది టీచర్. స్కూల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను.
2: టీచర్, మొన్న మేము మన సమితి వాళ్ళ గ్రామ సేవలో చలివేంద్రం సేవలో పాల్గొన్నాం టీచర్. అబ్బా, ఎంత బాగుందో టీచర్. పాపం సమ్మర్లో దాహంతో వచ్చిన వారికి బటర్ మిల్క్ వాటర్ ఇస్తుంటే వాళ్ళ ఆనందం చూసి చాలా హ్యాపీగా అనిపించింది టీచర్.
0: చాలా బాగుందిరా, సేవ చేస్తే నేను సేవ్ చేస్తాను అన్నారా స్వామి. అందుకనే సేవ అన్న, బాల్ వికాస్ అన్న స్వామికి ఎంతో ఇష్టం. స్వామికి తల్లి అయిన ఈశ్వరాంబ గారు స్వామిని మూడు కోరికలు కోరారు. అవి ఏమిటో మీకు తెలుసు కదా, చెప్పండి.
3: పుట్టపర్తి గ్రామంలో విద్యాలయం, హాస్పిటల్, ఇంకా మంచినీటి కోసం ఒక నూయిని ఏర్పాటు చేయమన్నారు కదా టీచర్.
0: చూసారా పిల్లలు, ఈశ్వరమ్మ గారు ఆ ఊరి ప్రజలందరి కష్టాలని చూసి తట్టుకోలేక ఒక తల్లి వలె పిల్లలు చక్కగా చదువుకోవాలని ఒక స్కూలు, పాపం ఆడవాళ్లు మంచినీటి కోసం చాలా దూరం కాలినడకన వెళ్లడం చూడలేక నీటి వసతి, అలాగే పిల్లలు పెద్దల ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేయడానికి వసతి లేక వారు పడే ఇబ్బందిని చూసి ఒక హాస్పిటల్ కట్టించమని స్వామిని కోరారు. అంటే ఆ ప్రజలందరికీ ఆవిడ తల్లిలా వారి బాగోగులను విచారించి ఆమె కోసమే కాకుండా ఆ ప్రజల కోసం ఈ కోరికలను కోరడం మనకి స్ఫూర్తిదాయకం. అంతటి గొప్ప మాతృమూర్తి ఆ విశ్వజనని ఈశ్వరంబ గారు. అందుకే అవతార పురుషునికి తల్లిగా ఎంపిక చేసుకోబడ్డారు.
4: అవును టీచర్, స్వామి ఆ మూడు కోరికలే కాకుండా ఒక పెద్ద యూనివర్సిటీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పెద్ద వాటర్ ప్రాజెక్ట్ కూడా చేశారు.
0: అవునర్రా, ఇలాంటి సేవలెన్నో చేపడుతూ వాటిని స్వయంగా పర్యవేక్షించి అవి ఎలా చేయాలో కూడా చేసి చూపించారు స్వామి. మరి ఇప్పుడు మన బాల వికాస్ క్లాస్లో మీ అందరికీ ఎంతో ఇష్టమైనది అదే విలువలతో కూడిన ఆటలు. మరి వెళ్ళండి, అక్కలు మీకోసం కొత్త కొత్త ఆటలు చక్కటి విలువలతో ఆడిస్తారు. ఆడుకోండి, వెళ్ళండి.
5: నారాయణ నారాయణ, ఎంత చక్కటి విలువలు నేర్పుతున్నారు తల్లి. వీరందరినీ చూస్తూ ఉంటే ఆ స్వామి సృష్టిలో విరభూషణ సుగంధ పుష్పముల వలె కనిపిస్తున్నారు. కానీ ఈ విధంగా పిల్లలకి బోధించడానికి, ఇంత సమయం వెచ్చించడానికి నీకు ఎలా సాధ్యమవుతోంది? ఈ కాలంలో ఎవ్వరిని చూసినా క్షణం తీరిక లేదంటున్నారు. మరి మీరు ఈ పిల్లలని ఇంత చక్కగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారు.
0: తమరెవరు? మీ ముఖవర్చస్సు చూస్తుంటే పూజ్యభావం కలుగుతోంది.
5: నారాయణ నారాయణ, నా ప్రశ్నకు నీవు సమాధానం చెప్పనేలేదు తల్లి.
0: స్వామి పనిలో నిమగ్నమై ఉంటే సమయమే తెలీదండి. అయినా ఇటువంటి సేవలెన్నో మాలో పరివర్తన కోసం మరియు మా ఆనందం కోసం చేస్తున్నవే. కానీ స్వామి డ్యూటీ ఫస్ట్ అంటారు. అందుకే ఇంటిలో బాధ్యతలు అన్నీ నిర్వర్తించాకే మిగతా సమయాన్ని బాల వికాస్కి వినియోగిస్తాం. కానీ మాలో మరియు పిల్లల్లో వచ్చే మార్పు చూస్తుంటే ఆ కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అదుగో ఆ గోవింద్ అనే పిల్లవాడు ఎంతో అల్లరిగా ఉండి ఎంతో ఇబ్బంది కలిగించేవాడు, ఇప్పుడు ఎంత చక్కగా ఉంటాడో. అలాగే ఎంతో మంది మా బాల వికాస్ పిల్లలు ప్రస్తుతం సమాజంలో ఎంతో ఉన్నత ఉద్యోగాలలో ఉంటూ విలువైన జీవితం గడుపుతూ దేశానికి సమాజానికి సేవ చేస్తున్నారు. ఆదర్శవంతులుగా స్వామి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఈ ఆనందం ఎందులో దొరుకుతుంది చెప్పండి?
5: ఆహా, మహదానందం కలిగించే మాటన్నావు తల్లి, చాలా సంతోషం. నేను వెళ్ళి వస్తాను. నాలుగు దశాబ్దాల క్రితం స్వామి ప్రారంభించిన బాల వికాస్ అద్భుత ఫలములనియడం ఆరంభించిందన్నమాట. పసితనములోనే నాటిన ఈ

0: నారాయణ నారాయణ. అవి స్వామి ఆ భక్తుల విశేషములు.
1: అవును నారద, ఆ బాల వికాస్ విద్యార్థుల క్రమశిక్షణ, వారి విలువలు, జీవన విధానం ఆదర్శవంతమైనవి.
0: అవును స్వామి, శ్రీ సత్యసాయి అవతారంలో ప్రారంభించిన బాల వికాస్ పిల్లల్లో దేహ వికాసము, భావ వికాసము, మనోవికాసము, బుద్ధి వికాసము కలగజేసి వారిని సన్మార్గవర్తులుగా తీర్చిదిద్దుతోంది. మానవ జీవిత లక్ష్యమైన ఆత్మవికాసము సాధించే మార్గము వారికి సుగమమవుతున్నది.
1: అవును నారద, ఈ బాల వికాస్ మహోద్యమమే పునాదిగా సత్యసాయి అవతార లక్ష్యములైన వేదోద్ధరణ, విద్వత్ పోషణ, ధర్మ సంస్థాపన జరుగుట తథ్యం. సత్యసాయి బాల వికాస్ విద్యార్థులంతా ప్రపంచమంతా విస్తరించి ఒక నవయుగాన్ని నిర్మించే కార్యక్రమంలో నిమగ్నమయ్యున్నారు. ప్రాకృతమైన విద్యలే పరమావధిగా ఉన్న జనులు బాల వికాస్ విశిష్టతను, ఆవశ్యకతను గుర్తించి బాల బాలికలలో విలువలు ప్రతిష్ఠించే ఉన్నతమైన కార్యక్రమం ఏనాడో ఆరంభమై నేడు దశ దిశలా ప్రవర్ధమానమై విశ్వ కళ్యాణానికి సమాయత్తమవుతున్నది. నారద, అటు ఒకసారి చూడు.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాడు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా మీకందిస్తున్నటువంటి నాటిక వేదాంజలి. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: నమస్కారాలు అయ్య గారు.
1: నరసింహ, శివతాండవం చూసినట్లు పరమేశ్వరుడు సాక్షాత్కరించినట్లు నాట్యం చేశారయ్యా ఈ పిల్లలు. వీరు మన పిల్లలేనా?
0: చిన్నప్పటినుంచి లలిత కళల్లో ప్రవేశం కల్పిస్తే పిల్లలు సన్మార్గంలో పడతారని మా ఆశ. అయ్యగారు, తమరు పిల్లల్ని ఆశీర్వదించండి.
1: సమస్త సన్మంగళాని భవంతో.

0: నరసింహస్వామి, ఇలరా, నీ మనసులో మాట ఏదో అడుగు.
1: తమరు గంభీరమైన స్వరంతో వేద పఠనం చేస్తుంటే సాక్షాత్తూ ఆ విశ్వనాథుడే సాక్షాత్కరించినట్టనిపిస్తుంది మాకు. మీ వారితో పాటు మా పిల్లలకి కూడా వేద పఠనం నేర్పగలిగితే.
2: నరసింహ, పరమనిష్టాగరిష్ఠులైన అయ్యగారిని కోరవలసిన కోరికేనా ఇది?
0: కోరకూడదా నర్సయ్య? ప్రతి మనిషి దివ్యాత్మస్వరూపుడని విజ్ఞుడైన పెద్దలంటారు. అహం బ్రహ్మాస్మి అని భావించమంటుంది వేదం. ఆత్మన్యూనతాభావంతో మిమ్మల్ని మీరే చురకన చేసుకోకండి నర్సయ్య.
2: తప్పని నాకనిపించింది అయ్యగారు.
0: నర్సయ్య, సత్యనరితికి మన సంస్కృతి పట్టం కట్టింది, ధర్మాచరణానికి మన సంప్రదాయం పెద్దపీట వేసింది.
2: అలాగా
0: శర్మ, నరసయ్యకు వివరించు.
3: నరసయ్య, దైవప్రోక్తమైన వేదాన్ని గ్రంథస్థం చేసిన వేదవ్యాస మహర్షి గంగపుత్రికి జన్మించాడు. వేశ్యాపుత్రుడనని సత్యాన్ని చెప్పిన సత్యకామజాబాలునికి గౌతమ మహర్షి వేదాధ్యయనం చేయించాడు. క్షత్రియుడిగా జన్మించి తపోనిష్ఠతో బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్ర మహర్షి మనం శిరోధార్యంగా భావిస్తున్న గాయత్రీ మహామంత్రద్రష్ట. శౌనకాది మహర్షులకు అష్టాదశ పురాణాలను ప్రవచించినవాడు సూత పౌరాణికుడు.
0: అంటే జ్ఞాన సంపన్నతను మాత్రమే గౌరవించింది మన సంస్కృతి.
2: దూరదృష్టితో ఆలోచిస్తే వేదవిద్య విశాల దృక్పథంతో యావన్ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశించి బోధించిందన్నమాట.
0: అవును నరసయ్య, వేదవిద్య సంకుచిత భావాలను ప్రోత్సహించలేదు. వేదవిదుడైన శ్రీరామచంద్రుడు శబరి భక్తితో ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించలేదా? వేద పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఎంత ఆత్మీయతతో విందారగించలేదా?
3: పూర్ణావతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః అని బోధించాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్ఠతే అని కూడా చెప్పాడు పరమాత్మ. అంటే ప్రతి జీవ హృదయంలో దైవం ప్రతిష్ఠింపబడి ఉన్నప్పుడు ఒకరు అధికులని మరొకరు అధములని పరిగణించడం తప్పు కాదా? ఇది ఈశ్వరవాణి. అందుచేత శాశ్వతము, సనాతనము, అర్ధసహితము, ఆద్యంతరహితము కాదా?
0: నరసయ్య, అనుసృతంగా వస్తున్న గొప్ప సంస్కృతి అయ్యా ఇది.
2: అర్థమైంది శాస్త్రి గారు.
3: నరసయ్య, రుద్రపారాయణం జరిగిన చోట ఏ ఆందోళన ఉండదు. అందుచేత గ్రామ ప్రజలందరికీ విశ్వనాథుడి దివ్య సన్నిధిలో రుద్రపాఠాన్ని నేర్పాలని, ఈ ఆలయ ప్రాంగణమంతా రుద్రపారాయణంతో ప్రతిధ్వనించాలని, పరమేశ్వరానుగ్రహంతో ఈ గ్రామం ఏ ఆందోళన లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఉంది మా గురువు గారికి. ఆ ఆశయం తప్పు కాదు కదా? వేద విద్య అందరికీ అందించకపోబట్టే ఈనాడు

విన్నావా నర్సయ్యా, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలంటే ఇంటింట ప్రతి నోట వేదవాణి ప్రతిధ్వనించాలి. శర్మ, రుద్రపారాయణం చేయి. గ్రామం శాంతి సౌభాగ్యాలతో తొలతూగాలనే మన ఆశయం సిద్ధిస్తుంది.

0: నరసింహ, ఎవరయ్యా వీరు?
1: మా బంధువులే, మన ఆలయంలో శివారాధన చేస్తారంటే తీసుకొచ్చాను.
0: నరసింహ, ఇంత సుస్వరంగా రుద్రం చదువుతున్నారే, వీరు మీ బంధువులంటున్నావు? రుద్రం వీరికెవరు నేర్పారయ్యా?
2: భగవంతుడు.
0: దేవుడు దిగివచ్చి మీ చేత వేదాధ్యయనం చేయించాడా?
3: మా చేతే కాదు, వేలాది మంది చేత వేదాధ్యయనం చేయించాడు.
0: ఆశ్చర్యంగా ఉంది, ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదే.
2: వేదాధ్యయనం చేస్తున్నవారు నిజమైన వేదోద్ధరణ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి కదా.
0: తెలుసుకోవాలి, తప్పక తెలుసుకుంటాం. మా కోరిక తీరి విశ్వనాథుడి అనుగ్రహం లభించేలా ఉంది.
3: ఇంతకీ ఏమిటి మీ కోరిక?
0: మా గ్రామ ప్రజలందరి చేత రుద్రపారాయణం చేయించాలి. ఈ విశ్వనాథ ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించాలి.
2: మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎందుకో చెప్పండి.

0: నాకు ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలని ఉంది. ఈ విషయం ఇంటింటా వేదవాణి వినిపించాలని తప్పించే మా గురువుగారికి కూడా చెప్పండి. వారెంతో సంతోషిస్తారు.
1: అలాగే

0: నమస్కారాలు అయ్య గారు.
1: ఏం నరసింహ, ఈరోజు కూడా ఏదైనా అడగాలని వచ్చావా?
0: లేదండి, మా బంధువులు సుస్వరమైన వేద పఠనం వినాలంటే తీసుకొచ్చాను. ప్రశాంత్, అయ్యగారికి నమస్కారం పెట్టండి.
1: సాయిరాం. ఆయుష్మాన్ భవ. వేదం వినడానికి వచ్చారు. వేద విద్య పరమార్థం మీకేమైనా తెలుసా?
2: లౌకిక విద్య జీవితం కోసం, కానీ వేద విద్య జీవిత పరమార్థం కోసం. మాతృభక్తిని, దేశభక్తిని, సేవానురక్తిని కలిగించడం కోసం, త్యాగభావాన్ని పెంపొందించుకోవడం కోసం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు మానవునిలో వికసింపచేయడం కోసం అని మా బాబా చెప్పారు.
3: వేద పరమార్థాన్ని బాబా ఎంత అద్భుతంగా బోధించారా! మరి వేదోద్ధరణ ఎలా జరిగిందో మీకు తెలుసా?
4: శాస్త్రి గారు, వేదనిధిని సోమకుడు అపహరించినప్పుడు మీనావతారమెత్తి రక్షించాడు. దత్తాత్రేయుడిగా అవతరించి వేదాన్ని పరిపుష్టం చేశాడు. ఆదిశంకరునిగా అవతరించి వేద వాంగ్మయాన్ని సుస్థిరం చేశాడు. షిరిడీ సాయినాథుడిగా అవతరించి భగవద్గీతకు అసలైన భాష్యం చెప్పాడు. ఈనాడు సత్యసాయిగా అవతరించి వేద సంరక్షణ తన అవతార లక్ష్యంగా, మానవాళి అందరిది ఒకే కులం, మానవకులం అందరిది ఒకే భాష, హృదయ భాష అందరిది ఒకే మతం, ప్రేమ మతమని బోధించి మానవజాతిని విశ్వకుటుంబంగా మార్చాడు.
1: భేష్, ఆధునిక యువకులైన మీలో వేద సంస్కృతి పట్ల ఇంత అవగాహన కలిగించిన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు. సరే, మానవజాతి విశ్వకుటుంబంగా మారిందంటున్నారే, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు?
0: కుల, మత, వర్గ, దేశ విభేదం లేకుండా ప్రేమ బంధంతో అందరినీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒక్కటి చేశారు కనుక ఉద్దండ వేద పండితులే ఈ మాట చెప్పారు. బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు, వేద విద్యావతంసులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అభినవ విద్యారణ్య బిరుదాంకితులు శ్రీమాన్ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు.
1: వేదోద్ధరణకు భగవంతుడు సత్యసాయిగా అవతరించారని చెబుతున్నారు. మరి ఆయన సాక్షాత్తు పరమశివుడే అయితే ఎన్నో దివ్యానుభవాల్ని ప్రసాదించి ఉండాలి కదా?
0: నిజం. వేదవిధులైన పండితోత్తములకు భగవాన్ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వారు భగవాన్ బాబాను సర్వేశ్వరుడని అంగీకరించారు, ఆరాధించారు. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వినండి.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. నేను 1962 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించాను. స్వామి నా వేద విద్యా వైదుష్యానికి సంతోషించి ఒక శివలింగాన్ని సృష్టించి ఇచ్చారు నాకు. అందులో స్వామి ఆత్మబింబం చిత్రించబడింది. దానిని సువర్ణబాణమని అంటారు. అది నాకు ప్రసాదించి శాస్త్ర ప్రమాణంగా తాను సాక్షాత్తు పరమశివుడునని నాకు నిరూపించారు స్వామి. ఒక క్రిస్మస్ పండుగ రోజున అత్యంత ఆప్యాయంగా బంగారు అని పిలిచి నన్ను ప్రసంగించమన్నారు. అప్రయత్నంగా నా మనోఫలకంలో తడుక్కున మెరుపు వంటి భావనలో ఒక మంత్రదర్శనమైంది. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అన్న సాయిగాయత్రి మహామంత్రం. గాయత్రీ మంత్రం వలె అతి మహిమాన్వితమైన మంత్రం. అప్పుడు ఆ గాయత్రీమాతయే సాయి జగన్మాత అని నాకు అర్థమైంది. అనంత కరుణామూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నా మీద ప్రేమామృత వర్షం కురిపించి వేద ప్రమాణాలు నశించిపోతే భారతదేశ కీర్తి నశించిపోతుంది. భారతీయ ప్రాణము ప్రమాణము వేదాలపైనే ఆధారపడి ఉంది అని చెబుతూ నా పేరున ఆ దయామయుడు శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేద పరిషత్తును ప్రారంభించారు. ఆ వేదమూర్తికి నేనేమివ్వగలను? ఆనంద బాష్పాలతో అర్చన తప్ప. జై సాయిరాం.
1: ఒక ఉద్దండ వేద పండితుని అనుభవం విన్నారా? తానే వేద పురుషుణ్ణని, జగన్మాత గాయత్రీ స్వరూపమని శాస్త్రిగారికి తెలియజేశారు స్వామి.
2: ఎంత అద్భుతమైన అనుభవం ఇవ్వగల మహనీయులావారు.
1: వారి మహనీయతను గురించి చెరుకుమిల్లి కామావధానులు గారు వారి అనుభవ సారాన్ని చెప్తారు, వినండి.

0: శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మాలకు నా ప్రణామాలు. నా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పాదారవిందాల చెంతకు 1961వ సంవత్సరంలో వేదపురుష సప్తాహ మహాయజ్ఞానికి చేరుకున్నాను. యజ్ఞవేదిక వద్ద పూర్ణాహుతి సమర్పిస్తున్న సందర్భంలో సత్యసాయి భగవంతుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ హోమాగ్నికి సమీపంగా నిలబడి పూర్ణాహుతిని పర్యవేక్షిస్తున్నారు. హోమాగ్ని ఎగిసి పడుతోంది. వారిలో కదలిక లేదు, చిరునవ్వు తప్ప. అప్పుడు వేదపురుషునికి నమస్కరించడానికి అగ్నిహోత్రుడు ఆతృతపడుతున్నాడని, సాక్షాత్తు పరమశివుడే నా కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడని తెలుసుకున్నాను. వారికి పాదాభివందనం చేశాను. పద్మరేఖాంకితాలైన వారి పాదాలు నాకు దర్శనమిచ్చాయి. సంపూర్ణ జీవితాన్ని అనుగ్రహిస్తానని వారు నాకు వాగ్దానం చేశారు. నాటి నుండి వారి పాదాలను ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టలేదు. వారి ఆశీస్సులతో 100 ఏళ్ల జీవితాన్ని వారి పాదాల చెంతనే గడిపాను.
1: శాస్త్రిగారు, శతమానం భవతి అని మీరు ఎంతో మందిని ఆశీర్వదించారు. కాని ఆ ఆశీర్వాదం నిజమైన సందర్భం ఎప్పుడైనా చూశారా? భగవాన్ శతమానం భవతి అని ఆశీర్వదించిన కామావధానులు గారు 100 ఏళ్లు జీవించారు. వేదాశీస్సును యథార్థం చేయగల వేదపురుషుడే శ్రీ సత్యసాయి.
2: శతాయుష్యని దీవించి నిజం చేయగలగడం నిజంగా అద్భుతమే.
1: పూర్ణ గాయత్రీ దీక్షాపరులు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారికి స్వామి దివ్య సన్నిధిలో కలిగిన అనుభవం వినండి.

0: శ్రీ సత్యసాయి గాయత్రి మాతకు శతకోటి వందనాలు. నాకు ఉపన్యాసమన్నా శాస్త్ర విషయ విన్యాసమన్నా నల్లేరుపై నడక వంటిది. ఆ అభిప్రాయంతోనే నేను ప్రశాంతి నిలయం వెళ్లాను. శ్రీ సత్యసాయినాథుణ్ణి పరమేశ్వరుడిగా నేను గ్రహించలేదు. పండితుడనన్న అహంకారంతో వారికి అభివందనం చెయ్యకుండానే ప్రసంగం ప్రారంభించాను. నా ఉపన్యాసంలో మొదటి వాక్యం పూర్తి కాకుండానే 6 గ్లాసుల మంచినీళ్లు తాగవలసి వచ్చింది. అప్పుడు నేను బాబా వైపు చూశాను. అక్కడ బాబా కనిపించలేదు. నా ఆరాధ్య దైవం పంచముఖి గాయత్రీ మాత దివ్య ప్రభలతో సాక్షాత్కరించింది. నేను పరవశించిపోయి, "అమ్మా, ఇక్కడున్నావా తల్లి" అని ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. తలెత్తి చూస్తే శ్రీ సత్యసాయినాథుడు కనిపించాడు. చిరునవ్వుతో విభూతి సృష్టించి మంచినీళ్లలో కలిపి నాకిచ్చారు. "ఇప్పుడు మాట్లాడు" అన్నారు. అంతే, అత్యద్భుతంగా ప్రసంగించగలిగాను. శ్రీ సత్యసాయినాథుడు జగన్మాత గాయత్రీ స్వరూపుడని, పురుషోత్తముడని గ్రహించగలిగాను. నా సాటి పేద పండితులు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారికి క్యాన్సర్ వ్యాధి సోకి కంఠం పోయింది. భగవాన్ ఎంతో కృపతో దివ్యమైన విభూతి సృష్టించి వారి కంఠానికి రాసి క్యాన్సర్ వ్యాధిని నయం చేశారు. శాస్త్రి గారి చేత వేదవాణిని వినిపింపజేశారు.
1: చూశారా శాస్త్రి గారు, వేదమాతగా దర్శనమిచ్చినవాడు, ప్రాణాంతకమైన వ్యాధిని నయం చేయగలిగినవాడు వేదోద్ధారకుడైన భగవంతుడు కాదా?

0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చదువుకున్నాను తప్ప మన సమకాలీకునిగా భగవంతుడు అవతరిస్తాడని అనుగ్రహిస్తాడని ఇప్పుడు మీ అమృతతుల్యమైన మాటలతో స్పష్టంగా తెలుసుకున్నాను.
1: శాస్త్రిగారు, ఇవి రామస్వామి నాయకర్లాంటి నాస్తికులే భగవాన్ ప్రేమకు లొంగిపోయారు. ఆ భగవంతుణ్ణి విశ్వసించిన మీలాంటి వారు తెలుసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
0: వేద సంస్కృతిని నిరసించిన రామస్వామి నాయకర్ స్వామి సన్నిధికి వచ్చారా?
1: వ్యాకరణ న్యాయ వేదాంత పండితులు, బాలవ్యాస బిరుదాంకితులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వింటే మీ సందేహం తీరుతుంది.

భగవాన్ దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలి. భగవాన్ ఒకమారు నన్ను మద్రాసు రమ్మని ఆదేశించారు. నేను కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు, బులుసు అప్పన శాస్త్రి గారు కలిసి స్వామి దర్శనార్థం మద్రాసు వెళ్లాం. భగవాన్ నన్ను పిలిపించి ఆర్య అనార్య అనే విషయం మీద రేపు ప్రసంగించు అన్నారు. అప్పుడు రామునికి వ్యతిరేకంగా ఈవి రామస్వామి నాయకర్ ఉద్యమాలు నడుపుతున్నాడు. నాకు భయం వేసింది. స్వామితో, స్వామి, నాకు మాట్లాడడానికి కాస్త భయంగా ఉంది అన్నాను. అందుకే ఇక్కడ మాట్లాడమన్నాను. మాట్లాడు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నారు స్వామి. లోపల భయంగానే ఉంది. ప్రసంగం చక్కగా సాగింది. ప్రసంగం విన్న తర్వాత ఈవి రామస్వామి నాయకర్, ఇలాంటి ప్రసంగం నేనెప్పుడూ వినలేదు, స్వామి హృదయంలో కూరినట్టుంది అన్నారు. ఇది కూరేది కాదు బంగారు, ఊరేది అన్నారు స్వామి. నేను ఆశ్చర్యపోయాను. నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చగల నీవే భగవంతుడివి స్వామి అని స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను.

విశ్వనాథ శాస్త్రి గారు, వేద పఠనం చేసిన వారు అందరినీ ప్రేమించాలని, దుఃఖంతో పరితపిస్తున్న వారి కన్నీరు తుడవాలని, ఆశాపాశాలలో బంధింపబడకుండా సన్మార్గం వైపు మళ్లించాలని, సత్యధర్మాలను ఆచరింపచేయాలని అంటారు మా స్వామి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, అకాల మరణాలు రావు. రుద్రాన్ని పఠించండి, సుఖశాంతులతో వర్ధిల్లి ధన వ్యామోహానికి దూరమై నీతి నియమాలను పాటించగలుగుతారు అని కూడా చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి.

అని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వేదవాణిని వినిపించారు. అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు. వేదం నవయువత హృదయాలలో ఈనాడు పొంగి పరవళ్లు తొక్కుతోంది.

0: శాస్త్రి గారు, ఈ పిల్లల మాటలతో అందరూ దైవ స్వరూపులే అని జ్ఞానోదయం కలిగింది నాకు.
1: నరసయ్య, వీళ్ళు పిల్లలు కదయ్యా, ఆ విశ్వనాథుని దూతలు. వేదామృతాన్ని చవిచూసిన నేను ఈ విశాల విషయంలో అణువణువు వేద ఘోషతో ప్రతిధ్వనించాలని కలలు కన్నానయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అవతరించి భూమండలమంతా వేదనాథంతో పులకింపు చేస్తున్నాడు. నేను ఆ వేద పురుషుని దివ్య దర్శనం చేసుకుని జన్మ చరితార్థం చేసుకుంటానయ్యా. అందుకే నా సర్వస్వాన్ని ఆ విశ్వనాథ వేద పరిషత్తుకు ధారాదత్తం చేస్తున్నాను.
2: శర్మ, నా భావాలని బాగా అర్థం చేసుకున్నవాడివి. ఈ గురుపీఠాన్ని అలంకరించు, అందరి చేత వేదాధ్యయనం చేయొచ్చు.
0: గురుగారు,
2: నా మాట కాదనకు, అంగీకరించునాయనా.

0: శాస్త్రి గారు, మనస్సు నిండా సద్భావాలు కల మీరు నడయాడే దైవం శ్రీ సత్యసాయి పాదాలను ఆశ్రయించండి.
1: స్వామి, ఇప్పటికే నా జన్మ సార్థకమైంది. నేటే ఓం సాయీశ్వరాయ విత్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ తన్న సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ప్రశాంతి నిలయమై పడుగులు వేస్తాను.
0: శాస్త్రి గారు, మీ వంటి పండితులను ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు మా స్వామి.
1: ప్రేమమూర్తి, మీ పాదాల చెంత నాకు ఆశ్రయం కల్పించండి. మీరు ఏది ఆదేశించినా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను. తమ పాద సేవలో నా జన్మ పునీతం చేసుకుంటాను.

ఇంతవరకు మీరు వేదాంజలి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా ఈ చక్కని నాటకం విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మేముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ఈనాడు సత్యసాయి యువ విభాగం పైన ప్రత్యేక అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘంలో అన్ని సంస్థల్లో కూడా యువ విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. ధార్మిక ఆధ్యాత్మిక సాంఘిక సంస్థల్లో కూడా యువకులకు ఒక ప్రత్యేక విభాగం ఏర్పడి ఉంటుంది. ఈ యువకుల యొక్క ప్రత్యేక పాత్ర పైనే సంస్థ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఎలాంటి యువకులకు మనం శిక్షణ ఇస్తూ సిద్ధం చేసున్నామో ఆ రకంగా భవిష్యత్తులో సంస్థ తీర్చిదిద్దబడుతుంది. ఆ కారణం చేతనే యువకులకు సంస్థలలో ప్రత్యేక స్థానం కల్పింపబడింది. ఈ ఆలోచన సరళిలోనే భగవాన్ బాబా వారు సత్యసాయి సంస్థలలో యువ విభాగానికి ఒక ప్రత్యేకతను కల్పించారు. యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల వారు, విదేశాలలో కూడా అన్ని సత్యసాయి సంస్థలలో యువ విభాగం ప్రత్యేకంగా ఏర్పడింది. యువతీ యువకులు అనేకానేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందువల్ల అట్టి యువ విభాగం గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకోవడం అవసరమని మేము భావిస్తున్నాం. 1970 సంవత్సరం నుంచి సత్యసాయి సంస్థలలో అన్ని విభాగాల్లో పనిచేసిన అనుభవం నాకున్నది. అనేకానేక సంస్థలతో కూడా పరిచయం ఉన్నది. విశేషించి ఆంధ్రదేశంలో సత్యసాయి సంస్థలన్నింటితో కూడా పరిచయం ఉన్నది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది గనుక దాన్ని కూడా ఆధారం చేసుకుని ఈ యువ విభాగం పైన కొన్ని అంశాలను మీ దృష్టిలో ఉంచుతాను. పెద్దలు, యువకులు కూడా ప్రత్యేకించి ఆలకించి ఆ మార్గంలో యువకుని తీర్చిదిద్దగలరని నా యొక్క ఆశ, ఆకాంక్ష. యువకులు ఎలా ఉండాలి, యువ విభాగంలో యువతీ యువకులు ఎలా ప్రవర్తించాలి అనేదానికి మనకు చక్కని ఆదర్శం ఉన్నది. ఇక్కడ మనకి మనంగా ఎలాంటి నియమావళిని కూడా రూపొందించుకోక్కర్లే. చక్కని ఆదర్శం మన కట్ట ఎదుటనే బాబావారు ఏనాడో నిర్మించాడు. సత్యసాయి విద్యా సంస్థలన్నీ కూడా ఆదర్శ యువకుల్ని మన ముందు ఉంచుతుంది. యువకులు ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది మనకు సత్యసాయి విద్యా సంస్థలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల్ని పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఆదర్శం. ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్తాను, ప్రత్యక్షంగా నేను చూచినటువంటివి. స్వామికి యువకులు వినయ విధేయతలు కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో ఎలాంటి రాజీ లేదు. తప్పక ఆ వినయ విధేయతలు కలిగి ఉండి తీరవలసినదే. నాకు ఒక ప్రత్యేక అనుభవం కలిగింది. అది బృందావనం, త్రయీ బృందావనం. బృందావనంలో ఒక సంప్రదాయం ఉంది. సాయంకాలం వేళ ఆ త్రయీ బృందావనంలో స్వామి ఈ విద్యార్థుల్ని, ప్రత్యేక ఆహ్వానితుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. అందరూ హడావిడిగా కుర్రాళ్ళంతా లోపలికి వచ్చేస్తున్నారు. ఎవరికి వారు ముందు వరుసలో కూర్చోవాలి అన్న ఉత్సాహంలో ఓ కుర్రవాడు అప్రమత్తంగా ఉండడం చేత అతని కాలు అక్కడ కూర్చున్న ఓ పెద్ద ఆయన కాలికి తగిలింది. స్పృశించిందంతే. అది అజాగ్రత్త కాదు, ఏసడింపు కాదు, అవిధేయత కాదు, ప్రమాదవశాత్తు జరిగిన విషయం. అది అక్కడే స్వామి గమనించారు. వెంటనే వాణ్ణి పిలిచారు. జాగ్రత్తగా నడవటం నీకు రాదా? అక్కడ పెద్ద ఆయన కూర్చున్నారే, ఆయన కాళ్ళను తగిలి వస్తున్నావే, ఇదే నా కాలేజీ పిల్లలు ఉండవలసిన పద్ధతి అన్నారు. అంతటితో ఆగల అక్కడున్నటువంటి లెక్చర్ల వంక చూసి
మీరు పిల్లలకి సరిగా నేర్పటం లేదు, ఎలా ఉండాలో మీరు తెలియజేయటం లేదని మాకు కూడా వారు వడ్డించాల్సింది వడ్డించారు. అందులో ఇందులో చెప్పేది ఏమిటంటే, సత్యసాయి విద్యా సంస్థల్లో ఉండేటువంటి యువతీ యువకుల్ని బాగా పరిశీలించి సునిశ్చితంగా గమనిస్తే అన్ని ఆదర్శాలు మనకు తెలిసిపోతాయి. అదే మార్గంలో ప్రపంచ సత్యసాయి సంస్థల్లో ఉన్నటువంటి యువ విభాగములన్నీ కూడా అనుసరిస్తే అంతకన్నా మించింది మరొకటి ఉండదు. మరొక సందర్భం నాకు జ్ఞాపకం వస్తోంది. అది 1988 గుంటూరు జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామం అన్నమాట, వల్లభాపురం అని. ఆ వల్లభాపురంలో రామిరెడ్డి గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ చెక్క భజనలు బాగా నేర్పగలడు. సత్యసాయి సంస్థల రజతోత్సవాలు 1988 జరిగాయి. ఆ సందర్భంలో ఈ రెడ్డి గారు చూపించినటువంటి చెక్క భజన చూచి స్వామి మా కాలేజీ పిల్లలకు కూడా నేర్పాలని అనుకున్నారు. అప్పుడు కాలేజీ పిల్లలు పిలిచి మీరు కూడా నేర్చుకుని రా అన్నారు. అప్పుడు సత్యసాయి యూనివర్సిటీ పిల్లలు కూడా చెక్క భజన నేర్చుకున్నారు. రోజు రెడ్డి గారు హాస్టల్కి వెళ్లేవారు, ఈ కుర్రాళ్ళంతా నేర్చుకుంటుండేవారు. ఆయన పల్లెటూరు వాడు రెడ్డి గారు. ఈ చదువుకునే కుర్రాళ్ళు ఎంఎస్సీ పిహెచ్డి ఎంటెక్ ఈ విద్యార్థులు, వీళ్ళు కూడా చక్కగా చెక్క భజనలు నేర్చుకున్నారు. ఒకరోజున వరండాలో కూర్చొని ఉన్నా నేను. నేనప్పుడు ఆంధ్ర స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని. స్వామి కారులో వెళ్తూ రా నువ్వు కూడా కూర్చొని నన్ను కారులో తీసుకెళ్తూ కాలేజీకి వచ్చారు. అక్కడ ఈ కాలేజీ పిల్లలందరినీ కూడా చెక్క భజన చేయమన్నారు. స్వామి కుర్చీ ప్రక్కన నేను కూర్చున్నాను, అటుప్రక్క ఈ రెడ్డి గారు కూర్చున్నాడు. ఈ పిల్లలు చాలా బాగా నృత్యం చేశారు. ఆ చెక్క భజన చేసిన వాళ్లలో ప్రస్తుతం సత్యసా హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నటువంటి డాక్టర్ వేదనారాయణ కూడా ఒకడు. చాలా చక్కగా చేశాడు ఆయన డాన్స్. ఇదంతా చూశారు స్వామి, ఎంతో సంతోషించారు. పిల్లలందరూ దగ్గర రమ్మన్నారు. ఒరే, మీ అందరికీ నేర్పింది ఎవరు? మీ మాస్టర్ గారు, మీ గురువు ఈయన. ఈయనకి నమస్కారం చేయండి అన్నారు స్వామి అందరినీ. ప్రతి వాడు రావడం, ఆయన పాదాలకు నమస్కారం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు, ఆయనకు మామూలుగా వేసుకునేటువంటి ఆ సిల్క్ ధోవతి పంచలు, ఈ అంగవస్త్రాలు ఇవన్నీ ఇచ్చి, పళ్ళు ఇవన్నీ ఇచ్చి ఆయన సత్కరించమన్నారు పిల్లల్ని. వాళ్ళు కూడా గురువు గారిని సత్కరించారు. తర్వాత స్వామి నా వంక తిరిగి అన్నారు, ఇవి నేర్పాలయ్యా పిల్లలకే అన్నారు. అంటే యువత అనగా కృతజ్ఞతాభావం కలిగిన వాడు యువత, వాడే యువకుడు. కృతజ్ఞత అది యువకుల యొక్క లక్షణం కాదు, పశువు లక్షణం. పశువుల్లో కూడా కుక్కలు కృతజ్ఞత లక్షణానికి నిలబడి ఉంటాయి, అంతకంటే హీన జన్మ అన్నమాట. ఈ కృతజ్ఞతాభావాన్ని విద్యార్థులందరి చేత కూడా ఆ రెడ్డి గారి పాదాలకు నమస్కరింపజేసి స్వామి వాళ్ళకి నేర్పినట్టయింది. అందులో ప్రథమంలో నేను వినవించేది ఏమిటంటే, వినయ విధేయతలు కలవారే సత్యసాయి యువత, అది లేనివారు కారు. ఇంక దేనికన్నా చెందవచ్చు, ఈ విభాగానికి చెందినవారు కారు. నాకు అర్థమైంది ప్రత్యక్ష పరిశీలన ద్వారా. మరొక సందర్భంలో కొడైకెనాల్లో మేము ఉన్నప్పుడు డాక్టర్ జయలక్ష్మి గోపినాథ్ గారు కూడా ఉన్నారు. ఇది 1989. జయమ్మ ఏదైనా ప్రశ్న అడుగు అన్నారు స్వామి. ఆమె అన్నారు, స్వామి ఈ రోజుల్లో యువకులు యువతులు పెద్దల మాటలు వింటలే, ఎందువల్ల అంటే జనరేషన్ గ్యాప్ అని చెప్తున్నారు. అంటే ఆ తరం వారి యొక్క ఊహలు వేరు, ఈ తరం వారి యొక్క భావాలు వేరు, కనుక రెండు తరముల మధ్య ఉండేటువంటి ఆ వ్యత్యాసం చేత యువకులు పెద్దల మాట వినలేకపోతున్నారు స్వామి, జనరేషన్ గ్యాప్ అంటారా అని ప్రశ్న వేసినాడు. దానికి స్వామి చెప్పిన సమాధానం, సూర్యోదయం సృష్టి మొదటి నుంచి ఒకేలాగా ఉంటుంది, ఋతువులు సృష్టి మొదటి నుంచి ఒకేలాగా ఉంటూ వచ్చాయి, భూమి నక్షత్రము చంద్రుడు ఒకేలాగా ఉంటూ వచ్చాయి, వాటికి లేని గ్యాప్ ఈ జనరేషన్ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చిందన్నారు స్వామి. ఆకలి పెద్దవారికి చిన్నవారికి సృష్టి ఆది నుంచి ఉంటూనే ఉన్నది, నిద్ర అందరి సమానంగానే ఉంటుంది, దాహం అందరి సమానంగానే ఉంటుంది,
మానవుడి యొక్క మనుగడకు అవసరమైన కనీస అవసరాలు సృష్టి ఆది నుంచి సమానంగానే ఉంటుంది. మరి అక్కడ లేని గ్యాప్ ఇక్కడెక్కడి నుంచి వచ్చింది అంటే, స్వామి అన్నమాట, విచ్చలవిడిగా సంచారం చేసేవారు ఈ జనరేషన్ గ్యాప్ మాట వాడుకుంటున్నారు అన్నారు. కనుక జనరేషన్ గ్యాప్ పేరుతో పెద్దల మాటను ధిక్కరించి ప్రవర్తించేటువంటి వారు సత్యసాయి సంస్థల యువ విభాగానికి చెందిన వారు కారు. కనుక వినయవిధేయతలు, రెండవది పెద్దల పట్ల ఉండవలసినటువంటి గౌరవం చాలా ప్రధానమైనటువంటిది స్వామి వారికి తెలియజేశారు. 1972 అనుకుంటాను బెంగళూరులో సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయి. అప్పటికింకా ఆనాటి ఉపన్యాసకులు గోకాక్ గారు, వికే గోకాక్, అప్పటి వైస్ ఛాన్సలర్, వారు ఇంకా వేదిక పైన రావలసి ఉన్నది, ఇంకా కొంత సమయం ఉన్నది. 1000 దాకా పిల్లలు కూర్చొని ఉన్నారు, కాలేజీ పిల్లలు, పెద్దవాళ్ళు. ఈ ప్రధాన వక్త వచ్చే లోపల ముందుగానే బాబా గారు లోపలికి వచ్చేశారు. వచ్చేసి పిల్లల మధ్య తిరుగుతూ చక్కగా హాస్యయుక్తులు ఆడుతూ ఎవరెవరు ఎట్లా చదువుకుంటున్నారు, ఈ కోర్సులు ఎలా జరుగుతున్నాయి, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది, వీళ్లతో చక్కగా స్వామి మాట్లాడుతున్నారు. ఈలోగా వచ్చేశాడు ప్రధాన వక్త గోకాక్ గారు. మన భారతీయ సంప్రదాయం ఏమిటంటే, ఎప్పుడైతే ఉపాధ్యాయుడు తరగతికి వస్తాడో వెంటనే గౌరవ సూచకంగా విద్యార్థులు కూర్చున్న చోటు నుంచి నిలబడటం గౌరవ సూచకం. తిరిగి ఉపాధ్యాయుడు కుర్చీలో కూర్చున్న తరువాత విద్యార్థులు తిరిగి తమ స్థానాల్లో ఆసీనులవడం ఆచారం. ఎప్పుడైతే గోకాక్ గారు లోపలికి వస్తున్నాడో అది గమనించి స్వామి నుంచున్నారు ఇతర పిల్లలతో పాటు. చూశారా, అంటే ఆదర్శ విద్యార్థి ఎంత క్రమశిక్షణగా ఉండాలో, గురువుల పట్ల ఎంత విధేయత కలిగి ఉండాలో అది స్వామి నిరూపించినట్టయింది. స్వామి బాల్యదశలో ఆదర్శ విద్యార్థి ఆయన. ఆ తర్వాత ఉపదేశ స్థాయిలో స్వామి ఆదర్శమైనటువంటి గురువు. యువకుడుగా స్వామి ఆదర్శమైన యువతకు ప్రధానమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఈ సందర్భంలో మరొక విషయాన్ని వినవిస్తాను. ఇంతకీ యువకుడు అంటే ఎవరు? వయసు బట్టి చెప్పుకుందామా? వయసు బట్టి చెప్పుకునేటట్టయితే భారత యుద్ధ కాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో మహావీరుడుగా గంభీరుడుగా నిలిచినటువంటి భీష్మాచార్యుడు చిన్నవాడా? కాదు. భగవద్గీతా సందేశాన్ని వినిపించిన కృష్ణ భగవానుడు యువకుడా? కాదు. ఆ కురుక్షేత్ర సంగ్రామాన్ని విజయం వైపు నడిపించినటువంటి విజయుడైన అర్జునుడు యువకుడా? కాదు. వారందరూ కలియుగ ప్రమాణాలలో చూస్తే వృద్ధులే, అందరూ 70 దాటిన వాళ్లే, వృద్ధులే మరి. కాని భీష్మాచార్యుని మించినటువంటి అస్త్రశస్త్ర పారంగతుడు ఎవరైనా ఉన్నారా? కృష్ణ భగవానుని మించినటువంటి యువకులు ఎవరైనా ఉన్నారా? అర్జునుని మించినటువంటి యువకుడు ఎవడైనా ఉండగలడా? ఈనాడు భగవాన్ బాబా గారిని మించినటువంటి యువకునికి ఉండవలసిన లక్షణములతో కూడుకున్నటువంటి ఆ ఉత్సాహం, ఆ భావం, ఆ ఆనందం మరెవరికైనా ఉన్నదా? ఇక్కడ మనం గమనించవలసింది, యువత అనగానే కేవలం వయసుకు సంబంధించింది కాదు. యూత్ హుడ్ అని నేను చెప్తున్నాను. యూత్ హుడ్. కృష్ణుడిని ఎప్పుడు కూడా ముసలివాడిగా మనం భావించలేము, రాముడిని ఎప్పుడు ముసలివాడిగా భావించలేము అని చెప్పి వాళ్ళు వృద్ధులు కాలేదా? బుద్ధుడు వృద్ధుడు కాలేదా? తప్పకుండా వృద్ధాప్యం వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే దేహం ఉన్నదో వృద్ధాప్యం తప్పక వచ్చి ఉంటుంది. కానీ వారు దేహరీత్యా వృద్ధులేమో కాని మనోగతంగా, బుద్ధి విషయంలో, ఆత్మగతంగా నవయవ్వనులనే చెప్పాలి. కనుక యువకులు గుర్తించవలసింది ఏమిటంటే, ఆ వయప్రమాణం మధ్యలో మనం ఉన్నామా లేదా? 18-40 మధ్య ఉన్నామా? 20-40 మధ్య ఉన్నామా? అలా మధ్య ఉంటాం కాదు. నీలో ఆ యువకుడు ఉండవలసిన ఉత్సాహం, ఆ ఆవేశం, ఆ అభినవేశం, ఆ జ్ఞానం, ఆ పటుత్వం, ఇంద్రియ నిగ్రహం, మానసిక నిబ్బరము, బుద్ధి కుశలత నీకున్నాయా లేదా? అవి కలిగిన వాడే యువకుడు, లేనివాడు కాదన్న ఉద్దేశం. ఈ దృష్టిలో
యువకుల గురించి, సత్యసాయి యువత గురించి కొన్ని విశేషాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. అయితే ప్రధానంగా సత్యసాయి యువతకు, ప్రపంచంలో ఉన్నటువంటి యువతకు తేడా ఏమిటి అని గుర్తిద్దాం. ముందుగా మొదటి తేడా, ఇతర సంస్థలలో రాజకీయ, సామాజిక, సాంఘిక, విద్యా సంబంధ సంస్థలన్నింటిలో కూడా, ప్రాపంచిక సంబంధాలన్నింటిలో కూడా యువకుల యొక్క ఉద్దేశం ఏమి అంటే, ఎప్పుడు మాకు పదవులు వస్తాయా, ఎప్పుడు మేము అధికార పీఠాన్ని అధిరోహించాలా, నా పైవాడు ఎప్పుడు రిటైర్ అవుతాడా, లేదా నా వైపువాడు పైవాడు పైలోకానికి పోతే ఇంకా మంచిది, ఎందువల్ల అధికార పీఠాన్ని అధిరోహించడానికి అర్హులు చాచటం. ఇది సత్యసాయి యువత లక్షణం కాదు, అది ఈనాటి వరకు లేదు, భవిష్యత్తులో కూడా ఉండకూడదు, బాబా దయ వల్ల ఉండదనే నా విశ్వాసం. ఇక రెండవది, బయట అనేక సంస్థల్లో యువకులు, యువతకు ఒక రకమైనటువంటి ప్రాపంచిక దృష్టి ఉంటుంది. పలుకుబడి పెంచుకోవాలి, ఆస్తిపాస్తులు పెంచుకోవాలి అనేటువంటి కొన్ని భావాలున్నాయి. ఇది సత్యసాయి యువతకి ఉండవలసిన లక్షణం కాదు. ఇక్కడ పంచుకోవాల్సింది, పెంచుకోవాల్సింది ప్రేమ గాని ఆస్తిపాస్తులు కాదు. సత్యసాయి యువతకు వచ్చేది అధికారాలు కాదు, బాధ్యతలు. కనుక యువతకు, సత్యసాయి సంస్థల యువతకు ఉండే ప్రధానమైన వ్యత్యాసాలు మనం బాగా గమనించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అధికారం కొరకు కాదు, పలుకుబడి కోసం కాదు, అనేకమైనటువంటి ధనదాహంతో ఏర్పడింది కాదు, ప్రేమను పెంచుకోవడానికి, ఆధ్యాత్మిక విలువలు పెంచుకోవడానికి, సామాజిక సేవ చేయడం కొరకు, భగవాన్ బాబా వారిపైన పూర్తి భక్తి విశ్వాసములు కలిగించుకోవడం కొరకు, సమాజంతో కలిసి పనిచేయడం కొరకు, ఇలాంటి ఆధ్యాత్మిక భావములు కలిగినదే సత్యసాయి యువ విభాగం. కనుక తదితరులతో మనం పోల్చుకోవడం గాని, తదితరుల భావాలు కలిగి ఉండటం గాని ఏనాడు మనం స్వప్నంలో కూడా రాకూడదని మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మరొకటి ఉంది, మనం చూసే పెద్దలలో ఏ లోపాలైతే మనకు కనబడుతున్నాయో, ఏ బలహీనతలైతే మనకు కనబడుతున్నాయో, ఆ యువకులు వాళ్లలో లేకుండా చూసుకోవాలి. అయ్యా, ఈ మా పెద్దలలో ఈ లోపాలున్నాయి నువ్వు అంటున్నావు, మరి నీలో లేకుండా చూసుకోవాలి. పెద్దలకి బలహీనతలు ఉంటున్నాయంటున్నావు, అవి మీలో లేకుండా చూసుకోవాలి. కాని అక్కడక్కడ అనుకోండి, తరచుగా కాదు, ఎక్కడో ఉంటూ ఉంటారు. పాపం వారు పెద్దలే నయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి యువకులు కొందరికంటే పెద్దలు చాలా నయం. ఇంచేత మనకెక్కడ వాళ్లలో ఆ వినయ విధేయతలు అలాంటివి కనపట్టలేదు. అవి చాలా కొద్దిమంది, బహుశా ఆధ్యాత్మిక శిక్షణ లేక, ఆధ్యాత్మిక సంస్కారం లేక అలా ఉన్నారేమో అని నా ఉద్దేశం. వారు కూడా త్వరగా బాబా కరుణ వల్ల, సత్సాంగత్యం వల్ల ఆదర్శమైన యువతగా రూపొందుతారనేటువంటిది నా ఆశ. అది తప్పక నెరవేరగలదని కూడా నేను ఆశిస్తున్నాను. సత్యసాయి యువతకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక అంశాలు మొదటగా మీకు తెలియజేస్తాను. మనం బాబాగారి దగ్గరికి వచ్చాము, మనం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సంస్థలలో యువ విభాగంలో చేరాను అని ఒక యువకుడు అనుకోవచ్చు, ఒక యువతి భావించవచ్చు. నేను చెప్పే సత్యం ఏమంటే, నీవు స్వామి దగ్గరికి వచ్చావు అనుట ఎంత సత్యమో, స్వామి నిన్ను ఎన్నుకున్నాడు అనేది పరమ సత్యము. ఎందుకంటే స్వామి ఎంపిక చేయనిదే, నీవు సంస్థలలో చేరలేవు, సభ్యుడిగా ఉండలేవు, కార్యక్రమాలు నిర్వహించలేవు, ఆ దానికి సంబంధించిన నిబంధనలు కూడా నువ్వు పాటించలేవు, దాంట్లో నువ్వు ఇమడలేవు కూడా. కనుక మనం స్వామిని ఎన్నుకున్నాం, మనల్ని స్వామి ఎన్నుకున్నారు అనేది చాలా ప్రత్యేక అంశమని మనవి చేస్తున్నాను. ఒక సందర్భంలో కుర్రాన్ని చూసి ఓ మాస్టర్ గారు అన్నారు, వీడు చాలా గొడవ చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు అని అన్నాడు స్వామితో తమాషాగా. అంటే ఒక పెద్ద దోషం అని కాదు, అక్కడ ఏదో కాస్త ఆ పిల్ల చేష్టలు, నాటీ బాయ్ అంటారే,
అనేటప్పటికీ అప్పుడు స్వామి అన్నారు ఆ కుర్రాడు వంక చూసి, ఒరేయ్ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా? ఎన్నో జన్మల తప ఫలితంగా ఇక్కడున్నావు. ఇలాంటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఎందుకు చేజారా ఉడుచుకుంటావు, వదులుకుంటావే? చేతులారా జార విడుచుకుంటావా? ఇటు అద్భుతమైన అవకాశాన్ని వద్దొద్దు, ఎంతో తప ఫలితంగా ఇక్కడికి వచ్చావు అని స్వామి చిరునవ్వుతో మందలించారు ఆ పిల్లవాడిని. అది నా జ్ఞాపకం. అలాగే మరొక సందర్భంలో భగవాన్ నడుస్తున్నారు. నడుస్తుండే వారి పాదాలపైన ఒక దారపు పోగు పడింది, థ్రెడ్. అది ఒక పిల్లవాడు గమనించాడు. వెంటనే ఆ దారపోగుని తీసేశాడు, తీసేస్తున్నాడు స్వామి పాదాలపైన అది ఉండకూడదు అని. అప్పుడు స్వామి చిరునవ్వుతో అంటున్నారు, నువ్వేమో ఈ దారపోగు తీసి అవతల పారేశావు, అదే విదేశీయులైతే స్వామి శరీరం పైన ఉన్నటువంటి దారపోగుని తీసుకెళ్లి పూజా మందిరంలో పెట్టుకుని మహాపవిత్రంగా ఆరాధన చేస్తారా, స్వామికి దగ్గరగా ఉంటామంటే మాటలు అనుకుంటున్నారా? ఎంతో సుకృత విశేషం చేత మీరు ఇక్కడ ఉన్నారు, దగ్గర ఉండేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నారు, దీన్ని దూరం చేసుకోకండి అని చెప్పారు. మరొక ఆయన వచ్చాడు, స్వామి మీరు అనుగ్రహిస్తే నేను హిమాలయాలకు వెళ్లి సాధన తపస్సు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతో అన్నారు, ఏ సాధన తపస్సు హిమాలయాల్లోనూ చేస్తే ఏ సాక్షాత్కారం పొందుతావో ఆ సాక్షాత్కార ఫలితం ఇక్కడే ఈనాడే స్వామి నుండి నువ్వు పొందుతున్నావు, అక్కడెందుకయ్యా స్వామిని చూసేది, ఇక్కడే ఉన్నావు కదా అన్నారు స్వామి. అందుచేత యువత గుర్తించవలసింది ఏంటంటే ఇది చాలా మహద్భాగ్యం, ఒక అమూల్యమైనటువంటి అవకాశం. దీన్ని ఒక ప్రాపంచిక దృష్టిగాను లౌకికంగాను కేవలం వయస్సుకు తనకు సంబంధించిన అహంకారంతో, మనకుండేటువంటి అభిమాన మమకారాలతోటో, మనకున్నటువంటి కుల మత జాతి ప్రాంతీయ భాషా వివక్షతతోటో భావించి ఒక మహాదృష్టాన్ని దుర్వినియోగం చేసుకోవటం అనేటువంటిది ఒక దౌర్భాగ్యం నా ఉద్దేశం. ఇంతకన్నా మహాదురదృష్టం మరొకటి ఉండదు. దీన్ని ఆధ్యాత్మికంగానే మనం వినియోగించుకోవాలి, ఆధ్యాత్మికంగానే సంచరించాలి, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకే మనం ప్రయత్నించాలి. ఒక సందర్భంలో ఎవరో అన్నారు స్వామితో, స్వామి మీ ప్రేమ సముద్రంతో సమానం, కరుణాసముద్ర శ్రీరామ. ఓ స్వామి, సముద్రం అంత ప్రేమయ్యా నీదని. అప్పుడు స్వామి నవ్వుతూ అన్నారు, పొరపాటయ్యా, సముద్రానికి హద్దులున్నాయి, ఎల్లలున్నాయి, నా ప్రేమకి ఎల్లలు హద్దులు లేవయ్యా, అంతులేనటువంటిది, సముద్రం అధిగమించింది నా ప్రేమ అన్నారు. అలాంటి ప్రేమమూర్తి దగ్గర మనం ఉంటున్నప్పుడు సత్యసాయి భక్తులుగా, ముఖ్యంగా యువకులుగా అలాంటి ప్రేమను మనం అనుభవించి, అలాంటి ప్రేమను పెంచి పంచి తరించవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రేమ బిందు మాత్రమైనటువంటి రుచి కూడా తెలియనప్పుడు మనం ఈ సత్యసాయి సంస్థల్లో ఉండి ప్రయోజనం లేదు అని తమకు మనవి చేసుకుంటున్నాను. అయితే నాకు సత్యసాయి యువ విభాగంలో చేరే అంతటి స్తోమత నాకు లేదు, ఆ క్రమశిక్షణని పాటించేటువంటి యొక్క నియమం కూడా నాకు తెలియదు, మనస్తత్వం కూడా దానికి అంగీకరించదు అనుకుంటున్నావేమో. సత్యసాయి భక్తులుగా, ముఖ్యంగా యువకులుగా అలాంటి ప్రేమను మనం అనుభవించి, అలాంటి ప్రేమను పెంచి

నాకు తెలియదు, మనస్తత్వం కూడా దానికి అంగీకరించదు అనుకుంటున్నావేమో. స్వామి సంకల్పంతో నువ్వు వచ్చావు ఇక్కడికి. దాన్ని స్వామివారే చెప్పారు. చెడిపోయిన కార్లు రిపేర్కి వస్తూ ఉంటాయి మెకానిక్ దగ్గరికి. ఆ మెకానిక్ చెడిపోయిన కార్లన్నింటినీ కూడా చక్కగా ఆ పార్ట్స్ అన్ని కూడా రీప్లేస్ చేసి వాటి చక్కగా బిగించి రహదారి వెంట ప్రయాణింపజేసేట్టుగా ఉంటాడు. ఈ బ్యాటరీకి కొత్త కారు కావాలరా అని చెప్తుంటాడు స్వామి. అలాగే ఈ యువకులందరూ కూడా ఇది ఒక శిక్షణ, ఒక ట్రైనింగ్ అనుకోవాలి తప్ప ఇదేదో ఒక ఉన్నతి ప్రమోషన్ అనుకోకూడదు. ఇది ట్రైనింగ్ అంతే. జీవిత ప్రయాణంలో ఒక చక్కని శిక్షణకి ఇది ఒక అవకాశం. ఇది ఒక సాధనగా భావించాలి. పైగా స్వామి మాట అన్నారు, ఈ సంస్థల్లో మనం పనిచేస్తున్నటువంటి వాళ్ళం మనం అంతా కూడా స్వామి పైన పూర్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనకు ఆయన ఏం చేస్తారో స్వామే చెప్పారు. మనలో మనకు అనుమానం వస్తుంది, ఏదో యువ విభాగంలో చేరాను, యూత్ లీడర్గా ఉన్నాను, యూత్ మెంబర్గా ఉన్నాను, ఈ సేవా కార్యక్రమాలు చేస్తే నా ఉద్యోగం ఎట్లా, ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే నా సంసారం ఎట్లా, నా ఉద్యోగ పదోన్నతి ప్రమోషన్స్ ఎట్లాగా, ఇవన్నీ మనకు వచ్చేటువంటి అనుమానాలు. దాన్ని స్వామి చెప్పారు. స్వామి సేవ చేసినప్పుడు, స్వామి విశ్వాసంతో నువ్వు మెలిగినప్పుడు నీకు అన్నమే కాదు అమృతం కూడా పంచుతా అన్నాడు స్వామి. అంటే జీవనోపాధిని మనకు అందించడమే కాకుండా జీవిత పరమావధిని కూడా మనకి స్వామి అందిస్తారు. ఆనాటి భారత ప్రధాని వాజ్పేయి ఒక సందర్భంలో స్వామిని అడిగారు, స్వామి మళ్లీ ప్రశాంతిని రావడానికి మీరు అనుమతిస్తారా అన్నారు. అనుమతి ప్రసాదించండి, మళ్లీ రావాలను నాకు అన్నాడు ఆయన. అప్పుడు స్వామి అంటున్నారు, ఇది నా ఇల్లు కాదయ్యా, ఇది నీ తల్లి ఇల్లు, గ్రహించు. నీ తల్లి ఉండే నివాసం, అక్కడికి రావడానికి నీకు ఎలాంటి హక్కు ఉన్నదో ఇక్కడ రావడానికి అంతే హక్కు అని చెప్పి స్వామి అన్నారు. అంటే స్వామి ప్రేమ పొందటం మన యొక్క హక్కు, స్వామి సేవ అనేది మనకు హక్కు, ఇది భగవంతుని యొక్క ప్రసాదం. ఈ దృష్టితో మన సంస్థలో పనిచేయవలసిన అవసరం ఉన్నది. నిజానికి ఒక కుటుంబం ప్రధానంగా పెట్టుకొని దాని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మనం ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి స్థలంలో కొన్ని విత్తనాలు నాటితే చక్కని కాయగూరలు పండించే మొక్కలు వస్తాయి, చక్కని పుష్పాలు కలిగినటువంటి మొక్కలు వస్తాయి, చక్కని ఫలాలు అందించే మొక్కలు ఎదుగుతాయి. కనుక కుటుంబ సంక్షేమం కోసం ఇంటి చుట్టూ కొన్ని విత్తనాలు నాటాలి, మొక్కల్ని పెంచాలి. మన టౌన్, మన పట్టణం అంతా బాగా అభివృద్ధి చెందాలి అంటే కొన్ని మంచి మొలకలు తీసుకురావాలి, సాప్లింగ్ అంటే అంట్లు నాటాలి, మొక్కలు అంట్లు నాటాలి. అంటే సిటీ అంతా కూడా బాగా మహావృక్ష సంపదతో నిండి ఉండాలి, పరిసరాలు గ్రీన్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. పోని జాతి అంతా భవిష్యత్తు బాగుపడాలి అంటే ఆదర్శం అనే విత్తనాలు నేడే నాటాలి. భవిష్యత్తు జాతి యొక్క శ్రేయస్సంతా ఈనాడు మనం నాటేటువంటి ఆదర్శం అనేటువంటి బీజములపైన ఆధారపడి ఉంటుంది. బాబావారు ఈనాడు నాటే బీజములు మానవతా విలువలు. బాబావారు ఈనాడు మనకు అందించే బీజములు యువకులు, యువతులు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే యువకులకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన విషయాన్ని మీ ముంచుతాను. ప్రకృతి పరమేశ్వరుడు యువకులకు కొన్ని అనుకూలాలు సమకూర్చాడు. అవి ఎంతగా మనం గుర్తించి సద్వినియోగం చేసుకుంటే అంతగా జీవితంలో పురోగమిస్తామని మనకు అర్థమవుతుంది. మొదటిది ఏది అంటే యువకులకు ఆ చొరవ ఉంటుంది, చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకోగలడు, డేరింగ్ టు ప్లాన్, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, మంచి ఉత్సాహంతో తాను ప్రణాళికను సిద్ధం చేసుకునేటువంటి బుద్ధి కుశలత ఆ యువకుల్లో ఎక్కువగా ఉంటుంది, భగవంతు ప్రసాదించింది. అలాగే యువకుల్లో రెండవది తాను అనుకుని తప్పకుండా చేయడానికి సంసిద్ధ

సిద్ధంగా ఉంటాడు. ఎలాంటి సాహసానికైనా సంసిద్ధంగా ఉంటాడు. మూడవది, ఒక నూతనమైనటువంటి ప్రణాళికలు, నూతనమైన ప్రక్రియలను సంసిద్ధం చేయగలిగిన ప్రజ్ఞాశక్తి యువకుల్లో ఎక్కువగా ఉంటుంది. న్యూ ఐడియాస్. ఇవాళ చూడండి కంప్యూటర్ ఇంజనీర్లు ఎలాంటి కొత్త కొత్త భావాలు వేస్తున్నారు. అక్కడ దాకా వద్దు. నేను సత్యసాయి యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సత్యసాయి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ వేసిన కార్యక్రమం రేపు తిరిగి వేయడం అనేది ఉండదు. స్పోర్ట్స్ మీట్ లో ఈ సంవత్సరం వేసినటువంటి ఐటమ్స్ మళ్లీ వచ్చే సంవత్సరం ఉండదు. ఈనాడు వేసిన నాటకం రేపు ఉండదు. ఇవాళ పాడిన పాట రేపు ఉండదు. ఆట మాట పాట ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ఆ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి అలాంటిది. అందులో సర్వేశ్వరుడు సన్నిధిలో ఉన్నారు కనుక, భగవాన్ బాబా వారి సన్నిధిలో ఉన్నారు కనుక, ఆ యువకులలో ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక సృజనాత్మక శక్తి బహువిధ వృద్ధి చెందే అవకాశాలున్నాయి. అవి ప్రత్యక్షంగా నేను చూస్తూనే ఉన్నా. యువకులను ఉద్దేశించి 1969 సంవత్సరం 19వ తేదీ మే మాసం స్వామి అంటారు, ఈ యవ్వనం చాలా ప్రధానమైనటువంటిది జీవితంలో. అనేకమైనటువంటి శక్తియుక్తులతో కూడుకున్నటువంటిది. మనో దృక్పథము వైఖరిని కూడా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేటువంటిదే ఈ యవ్వన దశ అన్నారు. అలాగే 1970వ సంవత్సరం 4వ తేదీన స్వామి చెప్పారు మాట, జీవితంలో ఏదన్నా సాధించాలంటే, శిఖరాలను అందుకోవాలంటే ఈ యవ్వన దశ ఎంతో ప్రశస్తమైందని చెప్పి వారు సెలవిచ్చారు. భగవాన్ 1975 నవంబర్ 14వ తేదీ ఇంకో మాట అన్నారు, ఈ యవ్వనంలో ఎంత చక్కని అవకాశాలు ఉపయోగాలు ఉంటూ వచ్చాయో, అదే యవ్వన దశలో మంచి సాహసోపేతమైనటువంటి ఉత్సాహం కూడా ఉంటుంది. అనేకమైనటువంటి భావాలకు అనుగుణంగా వర్తించాలి అనేటువంటిది కూడా ఉంటుంది. అంతా కూడా ఆవేశంతో నిండి ఉంటాడు. ఏదో సాధించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటాడు. ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది యువకుడు అనేటువంటి వాడికి. అయితే ప్రమాదం ఎక్కడుందంటే, కోపతాపాలకు లోనయ్యేటువంటిది కూడా ఉన్నది. నయవంచన, ఆత్మవంచన, దంభము, ప్రచారము, అహంకారములకు కూడా లోనయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ మాట 1978లో డిసెంబర్ 7వ తేదీన బాబా చెప్పారు. కనుక మనం ఏం గుర్తించాలి అంటే, పవిత్రమైన ఆలోచనల ద్వారా మాత్రమే శాంతిని మనం పొందగలమని అనుకోవాలి. ఒక పోటీ వల్ల గాని, ఒక ప్రచారం వల్ల గాని, విపరీతమైన ఆలోచనల వల్ల గాని కాదు. భగవాన్ మరొక హెచ్చరిక చేశారు. జనవరి 14వ తేదీ 1996లో చెప్పారు ఆయన, ఈ యువకులకు అనుకరణ అనేటువంటిది ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. ఒకరిని చూచి ఒకరు అనుకరిస్తూ ఉంటారు. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు, కాకి హంసలాగా నడవాలనుకుందిట. అలా అలా అలా అడుగులేస్తూ చివరికి హంసలాగా నడవలేక, కాకిలాగా ఎగరలేక మధ్యస్థంలో చతికిలబడింది. అందుచేత కేవలం అనుకరణ అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు అని స్వామి చెప్పారు. మరొక మాట కూడా అన్నారు ఆయన, యువకులకు ఏమనిపిస్తుందంటే, నేను స్వతంత్రుణ్ణు, నా సంపాదన నాకున్నది, మంచి ఏజ్లో ఉన్నాను, నాకు స్వాతంత్రం లేదా అని ప్రతి యువకుడు ఇంట్లో వాళ్ళని గాని సమాజాన్ని గాని ప్రశ్నిస్తూ ఉంటాడు. దీనికి సమాధానంగా బాబా ఏం చెప్పారంటే, 1995వ సంవత్సరం మే మాసం 6వ తేదీ, నీకు స్వాతంత్రం ఉన్నదయ్యా. ఏ స్వాతంత్రం? మానవునిగా ప్రవర్తించే స్వాతంత్రం ఉన్నది. దానవుడిగా ప్రవర్తించడానికి నీకు స్వాతంత్రం లేదు. నరుడుగా ప్రవర్తించడానికి స్వాతంత్రం ఉన్నది.
వానరుడుగా సంచరించడం స్వాతంత్రం లేదు. కనుక మానవ ధర్మాన్ని, మానవ విలువల ద్వారా వర్తించేటువంటి సర్వహక్కులు ఉన్నాయి, ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకో. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే భగవంతుని పైన దృఢ విశ్వాసం మనకున్నప్పుడు, మానవత్వ విలువల్ని పెంపొందించుకుని తదు అనుగుణంగా జీవించే అవకాశాలుంటాయి. అది మే మాసం 20వ తేదీ 1994 స్వామి మాట చెప్పారు. వినయము, క్రమశిక్షణ చాలా అవసరం. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవము, ఇవి ఉన్నవాడే యువకుడు అని చెప్పారు. లేకపోతే వాడు రౌడీ అన్నారంతే. ఇవన్నీ వారి మాటల్లో ఎందుకు చెప్తున్నాను అంటే ప్రామాణికత కోసం చెప్తున్నాను. అలాగే స్వామి మరొక మాట అన్నారు. 1981 జూన్ 27వ తేదీ ప్రతి యువకుడు కూడా తాను ఏ నీతిని, ధర్మాన్నైతే విశ్వసిస్తున్నాడో తన నడతలో ఆ విలువల యొక్క సత్యాన్ని నిరూపించాలన్నారు. అంటే మన ప్రవర్తనలోనే మనం నమ్మిన ధర్మం యొక్క సత్యత్వము నిరూపణ అవుతుంది అని భగవాన్ తెలియజేశారు. స్వామికి యువత పైన, భవిత పైన, నవత పైన ఉన్న మమత మాటల్లోనే చెప్పలేను. జాతిని నిర్దేశించాలి, జాతిని ఉద్ధరించాలి, దానికి కావాల్సింది ఎవరు? యువకులు కావాలి, ఆదర్శమైనటువంటి పౌరులు కావాలి, మనోనిశ్చయం కలిగినటువంటి వాళ్ళు, శారీరక దారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళు దేశానికి కావాలి అని స్వామి ఎప్పుడు చెబుతూ ఉంటారు. అందువల్ల జాతి జీవన స్రవంతి యువకులపైన ఆధారపడింది అని స్వామి చెబుతూ ఉంటారు. అట్టి యువత ఎలాంటి ఎదురీతలనైనా సరే, ఎలాంటి సవాళ్లనైనా సరే ఎదుర్కొనేటువంటి ధైర్యం యువకులకు ఉంటుంది. డైనమిజం అది వాళ్లలో బాగా ఉంటుంది. అయితే మనకి ఈనాడు సమాజంలో ఆర్థికంగా బాగా పైకొచ్చామని అనుకుంటున్నాం, రాజకీయంగా తెలివితేటలు గలవాళ్ళం అనుకుంటున్నాం, సైన్స్ శాస్త్రీయ పరిజ్ఞానంలో అనేకమైనటువంటి వసతులు సదుపాయములు పొందామనుకుంటున్నాం. కానీ అసలైనటువంటి శాంతి ఆనందములకు దూరం అయ్యాం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని స్వామి ఎప్పుడూ వారి దివ్యోపన్యాసాలలో హెచ్చరిస్తూ ఉంటారు. భగవాన్ మనకు నిర్దేశించిన సూత్రాలను వారి మాటల్లోనే మీకు తెలియజేస్తాను. మనందరికీ ఒక అలవాటుంది, సంస్థల వారీగా ఒక విభాగంలో ఔత్సాహిక కార్యకర్తగా ఒక అలవాటు మనందరికీ ఉన్నది. మేం చాలా బాగా పనిచేస్తున్నాం, మేం చాలా మంచి కార్యక్రమాలు చేపట్టాం, ఎంతో మంచిని సాధిస్తున్నాం అని ప్రతి వారికి చెప్పుకోవాలనిపిస్తుంటుంది, చెప్పుకుంటూనే ఉంటారు. కాని స్వామి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి మనం, మంచి కార్యక్రమాలు కాదు నాకు కావాల్సింది, నువ్వు మంచి కార్యక్రమాలు చేసినందు మాత్రం నేను సంతోషించను, ముందు నువ్వు మంచివాడిగా ఉండు, ముందు నువ్వు మంచివాడవై ఆ తర్వాత మంచి కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామి అన్నారు, సాయి అర్థించు మీ నుండి సద్గుణములు, సర్వమానవ సోదర సఖ్య బుద్ధి, స్వార్థ త్యాగంబు, పరిశుద్ధ సంఘసేవ, సాయికిచ్చడి ధనమిదే సత్యముగను అన్న. సద్గుణాలు కావాలంటున్నారు, మనందరినీ కూడా సోదరుల వలె మెలిగేటువంటి బుద్ధి కలిగి ఉండాలన్నారు, స్వార్థాన్ని త్యజించమన్నారు, సంఘసేవ చేయమన్నారు. ఇదే స్వాయికి మనం ఇచ్చేటువంటి ధనం అని స్వామి చెప్పారు. ఈ దృక్కోణంలో యువత ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండవది, ఎప్పుడు మనం పదవులు అధిరోహిద్దామా అనే ఆతురత సంఘంలో మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక సంస్థల్లో పదవులు లేవు, బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. హక్కులు లేవు, ధర్మాలు మాత్రమే మీకు మనకున్నాయి. ఆడంబరము లేదు, అణకువ మాత్రమే ఉండాలి. కనుక ఈ పదవుల కొరకు అరులు చాచుట, పదవులు ఉన్నవాడిని చూచి ఈర్ష్యపడటం, ఇది
యువకులకు ఉండవలసిన లక్షణం కాదు, పెద్దవారికి అసలు ఉండకూడదు. ఇప్పుడు యువకుల నుండే ఇప్పటి నుంచే ఇలాంటి బుద్ధులు ఉన్నట్టయితే ముందు ముందు కష్టమవుతుందని, ఇప్పటి నుంచే వాటిని ఉండకూడదని స్వామి యువకులను ఉద్దేశించి హెచ్చరించడం జరిగింది. పదవుల పైన మనకు ఆరాటం ఉండకూడదు స్వామి అన్నమాట వినండి. దేశ సేవకుండు దేశ నాయకుడైన స్వార్థరహిత సేవ చేయగలడు. పదవికాంక్షవాడు పరిశుద్ధ హృదయుడా చెప్పరయ్య మీరు ఒప్పుకొనేదా? అంటే పదవికాంక్ష గలవాడు పరిశుద్ధ హృదయుడు కాడు, తేలిపోయింది మాటతో. స్వార్థరహిత సేవ చెయ్యాలంటే దేశ సేవకుడే దేశ నాయకుడు కావాలి అన్నమాట స్పష్టం. కనుక పదవులు కాదయ్యా ప్రధానం, మనకి పరిశుద్ధ హృదయం కావాలి, మనం సేవకులం కావాలి అని స్వామి మనకు హెచ్చరిస్తున్నారు. ఇంకా యువకులలో మరొక గుణం ఉంది, ధిక్కరించడం, పెద్దల్ని ప్రశ్నించడం, పెద్దలకు కావాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, వారికంటే మాకు ఎక్కువ తెలుసును అనేటువంటి భావంలో ఉండడం, ఏదైనా సరే ప్రశ్నించడం, యంత్రవాణైనా సరే ప్రశ్నించడం, ఇది ఆధ్యాత్మిక విభాగంలో ఉండవలసిన లక్షణం కాదు. అందులో సత్యసాయి యువతకి అస్సలు పనికిరాదు. దీని స్వామి మాట చెప్తాను, పెద్దలన్నమాట పెరుగన్నమును పోలు స్వీకరించవలయు చిత్తమందు, అట్లు చేయకున్న హాని కలుగును ఉన్నమాట తెలుపుచున్నమాట. ఏదన్నా ఊరు వెళ్లేటప్పుడు సద్దన్న మూట తీసుకెళ్లామనుకోండి, ఆకలైనప్పుడు తినొచ్చు, లేకపోతే పస్తుండాలి. అలాగే పెద్దల మాట విన్నట్టయితే ఎప్పటికప్పుడు మనం సహకరిస్తుందయ్యా, అలా చేయకపోతే నీకే హాని సుమ అని చెప్పారు. కనుక పెద్దల్ని ధిక్కరించడం, ప్రశ్నించడం, ఇది ఆదర్శ యువకుల యొక్క లక్షణం కాదు అని చెప్పేశారు స్వామి. మరొకటి విమర్శ. ఈనాడు సమాజంలో పనిచేసేదానికంటే విమర్శ ఎక్కువైపోయింది. ఆత్మస్థుతి పరనింద మహాపాపాలని శాస్త్రం చెబుతున్నాయి. ఇతరులను నిందించడం, తనకు తాను పొగుడుకోవడం, ఇవి మహాపాపాలు. ఇవి చిన్నప్పటి నుంచే వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తే పెద్దయ్యాక మనం ఆదర్శ పౌరులుగా ఉండగలుగుతాం. ఇలాంటి వాటికి మనం సత్యసాయి యువకులు బానిసలు కాకూడదని చెప్పిన ఆకాంక్ష. ఎవరిని విమర్శించకూడదు. ఎందువల్ల ఏ విమర్శ అయితే చేస్తున్నావో అదే విమర్శకు రేపు నువ్వు గురి అవుతావు. నీవు ఇతరులను విమర్శ చేసినప్పుడు నిన్ను కూడా విమర్శ చేసేవాడు సిద్ధమై ఉంటాడు. స్వామి అన్నమాట చూడండి, పరులు దూషింప నీవును వారి వలనే తిరిగి దూషింప, నీది ఆధిక్యతేమి? ఇతరులని విమర్శించారన్నావు, నువ్వు కూడా మళ్లీ విమర్శిస్తున్నావు, నీ గొప్పేముంది? ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము. పెద్దలలో ఏ లోపాలున్నాయని అంటున్నావో, పెద్దలలో ఏ ఆదర్శాలు లేవని అంటున్నావో, అవి నీలో లేకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి గాని విమర్శించడం కాదు అని స్వామి స్పష్టంగా చెప్పారు. కనుక విమర్శలు అనేటువంటిది అది యువకుని యొక్క లక్షణం కాదు అని కూడా మనకు తెలిసింది. మరొక అవలక్షణం కూడా ఈనాడు సమాజంలో కనబడుతోంది. ఏ కార్యక్రమం చేసినా సరే వెంటనే ప్రతిఫలాన్ని అపేక్షిస్తారు. ఒకసారి డాక్టర్లంతా కూడా సేవ చేసి వరుసగా స్వామి దర్శనానికి కూర్చున్నారు. అప్పుడు స్వామి అటువైపు వచ్చి అన్నారు, ఏమిటి కూలీ కోసం కూర్చున్నారా అని. నువ్వు సేవ చేయగానే వెంటనే వారు అనుగ్రహం నీకు రావాలి, అది అంతే కదండి. ఆ కూలీ వాళ్ళు ఉంటారే, ఇది ఇటువంటి ప్రతిఫల అపేక్ష కాదు. ఏది చేసినప్పుడు పరమాత్మ నాలో ఉన్నాడు. నేను ఒక మిత్రుడు, విశాఖపట్నం మిత్రుడు, ఒక యువకుడు నాకు చెప్పాడు, విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్లో విశాఖపట్నం యువకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారట. అక్కడున్న వాళ్ళకి స్నానం చేయిస్తుంటే ఆయన నిన్ననే నాతో అన్నమాట, నేను బాబాగారికి అభిషేకం చేస్తున్నాను అన్న భావం నాకున్నది. అక్కడున్న వాళ్ళకి పాదాలు కడుగుతుంటే స్వామి పాదాలు స్పృశిస్తున్న భావం నాకున్నది, నాకు అనుభవం ఉన్నది నా కుర్రాడు చెప్పాడు. నా గుండె గుహేలు మంది అంతే అట్లా ఇట్లాగా, ఎప్పుడు ఆ భావం నాకు వస్తుంది? అలాంటిది చాలా ఉన్నతమైన
భావాలు ఉండాలి, కానీ ఏదో చేశా గనక వెంటనే నాకు గుర్తింపు ఉండాలి. స్వామి ఏమన్నారు, నా గురించి అడిగారా, నన్ను మెచ్చుకున్నారా, ఇది సరైన పంధ కాదు. స్వామి చెప్పిన మాట వినండి, కాంక్షతోడ ఎందు కర్మంబులనరింప దక్కబోదు ఫలము ధరణియందు. కాంక్ష వదలి భక్తి కర్మలు పచరింప ఫలితమొసగుచుండు పర్తి విభుడు. కనుక ఎప్పుడైతే నువ్వు కోరికలతో గుర్తింపు ప్రచారం ఆడంబరంతో కర్మలు చేశావో నీకు ఫలం రాదురా నాయన అన్నాడు స్వామి. ఆ కోరికలు వదిలేసి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మాచరణ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు పర్తి విభుడు నీకు సత్ఫలితాన్ని అందిస్తుంటాడని స్వామి చెప్పి, ఇది యువకులందరూ కూడా మనసులో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మరొకటి ఉన్నది, మనం చేసే కార్యక్రమాలు గొప్పగా ఉండవచ్చు, మనం చేసే కర్మలు పవిత్రంగా ఉండవచ్చు, కానీ ఏ భావంతో చేస్తున్నావో, ఇతరులపైన ఆధిక్యత కోసం చేస్తున్నావా, సమాజంలో ప్రదర్శన కోసం చేస్తున్నావా, ఒక పోటీ తత్వంతో చేస్తున్నావా, భగవద్భావనతో చేస్తున్నావా అనేది గుర్తించాలి. ఎందువల్లంటే ఏ భావంతో చేస్తున్నావో ఆ భావం పైన ఫలితం ఆధారపడింది, కాని పనిపైన ఫలితం ఆధారపడలా. పనులు చాలా మంది చేస్తున్నారు, ఈ పనులన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు, భావమే సత్ఫలితం ఇచ్చింది. ఉదాహరణకు రామావతారంలో ఉడత చేసిన పని ఎంత, ఆ ఉడత చారిత్రాత్మకంగా నిలిచిపోయింది, మానవాళికి అంతా కూడా ఆదర్శంగా నిలిచిపోయింది ఆ ఉడత, ఉడతాభక్తి అంటుంటారు. శ్రీరాముడు తన యొక్క మూడు ఆ వ్రేళ్లతో నిమిరినటువంటి చారలే ఉడత దేహం పైన ఉన్నటువంటివి. ఏం చేసింది ఆ సేవ, భావాన్ని మెచ్చుకుంటాడు భగవంతుడు, మరొకటి కాదని గుర్తుంచాలి. ఇదే స్వామి అంటున్నారు, మనసులోనున్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫల సిద్ధి కార్యమందు. మనసు లోపలి భావంబు మలినమైన ఫలము కూడా ఆ రీతిగా మలినమౌను. లోపల ఏ భావంతో చేశావు, సద్భావంతో పవిత్ర భావంతో చేసినప్పుడు తప్పకుండా ఫలసిద్ధి కార్యంలో ఉంటుందిరా, లేకపోయినట్టయితే ఫలము కూడా మలినమైపోతుందని స్వామి చెప్పారు. అందువల్ల మన యొక్క భావశుద్ధి చాలా ప్రధానం. ఆధునిక సమాజంలో మరొక జాడ్యం బాగా మనకు కనపడుతోంది, తీయగా మాట్లాడతాడు పైకి, లోపలంతా చేదు, లోపలంతా విషం, పైకి చక్కగా మాట్లాడుతాడు, 32 పళ్ళు ఇకిలించుకుంటూ చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తాడు, హృదయంలో మాత్రం లేదు. అందుకే స్వామి అన్నారు, ఏమిరా నా ముందు నీవు మోనో యాక్షన్ చేస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ మౌనో యాక్షన్ తగ్గట్టుగానే నేను మౌన యాక్షన్ చేస్తాను, ఆయన నేను సైలెంట్ గా ఉంటాను నీతో మాట్లాడాను, నువ్వు మౌన యాక్షన్, ఆయన తెలీదా. అందువల్ల ఇవాళ మన మాటల్లో ఏదో ప్రేమగా మాట్లాడుతున్నాం, చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నాం, ఇతరులకి చక్కగా మనం సఖ్యతతో మెలగగలుగుతున్నామని అనుకుంటున్నాం, కానీ దైవం మెచ్చడు. లోపల దైవానికి లోపల భావం తెలుసు, లోపల దుర్భావాలు ఉన్నప్పుడు, హృదయమంతా కషాయం విషంతో నింపుకున్నప్పుడు మానవత్వానికే పెద్ద మచ్చ, ఎంత చక్కగా మాట్లాడు. అదే అంటాడు స్వామి, హలో హలో హలో అంటాడు ప్రతివాడు, కాని వాడు జీవించేది హెల్లో హెల్లో హెల్లు తప్ప మరొకట్లేదు, పైకి ఎన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం. అదే స్వామి మాటలు వినండి, మాటలందున తీపి మనసున చేదుంచ మంచి కాదు మీకు మచ్చగాని, మచ్చరంబులేని మనుజుడే మనుజుడు, మచ్చలేని బ్రతుకు మహిలోన చెల్లురా. కానీ మచ్చలేనటువంటి జీవితం గడపాలి, మచ్చలేని జీవితం గడపాలి అంటే మాటలో ఎంత తీపి ఉన్నదో మనసులో కూడా అంతే తీపి. ఈ రెండు రకాలుగా ఉండటం అనేది ఆత్మవంచన దైవవంచన కూడా అవుతుంది. మరొకటి ఉన్నది మనకు, ఇవాళ సమాజంలో మన విద్యలు చూచి చాలా విర్రవీగుతూ ఉంటాం, కాని నిజానికి ఇవాళ విర్రవీగవలసింది ఏమీ లేదు. 100 కొద్ది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ విద్య లేనివాడే లేడు, అందరూ ఉన్నత విద్యలు చదువుకున్నారు, ఏ పాటి నీ విద్య, ఏ పాటి, ఏం చూచి విర్రవీగుతావు,
విజయసగును వినయంబు. ఆ వినయం లేనప్పుడు విజయ దేనికి? అందువల్ల ఏ రీతిగా కూడా నీలో అహంకారం ఉండకూడదు, అందులో యువకులకు అసలు పనికిరాదు అన్న విషయాన్ని చెప్తూ ఎంత స్పష్టంగా చెప్పాడు మహానుభావుడు చూడండి. విద్య నేర్చితినంచు విర్రవీగబోకు. ఓహో నాకు అది ఉంది ఇది ఉంది, నా క్వాలిఫికేషన్లు ఇవి, ఏమి ఏమీ లేదు. ఇదే శ్రీరామకృష్ణ పరమహంస సందర్భంలో అంటాడు, సాయంకాలం వేళ ఈ మిడుగురు పురుగులు కాస్త వెలుతురుతో ప్రకాశిస్తుంటాయిట. అవి అనుకుంటాయి అప్పో చీకటి పడుతోంది, నేను ప్రకాశిస్తున్నాను అనుకుంటాయిట. కాసేపు అయ్యాక నక్షత్రాలు వస్తాయి. ఆ నక్షత్రాలు ఈ మిణుగురు పురుగులు చూసి నవ్వుతాయి, మా అంత ప్రకాశం వీటికెక్కడిదే అని. ఇంకా కాసేపు అయ్యాక చంద్రుడు వస్తాడు. అరే మీరంతా నా ప్రకాశం ఉందనుకుంటాడు చంద్రుడు. బళ్ళుని తెల్లవారింది, సూర్యుడు వచ్చాడు, సూర్యుడు కాంతి ఉంది వీరంతా. కనుక మనకు విర్రవీగడం, మనకు ఉండేటువంటి కొద్దిపాటి చదువులు, ఈ కొద్దిగాటి పరిజ్ఞానాన్ని చూచి విర్రవీగడం అనేది కేవలం అజ్ఞానం తప్ప మరొకటి కాదు. విద్య నేర్చితినంచు విర్రవీగబోకు, ధనవంతుడినంచు నిక్కబోకు. ఏ ధనం ఏపాటి ఇది? నీకున్న ధనం ఏపాటి చెప్పండి, దాని చూసి పెద్ద నువ్వు నిక్కబొడుచుకోని అవసరం లేదు. ధనవంతుడినంచు నిక్కబోకు, పుత్రవంతుడినంచు పొగడుకొనబోకు. నాకన్నా మంచి పిల్లవాడు ఎక్కడ లేడు అని అంత నువ్వు పొగుడుకోకు. నేను దాతననుచు నెగరబోకు, నేను నాకన్నా గొప్పవాడు ఎవడున్నాడు అనుకోవద్దు. భృత్యుడ నేనంచు పొంగబోకు, అబ్బా నాకన్నా సేవ చేసేవాడని పొంగవద్దు. శౌర్యవంతుడ నేనంచు చెలగబోకు, నాకంత శౌర్యం ఎవరికి ఉందండి అని పెద్దగా నువ్వు తిరగక్కర్లే. కార్యశూడనంచు కనుగొనబోకుము, నేను పట్టానంటేనండి పని అయిపోతుంది అంటాడు ఒక్కోడు. ఏం పడతావు నువ్వు, నడుము పట్టుకుంటే లేవలేవు, ఏం పడతావు, ఏం పట్టలేవు. భగవంతుడు కరుణ వల్ల నీకు విజయం వస్తోందే తప్ప నీ యొక్క కార్యశూరత కాదు అన్న విషయం మనం స్పష్టంగా గుర్తించాలి. భగవాన్ చెప్తున్నారు, సామర్థ్యుడంచును చటబో, నాకన్నా చేసేవాడు ఎవడున్నాడండి, ఎలా కష్టపడ్డానండి. ఇలాంటి పబ్లిసిటీ చాటడం మంచిది కాదు. ఇంతకీ నువ్వు ఎలా ఉండాలంటున్నావో యువకుడు. అబ్బా చక్కని మాట చెప్పారు స్వామి, నలుగురికి మెప్పుగను నీవు నడుచుకున్నా నళిన నేత్రుడు ఆకర్షించునయ్యా నిన్ను, ఇంత కన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులార. మరొక మాట చెప్తున్నాను, నలుగురికి మెప్పుగను నీవు నడుచుకున్నా. అందరు మంచివాళ్ళండి, ఆయన మంచివాళ్ళండి అనిపించుకోవాలి కాని వాడు గర్వపోతురా, వాడు అహంకారిరా, ఇవి కాదు యువకులు తెచ్చుకోవాల్సిన పేరు. అందరి చేత మంచి పేరు స్వామి మా కాలేజీ పిల్లలకి చెప్తారు. మీరు నాకేమి ఇవ్వక్కర్లేదురా, మీ నుండి నేనేం ఆశించను, మీరు మంచి పేరు తెచ్చుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి, ఈ సంస్థకి మంచి పేరు తీసుకురండి, నాకేం అక్కర్లేదు, మీరు మంచివాడు అనిపించుకోండి, అది చాలు నాకంటాడు స్వామి. అందువల్ల నలుగురికి మెప్పుకొని నీవు నడుచుకున్నా ఎంత ప్రజ్ఞ ఉండి ఏం లాభం. నలుగురు అబ్బా మంచివాడు అనాలి అంటే నలిన నేత్రుడు ఆకర్షించునయ్యా నేను, అప్పుడు ఆ భగవంతుడి దగ్గర చేర్చుకుంటాడు. కనుక యువకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరేమనుకుంటే నాకేమి, అది సరైన విధానం కాదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భక్త శిరోమణి నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి రచనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ధారావాహిక శ్రీ త్యాగోపనిషత్తు. భగవాన్ బాబా వారి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ గారు ఒక్కొక్క త్యాగరాజకృతిలో ఇమిడి ఉన్న భావార్థాలను వెలికితీసి మన సాయిరామతత్వంతో సమ్మిళితము చేసి అందుకల ఆనందాన్ని శ్రోతులతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈనాటి మన భాగంలో సామరాగంలో ఆదితాళానికి కూర్చిన శాంతము లేక సౌఖ్యము లేదు అన్న కృతిపై విశ్లేషణ మీరు వింటారు.

అఖండ మండలాకారం వ్యాప్తం యసచరాచరం తత్పదం దర్శితం యేన

త్యాగోపనిషత్తు వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన సాయరం. నేడు మనము చర్చించుకునే కృతి సామరాగం ఆదితాళంలో ఉన్న శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అన్న కృతి.

మన జీవితంలో అతి ముఖ్యమైన ఇమోషన్ మనకి కోపము. ముఖ్యమైన ఎందుకంటున్నానంటే, ఎక్కువగా మనతో ఒక పని చేయించేది అట్లాగే కాకుండా ఎక్కువగా మన ఇబ్బందుల్లో పెట్టేది కూడా ఈ కోపమే. కోపం వచ్చినప్పుడు మామూలుగా మనము చాలామందికి ఏం చేస్తున్నాము, ఏం అంటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అనేది కూడా తెలిసే వ్యవధి ఇవ్వకుండా మనలో పెరిగేది కోపం. అటువంటి కోపం అనాదిగా ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చరిత్రలో చూస్తే కోపం వల్లనే రావణాసురుడు కూలిపోయాడు, కోపం వల్లనే దుర్యోధనుడు చేరాని పనులన్నీ చేశాడు. ఈ విధంగా కోపము ఎంతో మందిని నాశనం చేసింది. అయినా కూడా ఇన్ని చరిత్రలు చూసినా, ఇన్ని చేసినా కూడా ఆ కోపాన్ని మనము తగ్గించుకోలేక అహంకారానికి బనిసలుగా మనం ఉండిపోతున్నాం. కాబట్టి స్వామి మనకి కోపాన్ని అధిగమించడానికి ఎన్నో మార్గాలు చెప్పారు. ఉదాహరణకు చిన్న చిన్న మార్గాలు, మన కోపం వచ్చినప్పుడు ముఖం అద్దంలో చూసుకోమన్నారు. ఆ ముఖం మనకు కూడా చూడబుద్ది కాదని చెప్పారు. అలాగే కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు చల్లని నీళ్లు తాగమన్నారు. ఈ విధంగా వ్యవధి ఇవ్వడం వల్ల ఆ కోపం తగ్గే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి అటువంటి చిన్న చిన్న చిట్కాలు స్వామి మనకి ఇచ్చినట్టు అనిపిస్తుంది. సరే, కోపం లేనితనాన్ని ఏమనాలి అంటే, మామూలుగా ఆనందంగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు కోపం లేదు అని మనం అంటాం. అయితే అది ఒక మిడిల్ పాయింట్ అని అనుకుంటే కోపం లేనితనము, అదొక ఎక్స్ట్రీమ్, ఇంకొక ఎక్స్ట్రీమ్. ఇటు కోపం ఉంటే ఇంకొక ఎక్స్ట్రీమ్ శాంతము అని చెప్పుకోవాలండి. శాంతం ఉంటే నిజంగా కోపం లేకపోవడం కాదు, ఏదో ఉండడము. ఏమిటా ఉండేదంటే, దేనివల్ల అయితే మానవుడు మానవుళ్లాగా ఎంతో సహజంగా ఆనందంగా ఉండగలుగుతాడు, ఒక విషయం ఉన్నా లేకపోయినా కూడా ఆనందంగా ఉండగలుగుతాడు, అటువంటి ఒక స్థితి శాంతము. ఈ శాంతము అనేది ఉంటేనే సౌఖ్యం అనేది వస్తుంది అని త్యాగరాజస్వామి ఈ కృతిలో మనకి చెప్తున్నారు. మొట్టమొదట సత్య ధర్మ శాంతి ప్రేమ హింసలని స్వామి మనకి ఐదు మానవ విలువలు ఇచ్చారు. ఇందులో ముఖ్యమైనది శాంతి అనేది. ఆ మధ్యలో ఇటు సత్యధర్మాలు, అటు ప్రేమహింసలు ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నది శాంతి. అంటే ఈ శాంతి అనేది ఎవరికి వారు రోజూ వ్యక్తం చేసుకుని ఆ శాంతి కోసం ప్రయత్నించవలసింది, కానీ ఇది బయట నుంచి వచ్చేది కాదు. అందువల్ల రాముణ్ణి ఉద్దేశించి త్యాగరాజస్వామి ఈ కృతిలో మొట్టమొదట సారసదళనయన, అంటే పద్మదళాలు వంటి నేత్రాలు కలిగిన రాముణ్ణి కీర్తిస్తూ ఆయన శాంతము లేక సౌఖ్యము లేదు అన్న ఒక భావన, తన మనసులోని భావన రాముడితో ఆయన విన్నవిస్తున్నారు. ఎందువల్ల వచ్చి ఉండొచ్చు ఇది అంటే, ఎన్నో చారిత్రాత్మకంగా ఎన్నో కథలు చెప్తారండి. త్యాగరాజస్వామి కుటుంబంలోనే కోపం అధికంగా గలవారు ఉండడము, మాటిమాటికి కోపం వ్యక్తం చేశారేమో, లేక ఊరిలో వారు కావచ్చు. ఇటువంటి తన చుట్టూ జరిగే, సంఘంలో జరిగే విషయాలన్నీ కూడా చూసి త్యాగరాజస్వామి ఈ కృతి రాశారా అని అనిపిస్తుంది. అయితే ఏ విధంగా రాసినా కూడా చరిత్ర పరంగా మనకి బాగా బాగా సరిపోయే ఒక టీచింగ్, ఒక బోధన త్యాగరాజస్వామి ఇక్కడ మనకి ఇస్తున్నారు. కాబట్టి దాన్ని గమనిద్దాం. సౌఖ్యం అనేది అందరూ కోరుకునేది ప్రపంచంలో. అందరూ సుఖం కావాలనుకుంటున్నాం. దుఃఖం ఎవరికి కావాలండి? ఎవరికి వద్దు. అయితే సుఖం కావాలి అనుకుని ఎంత దాని వెంట పడుతున్నామో అంత దుఃఖం వస్తున్నట్టుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏమన్నా ఉంది అంటే, అది శాంతము మనం లేకపోవడం. సౌఖ్యము సుఖం అనేది శాంతంతో కూడుకున్నది కాకుండా, మనము బయట మిగతా కారణాల వల్ల సుఖం కోరుకుంటున్నాం. కాబట్టి సుఖం దొరికినట్టు అనిపించినా కూడా నిజమైన సుఖం కాదు, కానేరదు. కాబట్టి శాంతంతో కూడిన సుఖము, అసలు శాంతమే లేకపోతే సౌఖ్యము కుదరదు అన్న ఈ రెండు మాటలు త్యాగరాజస్వామి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి వారికైనా ఇది నిజమైన అండి అంటే, అవునని త్యాగరాజస్వామి మనకి చెప్తూ దాంతునికైనా వేదాంతునికైనా అని మనకి చెప్తున్నారు. అంటే బాగా చదువుకున్నవారు ఈ ప్రపంచంలో, విద్య తెలిసిన వారు ఈ ప్రపంచంలో, విద్వత్తు గలవారు లేక ఇవన్నీ వదిలేసి పరతత్వం గురించి ఆలోచించేవారు, ఎటువంటి వారికైనా కూడా ఈ ప్రపంచంలో శాంతం కావాల్సిందే. అంటే ఎటొచ్చి మనం జీవితంలో ఏది ప్రయత్నిస్తున్నా, అంటే ప్రాపంచికంగా ఒక సక్సెస్ కోసం చూస్తూ ఉండొచ్చు, లేక
పరమార్థికంగా సక్సెస్ కోసం చూస్తూ ఉండొచ్చు. దీన్ని వెతుకుతున్నా కూడా ఇక్కడ బతికినన్నాళ్లు మాత్రము శాంతం అనేది లేకపోతే సౌఖ్యము లేదు అన్నది ఎంత నిజమైన మాట మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే మనము దేని వెనకాల వెళ్తున్నాము, దేని గురించి ఆలోచిస్తున్నాము, దేన్ని ఒక ధ్యేయంలాగా పెట్టుకున్నాము అన్న విషయం తీసేస్తే దేని వెనకాల వెళ్లినా కూడా అది అందనంత వరకు జరుగుతున్నంత వరకు మనిషి శాంతంగా ఉండవలసిందే కదండి. శాంతం లేకుండా ఏ పనైనా కూడా సరిగ్గా జరుగుతుందా, జరగగలదా? ఒక విషయం, అసలు మన శరీరంలో అశాంతి ఉన్నప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా సరిగ్గా ఉండవు. అటువంటి ఒక స్థితిలో, ఈ శరీరమే సరిగ్గా లేని స్థితిలో ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు అది సాగుతుందా? ఈ ప్రాపంచికంగా చేసే కార్యాలే సాగవు. ఇక పారమార్థికంగా లేక యోగంలో ఇంకేమైనా పని చేయాలనుకుంటే, కూర్చుని మెడిటేషన్ చేద్దాం అనుకుంటే గనక ఆ పనులు సాధ్యమా? అందువల్ల శరీరంలో శాంతి కావాలి, మనస్సులో శాంతి కావాలి, అక్కడ ఆత్మపరంగా శాంతి ఎప్పుడు ఉంది కానీ బుద్ధి, దానికి అతి సమీపంగా ఉన్న బుద్ధి, బౌద్ధికంగా శాంతి కావాలి. అందువల్లే స్వామి అన్నారు, మనం ఏ మంత్రం చెప్పినా చివరికి ఓం శాంతి శాంతి శాంతి అనడంలో ఒక మర్మం ఏమిటి అంటే, ఆది భౌతికంగా, ఆది దైవికంగా, ఆది ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా ఈ మూడు విభాగాల కూడా శాంతి మనకి చేకూరాలి అని మనం కోరుకుంటామని స్వామి చెప్పారు. కాబట్టి అటువంటి శాంతి ఉంటేనేమో మనకి సౌఖ్యం దొరుకుతుంది అని చారస్వామి చెప్తూ ఇందులో ఒక నాలుగు చరణాల్లో ఎటువంటి కారణాలు, ఎటువంటి కండిషన్స్ మన లైఫ్లో ఉన్నా కూడా ఆ కండిషన్స్ శాంతి ఎలా తెచ్చిపెట్టవు అన్న విషయాల గురించి చర్చించారు. అంటే మనం ఇదిగట్లు చెప్పుకున్నట్లు చాగరాజస్వామి పల్లవిలో చెప్పిన విషయాన్ని అనుపల్లవిలో చెప్పిన విషయాన్ని నిర్ధారణ చేస్తారు చరణాల్లో. కాబట్టి ఏ విధంగా నిర్ధారణ చేస్తున్నారు అనేది మనము ముందరికెళ్తూ చూద్దాము. మొట్టమొదటి చరణంలో ఆయన అంటారు, దారసుతులు ధనధాన్యములుండిన సారెకు జపతప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు అంటారు. అంటే ఒకరికి కుటుంబం అంటూ చెప్పుకోవడానికి అన్ని ఉండొచ్చండి, అందరూ సౌందర్యవంతమైన భార్య ఉండొచ్చు, భాగ్యశాలి అవ్వచ్చు భర్త, పిల్లలు చక్కని పిల్లలు ఉండొచ్చు, గుణవంతులు కావచ్చు, ధన ధాన్యాలు నిండుగా ఉండొచ్చు, ఎప్పుడు కూడా వారికి ఇది లేదు అని అనిపించేట్టు ఉండకపోవచ్చు. అంతేకాకుండా వారు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ వారు జపతపాలు వంటి సంపద కూడా కలిగి ఉండొచ్చు. సారకు జపతప సంపద కలిగిన అయినా కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అని అంటున్నారు. ఇటువంటి విషయాలు అర్థం చేసుకోవాలంటే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. అన్నీ ఉన్నవారు, అణుకువ ఉన్నవారు, అహంకారం ఎక్కువ లేనివాళ్లు, లేక వారికి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉన్నవాళ్లు, అటువంటి వాళ్లకు కూడా శాంతి లేదా అంటే లేదని అనుకోవాలని చారస్వామి గారు చెప్తున్న దాన్ని బట్టి. ఎందుకు అంటే శాంతి లేదని కాదండి, అంటే సౌఖ్యము లేదు ఒకవేళ శాంతి గనక వారు కోల్పోతే అని చెప్పుకోవాలి. ఒక ఉదాహరణ తీసుకుందాం. కుచేలుడు, ఆయనకి ధనధాన్యాలు ఉండకపోవచ్చు కాని భక్తి అన్న ధనం చాలా ఎక్కువగా ఉన్నది, అలాగే విశ్వాసము ఉన్న ధాన్యం ఉంది, చక్కని భార్య ఆవిడ, సద్గుణవంతురాలు, పతివ్రత, ఇక ఎంతో మంది పిల్లలు, ఇంటిలో కృష్ణుడి పట్ల భక్తి అన్నీ ఉన్నాయి కాని తినడానికి గింజలు కూడా లేవు వారికి. అటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు అందరూ ఎంతో ఆందోళన పడుతున్నా, భార్య ఎంతో ఆందోళన పడుతున్నా, ఎప్పుడూ కూడా ఆ బ్రాహ్మడి హృదయం నుంచి వెళ్లనిది శాంతి. అందువల్ల ఒకటే సంసారంలో ఉన్నవాళ్లైనా కూడా మిగతా వాళ్లందరూ దుఃఖంలో ఉంటే ఈ సుధాముడు మాత్రము, కుచేలుడు మాత్రము సుఖంలో ఉన్నట్టు కథ చెప్తుంది మనకి. అయితే దానికి ఒక కారణం కూడా ఉందండి. ఆయన సర్వం శరణాగతం చేసిన గొప్ప భక్తుడు, అందువల్ల కృష్ణుడు తప్ప అన్యంగా ఇంకేది ఆయన ఆలోచిస్తూ ఉండడు. కాబట్టి అటువంటి ఒక తన కృష్ణ ప్రపంచంలో తాను ఉండిపోయాడు కాబట్టి ఆయనకి ఈ ప్రపంచంలో సౌఖ్యం అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయనకు అటువంటి దుఃఖము రాలేదు. అందువల్ల ధనధాన్యాలు ఇంకా ఏమున్నా కూడా, జప తప సంపద ఉన్నా కూడా, ఈ ప్రపంచంలో జరగవలసిన దుఃఖం మాత్రము శరీరానికి, తన చుట్టుపక్కలున్న చికాకులు ఇవన్నీ. ఎందుకంటే అండి, అంత గొప్ప భక్తుడు కుచేలుడు సుధాముడు కూడా ఆయన వీరి పిల్లల సంగతి, పిల్లలు తినకపోవడము ఇవన్నీ భార్య చెప్పే మాటలు అవి విని ఇక ఉండలేక ఆయన భార్య చెప్పినట్టు ఆ అటుకులు తీసుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్లాడు. సరే, వెళ్లడం మంచిదే అయిందనుకోండి, కానీ ఆ వెళ్లడం కూడా ఎందుకు అంటే ఈ దుఃఖం తట్టుకోలేక. ఈ ప్రపంచం ఎంత గొప్ప భక్తుడైనా ఏం చేస్తుంది అంటే, వారికి ఇక్కడ సరిగ్గా ఉండలేక
అట్లాగే వదిలి వెళ్లలేక ఈ ఉన్నప్పుడు వారు తమ మనస్సంతా భగవంతుడి మీద లగ్నం చేసి ఉండాలనుకున్నప్పుడు అటువంటి ఒక పరిస్థితి కలగనివ్వకుండా ఇలా చికాకు పెడుతూ ఎంతో దుఃఖం కలిగజేస్తుంది. ఎంత గొప్ప భక్తుడికి ఒక తుకారాం భక్త తుకారాంని తీసుకున్న, ఒక సూర్యదాసుని తీసుకున్న, ఒక త్యాగరాజుని తీసుకున్న, ఈ మనం చెప్పుకుంటున్న కుచేలుడు సుధాముని తీసుకున్న, ఎటువంటి వారిని తీసుకున్నా కూడా వీరందరి జీవితాల్లో మనం ఏం చూస్తాము అంటే వీరు నిరాటంకంగా ఇంకా వేరే ఆలోచన ఏమీ లేకుండా పరమాత్మని వారు భావిద్దాము అని అనుకుంటే కూడా వారు అంత ఎత్తులో అంత సంపూర్ణ శరణాగత తత్వంలో ఉన్న వాళ్లు కూడా ఈ ప్రపంచంలో రోజు జరిగే విషయాల గురించి ఆలోచించేట్టు చేస్తుంది ఈ ప్రపంచం, సంసారం. కాబట్టి అటువంటి సంసారంలోకి వచ్చిన తర్వాత సుఖము అనేది బయట విషయాల నుంచి ఏ విధంగా వస్తుంది? అయితే వీరు ఎలా సుఖపడ్డారయ్యా అంటే, ఎందుకంటే వారందరూ శాంతి నిప్పుకున్నారు మనసులో అన్న త్యాగరాజస్వామి ఒక మాటలో ఇక్కడ చెప్తున్నారంటే, ఈ మొదటి చరణంలో ఆయన చెప్పేది ఏంటంటే, ఎటువంటి వారు అయినా కూడా ఎంత గొప్పవారైనా కూడా శాంతం అనేది లేకుండా వారికి ఎంత హంసతూలిక తలపాలపైన పడుకున్నా కూడా లాభం లేదయ్యా అని అటువంటి మన చుట్టూ ఉన్న, మనం చూడండి ఈ రోజుల్లో మనము బంగ్లాలు ఇళ్లు లేక మనకి బ్యాంక్ బ్యాలెన్సులు ఉంటే అదొక సెక్యూరిటీ అని మనం అనుకుంటాము. నిజమే, మనకి ఆ విధంగా అనిపిస్తుంది. అది ఎంత మాట్లాడుకోవడం ఎంత సులభమైనా కూడా ఉండకుండా ఉండలేమేమో మనం, లేకుండా ఉంటే ఏమైపోతుందని ఇప్పుడు అనుకుంటే ఆలోచిస్తేనే బాధ కలుగుతుంది మనకి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల మన పరిసరాలు ఏదైతే దాని మీద మనం అంత డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఇక దుఃఖమే తప్ప సుఖం ఎలా వస్తుంది? ఎందుకంటే భగవంతుడి మీద సంపూర్ణంగా మనము డిపెండ్ అవ్వగలిగినప్పుడు, ఆధారపడినప్పుడే కదా మనకి సుఖము. కాబట్టి ఆ ఆధారం అంత తొందరగా రావట్లేదు. అందువల్ల ఈ మొదటి చరణంలో త్యాగరాజస్వామి మన చుట్టూ ఉన్న విషయాలు, మనం ఏ విషయాలపైన ఎక్కువ ఆధారపడుతున్నామో ఆ విషయాల గురించి చర్చించి, అయ్యా ఇవన్నీ కూడా ఒకవేళ శాంతం అనేది లోపల పెట్టుకుంటే ఇవి కూడా సుఖాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని ఇవ్వవు సుఖాన్ని ఇస్తాయి, అది శాంతం మొట్టమొదట మనం కోరుకోవాల్సింది అన్న విషయం చెప్పారు. ఇక ముందరికి వెళ్తూ రెండవ చరణంలో ఆయన, ఆగమ శాస్త్రములన్నీయూ చదివిన, బాగుగల సకల హృద్భావము తెలిసిన, శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన. ఆగమ శాస్త్రములన్నీయూ చదివిన, శాస్త్రాలు మనకి శాస్త్రాలని చెప్తారు, ఆరు శాస్త్రాలు ఆగమము ఇటువంటివి. ఆగమ శాస్త్రములు అంటే అట్లా ఈ ఆరు శాస్త్రాలు కూడా చదివిన అంటే అండి, మనము మన భారతీయ సంస్కృతిలో చూస్తే గనక శాస్త్రజ్ఞుడు అంటే ఎవరు అంటే, వేదం ఏదైతే ఒక నిజం అందించిందో, ఒక సత్యం అందించిందో, ఆ సత్యాన్ని విస్తారింపచేసి మన దైనందిక జీవితంలో ఏ విధంగా ఆ సత్యాన్ని ఉపయోగించుకోవాలి అవలంబించుకోవాలి అని చెప్పినది శాస్త్రము. అందుకని ఈ శాస్త్రము మొట్టమొదట్లో వేదం అర్థమైన వారు మహానుభావులు, శాస్త్రకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ చెప్తూ వచ్చిన వివిధమైన శాస్త్రాలన్నీ, అంటే అవి ఎటువంటివంటే అంటే చూడండి, ఇంత బ్రహ్మాండ తత్వంలోంచి వచ్చిన వేదము కూడా ఈ ఆగమ శాస్త్రముల వంటివి. మనము భగవంతుడికి గుడి ఏ విధంగా కట్టాలి, కన్స్ట్రక్షన్ ఎట్లా అవ్వాలి, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఎటువంటి వాస్తు ఉండాలి, లేక సమయానుకూలంగా ఏ విధంగా బయలుదేరాలి, ఈ రాహుకారు కాల నిర్ణయం ఎలా జరుగుతుంది, ఇటువంటి ఎన్నో ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి లేక మన ఫిజికల్ వరల్డ్ కి సంబంధించిన భావాలు శాస్త్రం చాలా చెప్పింది. అటువంటి శాస్త్రాలన్నింటినీ త్యాగరాజస్వామి ఇక్కడ ఆగమ శాస్త్రములు అన్నీ చదివినా అంటున్నారంటే, ఇలా చదువుతూ పోతే శాస్త్రాలు కోకొల్లలండి. ఎందుకంటే మనిషి జీవితంలో ఉండే అంశాలు కోకొల్లలు, ఆ కోకొల్లలు శాస్త్రాలు అటువంటివన్నీ కూడా ఎవరైనా చదివినా కూడా, అంటే అంత విద్యావంతులు అయినా కూడా, బాగుగా సకల హృద్భావము తెలిసిన, అందరూ హృదయాల్లోని భావం తెలుసుకోవడం అంటే అది ఒక సైకలాజికల్ ఎగ్జాల్టేషన్ అండి. అంటే సైకలాజికల్ ఎగ్జాల్టేషన్ అని ఎందుకంటున్నానంటే, మనుషులతో మనం మామూలుగా మనుషుల్ని కలుస్తున్నప్పుడు, ఆ మనుషులతో చెల్లిస్తున్నప్పుడు, ఆ మనుషులతో లావాదేవీలు పెట్టుకున్నప్పుడు, ఆ గడవగా ఎదురుకుండా వారి భావాలు ఏమిటి అని కొంతవరకు మనకి తెలిసే ఆస్కారాలు ఉన్నాయి. అయితే ప్రతిసారి తెలుస్తుందని కాదు. అయితే ఒకవేళ ఎవరికైనా కూడా జనం ఎవరైతే ఉన్నారో వారు ఎదురుకుండా వచ్చిన వారందరికి హృద్భావం తెలిసిందనుకోండి, అంటే హృద్భావం తెలియడం అంటే వారు ఏం ఆలోచిస్తున్నారో తెలిసిందని కాదు, వీరికి ఎటువంటి భావం ఉంది, వీరి మంచా చెడా అని తెలుసుకుని వర్తించవలసిన అవసరం ఎంతన్నా ఉంది అసలు భక్తుడికి అని చారస్వామి ఇక్కడ ఒక చోటి కాదండి, మిగతా కీర్తనలో కూడా చెప్పారు ఆయన. అందుకనే ఆయన సంగీత జ్ఞానము భక్తి వినా అన్న కీర్తనలో
న్యాయాన్యాయములు తెలుసును, జగములు మాయామయమని తెలుసును అన్నారు. అంటే నాకు తెలుసు స్వామి, ఏం తెలుసు అంటే న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి తెలియకపోతే గనక న్యాయం వైపు వెళ్లడము, అన్యాయం నుంచి దూరంగా వెళ్లడం అనేది ఎట్లా జరుగుతుందండి. అలాగే శృతి అపశృతి అని తెలిస్తే శృతిని కోరుకోవడం అపశృతి వదిలేయడం అంటూ జరుగుతుంది. అలాగే హృద్భావం తెలిసి ఉండడం అంటే ఒక మనిషి భావము అది సాత్వికంగా ఉందా రాజసంగా ఉందా తామసంగా ఉందా అని నేను తెలుసుకునే పరిస్థితుల్లో లేకపోతే నేను ఒక సత్సంగం ఎలా పెట్టుకోగలను, సాత్విక గుణం గల వారితో ఏ విధంగా చెలిమి చేయగలను, తెలియక రాజసిక తామసిక వారందరితో నేను చెలిమి చేస్తూ ఉంటే ఏ విధంగా సాగుతుంది అని, ఇది జరిగే విషయం కాదు అని. అంటే అర్థం ఏమిటంటే నేను ఈ జీవితంలో నా జీవితంలో ఉన్న ఒక ఉనికిని బట్టి, అటువంటి మనుగడ బట్టి నాలో ఎటువంటి ఒక గుణం ఉందో అటువంటి గుణం వారితోనే నాకు చెలిమి కలుగుతోంది. అందుకనే ఎవరో గొప్ప ఇంగ్లీష్ కవి చెప్పారు, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని. అంటే ఒకే విధంగా ఆలోచించే వారందరూ ఒక చోట గుమిగూడినట్టు, ఒకే విధమైన అభిరుచులు గలవారు ఒక చోట గుమిగూడినట్టు, ఒకే విధమైన భావాలు కలవారు ఒక చోట గుమిగూడినట్టు, ఒక మనిషిలో ఒక భక్తుల్లోనే తన వంటి తోటి భక్తులు ఎవరు, తోటి భగవంతుణ్ణి కోరుకునేవారెవరు అని అటువంటి వారిని కోరుకుని ఏరుకుని చెలిమి చేసుకుంటారు వారు. కాబట్టి అటువంటి వారు బాగుగా సకల హృద్వాసము తెలిసినా కూడా, అంటే ఎదురుకుండా వారి భావాలని తెలుసుకోగలుగుతున్నా కూడా, ఇంత గొప్ప విద్యలున్నా కూడా శాంతము లేక సౌఖ్యము లేదు. అంటే ఎలా అర్థం చేసుకోనివ్వండి, ఎంత విద్యావంతులైనా కూడా ఎంత శాస్త్రం చదివినా కూడా వారికి అశాంతి ఏ విధంగా కలగచ్చండి. ఎంత విద్వాంసుడైనా కూడా ఆయనకి తెలిసిన విద్య ఆయన విద్వత్తు కూడా అది శుద్ధ దండగా లాభం లేదు అని ఎదురుకుండా వాళ్ళు ఒక్కళ్ళని అనమనండి, వీరికి వీరిలో అశాంతి బయలుదేరుతుంది. అలా కాక కొంతమందిలో వీరే కాదు ఇంకా ఎదురుకుండా కొత్తగా ఎవరో వచ్చారండి, వారు చాలా గొప్పగా మాట్లాడతారు, వారికి విద్వత్ ఎక్కువ ఉంది అనమనండి, వీరికి వీరిలో అలజడి అశాంతి బయలుదేరుతుంది. ఇలా లోపలి అర్షడ్వర్గాలు మన బాధిస్తున్నప్పుడు మనకి ఎదురుకుండా వారు ఏమన్నా కూడా ఈ ప్రపంచంలో ఎటువంటి స్టిములై మనకు వస్తున్నప్పుడు ప్రేరేపించిన ప్రపంచం ఏ విధంగా ప్రేరేపించితే ఆ విధంగా మనము తప్పుదారి పడుతున్నాము, అశాంతికి గురవుతున్నాము. ఇక బాగుగా సకల హృద్భావము తెలిసిన అన్న పదంలో చాగరస్వామి ఎందుకు చెప్తున్నారంటే, అంత గొప్ప విద్వత్తు ఎదురుకుండా వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వారిని ఎటువంటి భావాలు వారిలో ఉన్నాయని నేను తెలుసుకోగలుగుతున్నా కూడా, అంత గొప్ప మైండ్ రీడర్ నేనైనా కూడా, అంత గొప్ప విద్వత్తు నాలో ఉన్నా కూడా, ఆ తెలుసుకోవడం వల్ల నేను గనక తెలుసుకుని ఉండలేకపోతే, తెలుసుకుని గనక దాన్ని ఒక ఆబ్జెక్టివ్ గా స్వీకరించలేకపోతే నాలో అశాంతి వచ్చేస్తుంది. ఎందుకంటే గమనించండి, ఎదురుకుండా వారి ఉద్భవం నాకు తెలిసేటైతే వారు నా గురించి చెడుగా అనుకుంటూ పైకి మాత్రం చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటే నాకేమైనా శాంతి ఉంటుందా? వారు ఏ విధంగా మాట్లాడినా కూడా, నింద మాట్లాడినా కూడా, వారు నన్ను కీర్తిస్తున్నా కూడా, ఏ విధంగా ఆలోచించినా కూడా, నేను రెండింటికీ సమానంగా ఆలోచించుకునే తత్వం నాలో వచ్చినప్పుడే, ఆ స్థిత ప్రజ్ఞత నాలో వచ్చినప్పుడే నాకు శాంతి, గాని వారి బట్టి నేను ఆలోచిస్తే నాకేం శాంతి? ఆ విధంగా అందుకనే అండి కలినరులకు మహిమలు నువ్వు సగ నిష్ఫలమన లేదా అని చారస్వామి కీర్తనలో చెప్పారు. ఇవన్నీ ఒక విధంగా మహిమలు, ఎదురుకుండా వారి ఆలోచనలు తెలుసుకోవడము లేక సకల విద్యలు తెలియడము, ఈ మహిమలన్నీ ఉండి కూడా లోపల నాకు స్థిత ప్రజ్ఞత లేనప్పుడు శాంతి ఎట్లా దొరుకుతుంది? ఎంత తెలిస్తే ఎంత నాకు దానికి నా సెల్ఫిష్ రీజన్స్ కోసం నేను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తానే తప్ప నాకు శాంతి దొరికే మార్గం నేను ఆలోచించలేను, కాబట్టి అది కూడా జరిగే పని కాదని చెప్తున్నారు జాగరస్వామి. ఇక మూడో చరణంలో, యాగాది కర్మములన్నీ చేసిన భాగవతులనుచు బాగుగా పేరైన శాంతము లేక సౌఖ్యము. అంటే పేరైన, పేరు కొన్నా కూడా అని, యాగాది కర్మములన్నీ చేసిన, ఇక కర్మ చూసుకుందామండి, కర్మలో ఎన్నో కర్మ మార్గాల్లో అసలు 100 క్రతువులు చేస్తే గనక సోమయాజి అని, ఆ సోమయాజి 100 క్రతువులు చేయడం వల్ల ఇంద్ర పదవి పొందొచ్చని లేక ఇంద్ర సుఖము పొందొచ్చు అని విధంగా శాస్త్రము పురాణం చెప్తూ వచ్చాయి. కాబట్టి ఈ యజ్ఞం చేయడము తన సెల్ఫిష్ రీజన్స్ కోసం చేయడం ఒకటైంది. అయితే వేదాంతం ఎసెన్స్ గా ఉన్న భగవద్గీత చెప్పని చెప్పింది, యజ్ఞం ఇది ఒకటే కాదయ్యా, యాగం అనేది ప్రతిదీ జీవితమే ఒక యజ్ఞము, అందులో భగవంతుడికి అర్పణగా చేసే ప్రతి కార్యము కూడా యజ్ఞమే అని చెప్తోంది. కాని యాగాది కర్మలు ఆ విధంగా చేశారు కాబట్టి మొదటి నుంచి మానవులు ఆ యాగాది కర్మలు అన్ని చేసినా కూడా, అంటే ఎన్నో అశ్వమేధ యాగాలు, ఇటువంటి యాగాలు ఎన్నో ఉన్నాయండి, అటువంటి యాగాలన్నీ కూడా వారు చేసి కర్మలన్నీ చేసిన భాగవతులనుచు బాగుగా పేరైనా, ఇక భక్తులంటూ ఎంతో గొప్ప పేరు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నా కూడా వారికి శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజస్వామి అంటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
చూడండి, యాగాది కర్మములన్నీ చేసిన అంటే ఇంకొక త్యాగరాజస్వామి కృతిలో ఇదివరకు మనం చర్చించుకున్నామని అన్నారు, మనసు నిల్పత్ శక్తి లేకపోతే మరుల దండ విరుల పూజేమి చేయు అని అన్నారండి. సోమిదమ్మ సుఖసుఖాండ్ర గోరితే సోమయాజి స్వర్గార్హుడవునో అని ఆయన అడిగినప్పుడే మనకు అర్థమైంది అంటే, మనసు గనక అటు ఇటు వెళ్లిపోతూ ఉంటే, చెరిస్తూ ఉంటే, అది పరిభ్రమిస్తూ ఉంటే, ఇక ఈ సోమయాజి బుద్ధికి ఎటువంటి మోక్షం వస్తుంది, ఎటువంటి కర్మ చేసి యాగం చేసి ఏం లాభం? అంటే మనం చేసే నిత్యకర్మలో మన కాన్షియస్నెస్ లేకుండా, ఫోకస్ లేకుండా, యాథాలాపంగా చేసే కర్మంతా ఇటువంటిది అని చారస్వామి చెప్తున్నారు. కాబట్టి అటువంటి కర్మ ఎంత చేస్తే ఏం లాభం? అది అశాంతి గురి చేస్తుంది. చూడండి, నేను ఆ మాల తిప్పుతూ సాయిరాం సాయిరాం సాయిరాం అని నామం చేస్తూనే ఉండొచ్చు, ఈ లోపల అశాంతిగా ఉండొచ్చు. అసలు ఒక భయం తీరడానికి, భయం పోవడానికని నేను సాయిరాం సాయిరాం అని ఏమైనా నామం చేస్తూ ఉండొచ్చు, గాని ఆలోచన అంతా భయం మీద ఉండి ఇంకా భయం పెరుగుతూనే ఉండొచ్చు. ఈ సాయిరామనామం నన్ను భయం తప్పించలేదే అని మళ్ళీ అనుకుంటాను. మెకానికల్ గా ఆ విధంగా ఒక నామం చేయడం వల్ల గాని, ఏ కార్యం చేయడం వల్ల గాని ఏమైనా ఫలితం వస్తుందా? అందువల్ల చాగరస్వామి నారాయణ తలపులన్నీ నిలిపి నిముషమైన తారక రూపుని నిజతత్వములను అని చాగరస్వామి అంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నాకైతే ఏమనిపిస్తుందంటే అండి, ఒక్క నిమిషము, అర్ధ నిమిషం కూడా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను కదా, దేనిపైన ఉంచాలో దానిపైన నేను ఆ మనస్సుని లగ్నం చేయలేక ఉన్నప్పుడు ఇక ఎన్ని యాగాలు చేస్తే ఏంటి, ఎటువంటి కర్మలు చేస్తే ఏంటి? కానీ జీవితాన్ని ఇటువంటి కర్మలు చేస్తూనే ఉన్నాను. మొదట్లో వాళ్ళు యాగాలు చేశారండి, ఈ రోజుల్లో మనం ఉద్యోగాలు అంటున్నాము, ఇంకోటి అంటున్నాము, కర్మలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఆ కర్మలు చేస్తున్నప్పుడు అందులో ఎక్సలెన్స్ రావాలని, ఏదో చేయాలని చేస్తున్నాము, అది కామ్యకర్మలా తయారవుతున్నాయి. అందులోంచి అందరూ నన్ను పలు విధాలు కొనియాడాలని అనుకుంటున్నాను. ఈ విధంగా సాగిపోతుందే తప్ప ఆ కర్మ నన్ను పవిత్రుని చేయట్లేదు. ఎందుకు అంటే నాకక్కడ కర్మలో ఆ కాన్సన్ట్రేషన్, 100% అవేర్నెస్ ఉండట్లేదు. అందువల్ల శాంతి ఉండట్లేదు, అశాంతి కలుగుతోంది. ఇక భాగవతులంచు బాగుగా పేరైనా, ఇట్లాగే చారస్వామి మళ్లీ వేరే వేరే కృతుల్లో అయినా భక్తి గురించి చెప్తూ, భక్తి ఎంత సులభంగా పట్టేది కాదయ్యా, భక్తి బిచ్చమయ్యవే అని రాముణ్ణి ఆయన వేడుకుంటాడు ఒక కృతిలో. కాబట్టి భక్తి ఎంత సులభంగా పట్టేది కాదు. ఇక భక్తులం అనుకునేవారు మాత్రం ఎంతమంది అయినా ఉండొచ్చు, భక్తి అనేది నేను అనుకుంటే కాదు. స్వామి కూడా అంటారు, ఐ షుడ్ బి కాలింగ్ యూ డివోటీ, యూ షుడ్ నాట్ బి కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ అని. భగవంతుడు ఎప్పుడు మనం పిలుస్తాడు డివోటీ అని? ఏమో ఇప్పుడు పిలుస్తారు, మనం దానికి అర్హులమైనప్పుడు ఆయన పిలుస్తారేమో. కానీ భాగవతులు నేననుకుంటూ ఎవరన్నా కూడా బాగుగా ఆ పేరుని 10 మందిలో మాత్రము, ఈ ప్రపంచంలో మాత్రం భక్తులు అనిపించుకోవడం పెద్ద కార్యం కాదండి. చాలా మంది ఆ విధంగా భక్తులు అనిపించుకుని ఉంటారు. వారికి కొంత పేరుకాంక్ష ఉండొచ్చు, కొంచెం ధనకాంక్ష ఉండొచ్చు, కొంత ప్రతిష్టకాంక్ష ఉండొచ్చు, కొన్ని ఒక ఆర్గనైజేషన్స్ రన్ చేయాలనే కాంక్ష ఉండొచ్చు. ఇది ఎన్నో కాంక్షలు పెట్టుకుని భాగవతుల్లాగా వేషం వేసుకున్న వాళ్ళు ఉంటారు అని చాగరస్వామి చెప్తూ, ఇటువంటివి చేస్తే శాంతి ఉంటుందే? లోకాన్ని ఎంతైనా మోసం చేయొచ్చు భక్తుడు వేషం వేసుకుని, కానీ నిన్ను నువ్వు మోసంటారు. ఐ షుడ్ బి కాలింగ్ యూ డివోటీ, యూ షుడ్ నాట్ బి కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ అని. భగవంతుడు ఎప్పుడు మనం పిలుస్తాడు డివోటీ అని? ఏమో ఇప్పుడు పిలుస్తారు, మనం దానికి అర్హులమైనప్పుడు ఆయన పిలుస్తారేమో. కానీ భాగవతులు

లోకాన్ని ఎంతైనా మోసం చేయొచ్చు భక్తుడు వేషం వేసుకుని, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోగలవా? నీలో అశాంతిని గనక నువ్వు దూరం చేసుకోగలవా? అది లేక నీకు సౌఖ్యం ఉందా? ఎందుకంటే అండి, ఎంత మనము ఇటువంటి మోసాన్ని మనని మనం చేసుకుంటామో, ఎవరు వచ్చి మనలో మనం నిజంగా అది కాదు అని మనని బయటపడేస్తారు అని ఒక భయమే తప్ప, భయం ఉన్నప్పుడు శాంతి ఎక్కడ ఉంటుందండి? ఇక చివరిగా త్యాగరస్వామి అంటారు, రాజాదిరాజ శ్రీరాఘవ త్యాగరాజ వినుత సాధురక్షక తన ఉపశాంతము లేక సౌఖ్యము లేదు అంటారు. అంటే ఉపశాంతము లేక సౌఖ్యము లేదు. భగవంతుడి దగ్గర కూర్చుని భగవంతుడి దగ్గర దొరికేదే ఉపశాంతి, భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఉపశాంతి. అటువంటి ఉపశాంతి ఎవరివ్వగలరు అంటే సాధురక్షకుడైన రాముడు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన రక్షిస్తాడు అందరినీ, కాకపోతే సాధువుల్ని ముఖ్యంగా రక్షిస్తాడు. అవతార రూపంగా వచ్చినప్పుడు సాధువులు ఎందుకు రక్షించాలి అంటే, ఈ జగత్తు నిలవాలి అంటే, ధర్మం నిలవాలి అంటే సాధువులు రక్షింపబడాలి. సాధువులు రక్షింపబడితే ధర్మం నిలుస్తుంది. సాధువు భక్షింపబడినప్పుడు అది ధర్మం నిలవదు, ధర్మం కంప్లీట్ గా అధర్మం అయిపోతుంది. కాబట్టి అది లోకము నాశనానికి దారితీస్తుంది తప్ప లోకం నిలవడానికి దారితీయదు. కాబట్టి సాధురక్షణ అనేది తప్పకుండా ప్రతి అవతారం ఒక ఉద్యమాల్లో ఒకటి, ఆ సాధురక్షగా. అట్లాగే త్యాగరాజ వినుత అంటారు, అంటే రాముడు తన కోసమే ఉన్నాడా తన దేవుడు అన్నట్టు త్యాగరాజస్వామి ఎన్నో సార్లు సంబోధిస్తారు. కాబట్టి అటువంటి త్యాగరాజ వినుత శ్రీ రాఘవ, రఘువంశంలో పుట్టినవాడా ఓ రామ, రాజాది రాజా, నువ్వు ఇన్ని విధాల ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి హృదయాల్లో నువ్వు నెలకొన్న రాజువు, కాబట్టి ఈ శాంతం అనేది లోపలి నుంచి రావాలంటే ఇది నీభిక్షేనయ్యా అని ఆయన్ని తనకు ఉపశాంతి లేక అంటే ఆయన దగ్గర కూర్చోకుండా, ఆయన హృదయంలో ఉన్నారు కాబట్టి ఆ హృదయంలో ఆయన్ని మనము అప్రోచ్ అవ్వకుండా ఈ ప్రపంచంలో ఉన్న విషయాల్ని అప్రోచ్ అవుతూ ఉంటే, రాముడు కాదనుకుని కాముడి వెంట పడినంత వరకు ఈ శాంతం వస్తుందా? రాదు. ఆ కాముడిని కొంచెం మనం వదిలేసి రాముడి వైపు వెళ్ళినప్పుడు మనకి శాంతం వస్తుంది. ఇక చివరిగా మనము ఇన్ని విషయాలు చెప్పుకోకలేదు, ఎంతో పెద్ద పెద్ద విషయాలు మన నాలాంటి వాడికి అర్థం కాని విషయాలు మనం మాట్లాడుకోకలేదండి, కానీ మనకున్న అనుభవంలోనే కొన్ని విషయాలు చూడొచ్చు. ఏమిటంటే మనకి ఎంతవరకు అయితే నేను విషయాల వెంట పరిగెడతానో, అది కావాలి కావాలి కావాలి అని, అంతవరకు నాలో ఏదో అశాంతి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే సరే ఏదైతే అదైందిలే అని నేను కొంచెం స్థిమితపడ్డానో, అప్పుడు నాకు శాంతి కలిగే ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. ఇది అందరికీ ఉన్న అనుభవమే. కాబట్టి దాన్ని బట్టి మనము ఒకటి నేర్చుకోవాల్సింది. త్యాగరాజస్వామి కృత్యరా చెప్తున్నది ఏంటంటే, కాస్త ఈ బయట ఉన్న వాటికి ఇట్లాగే జరగాలి, ఈ విధంగానే జరగాలి అన్న ఇటువంటి కోరికలు కాస్త తగ్గించి, ఉన్నదానిలో మనము ఉన్న గొప్పతనము గనక అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టి, ఉన్న స్థితితో మనము చాలా ఆనందంగా అనుభవించగలిగితే గనక శాంతి అనేది దానికి అదొస్తుంది, దాని వెనకాలే సౌఖ్యం వస్తుంది అని త్యాగరాజస్వామి చెప్పిన ఈ గొప్ప మర్మాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటామని ఆశిస్తూ, ఈ అవకాశం కలిగించిన రేడియో సాయి వారికి ఎంతైనా కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్.

ఇంతవరకు మీరు శ్రీ త్యాగోపనిషత్తు ధారావాహికలో నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి రచనలలో సామరాగంలో రచించబడిన శాంతము లేక సౌఖ్యము లేదు అన్న కృతిపై శ్రీ కోట శివకుమార్ గారి విశ్లేషణ విన్నారు.

Shiva, Shiva, Shiva, Sai Baba.

తంబురమీసె జటాజూటమును చిరమున మెరయగమారదు తంబురమీసె జటాజూటమును చిరమున మెరయగమారదు తంబురమీసె జటాజూటమును చిరమున మెరయ త్రిశూలంబుతాపి పుతువరుడు తదిం తదిం తదు కవిత కయనుచు త్రిశూలంబుతాపి పుతువరుడు తదిం తదిం తదు కవిత

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

ఆనందం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నేటి యువతీ యువకులు లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించాలని, అదే శాశ్వత సుఖాన్ని అందిస్తుందని ప్రపంచ యువ సమ్మేళనంలో యువతీ యువకులను ఉద్దేశించి స్వామివారు 1997 జూలై 19 ప్రసాదించిన ఆ దివ్య ప్రసంగాన్ని ప్రేమామృతం కార్యక్రమం ద్వారా మీకు ఇప్పుడు అందిస్తున్నాము.

నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా క్షీర మధ్యే యథాఘృతం, పాలలో వెన్న ఉండినట్టుగా పుష్ప మధ్యే యథాగంధం, పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా ఫల మధ్యే యథా రసం, ఫలములో రసం ఉండినట్టుగా

కట్టెలలో నిప్పు ఉండినట్టుగా ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు. జగత్తునందుండినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? మానవుని యందు కనులలో చూపు ఉండినట్టుగా, చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే, దీని పేరే ప్రకృతి. ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది. ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి. మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు. మానవునికు ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి. ప్రకృతిలో ఏ విధంగా సత్వరజోతమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి. అవి ఏ? డకారత్రయములు. డివోషన్ మొట్టమొదటిది, డిసిప్లిన్ రెండవది, డ్యూటీ మూడవది. యువతి యువకులారా, మీరందరూ కూడాను చాలా మంచివారే, కానీ ఈ డిసిప్లిన్లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు? ప్రతి విషయమునకు ఒక విచిత్రం కాని చిత్రం కాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుండాలి. ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి. మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు, అతను చేసే ప్రతి పనికి కూడాను విలువ ఉండాలి. ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి. ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్. సమావేశంలో పోయి కూర్చోవటము, నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడాను క్లాప్స్ వేయటము కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది. ఇది మంచిది కాదు. ఇందులో కాలం కూడాను చాలా వ్యర్థమైపోతుంది. క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది. క్షణము కూడాను మనము వేస్ట్ చేయకూడదు టైంను. కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి. ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది, ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది? ఈ వయసులో ప్రధానమైనటువంటిది, ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్. కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ను చక్కగా పోషించుకోవాలి. ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్. ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది. మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది. కనుకనే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. ఇది మంచి సమయం స్టార్టింగ్. ఇది మంచి సీడ్లింగ్ వయసు. ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది. కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి. ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము. అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్న మనకు అవసరం లేదు. ఏ దేశం వారైనప్పటికీ నీవు మానవుడిగా ఉంటున్నావు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి, దేశం వారైన ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్. ప్రాచీన మహర్షులు, ప్రాచీన యువకులు ఈ విధమైనటువంటి గుణమును కాపాడుకుంటూ రావటం చేతనే వారు చరిత్రకారులుగా రూపొందినారు. హిస్టరీ అనగా ఇదికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము. అమెరికా వారు ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్న మనకు అవసరం లేదు. ఏ దేశం వారైనప్పటికీ మానవుడిగా ఉంటున్నావు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.

వారు చరిత్రకారులుగా రూపొందినారు. హిస్టరీ అనగా ఏమిటి? హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ. ఎవరి స్టోరీ? క్యారెక్టర్ గా ఉండినటువంటి వాడి స్టోరీని హిస్టరీ. కనుక మనము చరిత్రకారులుగా రూపొందవాలనంటే మనము మన యొక్క శీల సంపత్తిని కాపాడుకోవాలి. ఈనాడు ఈ వయసులో ఈ క్యారెక్టర్ను మనం పోషించుకున్నప్పుడే మన సంతతి, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు. వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది. సమాజము పవిత్రమైనది అయినప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది. దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది. కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం. మనం అధికంగా మాట్లాడకూడదు. దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెం దెబ్బతిగుతుంది. అధికంగా మాట్లాడేటువంటి వారిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు. క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరమైపోయేటువంటి వారు. ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడా విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే. 3/4 క్యారెక్టర్ ఇస్ లైఫ్ అని మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపింది. మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణము. శివధనస్సు విరిచిన తర్వాత శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు. కాని దానికి పూర్వము ఒక్క క్షణమైనా కూడాను, ఒక్క నిమిషమైనా కూడాను సీతను రాముడు చూచి ఎరుగడు. వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రుని యొక్క శీలం యొక్క పవిత్రత. దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు, చూడకూడదని ఉన్నాడు. పెళ్లి పీటల పైన కూర్చున్నారు, మంగళసూత్రం కట్టేకు ముందుగా లేచి నేర్చుకున్నారు. సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు. ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు, రామ సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావన్నాడు. అనేక పర్యాయం, సీత రామా, ఇయం సీత, ఏమాత్రము తాను లెక్క చేయలేదు. కారణమేమిటి? స్త్రీని మనం చూడకూడదు. ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు. సోదరులందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు. శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు. ఒక దినము రెండు దినములు కాదు, 14 సంవత్సరములు. వీరి వెంట సీత కూడా ఉంటుండాలి. సీత చాలా యువకురాలు, 18 సంవత్సరముల వయస్సు. అలాంటి వయసు లోపల 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు 14 సంవత్సరములు ఒక్క క్షణమైనప్పుడు సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు. కాని ఒక పర్వతం పైన సుగ్రీవుడు, హనుమంతుడు ఉండేటువంటి వారు. జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది. సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు. వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు. ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు, ఈ నగలు ఎవరివి? ఆ సీతమ్మవేనా? చూడండి, రాములు కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు. అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు, లక్ష్మణ, ఈ నగలు మీ వదినవేనా? చూడమన్నాడు. ఇప్పుడు చెప్తాడు అతను, ఈ కంఠహారములు ఎవరివో నాకు తెలియదు, ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు, కాని కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు. ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు. పాదాభివందనం, ఆమెకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను. 14 సంవత్సరములు అరణ్యంలో ఉండినప్పటికీ ఒక్క క్షణమైనా కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు. కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క, జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క, జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి. స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి. కొంతమంది విద్యార్థులు, ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు. సేవలు చేయటం చాలా గొప్పతనం.

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు, ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు, ఏ పవిత్రమైనటువంటి యొక్క క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: సజ్జనం సేవనం వినా,
0: సేవలు చెయ్యాలి. సేవకత్వం నందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది. ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది. ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది. వాల్మీకి రామాయణం రాసి ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు. పవిత్రమైన చరిత్ర నేను రాశాను, పవిత్రమైన చరిత్ర సార్థకం గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరము, ఎవరు దీనికి ప్రచారం చేయగలరు అని యోచిస్తూ ఉండినాడు. సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు. వారే లవకుశుడు. గురూజీ ఏమి మీరు యోచిస్తున్నారన్నారు. నాయన, పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను, దీన్ని సమాజంలో పంచిపెట్టాలి, ఆదర్శవంతమైనటువంటి గుణాలు సమాజంలో అందించాలి, దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి, వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి, దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు. చేతులు కట్టుకున్నారు పిల్లలు. గురూజీ మాకు ప్రాణం ఉన్నది, మేము మీ శిష్యులము, మీ పనికి మేము రక్తమునైనా దారబోస్తాము, మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము, మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు. వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిదారలు కార్చాడు. ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించాడు. ప్రజలమే, ఇంకా ఆలస్యం చేయనక్కలేదు, ఆలస్యం అమృతం విషం. బోధించాడు వాల్మీకి, బాలులకు బోధించాడు. అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. ఈ దేహము మృణ్మయము, అతని యొక్క దేహము మట్టి పాత్ర, కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు. అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము, మీరు ఆహ్వానించండి. విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు. కేవలం ప్రపంచమనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి. నిండుకు విషయస్వరూపమైన విషమే ఇది. ఆ మనకు బంగారము హృదయముతో అనేగా ఏమి, హృదయస్థాయియే భగవంతుడు. భగవంతుడు ఏ బద్రీనాథ్ ఎందు, ఏ కేదార్నాథ్ ఎందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి ఎందు, ప్రశాంతియందు లేదో కాడు. కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు. కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, హృదయవాసి, ఎక్కడో వెతకపోయినక్కర్లేదు. ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఇటు మట్టి పాత్ర అయిన కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు. దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు. భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు. కనుక మీరు త్యాగులై మీరు వెళ్లాలి అన్నాడు వాల్మీకి. నిమిషము లోపల వారు లోపలికి వెళ్లారు. రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: రామకథను వినరయ్యా,
0: బజారు బజారు తిరుగుతున్నాడు. రామకథను వినండి, ఈ చిన్న వయసు నందు ఈ దేహానికి ఇంత త్యాగమా, జీవితానికి ఇంత విరమైన విరక్తియా. ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు. ఈనాటి యువకుల యందు పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం. నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు. నగర సంకీర్తనకు ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తానని తుడిచివేసుకుంటారు. ఎంత విచిత్రమైనటువంటి జీవితము, దుర్బలమైనటువంటి జీవితము. విషయానికి మనం భయపడ్డమా, మనం భయపడ్డమా, మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి? ఏ తప్పు చేయటం లేదు కదా, ప్రవేశించడం లేదు కదా, భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి? దాని వల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి. కనుక మనము బలహీనుడు కారాదు. నాయమాత్మ బలహీనైన లభ్యహ అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు. దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము. దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం? ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత ఏమి? దైవ పేరు చెప్తే నీకు దోషము. ముఖ్యమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకేమి అవమానం? ఇటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. రామా కృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకేమి అవమానం? చెప్పడం చాలా అవమానం. ఇంకా బజార్లో అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు. ఇది మానవునికే అవమానకరమైన. మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును, కానీ మానవ జీవితం గడిపేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని గడపటం చాలా వ్యర్థము. మన జీవితంలో ఒక విధమైనటువంటి కీర్తిని సంపాదించాలి. సొసైటీ లోపల అనగా సమాజం లోపల పేరు ప్రతిష్టను జపించుకోవడానికి మన వినయమే విధేయతయే మూల కారణం. జాతి గౌరవంబు

0: నిజమైన జాతి కాదు.
1: ఆ నీతియే లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది? ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్, అలాంటి మనిషి ఎట్ట అవుతాడు? కనుక యువకులారా, మీరు మానవులు, దైవం యొక్క బిడ్డలు, దైవం యొక్క ప్రతిబింబములు. మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు. అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడా మీరు ఎందుకు భయపడాలి? దైవనామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుక చెయ్యాలి? ఇది వద్దు. ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి. మీరు పవిత్రులొకటే కాక మీతో నుంచి వారిని కూడాను, తోటి మానవులు కూడాను పవిత్రులు గావించండి. ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే ఒక తెరపతికో లేక పుట్టపతికో పోతున్నానంటే చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు, ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి? నేను పుట్టపతికి పోతున్నాను, నేను స్వామిని దర్శించుకోవటానికి పోతున్నాను చెప్తే ఏమి నీకు అవమానం? ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి. ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి. ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి. ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు. ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు. ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్. కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి. ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు. కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది. మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది. కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి? విలేజ్ కి మీరు పోయినప్పుడు ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి, అయ్యా మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? వారం మీటింగ్ పెట్టుకుని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవటం అంటే ఎంత కష్టమవుతుంది. కనుక మరికి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి. ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి. ఇప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు. ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందుకని ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి. కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము. కనుక ఆరోగ్యంకు సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి. డాక్టర్స్ ని తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి. ఈ విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెలు ఎందుకు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లెవారికి కూడా సిగ్గువేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు. ఇప్పుడు కూడా సేవకులు సేవకులు సేవకులు కావాలి. మనం సేవకత్వంలోనే నాయకత్వం ఉంటుండాలి. ఈనాటి లోకంలోని నాయకులంతా కూడా సేవలు ఏనాడు చేసిన వారు కాదు. కనుక సేవలు చేయకుండా నాయకుడు కావాలని ఆశిస్తున్నారు, లోకం ఈ గతి పట్టిపోతుండాలి. సేవకులు సేవకులు అందులోనే మనకు గౌరవం ఉంటుండాలి. హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసిన? హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. హనుమంతుడు మంచి బలవంతుడు. అతను అశోకవనములో చేరాడు. వేషం నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు. కానీ లంకలో ఉన్న రాక్షసులు ఈనాడు ఈ కోతి ముఖం చూసి ఎరుగారు. రకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి. అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు. కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికి తెలియదు. అయినప్పటికీ తాను చెప్పాడు, దాసోహం కోసలేంద్రశ్చ. అయ్యా నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు. ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి. నేను రామచంద్రుడి దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు. ఇంకొకరు ఇంకొకరికి దాసుడు కావచ్చును. దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును. విషయ భోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును. భోగములకు దాసుడు కావచ్చును. దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది? ఈ విధమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి. నేను ఏమి తప్పు చేస్తున్నాను, ఇందుకోసం భయపడాలి, సమాజ సేవ చేయదేముంటున్నది. ఈ విధంగా తనను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి. ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఉంటాడు. వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు. సమయం చిక్కే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి. కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం. కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా, మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది. కనుకనే ఈ జాబ్ నీకు అక్కర్లేదు. నీవు నోరుని మొయ్యి హృదయాన్ని తెరువు, అది నిజమైన ధ్యానం. ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు. నోరును మూయి హృదయాన్ని తెరచు. ఇదే నిజమైనటువంటి ధ్యానం. జపం చేస్తుంటారు, చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది. ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం అవుతుంటుంది. ఇది కాదు జపం. ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు. జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నీవు సేవకు ప్రయోజనం చేయి. నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి. దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి అని కొంతమందికి సందేహం. నీవే దైవము ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి? అయితే దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి. అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి. దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. ఏది చేసినా కొన్ని భగవత్ కర్మగా మనం విచారం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగానే రూపొందుతాయి. కొంచెం శ్రమ కావచ్చును, కొన్ని బాధలు కలగవచ్చును, కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది. అది ఒక సాధనగా రూపొందుతుంది. కనుకనే భగవద్గీత ఎందు కూడాను శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. ఒక పాట పాడాలంటే అప్పటికప్పటికి పాడలేవు, అభ్యాసం చెయ్యాలి. నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి. కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చే, వాకింగ్ ప్రాక్టీస్ చే, రీడింగ్ ప్రాక్టీస్ చే, రైటింగ్ ప్రాక్టీస్. ఏ రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగడపటికి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం. ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తినివ్వండి అన్నారు. కావాలి, సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి? నీకు శక్తి ఉంటుండదు. ఈనాడు మీ యువకుల్లో 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి. కాదు కాదు, అది చాలా తప్పు. మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు. ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు. కానీ సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్. Are more valuable than all the wealth of the world. Diamond ని కొనేది ఎవరు? మనిషే కొంటున్నాడు. గోల్డ్ ని కొనేవాడెవరు? మనిషే కొంటున్నాడు. ఇటువంటిది కానీ కొనేటువంటి వాడు మనిషే. వాడే లేకపోతే కొనబడేటువంటి దానికి విలువనే లేదు. ఆ బలము, ఆ యొక్క శక్తి నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. అన్నింటికంటే గొప్పవాడిని నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. మానవ జన్మము జంతువు నాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము. ఈ మానవ జన్మ మనం సత్యం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి. అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది. ఒకనొక సమయం లోపల ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామను చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు. సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది. విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు. హనుమాన్, నీవు రామ సన్నిధిని చేరుకున్నావు, రామచింతన చేస్తున్నావు, రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి. ఇక్కడయ్యా, నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను, రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు హనుమంతుడు. చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణుకు, విభీషణ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే, కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా? 10 నెలలైపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి, నువ్వైనా కొన్ని ఆ సీతను చూచావా? నీవు ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? ఇది రామకార్యం కాదా? రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలుగుతాడు. నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి. నామం నెగిటివ్, సేవ పాజిటివ్. ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది. అదే మన విల్ పవర్. ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించు. ఇది ఎట్లా? నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ, ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది. వాళ్ళంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది. వెలుగుతూ ఉండాలి. ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము? దీనికి బల్బు ఆధారము. ఈ బల్బుకు కరెంటు పోవాలంటే ఏది ఆధారము? వైరు ఆధారము. వైరు ఉండినంత మాత్రం బల్బు వెలుపులు వస్తుందా? అందులో కరెంటు కూడా ఉంటుండాలి. అప్పుడు సత్యమనే కరెంటు ధర్మం అనే వైరులో చేరి ప్రవేశించినంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది. అది ఏ మన ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనము సంబంధం చేయాలి. ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ను కూడా అతికించాలి. సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి. కనుక సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి. యువకులారా, యూతులారా, ఒక దీపంను వెలిగించాలంటే ఆయిల్ కావాలి. తైలము దీపాన్ని వెలిగిస్తుంది, భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది. కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, డివైన్ లవ్, డివైన్ లవ్. ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించి చేస్తాం. కానీ డివైన్ లైన్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు. మిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు. అట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు. భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోన ప్రవేశిస్తుంది. కానీ ప్రాకృతమైన ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి. ఈ పరిమితమైన యొక్క ప్రేమను పరిమితమైన దాంట్లోనే మనం ప్రవేశపెట్టాలి. సత్యాన్వేషణ నిన్న చెప్పాను, సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా మీకు. మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు. ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి. గౌరవమైనటువంటి రీతిగా భక్తితో ఆమెను దృష్టితో చూడాలి. ఆమె మాతృదేవి, దేవితో సమానంగా మనం చూడాలి. భార్యను మోహంతో చూడాలి, ఇద్దరు వాత్సల్యంతో చూడాలి. ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది. మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి. మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి. ఒక కాలేజీకి మురిపోతారు. ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది. స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు. అయితే చేరటం తప్పు కాదు. కానీ ఎప్పుడది తప్పు కాదు? ఇరువురు ఇంద్రియములు గ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు. ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కారుగా ఉంటున్నాయి. అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు. ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది. మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది. ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది. ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది. తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది. తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది. ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది. ఈ రిలేషన్షిప్ ఏది మొద కారణము? అందువల్లనే సూరదాస్ చెప్పాడు, కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నిరూపు దర్శింప నేరరైరి. ఓ భగవంతుడా, అందరికీ కన్నుంటున్నాయి, కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా? వికారమునంతా చూడగలుగుతున్నారు, ఉత్తమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు. కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నాద కన్నుడు. చెవులున్నాయి, ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్ర వినడానికి ప్రయత్నించటం లేదు. కనుక మన చెవులు ఏ విధంగా ఉండాలి? మంచి సత్యవ్రతం చేయాలి, పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి, యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి. ఇవి వినడానికి చెవులు ఇచ్చారు, కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు. కనుక ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి, అప్పుడే మన భావం చక్కని పడుతుంది. అందువల్లనే జయదేవుడు చెప్పాడు, జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు. ఒక కృష్ణ చింత తప్ప మన్య చింతలు లేవు. తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి, జిహ్వీ రసజ్ఞే మధుర.

0: రాణి. ఓ రసమెరిగిన నాలుక, ఓ పవిత్రమైన నాలుక, ఓ ఆశ్చర్యకరమైన నాలుక, ఓ అద్భుతమైనటువంటి నాలుక, నీకు ఒక చక్కని మధురమైనటువంటి మాటను చెప్తున్నాను. నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి. నీవు మొట్టమొదట అబద్ధము చెప్పవద్దు. రెండవది చాడీలు చెప్పవద్దు. ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు. నాలుగవది అధికంగా మాట్లాడవద్దు. ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు. పాపంలో పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి కనుకనే తెల్లవారుజామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము? ఏ పని లేకుండా పెట్టామా? కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా? కాదు, భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. ఈవేళ బ్రహ్మముహూర్త కాలము, చల్లని ప్రదేశము, చల్లని వాతావరణము. చల్లని వాతావరణంలో మనం మనస్సు కూడాను రాత్రి అంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటుంది మనసు. లేచిన తక్షణమే ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయ రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరు. పాడేవానికి హాయి, వినేవానికి హాయి. తెల్లవారులేస్తాని ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు. కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి. ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. మొట్టమొదట లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావు. అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి? ఇవంతటితో కాలమును పవిత్రం చేసి చేకూర్చుకోవటానికి. శాంతి ఎక్కడ ఉంది? భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి. ఇంకా రెండవది ఏదాంటో సంకల్పరహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి. కానీ సంకల్పములు అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు. కనుకనే మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక్క గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉండేటువంటి నరం అంతా బలహీనమైపోతాయి. ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది. పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది. కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి. అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు. ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు. మాటలు నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు. ఈ వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్లిపోతుంటారు. ఈ బోరుగా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు. కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది. మిత భాష అతిహాయి, మితి భాష మతిహాని. కనుకనే మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైనట్టువో మీరు డెవలప్ చేసుకోవాలి. సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు. సాధ్యమైనంత వరకు కూడాను డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి. అంతేకాకుండా మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చును, కానీ సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ. మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా చాలా సింపుల్ గా ఉంటుండాలి. ఆడంబరాలుగా మనం పోకూడదు. ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది. కనుకనే మనము సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి. అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి, కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి. దానికి తగినంత మాత్రం డ్రెస్సులు మనం వేసుకోవాలి. దానితో పాటు మన ప్రవర్తన కూడాను పవిత్రమైనదిగా ఉంటుండాలి. మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడాను అంత పరిశుద్ధంగా ఉండాలి. కనుకనే మొట్టమొదట మనము మనను మనము తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది. మొట్టమొదటి క్వశ్చన్, నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి? ఈ జగత్తులో అంతకుడు మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు. ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది. హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు? బనీన్ వేసుకుంటారు, పైన షర్ట్ వేసుకుంటారు, పైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలన్ కోట్. దేనికోసం? ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటారు. అయితే తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం, తర్వాత షర్ట్ ను రిమూవ్ చేస్తాం, తర్వాత బనీన్ కూడా రిమూవ్ చేస్తాం. అప్పుడు తన చెస్ట్ను తాను చక్కగా చూసుకోగలడు. కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము, లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము, బనీనే రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు. అంతవరకు కూడాను మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు. కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణ కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి. యువకులారా, మొదలు చెప్పినట్టుగా అన్నింటికీ మూల కారణము క్యారెక్టర్. మన సిలబు, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు. మీరందరూ కూడా ఒక 10 మంది, ఒక గ్రామానికి సేవకు వెళుతారు. ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి? ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉంటుండాలి, చిరునవ్వుతో ఉంటుండాలి. అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు. ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు. ఎవరు ఈ రౌడి గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు. కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు. ఇదిగా వెళ్ళాలి, ప్రియంగా పోవాలి, చూపాలి. ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనం ప్రవేశపెట్టకూడదు. పనిలో ప్రవేశించండి. పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు. మాట్లాడేటువంటి వాడు పని చేయడు, పని చేసేవాడు మాట్లాడడు. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు, అంటే పని చేయలేడు. కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది. తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు. ఫ్యూచర్ నుండి యోచన చేయకండి, కానీ ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. కానీ ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, ఆమ్నీ ప్రజెంట్. ఎందువల్ల ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? ప్రజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం, కానీ ఆకలి వేసేప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు. 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింటి, ఆ పండుగలో పంచపక్ష ప్రమాణములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు? కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు, ప్రజెంట్ నీవు యోచించు. పాస్ట్ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రజెంట్ సీడ్. ఆ పాస్ట్ ట్రీ నుంచి ప్రజెంట్ సీడ్ వచ్చింది, ప్రజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది. సీడ్ ఈజ్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సీడ్ ప్రజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి. ఏమాత్రము మీరు తలంచకండి. ప్రజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది. కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు. ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది. చింతనే చేయకూడదు. ఎందుకు వరీ చేయాలి? ది షేప్ ఆఫ్ వరీ, ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. ఈ వైరీకి ఏమాత్రం రూపం లేదు,
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యథలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు. పోనీ వరీ చేస్తే మన ప్రాబ్లమ్ పోతుందాయా? పోవటం లేదే. కనుక ఎందుకు వరీ చేసి కాబట్టి హ్యాపీగా ఉండు. ఈ హ్యాపీని నీ వరీని దూరం చేస్తుంది. అంతేగాని వరీ చేసుకుంటూ కూర్చుంటే వరీ ఇంకా ప్లస్ ప్లస్ ప్లస్ అవుతాయి. కనుక నీ వరీ చేయకూడదు. ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం. ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే. దేర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి. కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు, చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు. కాబట్టి కష్టములు కూడా నువ్వు ఒక ప్రసాదమే. మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి బిటర్ స్పినన్ మిక్సర్ ఇస్తారు, బిటర్ గా ఉంటుంది. కానీ ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది. అతను కూడా నువ్వు తీయగా ఉండాలని కోరితే నీ బాధ నీకు నివారణ కాదు. కనుక కష్టం కూడా నువ్వు మనకు సుఖాన్ని అందిస్తుంది. కనుక ఎప్పుడు నీవు జాయిగా ఉండాలి, అప్పుడే నీ యొక్క జీవితము మంచి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తుంది. కులారా, శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఫ్యూచర్ యొక్క విషయాలు కానీ, కుటుంబం యొక్క విషయాలు కానీ, ఏమాత్రం కూడా నువ్వు హృదయంలో చోటు ఇవ్వకండి. హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి. మిగిలినవన్నీ కూడా బయట ఆర్ట్స్ అంతా, ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, ఆర్ట్ అంతా ఇన్సైడ్ ఉంది. కాబట్టి ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే. కనుక మొట్టమొదటి నీవు ఆర్ట్ ను చూసుకో, ఆర్ట్ ను చూడద్దు. ఆ ఆర్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే ఆర్ట్ కూడా నువ్వు ఆనందాన్ని ఇస్తుంది. ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది. ఎందుకోసం? భగవంతుడు నా వెంటనే ఉన్నాడు, నా హృదయం నందే ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంది. ఇంకా కొంతమంది మిమ్మల్ని గేలి చేయవచ్చును, మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు. ఇదంతా కూడా నువ్వు మోడ మీది కాదు. ఇది దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు. ఇంక దేన్ని చింతించాలి? దయ్యాన్ని చింతించాలనా? కాదు కాదు, దైవాన్ని చింతించాలి. ఇప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉంటుంది. అయ్యా నువ్వు ఎవరికి చెప్తున్నావు? నాకు చెప్తున్నావు. ఎవరు లేడని చెప్తున్నావు? దేవుడు లేడని చెప్తున్నావు. దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు. నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ? నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో. నాకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను అనేటువంటి యొక్క ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది. అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి? ఇక్కడ ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు. అమాయకుడు తల్లి ఉంటుండాలి, నా తల్లి ఇంటిలో ఉంటుండ. ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు, రీతిగా నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు. ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి. వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు. నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు. నీకందరూ స్లేవులు కావాలి, ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు. దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది. కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి. ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకి చాలా సహజము, త్వరగా వస్తుంది. అది వాషర్లెస్ ట్యాప్స్, అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు. అది కూడా మంచిది కాదు, దాన్ని మనం అరికట్టుకోవాలి. దేనికోసం మనం నీటి ఇవ్వాలి? మనం తీర్థ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి? ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి. నారము అనగా నీరు అని అర్థం. నార నయనము అనగా కన్నులు. కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది. నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంతా కంటిదారులు విడిచకూడదు. అది ఆనంద భాషములు కానీ శోక భాషములు కానీ దేనికి మనం ఏడ్చకూడదు. ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి. పాసింగ్ క్లౌడ్స్, దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్. అన్ని కదిలిపోయేటువంటివే. ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారం మనకి ఏమాత్రం అవకాశం అందించము. కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి. మనసు భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి. దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు. మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు. స్థిరమైన స్థితిగా ఉంటుండాలి. కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్దిమంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరటంలో ఎంత అదృష్టవంతులో మీరు. మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యక్తం చేసుకోకండి. మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను. మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను. ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి. కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి. వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి. కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఖే సమీకృత్వ లాభము లాభం లాభ నష్టములు సుఖదుఖములు వస్తుంటాయి పోతుంటాయి. దీనికంతా మనం వెలవకూడదు, దైవ చింతన చేస్తూ కూర్చోవాలి. మహాభక్తుడు త్యాగరాజు, కానీ ఆయనకి చాలా కష్టములు వచ్చాయి. ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను రామ వియోగమును భరించుకోలేక బాధపడుతూ రామును కూడాను నిందిస్తూ వచ్చాడు. నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది. ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామ, నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా? ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా? లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా? లేదు లేదు, నాకు డివోషన్ ఉంది, నీకే శక్తి లేదు అని తక్షణమే నేలుకున్నాడు. చీచీ చీచీ, దైవములు శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారం చేశాడు. తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు. రామా.

ఇంతటి అంతని కాదు, ఎంతో గొప్పది. నా బుద్ధి చాలా చిన్నదైపోవటం చేతనే నేను ఈ విధంగా మందలించాను. పే నా తప్పే, నా తప్పే. అదే విధంగానే మీలో ఏదైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దైవాన్ని నిందించకండి, దైవాన్ని విమర్శించకండి. మిమ్మల్ని మీరు విచారించుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, దోషాన్ని మీరు చూసుకోండి. అప్పుడే మీరు బాగుపడతారు. కనుక ఈనాడు విద్యను నేర్చితమని విర్రవీయటం కాదు, ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీయటం కాదు, భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటిది మీరు ఆనందించాలి. ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము. సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి. నవ విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.

వేదను ఈ నవ విధమైనటువంటి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి. ప్రేమనే అన్నింటికి మూలాధారము. ప్రేమ అంతర్ప్రవాహము. ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనా కూడా సులభంగా మనం సాధించుకోవచ్చును. విద్యార్థులారా, యువకులారా, యువతులారా, మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు. నేర్చవలసినటువంటి విద్య ఇదియే, దైవ విద్యనే నేర్చు. కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే మా సర్వ విద్యలు మనకు వశమైపోతాయి. కనుక ఈ మూడు దినములు, నాడు దినములు, ప్రశాంతి దినంలో మీరు నిలిచి జీవితమును గడిపి ఈ మరణమును నిరంతరము కూడాను చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి. ఇక్కడ ఉండినంత మాత్రం మనకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించే ప్రయోజనం లేదు. పోయినప్పటికీ ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి. షాడో, నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటిది దాన్ని వదిలిపోకూడదు. ఇప్పుడు మననం చేసుకుంటూ రండి. ఓ ప్రశాంతిలో చేరాము, స్వామి చెప్పాడు, ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి. ఆ మననం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది. పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు, పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, విరివిరివిరిగా తినేసేస్తాయి, చాలా త్వరగా తినేసేస్తాయి. కానీ తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరు వేసి నెమరు వేసి చక్కగా జీర్ణింప చేసుకుంటారు. ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం. స్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి. అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది, అందిస్తుంది. కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు. దైవ విశ్వాసాన్ని పెంచుకోండి, సేవను మీరు అభివృద్ధి పరచుకోండి. సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది. ఈ యొక్క మాటలను పవిత్రమైనటువంటి సూత్రములుగా మీరు భావించుకోవాలి. పది మందిని మీరు పెంచాలి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడాను ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది. అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది. యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో, కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను. మీరు బాగుపడితే చాలు. బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం. పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శ్రమలు కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థ యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని కల్పించడానికి పూనుకోవాలి. అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు. తల్లిదండ్రులను సంతోషం పెట్టి తర్వాత నీవు సేవల్లో పో. పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు. చక్కగా నీవు దాన్ని విపరీకరించి చెప్పు. నాన్న, తిరిగి తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, 10 మందికి సేవ చెయ్యాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం, నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు. ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు. పోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా 10 మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు. కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు, మంచిగా ప్రవర్తించు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. కొడుకులు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము, కానీ ఇది కాదు భగవంతునికి ఆనందము. ప్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, ఆ పుత్రుని కనుగొని పొగడగా సమాజం ఆ పుత్రుణ్ణి ఎంత పొగుడుతుందో అప్పుడు వాడికి పుత్రోత్సాహం వస్తుంది తండ్రికి. కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది. కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం. మంచి పేరును తెచ్చుకోండి, మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, మంచిగా మీరు జీవించండి. ఇదే స్వామి యొక్క ఆశయము. మీరు ఈ 4 దినములకు ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్ గా ఉన్నారు, మంచి మేనర్స్ ని కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు. మాటలు తగ్గించుకోండి, కొంతవరకును సత్యాన్ని గుర్తించండి, పవిత్రతను పెంచుకోండి, జీవితాన్ని ఆనందంగా జీవించండి. హ్యాపీ హ్యాపీ, ఏది హ్యాపీ జీవితంలో, ఏది హ్యాపీ లేదు, అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పటికి అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్. పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి. ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, ఇదే మీరు పెంచుకోవాలి. ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనం. స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా
భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను.

ఇప్పటి వరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో ప్రపంచ యువ సమ్మేళనంలో యువతీ యువకులను ఉద్దేశించి స్వామివారు 1997 సంవత్సరం జూలై 19వ తేదీన ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు.

ప్రతి మానవుని యందు ఒక గొప్ప మ్యాగ్నెట్ ఉన్నది. అదియే ప్రేమ. ప్రేమయే దైవం. నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచానా, ఆహ్వానించానా? లేదే, నా ప్రేమయే మిమ్మల్ని ఆకర్షించింది. ప్రేమయే నాకున్న పెద్ద ప్రాపర్టీ. నాకు మరో ప్రాపర్టీ అక్కర్లేదు. ప్రేమను మించిన ప్రాపర్టీ ఇంకెవరి దగ్గరా లేదు. మీరు కూడా ఈ ప్రాపర్టీని అభివృద్ధిపరుచుకోండి. తోటివారిని ప్రేమతో పలకరించండి. మృదుమధురంగా మాట్లాడండి. అప్పుడందరూ మీకు మిత్రులవుతారు. అయితే లౌకికమైన మిత్రులను సంపాదించుకోవడం గొప్పతనం కాదు. వారిని ఎంత సులభంగా సంపాదించుకుంటారో అంత సులభంగా పోగొట్టుకుంటారు కూడా. కనుక మీరు భగవంతునితో మైత్రిని సంపాదించుకోవాలి. అందుకోసం సర్వమును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేహాన్నైనా త్యాగం చేసి భగవత్ ప్రేమను సాధించాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి జన్మదినోత్సవం తర్వాత డిసెంబర్ 4వ తేదీన ప్రశాంతి నిలయాన్ని విడిచి బెంగళూరు వెళ్లి అచ్చట 1 నెల రోజులు అమెరికా, ఇంగ్లాండు మొదలైన దేశముల నుండి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక సాధనలను బోధించుటలోనూ, బృందావన్ ఆవరణలో కొత్తగా నెలకొల్పనున్న బాలుర కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను కావించుటలోనూ స్వామి నిమగ్నులయ్యున్నారు. క్రిస్మస్ దినమున క్రైస్తవ భక్తులను ఆశీర్వదించారు స్వామి. 5 దినముల తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన అమృతమును సృష్టించి భజన చేయుచూ కూర్చున్న 4000 భక్తులకు స్వయంగా స్వామి పంచిపెట్టారు. నూతన సంవత్సరం ప్రవేశించు తరుణంలో ప్రతి వ్యక్తి తన గతమును నెమరవేసుకుని ప్రగతిపథం సాధించుటకు కృషి చేయవలెనని, దురభ్యాసములను, బలహీనతలను విడిచి సత్ప్రవర్తనా దీక్షను స్వీకరించవలసినదని స్వామి తమ సందేశంలో ఉపదేశించారు. సంక్రాంతి పండుగ ప్రశాంతి నిలయంలో జరుపుటకు స్వామి 13వ తేదీకి తిరిగి వచ్చారు. సంక్రాంతి నాడు, ఇది ఉత్తరాయణ ప్రారంభ శుభ సమయం, సూర్యుడు ఈ దినము నుంచి ఉత్తరార్ధగోళములో ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. సత్సంగ సదాలోచన సత్కర్మలనడి ఉత్తమ మార్గమున ప్రయాణము సాగిస్తూ జనన మరణ చక్రభ్రమణమన్నడి జీవిత కక్ష్య నుంచి విడుదలై గమ్యమును చేరు ప్రయత్నం చెయ్యండి అని స్వామి తన సందేశంలో పలికారు. షిరిడీ అవతార కాలం నుంచి స్వామికి గోదావరి అత్యంత ప్రీతికరమైనది. అనుగ్రహమారుతముతో ఆనంద సముద్రము పొంగి కోస్తా జిల్లాలను ముంచివేయుటకు నాందిగా 1969లో జనవరి 6వ తేదీన స్వామి గోదావరి తీరమున ఉన్న రాజమహేంద్రవరమున పాదములిడిరి. పూర్వావతారములో స్వామి ఆశీస్సుల కొరకు ద్వారకామాయి వెళ్లిన భక్తులందరూ ముందు గోదావరి నదిలో స్నానం చేసేవారుట. ఆ విధముగా స్వామి దివ్య వైభవమును ఆనాటి నుంచి గోదావరి తనలో నింపుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు స్వామి సేవా సంస్థల ద్వారా భక్తి ప్రపత్తులనని పరిమళమును సంతరించుకుని నూతన సాయి శకారంభమును ప్రకటించుచూ శంఖారావము చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని భక్తుడొకడు, మా జిల్లాలో ఇంటింటా స్వామి చిత్రపటములే, స్వామినామే అని వ్రాయగా, దానికి చూస్తూ ఉండండి, అనతి కాలంలో ఈ నామరూపములు జగత్తంతా వ్యాపించగలవు అని స్వామి చెప్పారు. 17-18 తేదీలలో లక్షలాది ప్రజలు సమావేశమైన బహిరంగ సభలలో స్వామి తమ ప్రబోధామృతముతో భక్తుల ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చారు. గౌతమి జీవకారుణ్య సంఘమును నడుపుచున్న శ్రీ కారుణ్యానంద స్వామి తమ ప్రసంగములలో స్వామి అవతరించిన ఈ స్వర్ణయుగమున సమకాలికులుగా జన్మించిన ఈ తరము వారి అదృష్టాన్ని పలు విధముల కొనియాడారు. సర్వం బ్రహ్మమయమను భావమునందు మీ శ్రద్ధను కేంద్రీకరించి సత్యమును గ్రహించు యత్నం చేయండి. పదార్థముల ఎడల మీరు చూపు అంగీకార తిరస్కారములు, వాటి మధ్య కనపడు వ్యత్యాసములు ఆ ఏకైక పదార్థము యొక్క భిన్న రూపములే. ఆకర్షణ వికర్షణలకు చలించక విరక్తులయందు అనాసక్తులై స్థిరచిత్తులై ఉండండి. ఈ జగన్నాటకమునకు భగవంతుడే సూత్రధారి. అనురక్తి విరక్తులయందు అనాసక్తులై సాక్షీభూతులుగా చరించండి. మీ కోరికలను, ప్రేమను, అన్వేషణను దైవోన్ముఖం చేయండి అని స్వామి చెప్పారు. ఈ అస్థిర ప్రపంచము నుండి విముక్తిని పొందడానికి మనస్సుని జయించాలన్నారు స్వామి. ద్వేషపూరితమైన సంభాషణలు, విభేదాలను రెచ్చగొట్టు ప్రతిజ్ఞలు, కోపోద్రేకములైన నాస్తికవాదములు దరిచేరనీయద్దని స్వామి హెచ్చరించారు. ఆంగ్ల భాషలోని 26 అక్షరములతో ప్రపంచములో అన్ని పుస్తకాలు వ్రాయబడ్డాయి. అక్షరములు మంచివీ కాదు, చెడ్డవీ కాదు,
వాటి యొక్క భిన్న కలయికలతో పనికి మారిన చెత్త పుస్తకములే కాక అత్యుత్తమ గ్రంథాలు కూడా వ్రాయబడ్డాయి. అదేవిధంగా మనస్సులోని భావములు మానవుని ఉన్నత పథమునకు చేర్చగలవు, అధఃపతనానికి దారితీయగలవు అని స్వామి ఎంతో చక్కగా సెలవిచ్చారు. 18వ తేదీన రాజమండ్రి పేపర్ మిల్స్ లో సంభాషించే సందర్భంలో అందలి ఉద్యోగులు కార్మికుల మధ్య ఉండవలసిన పరస్పర సానుభూతి సహకారములు అన్యోన్యతను గురించి స్వామి వక్కాణించారు. ఆ సాయంకాలం స్వామి పేరుతో స్థాపించిన పాఠశాలకు ప్రారంభోత్సవం చేశారు స్వామి. ఆ పాఠశాల యందు స్వామి ఆదేశ సందేశములను అనుసరించి రూపొందించిన విద్యా విధానము ప్రవేశపెట్టబడింది. ఆ బాలబాలికలకెదురుగా కూర్చుని వదనమున కరుణారసము తొణికిసలాడుచుండగా సనాతన ధర్మమనున్నది ఒక విశాల భావము. ఎందరో మహర్షులు యోగులు ఎంతో శ్రమించి భావితరముల వారికి శాంతియుత సుఖమయ జీవనము కొరకు నిర్మించారు. కాని దురదృష్టవశాత్తు ఈనాడు ఈ భవనము శిథిలమైనదనియు వాసయోగ్యము కాదనియూ నిరసించడి మూర్ఖులు బయలుదేరారు. ఈ పసిహృదయాలలో ద్వేషానికి దురాశలకు అసూయకు తావులేదు గనక ఆ మహర్షులు ఆశించిన శాంతి వీరి ముఖాలలో ద్యోతకమవుతోంది. వీరికి సక్రమమైన శిక్షణ మనోవికాసములు అందించనిచో వీరు ఎదిగిన తరువాత నేడు వారిలో కనపడుతున్న ఆనంద శాంతులకు బదులు భయాందోళనలు వారి మనస్సులలో తాండవమాడతాయి. నేటి పెద్దలు శాంతి ఆనందములను అనుభవించి దాచి ఇతరులకు పంచిపెట్టు కళనే పోగొట్టుకున్నారు. భక్తి గౌరవము సేవాశక్తి వినయములతో నిండిన వాతావరణములో పిల్లలు పెరగాలి. నేటి పిల్లలు పుస్తకములలోని నీతివాక్యాలను కంఠస్థం చేస్తారు కాని కించిత్తైనను ఆచరణలో చూపించరు. పసిపిల్లల సమక్షమునే తల్లిదండ్రులు ఈనాడు తాగుచున్నారు, జూదమాడుచున్నారు, పరులను దూషిస్తున్నారు, పచ్చి అబద్ధాలాడుతున్నారు. ఇది వారు పెరుగుచున్న వాతావరణం. ఈ నవవికసిత హృదయాలలో కుల మత జాతి విభేదాలు నాటకండి. మొదట తల్లిదండ్రులు, తరువాత ఉపాధ్యాయులు, ఆ తరువాత స్నేహితులు, కులమత నాయకులు నిరంతరము తాము చిన్నపిల్లలకు తమ ప్రవర్తనతో మార్గదర్శకులుగా ఉండవలనను ధ్యాసయందుండాలి. ఈ పాఠశాలకు నా పేరు పెట్టారు కాబట్టి బాధ్యత గురుతరమైనది. చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు ఇది ఆదర్శంగా ఉండాలి. పిల్లలు పరస్పరము ప్రేమించుకొనాలి. పెద్దలు అందరి బిడ్డలను సమానముగా ప్రేమించాలి. వాతావరణము దైవస్మరణ పరిమళముతో నిండి ఉండాలి. సత్య ధర్మ శాంతి ప్రేమల శకం ఆరంభమైనదని చాటాలి అని స్వామి ప్రబోధించారు.

20వ తేదీ నుంచి 5 రోజులు నిర్విరామంగా డెల్టాలో 10 లక్షల మంది స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని పొందారు. స్వామి 100 గ్రామాలు, 20 పట్టణాలకు పైగా పర్యటించారు. ధవళేశ్వరం నుంచి గోదావరి జలములు కాలువలుగా ప్రవహిస్తూ ఆ ప్రాంతమునంతనూ సస్యశ్యామలముగావించిన చందమున స్వామి అనుగ్రహవాహిని పొంగి పొరలి వీడువారిన హృదయభూములను ముంచెత్తి చైతన్యమును ప్రసాదించింది. కోనసీమ ఆనందసీమగా మారింది. ఎందుచూచినా ఆనంద సందోహమే. స్వామి దివ్య సుందరమూర్తిని కనులారా దర్శించుటకు, వారి అమృతవాణితో వీణుల విందు చేసుకొనుటకు, వారి పాదపద్మములను స్పృశించుటకు మారుమూల గ్రామముల నుండి భక్తజనులు తరలివచ్చి స్వామి వెళ్ళు మార్గమున కిరుపక్కలా నిలబడి బాటను శుభ్రపరిచి నీళ్లు జల్లి రంగవల్లులతో అలంకరించి స్వామి రాకకై ఎంతో నిరీక్షించుచున్నారు. భగవంతుని దర్శించబోవుచున్నామన్న భావోద్రేకముతో మార్గమంతా పచ్చని తోరణాలతో, రంగురంగుల జెండాలతో, పూలమాల అలంకరణలతో సిద్ధం చేసుకున్నారు. పట్టణములందు, గ్రామాలందు భక్త్యుత్సాహములతో ఎంతో శ్రమపడి పందిర్లు, ఆర్చిలు నిర్మించారు. ముందు స్వామి ఉన్న కారు, దాని వెనుక సుమారు 60 కార్లు, పాటకు ఇరుపక్కలా జేజేధ్వానాలు చేయిచూ మొక్కుచున్న భక్తులు, వారికి అభయము ఆనందము అందిస్తూ స్వామి తమ దివ్యహస్తాన్ని ఊపుచుండగా ఆ మనోహర దృశ్యం చూచిన వారికి ఆనందమే ఆయడ వెల్లువై ప్రవహించుచున్నదా అనిపించింది. డెల్టాలో ప్రతి అంగుళము నేల వ్యవసాయము కొరకు ఉపయోగించబడుట వలన కార్లు ఆగుటకు బహిరంగ స్థలము లేదు. అదీకాక రోడ్లు కూడా అదే కారణంచేత ఎక్కువ వెడల్పుగా లేవు. అందుచేత కేశవరం దగ్గర మిగిలిన కార్లను అక్కడే నిలుపమని ఆదేశించి స్వామి మాత్రమే కారులో గ్రామంలోకి వెళ్లారు. పొడవైన ఇత్తడి బూరలు ఊదుతూ మేళతాళాలతో స్వామిని ఆహ్వానించి తోడ్కొని వెళ్లారు. ఒక పక్క స్త్రీలు, ఇంకొక పక్క పురుషులు కూర్చుని ఉండగా వారిపై దయాద్ర నయనాలతో అనుగ్రహాన్ని చిందిస్తూ నెమ్మదిగా నడిచి వెళ్లి స్వామి వేదికనలంకరించారు. వారందరికీ నామస్మరణ యొక్క ప్రభావమును తెలిపి బహుభక్తి శ్రద్ధలతో భజనలు జరుపుకొనుచుండమని స్వామి బోధించారు. అక్కడ నుండి పాలతోడు గ్రామానికి వెళ్లారు స్వామి. జ్ఞానమను పక్షికి భక్తి విశ్వాసములు రెండూ 2 రెక్కలు అని చెప్పి స్వామి ఆ గ్రామస్థులకు కూడా నామసంకీర్తన ప్రాశస్త్యాన్ని తెలియచేశారు. 21వ తేదీ స్వామి మరొక దిశగా పయనించారు. ఆ మార్గమందున్న గ్రామములన్నీ ఆనందంతో స్పందించాయి. ఎక్కడ చూసినా రోడ్డుకు ఇరువైపులా జనము జయజయధ్వానాలు చేస్తుండగా అనంతమైన గాడ్ ఆఫ్ ఆనర్ వలె కనిపించింది. స్వామి కారు నెమ్మదిగా వెళ్తుండగా అనుగ్రహ చిహ్నముగా స్వామి చేతిని ఊపుతూ ఉన్నారు. మధ్య మధ్య కారు కొన్ని క్షణాలు నిలిపి కారు తలుపులు తెరిచి ఫుట్బోర్డు మీద స్వామి నిలబడి తమ దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా సందర్శించు భాగ్యాన్ని

భక్తులకు ప్రసాదించారు. కోనసీమ ఆంధ్రప్రదేశ్కి ధాన్యాగారముగా పేరు గడించింది. మైలు మైలుకు జనంతో కిక్కిరిసిన గ్రామములే. ఎచ్చట చూసినా కనులు విందుచేయు పచ్చని పొలములే. గుమ్మిలేరు, పినపల్లె, గంగవరం, పామర్రు, నర్సాపురం, రావూరుపేట, రాజుపాలెం, అనపర్తి, కుతుకులూరు, సోమేశ్వరం, సంపర గ్రామాలందు స్వామి కారు దిగి కొద్ది క్షణాలు వాళ్లతో గడిపి గ్రామీణులను ఆశీర్వదించారు. సంపర గ్రామం దిగ్విజయంతో తిరిగి వచ్చిన గోపాలునికిచ్చిన స్వాగతము స్వామికి ఇచ్చింది. సంపర గ్రామానికి భాగవతానికి చాలా సంవత్సరాలుగా సన్నిహిత సంబంధముంది. ఆ గ్రామ వాస్తవ్యులైన శ్రీ కడియాల సీతారామ శాస్త్రి గారు తమ అపార పాండిత్యంతో శ్రద్ధాభక్తులతో భాగవత కథా కాలక్షేపం చేసేవారు. ఆ సాంగత్య ప్రభావము ఇంకనూ వాతావరణమున మిళితమై ఉంది. అక్కడ 3 గంటలు గడిపారు స్వామి. భక్తులందరూ అమితోత్సాహంతో భజన చేశారు. స్వామి తమ దివ్యోపన్యాసములో మనస్సును అంతర్ముఖము చేసుకుని హృదయవాసి అయిన దైవమును గూర్చి ధ్యానం చేయండి అని ఉపదేశించారు. ఆనాటి రాత్రి తిరిగి రాజమండ్రి చేరుకున్నారు స్వామి. 22వ తేదీ స్వామి తామరాడ పెద్దాపురం దిక్కుగా ప్రయాణమయ్యారు. పెద్దాపురంలో స్వామి చిరకాల భక్తుడైన చల్లా అప్పారావు గారింటికి వెళ్లారు. 3 సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాధితో మంచం పట్టి ఉన్నారు. గత 8 మాసముల నుంచి రక్తహీనత వలన ఆయన ఆరోగ్యస్థితి మరింత దిగజారిపోయింది. అతడు స్వామి మీదనే విశ్వాసముంచి ఔషధములు సేవించుటకు కూడా నిరాకరించారు. శరీరము నీరు పట్టింది. రక్తం యొక్క సాంద్రత 80% దిగిపోయి పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉంది. డాక్టర్లు రక్తము ఎక్కించుకొనుమని, లేని ఎడల ప్రాణాపాయము అనివార్యమని హెచ్చరించారు ఆయన్ని. అంతకు కొద్ది దినముల ముందు అప్పారావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి అతడు ఔషధములు నిరాకరించుట గూర్చి అతని ఆప్తులు స్వామికి విన్నవించగా, ఔషధములు తీసుకున్నవారు మాత్రము మరణించుటలేదా అని స్వామి అడిగారు. వారు నిరుత్తరులయ్యారు. స్వామి అప్పారావు మంచం పక్కనే కూర్చుని అతని శిరస్సును స్పృశించారు. అప్పారావు గారు ఆనందాశ్రువులు రాల్చుచుండగా స్వామి తమ హస్తచాలనముతో ఒక స్ఫటికలింగాన్ని సృష్టించి నిత్యము దానికి అభిషేకము గావించి ఆ తీర్థాన్ని అప్పారావు గారికి ఇవ్వమన్నారు. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము, రోగి ఆ క్షణములోనే కోలుకొనటకు ఆరంభించారు. రక్తస్రావము నిలిచిపోయింది. అలుపు తగ్గింది. శరీరములోని వాపు కూడా తీసింది. మలమూత్ర విసర్జన మామూలు స్థితికి వచ్చేసింది అని రోగిని పరీక్షించిన డాక్టర్ కేశవరావు గారన్నారు. 1 మాసం రోజుల్లో అప్పారావు గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. స్వామి కరుణా కటాక్షమును గూర్చి అప్పారావు గారు, "బాబా రాకమునుపు నేను శవమును, వారి రాకతో నేను మృత్యుంజయుడనయ్యాను" అన్నారు.

నిర్మించినా, ఏ విద్యను నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీన్ని ప్రారంభోత్సవం చేస్తాం.

ఒక శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశం ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రాణీమాకు స్వామి అనుగ్రహించిన ఆధ్యాత్మిక పాఠాలలో మరికొన్ని అనుభవాలను పరిశీలిద్దాం. రాణీమా ఏమన్నారంటే, ఈ సాధనాక్రమంలో అన్ని పుస్తకాలు చదవకండి. అవి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవైనా సరే, వాటి వలన మన మస్తకం అంతా నిండిపోతుంది. అనవసరమైన అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతాయి. గొప్ప గొప్ప ఋషుల యొక్క జీవిత చరిత్రలు చదవండి. వారెన్నుకున్న మార్గంలో ఎలాంటి కష్టాలను, కొన్ని లోటుపాట్లను ఎదుర్కొన్నారో గమనించండి. ఏ విధంగా వారి ఉద్యమంలో విజయం సాధించారో తెలుసుకోండి. దానివలన మనం చేసే సాధనలోని లోటుపాట్లను సరిదిద్దుకోగలుగుతాం, సాధనను విజయవంతంగా కొనసాగించుకోగలుగుతాం. మనకీ క్రమంలో ఎప్పుడైనా సందేహాలు తలెత్తితే ధ్యానంలో కూర్చుని నిశ్చల భక్తితో స్వామిని స్మరించండి. మీ అంతరాళంలో ఉన్న స్వామే మీకు సరైన సమాధానం ఇస్తారు, మీకు మార్గనిర్దేశం చేస్తారు. స్వామి, ఎన్ని విధాలైన పరీక్షలైనా పెట్టండి, కాని చివరకు విజయాన్ని అందించండి అని స్వామిని ప్రార్థించండి. యుద్ధరంగంలో మనం ఏమి కోరుకుంటాం? ఆయుధాలనా, సైనికులనా, లేక మరేవైనానా? ఇవేవీ కావు, విజయాన్నివ్వమని కోరుకుంటాం. అదేవిధంగా మీరు నన్ను అంతిమ విజయానికై ప్రార్థించండి. లౌకికమైన, బాహ్య సంబంధమైన చిన్న చిన్న కోరికలను కోరకండి. మీరు పుట్టపర్తి ఎందుకు వచ్చారు? శాంతి కోసం. కనుక శాంతినే ఇవ్వమని కోరుకోండి అని స్వామి చెప్పారు. ఒకసారి నా స్నేహితురాలు, చిరకాల స్వామి భక్తురాలు అయిన సరోజ, స్వామి తన వంక చూడటం లేదని, మాట్లాడటం లేదని ఎంతో వేదన పడసాగింది. మేమందరం ఎన్నో రకాలుగా చెప్పాం, ఓదార్చాం, అయినా లాభం లేకపోయింది. ఇక అందరం స్వామినే వేడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి నాకు స్వప్నంలో దర్శనమిచ్చి, ఒక ఇంటి పెద్ద ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేస్తూ వారిని పట్టించుకుంటాడా లేక ఇంట్లో వారిని పట్టించుకుంటాడా అని అడిగారు. అలా అని సరోజుతో చెప్పమన్నారు స్వామి. అంటే స్వామి మనందరినీ తన కుటుంబం అని అన్నారు. ఆ కుటుంబపు పెద్దగా ఆయన వచ్చిన అతిథులతో మాట్లాడుతూ సత్కరిస్తున్నారు. నేను ఇదంతా సరోజుతో చెప్పినప్పుడు ఆమె ఎంతగానో సంతోషించింది. బాధనంతటినీ క్షణంలో మర్చిపోయింది. అంతేకాదు, ఈ మాటల ద్వారా స్వామి ఇంకా మనకు ఏం చెప్తున్నారంటే, ఇన్ని సంవత్సరాలు స్వామి మనకి ఎంతో ఆనందాన్నిచ్చారు, అనుగ్రహాన్ని కురిపించారు. ఇక ఇప్పుడు ఆ ఆనందాన్ని అలాగే నిలుపుకునేందుకు మనం సాధన చెయ్యాలి, హోంవర్క్ చెయ్యాలి, కొత్త భక్తులకు అవకాశం ఇవ్వాలి, మనం పక్కకు తప్పుకోవాలి. కేవలం స్వామి యొక్క భౌతిక చర్యల కోసం ఆరాటపడకుండా ఇంతవరకు స్వామి చెప్పిన ప్రవచనాలలో నిర్దేశించిన గమ్యాన్ని చేరుకునేందుకై సాధన చెయ్యాలి. స్వామితో మానసికమైన బంధం పెంచుకోవాలి. స్వామి లోపల బయట అంతటా ఉన్నారనే సత్యాన్ని గుర్తించాలి. మేము 1990వ సంవత్సరంలో స్వామి దర్శనానికొచ్చినప్పుడు, స్వామి, మీ తల్లిగారి ప్రార్థనలే మిమ్మల్ని నా దగ్గరికి తీసుకుని వచ్చాయి అని అన్నారు. మా మాతృమూర్తి నిరంతరం దైవధ్యానంలోనే కాలం గడిపేవారు. ధార్మిక కార్యక్రమాలలోనే జీవితాన్ని కొనసాగించారు. మా తల్లిగారు చిన్న వయసులోనే పరమపదించారు. తమ యొక్క అంత్యకాలంలో తన పిల్లల్ని చూసుకోమని భగవంతుడిని వేడుకున్నారట. ఆమె తన చివరి క్షణాలలో మమ్మల్ని పిలిచి, ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ భగవంతునితో బంధాన్ని ఏర్పరుచుకోమని చెప్పారు. స్వామి ఈ విషయం గురించి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎల్లప్పుడూ భగవంతుని సేవలో కాలం గడపాలని కోరుకోవాలి అని చెప్పారు. అదే వారి సత్యమైన ప్రార్థనగా ఉండాలి అని అన్నారు. స్వామి యొక్క ఆదేశాలను మనం పాటించాలని మనం కోరుకుంటే మనలోని అహంకారాన్ని పారద్రోలాలి. నేను నాది అనే భావాన్ని తుడిచివేయాలి. కేవలం భగవానుని చేతిలో పనిముట్టును అనే విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. పూర్తిగా స్వామిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. అప్పుడు స్వామియే రథసారథిగా మన జీవిత రథాన్ని నడిపిస్తారు. ఇక్కడొక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. స్వామి నాతో ఏ విధంగా భోపాల్లో సత్యసాయి సమితిని ఆరంభింపజేశారో చెప్తాను. అవి రాష్ట్ర విభజనలు జరుగుతున్న రోజులు. నేను నా భర్త వేరువేరు ప్రదేశాల్లో తిరుగుతూ ఉండేవాళ్లం.
ఆ సమయంలో నేను ఒకసారి పుట్టపర్తికి వచ్చాను. అప్పుడు స్వామి, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానని అడిగారు. నేను భోపాల్ అని చెప్పాను. అయితే భోపాల్లో సత్యసాయి సమితి ప్రారంభించమని అన్నారు. నేను ఒక్కసారిగా అయోమయంలో పడిపోయాను. సమితి అంటే మాటల, బాలవికాస్ ఉండాలి, నిత్య నగరనామ సంకీర్తనలుండాలి, ముందు సమితిలో సభ్యులుండాలి కదా. భోపాల్కి నేనే కొత్తగా వచ్చాను, ఇక నాకు సభ్యులెక్కడి నుండి వస్తారు? నాకెవరూ తెలీదే. ఇదంతా స్వామికి ఎలా చెప్పగలను? గురువాజ్ఞను శిరసావహించడమే నా పని. సరే, భోపాల్ తిరిగి వెళ్లాక స్వామి భక్తులని గురించి ఆరా తీయడం మొదలుపెట్టాను. ఒక పిండిమిల్లులో పనిచేసే కొంతమంది స్వామి భక్తులు వాళ్ల కాలనీలో భజనలు చేసుకుంటున్నారని తెలిసింది. స్వామికి నమస్కారం చేసుకుని ఆ కాలనీకి బయలుదేరాను. కాని అక్కడ ఎవరూ తెలీదు. స్వామి భక్తుల ఇళ్ళు ఏవో తెలియదు. ఒక ఇంటి ముందుకి వచ్చాక ఎందుకో ఆ ఇంట్లోకి వెళ్దామని అనిపించింది. సరేనని తలుపు తట్టి పిలవగా ఒక వ్యక్తి వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించాడు. అతను స్వామి భజనలలో క్రమం తప్పకుండా పాల్గొంటాడట. చూశారా స్వామిలీల, ఇక నెమ్మదిగా భజనలు క్రమం తప్పకుండా నిర్వహించడం, బాలవికాస్ తరగతులు మొదలు పెట్టడం, దీనికోసం కాలనీలోని పిల్లలందర్నీ పోగుచేశాం. మహిళలందరినీ కూడా స్వామి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేద్దాం అనే ఆలోచన వచ్చింది నాకు. నా స్నేహితుల సహాయంతో అక్కడ ఉన్న మహిళామండలికి వెళ్లి ఒక గది తీసుకుని సర్వధర్మ సింబల్ని పెట్టి భజన మొదలుపెట్టాం. మొదట కేవలం 4 నుంచి 5 మంది స్త్రీలు మాత్రమే వచ్చేవారు. భజనలో నేను కబీర్ పాటలని, ఇంకా 2-3 లోక ప్రసిద్ధి చెందిన గాయకుల పాటలని పాడాను. కళ్లు మూసుకుని పాట పాడడం నాకలవాటు. అదేవిధంగా భజన పాడిన తర్వాత కళ్లు తెరిచి చూస్తే నా చుట్టూ అనేక మంది మహిళలు భక్తిగా భజనలు చేయడం కనిపించింది. చూశారా స్వామి ప్రభావం? మనం ఎప్పుడైతే ఎటువంటి విచారణ చేయకుండా స్వామి వాక్కుని వేదవాక్కులా భావించి చేస్తామో, అప్పుడు స్వామి తప్పక ఆ పనిని సఫలం చేస్తారు. తర్వాత ఈ క్రమంలో పెద్ద కాలనీ అయిన బీహెచ్ఈఎల్లో కూడా ఈ భజనలు మొదలు పెడదాం అని అనుకున్నాం. బీహెచ్ఈఎల్ చైర్మన్ని కలిసి మా ఆలోచనని తెలిపాం. వివిధ మతాలకు ప్రాంతాలకు చెందిన ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు, సమాజంలో దైవప్రీతిని, పాపభీతిని, సంఘనీతిని పెంపొందించేందుకు దోహదం చేసే స్వామి కార్యక్రమాల గురించి విపులీకరించాను. అప్పుడాయన దానికి సమ్మతించి వాళ్లకిన్న పెద్ద హాల్ని భజనలు చేసుకునేందుకు ఇచ్చారు. సమితిని స్థాపించేందుకు ఇదే సరైన సమయం అని భావించి పిండుమిల్లులో పనిచేసే వారితో పాటు మరికొందరిని తీసుకుని ఒక కమిటీగా రూపొందించి ఒక లిస్టు తయారు చేశాను. నా పేరు ఎక్కడా పెట్టలేదు. పర్తికి వెళ్లేవారిలో ఒక వ్యక్తికి లిస్టునిచ్చి స్వామికివ్వమని చెప్పాను. ఆ లిస్టుని స్వామికి చూపించి శ్రీవారి ఆమోదం కావాలని అడగమని చెప్పాను. ఆయన దర్శనంలో స్వామికి చూపించక, స్వామి, అది సరైన జాబితా కాదని, స్వామికి నచ్చలేదని చెప్పి పంపించారు. సంఘంలో పెద్ద మనుష్యులను అందులో చేర్చాలని స్వామి అభిప్రాయమేమో అని అనిపించింది నాకు. మధ్యప్రదేశ్ గవర్నర్ గారి సతీమణి శ్రీమతి రెడ్డికి సంఘసేవా కార్యక్రమాలంటే ఆసక్తి. నాకు తెలిసిన స్నేహితుల ద్వారా ఆమెను కలిసి మాట్లాడే అవకాశాన్ని సంపాదించాను. ఆమెను కలిసి నేను సత్యసాయి సమితికి చెందిన వ్యక్తినని చెప్పి ఆమె సహాయాన్ని కోరాను. కాని ఆమె ఏ ఆసక్తి చూపకుండా అటువంటి సంస్థలతో తనకే సంబంధం వద్దని చెప్పారు. తనే సహాయం చెయ్యనని, ఇక వెళ్లిరమ్మని చెప్పారు. ఆమె అంత కటువుగా మాట్లాడడం నాకు చాలా బాధని, ఆశ్చర్యాన్ని కలిగించింది. కాని మనసులో మరో ప్రయత్నం చేద్దామని అనిపించింది. అందుకని వదలకుండా ఆమె అంత వ్యతిరేకత ఎందుకు కలిగి ఉందో కారణం అడిగాను. అప్పుడామె స్వామితో తనకున్న అనుభవం గురించి చెప్పారు. కొంతకాలం క్రితం మధురైలోని ఒక మిల్లు యజమాని అయిన తన స్నేహితుడొకడు ఆమెను పుట్టపర్తికి తీసుకుని వెళ్లారు. అతను తన కుమారుని కూడా వెంట తీసుకుని వెళ్లారు. పిల్లవానికేదో జబ్బు చేసింది. పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్లు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చి చెప్పారు. పర్తికి వెళ్లాక స్వామి వారందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ మిల్లు యజమాని తన కుమారుడి ఆరోగ్య విషయం స్వామిని అడిగాడు. దానికి స్వామి కంగారేమీ లేదని, తొందరలో నయమవుతుందని చెప్పారట. కాని ఆ పిల్లవాడు కొన్ని రోజుల తరువాత మరణించాడు. ఆ సంఘటన ఆమెలో
స్వామిపై అపనమ్మకాన్ని ఆగ్రహాన్ని కలిగించింది. ఎందుకు స్వామి ఇలా మోసం చేశారని నన్ను నిలదీసింది. దానికి నేను స్వామి చెప్పిన మాటలనే ఆమెకు సమాధానంగా ఇస్తానని చెప్పి ఇలాంటిది ఇంకో సంఘటనే గురించి ఆమెకి చెప్పాను. ఒకసారి లక్నో నుంచి తల్లి కూతుళ్లు ఇద్దరూ పర్తికి వచ్చారు. అందులో కూతురికి 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకి క్యాన్సర్ వచ్చింది. స్వామి వారితో మాట్లాడిన సందర్భంలో నా సోదరి కూడా అక్కడే ఉండడం తటస్థించింది. స్వామి ఆమెకు ఏమీ అవదని, భయం లేదని చెప్పారు. కాని ఆమె పుట్టపర్తిలోనే మరణించింది. ఇక ఆ తల్లి దుఃఖానికి అంతులేకుండా పోయింది. నా సోదరికి స్వామిని ఈ విషయం గురించి అడగాలని అనిపించింది. స్వామి మాటల సారాంశం ఇలా ఉంది: ఈ జనన మరణాల గురించి అర్థం చేసుకోవడం సామాన్య మానవులకు చాలా కష్టం. కాని స్వామి చేతలన్నీ ఆత్మపరంగా ఉంటాయి. మనకి భౌతికమైన శరీరాదులు, చావు పుట్టుకలు సత్యమైనవిగా అనిపిస్తాయి. మరి స్వామికి జననం మరణం రెండూ మాయలాంటివే. అంతేకాక భౌతికపరంగా చూసినా కూడా మంగళకరమూర్తి, ఆనందస్వరూపులు అయిన స్వామి ఎవరో మరణిస్తారని లేక బాధలు పడతారని చెప్పరు. ఒకవేళ అది నిజమైనా కూడా ఇవన్నీ వారి వారి కర్మలననుసరించి జరుగుతూ ఉంటాయి. ఈ జనన మరణ చక్రంలో భగవంతుడు సర్వశక్తిమంతుడైనా కూడా ఆయన కలగచేసుకోడు. కర్మ ఫలితాలను అందరూ అనుభవించవలసిందే. అరుదుగా మాత్రమే స్వామి ఇలాంటి ఘటనలను నివారిస్తారు. అది ఆ వ్యక్తి ధర్మమార్గంలో నడుస్తూ అనూహ్య పరిస్థితులలో ఉన్నప్పుడు మాత్రమే. అదీకాక స్వామి ముందుగానే ఆ వ్యక్తి మరణిస్తాడని వారి బంధువులకు చెప్పినట్లయితే వారందరూ అతని మరణానికి ముందే తీవ్రమైన బాధని అనుభవిస్తారు. అంతకన్నా మంచి జరుగుతుందని చెప్పడం వలన ఆ రోగి బంధువులు చివర వరకు ఆనందంగా ఉంటారు. ప్రశాంతంగా ఆ రోగి కన్నుమూస్తాడు. స్వామి అందరికీ ఆనందాన్ని పంచడానికే అవతరించారు, బాధని కాదు అని స్వామి ఎంతో చక్కగా వివరించారు. ఈ విషయాన్ని నేను శ్రీమతి రెడ్డికి చెప్పినప్పుడు ఆమె ఆ క్షణంలోనే మారారు. నేను ఏమి సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇచ్చింది కూడా. చూశారా ఎంత విచిత్రంగా స్వామి మార్చివేస్తారో. ఆమెను శ్రీ సత్యసాయి సమితికి ప్రెసిడెంటుగా ఉండమని అభ్యర్థించాను. ఆమె ఒప్పుకుంది కూడా. కాని నేను కూడా ఆ సమితి కమిటీలో ఉండాలని పట్టుబట్టింది. సరేనని జాయింట్ సెక్రటరీగా నేను కూడా నా పేరు నమోదు చేసుకున్నాను. ఆ పట్టణంలో పెద్ద మనిషి అయిన ఒక సర్దార్జీని కలిశాను. ఆయనని వైస్ ప్రెసిడెంటుగా ఉండమని అభ్యర్థించాను. ఒక సిక్కు మతస్థుడిని అయివుండి ఒక సత్యసాయి మండలిలో ఎలా మెంబర్నవుతానని మొదట ఆయన ఒప్పుకోలేదు. గురునానక్ మాత్రమే నా గురువు, దైవం. కనుక ఒక హిందూ భక్త సమాజానికి వైస్ ప్రెసిడెంటుగా ఉండడానికి నేను సరైన వ్యక్తిని కాదు అని అన్నాడు. కాని నేనప్పుడు విశ్వవ్యాప్తమై సర్వమానవాళికి ప్రేమను పంచే స్వామి తత్వం గురించి వివరించి సర్వధర్మ సింబల్ని చూపించాను. అంతేకాక ఆయన తన ఇష్టదైవాన్నే ప్రార్థించుకోవచ్చని, సత్యసాయి రూపాన్ని పూజించాలనే నిబంధన ఏదీ లేదని తెలిపాను. అప్పుడు ఆయన అందుకు సమ్మతించారు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఆయన సంఘంలో మంచి మంచి హోదాలలో ఉన్న వ్యక్తులందరినీ ఈ సమితిలో చేర్చగలిగాను. ఇలా తయారైన కొత్త జాబితాలని ఫ్లోర్ మిల్ హోదాలోని వ్యక్తికిచ్చి స్వామి సమక్షానికి పంపించాను. స్వామి వెంటనే దాన్ని ఆమోదించి తన అమృతహస్తాలతో సంతకం చేసి స్వామి చాలా సంతోషించారని నాతో చెప్పమని ఆ వ్యక్తికిచ్చి పంపించారు. కాని ఈ వ్యవహారమంతా కొంతమందికి అనుమానాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకని స్వామి మంచి పదవులలో ఉన్న వ్యక్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నారని? దీనికి కారణం ఒక్కటే: సంఘంలో హోదా అధికారం గల వ్యక్తులు ప్రజోపకరమైన పనులు, అంటే హాస్పిటల్స్, కాలేజీల వంటి పెద్ద పెద్ద పనులు చేయగలరు. సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడే ఇటువంటి సేవలే స్వామి ఉద్దేశాలు కూడా. ఇటువంటి మంచి పనులలో పాల్గొనడం వలన ఆయా వ్యక్తులలో సేవా త్యాగము అలవడతాయి. నేను భోపాల్లో అలా సమితిని నెలకొల్పగలిగాను. మనని మనం
స్వామికి పూర్తిగా అర్పించుకున్నప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తారు. ఈ విషయాలని నిరూపించిన మరో రెండు సంఘటనలను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఒకసారి మేం చెన్నై నుంచి బెంగళూరుకి కారులో వస్తున్నాం. కారులో నేను, నా మనవడు, ఇంకో మహిళ ఉన్నాం. మా అబ్బాయి కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఉషోదయం కాకమునిపే బయలుదేరాం. ఆ క్రిందటి రాత్రి మా అబ్బాయికి ఫ్యాక్టరీలో పని ఉండి ఆలస్యంగా వచ్చి పడుకున్నాడు. నిద్ర సరిపోక మగతగా డ్రైవ్ చేస్తూ కారుని ఒక చెట్టుకి గుద్దేశాడు. ఆ సమయంలో నేను విష్ణు సహస్రనామం చదువుతున్నాను. ఢీ కొట్టగా వచ్చిన పెద్ద శబ్దాన్ని చూసే లోపల కారు నుజ్జునుజ్జైపోయింది. కారు తలుపులు, డిక్కీ తలుపు అన్నీ ఊడి దూరంగా పడ్డాయి. మేము ఎగిరిపడ్డాం. డిక్కీలో ఉన్న మా అబ్బాయి ఫ్యాక్టరీకి సంబంధించిన స్టీల్ రాడ్లు ఎగిరి నా వీపుమీద పడ్డాయి. తలనుంచి పాదాల వరకు గాయాలై విపరీతంగా రక్తం కారుతోంది. నేను మాత్రమే తీవ్రంగా గాయపడ్డాను. మిగతా వారికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. మా అబ్బాయికి వేళ్లకి గాయాలయ్యాయి. నాతో పాటు కూర్చున్న నా మనవడికి ఏ దెబ్బా తగల్లేదు. ముందు సీట్లో కూర్చున్న మా అమ్మాయి ముందుకి తూలి పడడం వలన స్పృహ కోల్పోయింది. ఈ సంఘటనతో మా అబ్బాయి షాక్ తిన్నాడు. ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేడు. అప్పుడు నేను స్వామిని తలుచుకోమని ప్రార్థించి నా హ్యాండ్బ్యాగ్ తీసి అందులోని విభూతి, స్వామి ఫోటో తీయమన్నాను. నా బ్యాగ్ కూడా రోడ్డు మీద దూరంగా పడిపోయింది. విభూతి తీసుకుని గాయాల మీద రాశాను. ఇక్కడ జరిగిన అద్భుతం ఏమిటంటే నాకు మాత్రమే తీవ్రంగా గాయాలయ్యాయి. మిగతా వాళ్లు స్వల్పంగా గాయపడ్డారు. కాని నేనొక్కదాన్నే స్పృహలో ఉండి ఏమి చెయ్యాలో ఆలోచించే స్థితిలో ఉన్నాను. మిగతా వారెవ్వరూ అసలు ఆలోచించే పరిస్థితిలోనే లేరు. ఇది స్వామి లీల కాక మరేమంటారు? స్వామిని ప్రార్థిస్తూ సహాయం అర్థించసాగాను. అప్పుడొక లారీ అటుగా వచ్చింది. వారు ఆగి దిగి మాకు సహాయం చేస్తామన్నారు. కాని లారీలోకి ఎక్కడం ఎలా? పైగా ఇద్దరు వెనక ఎక్కాల్సి వస్తోంది. ఏమి చేయడమా అని ఆలోచిస్తుంటే ఒక అంబాసిడర్ కారొచ్చింది. అందులోని వారు మమ్మల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తామన్నారు. హాస్పిటల్లోని డాక్టరు నుదుట విభూతి ధరించి ఉన్నాడు. మమ్మల్ని చూసి స్వామి భక్తులా అని అడిగి మాకు ఎంతో సేవ చేశాడు. కాని అదొక ప్రాథమిక వైద్య చికిత్స మాత్రమే. నాకు తగిలిన గాయాలు కొంచెం తీవ్రంగానే ఉన్నాయి. ఇక్కడి చికిత్స సరిపోదు. మా అబ్బాయి ఇంకా ఆలోచించే స్థితిలోకి రాలేదు. అదే షాకులో ఉండిపోయాడు. నేను బెంగళూరులో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేసి రెండు కార్లు తీసుకుని రమ్మని చెప్పమన్నాను. హాస్పిటల్లో జాయిన్ అయ్యేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయమని చెప్పమన్నాను. ఇదంతా ఏదో స్వామి ఇచ్చిన శక్తితో చేస్తున్నాను. కాని నాకు వీపు భాగంలో విపరీతమైన నొప్పితో పాటు రక్తస్రావం అధికంగా ఉండి నిస్సత్తువుని కలిగిస్తోంది. మా అమ్మాయి వాళ్లు దాదాపు 3 గంటల తర్వాత వచ్చారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యామే కాని విపరీతమైన ఆందోళనని అనుభవిస్తున్నాం. మా అమ్మాయి అత్తగారికి దవడ ఎముక కొంచెం చిట్లింది. నాకు కండరాలు చెడిపోయాయి. వీపుకి ముక్కుకి తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడు నాకు కళ్లు తిరగడం మొదలయ్యింది. చీకట్లు కమ్మాయి. క్రమంగా స్పృహ కోల్పోయాను. మరుసటి రోజు నా భర్త వచ్చారు. నా ఆరోగ్య స్థితిని విచారణ చేసేందుకు ఇంకొక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వచ్చారు. నన్ను పరీక్షించి వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. అది వినగానే నాకు మతిపోయింది. నాకీ ఆపరేషన్ వద్దని స్వామిని ప్రార్థించసాగాను. ముందు మందులతో నయమవుతుందేమో చూడవచ్చు కదా అని అభ్యర్థించాను. కాని నా భర్త తీవ్రమైన అసహనంతో డాక్టర్ చెప్పినట్లు వినమని కోపడ్డారు. చెన్నైకి ఫోన్ చేసి నిపుణులైన డాక్టర్లతో మాట్లాడారు. అప్పుడు డాక్టర్లు నా అభ్యర్థనను కూడా దృష్టిలో ఉంచుకుని 24 గంటల సేపు మందులిచ్చి చూసి అప్పుడు ఆపరేషన్ గురించి నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడ్డారు. సరేనని అవసరమైన మందులిచ్చారు. మరునాడు ఉదయం ఆశ్చర్యం. నమ్మండి, నమ్మకపోండి, నేను సాధారణ స్థితికి వచ్చేశాను. కళ్లు తిరగడం పూర్తిగా తగ్గిపోయింది. అంతకుముందు నేలమీద తిరుగుతోందనిపించిన ఫ్యాను ఇప్పుడు మామూలుగా కనిపిస్తోంది. ఇక గాయాలు తగ్గడం ఒకటే కనిపిస్తోంది. డాక్టర్లు వచ్చి వీపు చూసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. కాకపోతే 3 వారాలపాటు హాస్పిటల్లోనే ఉండి వీపు గాయాలు, కండరాల చీలిక నయమయ్యేదాకా
ఇంటికి వెళ్లొద్దని చెప్పారు. తరువాత 3 నెలల వరకు నేను సరిగ్గా కూర్చోలేకపోయాను. అన్ని వేళలా నేను స్వామిని ప్రార్థిస్తూనే ఉన్నాను. సరిగ్గా కూర్చుని ఓంకారం భజనలు చేయగలిగేలా చెయ్యమని నేను స్వామిని అడుగుతూనే ఉన్నాను. తర్వాత కొన్నాళ్లకు నేను నిటారుగా కూర్చోగలిగాను. ఇంతకు ముందులాగా సాధారణ స్థితికి వచ్చేశాను. నా పూర్వపు శక్తిని బలాన్ని కూడగట్టుకోగలిగాను. ఇప్పుడు చెప్పండి, ఇదంతా నేను మీతో పంచుకోగలుగుతున్నాను అంటే అది సర్వాంతర్యామి సాక్షాత్తు భగవంతుడు అయిన మన ప్రియమైన స్వామి యొక్క లీలా విశేషం కాక మరేమిటంటారు? స్వామి యొక్క అపారమైన కరుణను అతీతమైన లీలను తెలిపే మరొక సంఘటనని మీతో చెప్తాను. మేమందరం మా మనవడు పర్తిలో స్వామి స్కూల్లో చదవాలని కోరుకున్నాం. కాని అది మా అల్లుడుగారికి ఏమాత్రం ఇష్టంలేదు. స్కూల్ అడ్మిషన్లు మొదలయ్యే నెల రోజుల ముందు నేను పుట్టపర్తికి వచ్చాను. స్వామిని ఈ విషయమై గాఢంగా ప్రార్థించడం మొదలుపెట్టాను. అంతలో హఠాత్తుగా ఏమైందో ఏమో, మా అల్లుడుగారు మనసు మార్చుకుని పిల్లవాణ్ణి స్వామి స్కూల్లో చేర్చడానికి ఒప్పుకున్నారు. ఈ మార్పుకి కారణం కేవలం స్వామే. దర్శన సమయంలో స్వామిని నేనీ విషయం అడిగాను. దానికాయన కంగారు పడవద్దని, ఆ పిల్లవానికి తప్పక అడ్మిషన్ దొరుకుతుందని చెప్పారు. సరే, మేమిక హాల్ టికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. పరీక్ష తేదీ వచ్చేసింది కాని హాల్ టికెట్ రాలేదు. కార్డు లేక మమ్మల్ని స్కూల్ ఆవరణలో కూడా రానివ్వలేదు. నేను గబగబా స్వామి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పాను. దానికి స్వామి, అంతా నేను చూసుకుంటాను, నేను చేస్తాను అని అభయమిచ్చారు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ రోజు సాయంత్రం స్వామే స్వయంగా స్కూల్కి వెళ్లి ప్రిన్సిపాల్తో మా పిల్లవాణ్ణి జాయిన్ చేసుకోమని చెప్పారట. అంతేకాక నేను స్వామికి ప్రియమైన భక్తురాలిని అని కూడా తెలిపారట. ఇదంతా నాకు స్కూల్ ప్రిన్సిపాల్ గారి భార్య ద్వారా తెలిసింది. మరునాడు ఉదయం మేము స్కూల్కి వెళితే గేటు దగ్గర నుంచే అమోఘమైన స్వాగతం లభించింది. చూశారా, తమ ప్రియతమ భక్తుల కోసం స్వామి ఏమైనా చేస్తారని ఎలా తెలిపారో. మన ఆలోచనలలోనూ మాటలలోనూ క్రియలలోనూ ఎప్పుడైతే మనం స్వామిని నింపుకుంటామో మనం స్వామికి దగ్గరైపోతాం. ఇక సర్వం ఆయనే చూసుకుంటారని నా స్వానుభవం తెలుపుతోంది. ఇవి స్వామి నాకందించిన విశేష అనుభవాలు. స్వామి చెప్పిన సందేశాలను శ్రద్ధగా ఆలకించి ఆచరించి మన జీవితాలని సార్థకం చేసుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: దైవానుగ్రహమునకు పాత్రులు కావాలంటే సహనమును సమచిత్తమును క్షమను అలవర్చుకోవాలి అని చెప్పే సమచిత్తం అనే చిన్న కథను విందామా? తుకారాం గొప్ప భక్తుడు, అందరినీ ప్రేమించేవాడు. అతడు తనకున్న కొద్దిపాటి భూమిలో చెరుకుతోట పెంచాడు. చెరకు బాగా పంటకు వచ్చినంతనే వాటిని కొట్టి ఒక బండిలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇతడు దయార్ద్రహృదయుడు. ఎవరు దేనిని అడిగినా ఇచ్చివేసే స్వభావం ఇతనిది. ఇతని తత్వం బాగా తెలిసిన ఆ ఊరి పిల్లలు ఆ బండి చుట్టూ చేరి, తాత నాకొక చెరుకుగడ ఇయ్యవా, నాకొక చెరుకుగడ ఇయ్యవా అని బతిమాలుతూ బండిలోకి ఎక్కారు. అడిగిన వారందరికీ చెరుకుగడలను ఇస్తూ పోయాడు తుకారాం. ఇల్లు చేరేసరికి బండెడు చెరుకు అయిపోయింది. ఒకే ఒక గడ మిగిలింది. అతని భార్య ఎంతో ఆశతో వీధివాకిలి వద్ద నిల్చుని ఉంది. ఖాళీ బండిని చూసేసరికి ఆమెకు ఒళ్లు మండిపోయింది. తుకారాం బండి దిగి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఆమెకు అతని వైఖరి చూచి ఇంకా కోపం వచ్చింది. మిగిలిన ఒక్క ఆ చెరుకుగడను తీసుకుని తుకారాంను గట్టిగా కొట్టింది. చెరుకుగడ రెండుగా విరిగింది. ఒక తుండు ఆమె చేతిలో ఉండిపోయింది, ఇంకొకటి కింద పడిపోయింది. తుకారాం ఆ ముక్కను చేతిలోకి తీసుకుని, నీవు ఎంత గొప్ప ఉపకారం చేశావు, మిగిలిన ఒక్క చెరుకుగడను ఎలా పంచటమా అని ఆలోచిస్తున్నాను. నీ భాగం నీ చేతిలోనే ఉంది, ఈ ముక్కను నేను పిల్లలు తీసుకుంటాంలే అన్నాడు. ఎంత సహనమును సమచిత్తమును ప్రదర్శించాడు. ఇంకొకడైతే భార్యను చావబాదేవాడు. అంతటి శాంతమూర్తి కనుకనే మహనీయుడైనాడు తుకారాం. దైవానుగ్రహమునకు పాత్రులు కావాలంటే ఇట్టి సహనమును సమచిత్తమును క్షమను అలవర్చుకోవాలి.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఒక చక్కని సాయికృష్ణుని భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: గిరిధర బాల గోపాల, గోవింద గోవింద గోపాల, గిరిధర బాల గోపాల, గోపిలోల గోపాల, గోవర్ధనోద్ధారి గోపాల.
0: ఈ భజన శంకరాభరణం రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శుత్రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శుతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

0: ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1 2 3 4 1 2 3 4

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

0: స్వామివారు గానం చేసే భజనలు సాధారణంగా సులువుగా మధురంగా ఉంటాయి. తెలుగు ఉచ్చారణ సరిగ్గా రాని విదేశీ భక్తులు సైతం తేలికగా పాడగలిగే భజనలు స్వామివారు పాడుతుంటారు. ఆ పాతకాలంలో భజన పాడేవారు 5-6 మంది ఉండేవారు. ఒక్కొక్కరు అందరూ అనుసరించడానికి వీలుగా ఉండే భజనలు 10-15 నిమిషాలు ఒకే భజన పాడుతుండేవారు. రాను రాను స్వామివారు యూనివర్సిటీ ప్రారంభించి ఇద్దరు కలిసి జంటగా భజన పాడే పద్ధతి ప్రవేశపెట్టారు. విద్యార్థులలో గాయకులు, తబలా వాయించేవారు చాలామంది ఉండడం వల్ల జంటగా భజనలు పాడటం మొదలయ్యింది. స్వామివారిది ఎప్పుడూ మాస్టర్ ప్లాన్. ఇప్పుడు దేశ విదేశాల నుండి విభిన్న భాషల వారు, మతాల వారు ప్రశాంతి నిలయానికి చేరుకుంటున్నారు. భజనల సంఖ్య పెరిగింది, గాయకులు పెరిగారు. కాబట్టి ఒక్కో భజన కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆయా మతానుయాయుల ఆరాధ్య దేవీ దేవతల నామాలు భజనలో ప్రవేశించాయి. ఆ విధంగా సాయి భజనలు సర్వమత సమ్మతాలయ్యాయి. ప్రశాంతి భజన బృందం ఏర్పాటైంది. వాయిద్యాలు ఢోలక్, తబలా, హార్మోనియం, కంజీరా, ఫ్లూట్, తాళం ఇవన్నీ భజనలలో చేరిపోయాయి. సాయి భజనలు సముద్రమంత విశాలమైనవి. కొన్నిసార్లు సంగీత వాయిద్యాలు లేకుండా కూడా భజనలు పాడటానికి వీలుంది. ఒకే నామాన్ని గంటల తరబడి గానం చేయడం, సప్తాహాలు జరపడం ఒకప్పటి భజన పద్ధతి. భజన భావాత్మకంగా భజన పాడగలిగితే ఏ వాయిద్యాలు లేకపోయినా పర్వాలేదు. ఈ భజనలో అన్నీ తెలిసిన పదాలే, అర్థం కాని పదాలేవీ లేవు. రాగము తాళము తెలియగానే సరిపోదు, భావం ప్రధానంగా ఉండాలి. ఏ భజనలోనైనా భావం ప్రధానంగా ఉండాలి. గిరిధర బాల గోపాల అన్నది మొదటి పంక్తి.
1: గిరిధర బాల గోపాల.
0: గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు గిరిధరుడు. బాల అతి పిన్న వయస్సులోనే ఇంద్రుడు కురిపించిన రాళ్లవాణ నుండి బృందావన వాసులను, గోవులను కాపాడేందుకు బాలకృష్ణుడు పర్వతాన్ని తన చిట్కెన వ్రేలిపై ఎత్తాడు. ఎవరిని రక్షించాలో, ఎవరికి శిక్షణ గరపాలో, ఎవరి అహంకారాన్ని నిర్మూలించాలో తెలిసినవాడు కాబట్టే ఒకే ఘనకార్యంతో అందరికీ అందవలసిన పాఠాలు అందించాడు. మన అహంకారాన్ని నిర్మూలించడానికి దైవం ఏ మార్గమైనా అనుసరిస్తాడు. మన అహంకారాన్ని మనం అణిచివేసుకోకపోతే మన ఆరాధ్య దైవాన్ని బాధపెట్టిన వారమవుతాము. నిరహంకారులు, నిరాడంబరులు, నిరక్షరాస్యులైన గోకుల బృందావన వాసులు సుమారు 7 రోజుల పాటు ఆ దివ్య బాలుని సన్నిధిలో తమను తాము మరచి ఆనంద సాగరంలో ఓలలాడారు. పవిత్ర హృదయంతో అహంకారరహితులుగా ఉన్నవారు దైవలీలలో మునిగి తేలుతూ ఉండగలుగుతారు.

గోవింద గోవింద గోపాల. గోవింద గోపాల అన్న శబ్దాలకు దాదాపుగా ఒకటే అర్థం. గోపాలురలోని పాశవిక లౌకిక భావాలను క్రమక్రమంగా తొలగించి వారిని ఋషులు మునుల స్థాయికి చేర్చాడు బాలగోపాలుడు. ఆ గోపికల యొక్క గోపాలుల యొక్క గాథలు వింటే మన హృదయాలు పరవశించిపోతాయి. వారు ఏ మునులకు జ్ఞానులకు తీసిపోరు. 5000 సంవత్సరాల తరువాత ఈనాటి మానవాళికి అదే దైవ సాన్నిధ్యం తిరిగి లభించింది. గోపిలోల గోపాల. భక్తితత్వాన్ని గురించి చెప్పాలంటే మొట్టమొదట పేర్కొనదగినవారు గోపీగోపాలకులే. స్వామివారు ఎప్పుడూ వారి భక్తిని గురించి ప్రసంగించిన భాగవతం నుండి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. సుగుణ నీరజల జీవితాలు భక్తితత్వానికి ఆదర్శాలు. అందుకే నారదుడు తన భక్తి సూత్రాలలో భక్తిని నిర్వచిస్తూ యథా వ్రజ గోపికానాం అని పేర్కొన్నాడు. రాధాభక్తి మధుర భక్తికి పరాకాష్ఠగా పేర్కొంటారు. విశ్వ మానవాళికి నిర్మల నిశ్చల నిస్వార్థ ప్రేమతత్వాన్ని బోధించడానికే బృందావనంలో లీలామానుష విగ్రహుడైనాడు శ్రీకృష్ణుడు. గోపీ గోపాలుర గాథలు వింటే మన హృదయాలలో భక్తిభావానికి తప్ప అన్యభావాలకు తావే ఉండదు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడు పంపగా గోపికలకు జ్ఞానాన్ని యోగాన్ని బోధించడానికి బృందావనంలో అడుగుపెట్టాడు. కాని గోపికల మాటలు అచంచల భక్తిభావాన్ని గ్రహించిన తరువాత నేను వారికి బోధించడం కాదు, గోపికల పవిత్ర భక్తిని తెలుసుకునేందుకు కృష్ణుడు నన్ను ఇక్కడికి పంపించాడని భావించి భక్తిలో గోపికల కంటే మించిన వారెవ్వరూ లేరని నిర్ధారించుకున్నాడు. బోధించడానికే బృందావనంలో లీలామానుష విగ్రహుడైనాడు శ్రీకృష్ణుడు. గోపీ గోపాలుర గాథలు వింటే మన హృదయాలలో భక్తిభావాన్ని

0: భక్తిలో గోపికల కంటే మించిన వారెవ్వరూ లేరని నిర్ధారించుకున్నాడు.
1: గోవర్ధనోధారి గోపాల.
0: బాలగోపాలుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వ్రేలితో పైకి లేపినప్పుడు అందరికీ ఆ పర్వతం క్రింద ఆశ్రయం లభించింది. అయితే గోపాలురలో కొందరు, ఇంత చిన్నపిల్లవాడు అంత పెద్ద పర్వతాన్ని మోయగలడా, మనం కూడా కొంత సహాయపడదాం అన్న భావనతో తమ చేతి కర్రాలను పర్వతానికి పోటీగా పెట్టారు. కృష్ణుడు వారి ఆనందానికి అడ్డురాలేదు. మేము కూడా పర్వతాన్ని మోయడంలో కృష్ణుడికి సాయం చేశామన్న తృప్తి వారికి కలిగించాడు. మన భారాలన్నీ తాను తీసుకుని మనల్ని భగవంతుడు కాపాడుతున్నాడన్న భావన మనలో అప్పుడప్పుడు లోపిస్తుంది. మనమే ఎంతో కష్టపడి మన సమస్యలను పరిష్కరించుకుంటున్నాం అనుకుంటాము. మనం ఎంతో బుద్ధిమంతులమని, జ్ఞాన సంపన్నులమని భావిస్తాం. యథార్థానికి అంతా దైవమే. చేసేవాడు, చేయించేవాడు అంతా అతడే. మన జీవితాలను అనుక్షణము కాపాడుతున్నది ఆ భగవంతుడే అన్న జ్ఞానం కలవారు మిన్నువచ్చి మీద పడినా చెలించరు. అంతా ఆ భగవంతుడే చూసుకుంటున్నాడన్న ధీమాతో జీవిస్తారు. భగవంతుడు ఏది చేసినా మన మేలుకే అనుకుంటారు. ఆ గోవర్ధనం జారి మీద పడినా వారిలో ఏమాత్రము భయాందోళనలు ఉండవు. సర్వస్య శరణాగతి అంటే అదే. ఆయన లీలలను తిలకించి ఆనందాన్ని అనుభవించడం తప్ప వారింకేమీ ఆశించరు. అన్యథాశరణం నాస్తి గ్రంథంలో శ్రీమతి విజయకుమారి గారు ఒక ఘట్టాన్ని చక్కగా వివరించారు. స్వామివారు తరచుగా భక్తులతో ఆ రోజులలో చిత్రావతికి వెళ్తుండేవారు. కల్పవృక్షం దగ్గర ఒక పెద్ద రాయి ఉండేది. దానిమీద సుమారు 100 మంది కూర్చోవచ్చు. స్వామి అక్కడ చేరిన భక్తులందరికీ చేతులలో ఒక్కో చింతాకు ఉంచి పిడికిలు మూసుకోమనేవారు. కొన్ని నిమిషాల తరువాత తెరిచి చూస్తే ఒక్కొక్కరి చేతులలో ఒక్కో వస్తువు సృష్టించబడేది. కల్పవృక్షం నుండి కొన్ని ఆకులను త్రుంచి స్వామి ఒక్కొక్కరికి ఒక్కో ఆకు ఇచ్చేవారు. అయితే ఆ చింతాకులే రకరకాల రూపాలు ధరించి ఒకరికి కలకండ, మరొకరికి పిప్పరమెంటు, ఒకరికి జపమాల, ఈ విధంగా ఎవరు ఏది కోరితే వారికది లభించేది. స్వామి మళ్లీ పిడికిలి మూయమని చెప్పేవారు. కొన్ని నిమిషాల తరువాత మళ్లీ వారి చేతులలో చింతాకులే మిగిలేవి. అక్కడ చేరిన వారిలో చిన్నపిల్లలు, అయ్యో ఆ పిప్పరమెంటు తింటే బాగుండేది, మళ్లీ చింతాకే మిగిలింది అని బాధపడేవారు. ఆ దివ్య లీలలో స్వామి జగత్తు యొక్క అనిత్యత్వాన్ని వారికి బోధించారు. ఈనాడు ఉన్నది మరునాటికి ఉండదు. సృష్టి అంతా మార్పుకు లోనవుతుంది. ఈ జగత్తులో ఏదీ శాశ్వతం కాదు. మనం కొన్నిటి మీద ఎంతో బంధాన్ని పెంచుకుంటాము. అది దూరమైతే చింతిస్తాము. సృష్టితో అనుబంధాన్ని పెంచుకుని మనం సృష్టికర్తను విస్మరిస్తున్నాము. స్వామి కోరేది అది కాదు. భగవంతుడు ఏది చేసినా అది మన మేలు కోసమే అని మనం గ్రహించాలని స్వామి కోరుకుంటారు. ఆనాడు కృష్ణుడు, ఈనాడు సాయి భగవానుడు, రూపనామాలు వేరైనా అంతఃసత్యం అంతా ఒక్కటే. 1980 ప్రశాంతి నిలయంలోని ఒక స్టోరును నిర్వహించిన ఒక భక్తుని గురించి తెలుసుకుందాం. ఆయన చాలా గొప్ప భక్తుడు. నీతి నిజాయితీలు కలవాడు, వినయశీలి. వారానికి ఒకసారి అనంతపురం వెళ్లి స్టోర్లో కావలసిన సామాను కొని తెచ్చేవాడు. ఎప్పుడు అనంతపురం వెళ్లినా ముందుగా సెక్రటరీ ద్వారా స్వామికి తెలియజేసి వారి అనుమతితోనే అనంతపురం వెళ్లేవాడు. ఒకసారి అతడు అనంతపురం వెళ్లి తిరిగి వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న వ్యాన్ కు యాక్సిడెంట్ అయింది. అతని కాలుకు బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్చారు. కాలికి ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు తెలిపారు. కాబట్టి కొన్ని రోజులు అనంతపురంలోనే ఉండాలన్నారు. ఈ విషయమంతా స్వామివారికి తెలపడం జరిగింది. వెంటనే స్వామి విభూతి ప్రసాదం ఇచ్చి ఆశ్రమం సెక్రటరీని అనంతపురం పంపించారు. ఆయన్ని చూడ

అనగానే ఈ భక్తుడు ఎంతో ఆనందించాడు. స్వామివారు నా మీద ఎంతో ప్రేమతో ప్రసాదం పంపించారు అని ఆనందంతో పొంగిపోయాడు. నాకు వెంటనే స్వామివారికి లేఖ రాయాలని ఉంది, మీరు ఆ ఉత్తరాన్ని స్వామికి అందజేస్తారా అని అడిగాడు. సెక్రటరీ గారు తప్పక రాయండి అన్నారు. అతి కష్టం మీద ఆ భక్తుడు స్వామికి లేఖ రాశాడు. స్వామి, మీరు నా ప్రాణాలను నిలబెట్టారు, అంతేకాదు నాకు త్వరగా నయం కావాలని సెక్రటరీ ద్వారా ప్రసాదం పంపించారు. నీకు శతకోటి పాదాభివందనాలు అని రాశాడు. సెక్రటరీ ఆ ఉత్తరాన్ని స్వామికి అందజేశారు. స్వామి అక్కడక్కడ ఆ ఉత్తరం చదివారు. వారం రోజులలో ఆ భక్తుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి సంతోషంగా పర్తికి వచ్చాడు. ఎందుకంటే 15 రోజులలో దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి, వాటిని మిస్ చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. ప్రతి సంవత్సరము దసరా ఏర్పాట్లలో అతడు ఉత్సాహంగా పాలు పంచుకునేవాడు. ఆ మహదవకాశాన్ని జారవిడ్చుకోవడం అతనికిష్టం లేదు. అయితే 1 నెల రోజుల వరకు నీవు నడవకూడదు అని డాక్టర్స్ గట్టిగా చెప్పారు. దసరా లోపల కట్టువిప్పి పారేయాలని అతని కోరిక. పర్తి వచ్చి దర్శనానికి వీల్చైర్లో కూర్చున్నాడు. స్వామి అతని దగ్గరికి వచ్చి ఎప్పుడొచ్చావు అని అడిగారు. స్వామి, నిన్న వచ్చాను అన్నాడు. డాక్టర్లు ఏమి చెప్పారు, కాలు ఎంతవరకు నయమయ్యింది అని స్వామి ప్రేమగా అడిగారు. స్వామి, కాలు పూర్తిగా తగ్గడానికి 1 నెల రోజులు పట్టవచ్చు అన్నారు డాక్టర్లు. ఓ సరే, నయమవుతుందిలే అని అతన్ని ఆశీర్వదించి స్వామి ముందుకు సాగారు. ఆ భక్తుడు ఆనందించాడు స్వామి పలుకరించినందుకు, ఆశీర్వదించినందుకు. స్వామి ఏదో చేసి త్వరగా నయమయ్యేటట్లు చేస్తారని, దసరా కార్యక్రమాలలో పాల్గొనటానికి ఆటంకం లేకుండా చేస్తారని అతడు భావించాడు. కాని స్వామి అలా చేయలేదని చింతించాడు. మరునాడు మళ్లీ స్వామి అతని దగ్గరకు వచ్చి ముందు రోజు అడిగిన ప్రశ్నలే అడిగారు. ఇతడు అదే సమాధానం చెప్పాడు. 3వ రోజు కూడా స్వామివారు ప్రశ్నించడం, ఇతడు జవాబు చెప్పడం జరిగింది. అయితే స్వామివారు రోజు అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు, నేను చెప్పిన సమాధానం సరిగ్గా లేదా అనుకున్నాడతడు. పక్కనున్న వారు కూడా అలాగే అనుకున్నారు, ఏదో మిస్ అవుతోంది అని. ఇంటికి వెళ్లాక కూడా రోజంతా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. అతని భార్య కారణం అడిగింది. అతడు ఎందుకు స్వామి అదే ప్రశ్న రోజు అడుగుతున్నారో అర్థం కావటం లేదు అన్నాడు. భార్య కొంతసేపు ఆలోచించి, మీరు స్వామికి లెటర్ రాశారు కదా, అందులో ఏం రాశారు అని అడిగింది. అతడు గుర్తు తెచ్చుకుని ఆ లెటర్లో ప్రతి అక్షరము స్వామి చదివారని సెక్రటరీ చెప్పారు. అందులో నేను, నీవే నా రక్షకుడవు, నీవే నా డాక్టర్వు, మీకు నా శతకోటి వందనాలు అని రాశాను అన్నాడు. అప్పుడతని భార్య, రేపు స్వామి అడిగితే లెటర్లో ఏమి రాశారో అదే చెప్పాలి, వేరుగా ఎందుకు చెబుతున్నారు అంది. అదృష్టం కొద్దీ మరునాడు స్వామి మళ్లీ వచ్చి అదే ప్రశ్న అడిగారు. అప్పుడా భక్తుడు కన్నీటితో స్వామి హస్తాలు పట్టుకొని, స్వామి, మీరే నా డాక్టర్, మీరెప్పుడు నడిపిస్తే అప్పుడు నడుస్తాను అన్నాడు. అప్పుడు స్వామి, మరి ఎందుకు డాక్టర్లు ఇలా చెప్పారు అలా చెప్పారు అంటున్నావు అని అడిగారు. ఆ భక్తుడు పశ్చాత్తాపంతో స్వామి చేతులు పట్టుకొని కన్నీరు కార్చాడు. స్వామి అతన్ని ఓదార్చుతూ, నీవు 1 వారంలో నడవగలుగుతావు అన్నారు. ఆ భక్తుని ఆనందానికి అవధులు లేవు. సరిగ్గా వారానికి అతడు నడవగలిగాడు. ఆనందంగా ఉత్సాహంగా దసరా ఉత్సవాలలో పాల్గొనగలిగాడు. మనం అంతా భగవంతుని దివ్య హస్తాలలో ఉంచితే అన్నింటా ఆ అదృశ్య హస్తం పనిచేస్తుంది. మనల్ని ఉద్ధరించడానికి దైవం అనుక్షణము సిద్ధంగా ఉంటాడు. మనమే దైవాన్ని విస్మరించి చిక్కులలో చిక్కుకుంటాము. నాదంటూ ఏదీ లేదు, అంతా నీదే, అంతా నీవే అని సర్వస్య శరణాగతులమైతే ఆ దివ్య ఛత్రఛాయలో నిశ్చింతగా జీవితం గడపగలుగుతాము.
ప్రతి భజనలోనూ ఎంతో వేదాంతముంది. దాన్ని గ్రహించగలిగితే అంతా ఆనందమే. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కులవంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా గిరిధర బాల గోపాల అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చే వారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సత్యాన్ని మించిన మానవతా విలువ లేదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సత్యమేవ జయతే అనే కథని విందాం. ఒక ఊర్లో దొంగతనం తన జీవనోపాధిగా చేసుకున్నాడు ఒక యువకుడు. పొద్దుపోవడానికి జోదం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి ఆ ఊరికి ఒక మహనీయుడొచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం ఆ ఊరు ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలపై చక్కని ప్రబోధాలిస్తూ వచ్చాడు. ఒకరోజు అందరితో పాటు ఈ దొంగ కూడా ఆ మహనీయుని ప్రసంగం వినడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి ప్రసంగం పూర్తయింది. అందరూ వెళ్లిపోయారు. ఆ దొంగ ఆ మహనీయుని పాదాల మీద పడి, "స్వామి, నన్ను కూడా మీ శిష్యుడిగా చేర్చుకోండి" అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహనీయుడు, "నాయనా, నీ నిత్యకృత్యం ఏమిటి?" అని ప్రశ్నించాడు. "స్వామి, పగలంతా జోదం ఆడటం, రాత్రి దొంగతనం చేయటం" అన్నాడు దొంగ. "చిచి, ఇటువంటి వాణ్ణి నేను ఏ విధంగా శిష్యుడిగా చేర్చుకుంటాను? వీటిని వదిలేయాలి" అన్నాడు. "స్వామీజీ, నేను దొంగతనం వదలటానికి వీలు కాదు. అది నా వృత్తి. నాకింకేం మార్గం? నా కుటుంబాన్ని పోషించాలి కదా. ఇక జోదం నా కాలక్షేపం. దానిని వదిలేస్తే పగలంతా ఎట్లా గడపాలి?" అని అడిగాడు. ఆ మహనీయుడు ఆ దొంగ ఉన్నదున్నట్లు చెప్తున్నాడని తెలుసుకున్నాడు. కాని ఏమీ మాట్లాడలేదు. దొంగ అతని పాదాలను పట్టుకుని, "స్వామి, నాకెలాగైనా మీరు జ్ఞానబోధ చెయ్యాలి" అన్నాడు. ఆ మహనీయుడు, "సరే, నీవు నీకున్న దుర్గుణాల్లో ఏదో ఒకటి వదిలేయి. నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను" అన్నాడు. "స్వామి, నేను ఈ క్షణం నుంచి అసత్యమాడను" అని వాగ్దానం చేశాడు దొంగ. "మంచిది. ఆ ఒక్క నియమాన్ని దీక్షగా పాటించు" అని ఆశీర్వదించాడు ఆ మహనీయుడు. కొంతకాలం అయిన తర్వాత ఆ దొంగ రాజభవనంలో దొంగతనం చేయటానికి సంకల్పించి ఒక అర్ధరాత్రి రాజభవనంలోని పై అంతస్తుకు చేరుకున్నాడు. అప్పుడక్కడ రాజుగారు నిద్రపట్టక గాలి కోసం అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. దొంగ అడుగుల చప్పు విని, "ఎవరక్కడ?" అని గట్టిగా ప్రశ్నించాడు. దొంగ అతని వద్దకొచ్చి, "నేను దొంగనన్నాడు." రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. కాని ఏమాత్రం బయటపడక అతని భుజం మీద చేయివేసి, "నేను కూడా దొంగనే. నాకు ఈ రాజభవనంలోని రహస్యాలన్నీ తెలుసు. రా, ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం" అన్నాడు. అప్పుడు దొంగ, "అయితే ఒక్క షరతు. ఇద్దరం కలిసి చేస్తాం కనుక దొంగిలించిందాలో నువ్వు సగం, నేను సగం తీసుకుందాం" అన్నాడు. "సరే, నేను వెళ్లి ఒక గది తాడపు చెవి తీసుకొస్తాను" అని రాజు లోపలికి వెళ్లి ఒక తాడపు చెవి తీసుకొచ్చాడు. దాన్ని దొంగకిచ్చి, "అదుగో, ఆ వైపు రెండో గదిలో ఉన్నాయి నిధులు. వెళ్ళు, నేనిక్కడ ఉండి కాపలా కాస్తాను" అన్నాడు. దొంగ ఆ గదిలోకి వెళ్లి అన్నింటినీ తెరచిచూశాడు. అతని దృష్టిని ఆకర్షించింది ఒక పెట్టిలో ఉన్న అతి విలువైన మూడు వజ్రాలు. వాటిని తీసుకున్నాడు. వెంటనే అతనికి బయట ఉన్న దొంగకు తాను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. మూడు వజ్రాలు చెరిసగం పంచుకోవడం కష్టమని ఒక వజ్రాన్ని ఆ పెట్టెలోనే ఉంచి రెండింటినీ తన చేతిలో దాచుకుని బయటకొచ్చాడు. "ఇదిగో రెండు వజ్రాలు, నీకొకటి నాకొకటి. ఇంకొక వజ్రం ఆ పెట్టెలోనే ఉంచేశాను. అది రాజుగారికి ఉండని" అని చెప్పి, "నేనింక వెళ్తానన్నాడు. రాజుగారు అతడు ఎక్కడ నివసిస్తాడో చెప్పమని అడిగాడు. దొంగ ముందు కాస్త సందేహపడ్డాడు. కాని తాను మహనీయుడికి చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. అందుచేత రాజుగారికి తన ఇంటికి చేరే మార్గం చక్కగా చెప్పాడు. చెప్పి గోడ దూకి వెళ్లిపోయాడు. మర్నాడు రాజభవనంలో దొంగతనం జరిగిందని అందరికీ తెలిసింది. రాజుగారు ఏమీ ఎరగనట్లు సర్వాలంకారాలతో నిండు కొలువులో ప్రవేశించాడు. సింహాసనం మీద కూర్చుని మంత్రిగారిని దొంగతనం గురించి అడిగాడు. మంత్రిగారు తాను విన్నవి కన్నవి చెప్పాడు. అంతా విని, "రాజు, మీరు ఖజానాలో ఏ ఏ వస్తువులు దొంగిలింపబడ్డాయో బాగా వివరంగా పరిశీలించి నాకు చెప్పండి" అని ఆజ్ఞాపించాడు. మంత్రి ఖజానాలో ప్రవేశించి అన్నింటినీ పరిశీలించాడు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఒక్క పెట్టి మాత్రం తెరిచి ఉంది. అందులో ఒక వజ్రం మెలమెలా మెరుస్తూ కనిపించింది. దాన్ని తీసి తన దుస్తుల్లో దాచుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. మహారాజా, ఈ దొంగతనం మహావిచిత్రంగా ఉంది. ఒక్క పెట్టె తప్ప తక్కినవన్నీ అలాగే ఉన్నాయి. వజ్రాలుండే పెట్టె మాత్రం ఖాళీగా ఉంది అన్నాడు. రాజుగారు మంత్రి చేసిన కుట్రను కనిపెట్టాడు. కాని ఏమీ ఎరగనట్టు తన భటులను పిలిచి దొంగ యొక్క ఇంటి గుర్తులు చెప్పి అతన్ని పట్టుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. రాజభటులు దొంగను తీసుకొచ్చారు. రాజుగారిని దొంగ పోల్చుకోలేకపోయాడు. రాజుగారు అతనిని, నువ్వు నిన్న రాత్రి ఖజానాల నుంచి ఏం దోచుకున్నావు అని అడిగాడు. దొంగ అసత్యం ఆడకూడదు కదా, అందుకని, మహారాజా, నిన్నటి రాత్రి మేమిద్దరం వచ్చాం, కాని దొంగతనం చేసింది నేనే. ఒక పెట్టెలో 3 వజ్రాలున్నాయి. వాటిని చెరిసగం పంచుకోవడం కష్టమని 2 మాత్రం తీశాను. ఒకటి ఇంకొక దొంగకిచ్చాను, నేనొకటి తీసుకున్నాను అన్నాడు. వెంటనే మంత్రి, ఇతడు చెప్పేదంతా అబద్ధం మహారాజా, దొంగ ఎక్కడైనా సత్యాన్ని పలుకుతాడా అని అరిచాడు. రాజుగారు భటులను పిలిచి, మంత్రిగారి దుస్తులను బాగా సోదా చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు సోదా చేస్తే ఒక వజ్రం దొరికింది. మంత్రి అవమానంతో తల వంచుకున్నాడు. అప్పుడు రాజుగారు మంత్రిగారు చేసిన దొంగతనాన్ని, దొంగ అయినప్పటికీ నిర్భయంగా సత్యాన్నే పలికినటువంటి దొంగను గురించి సభికులందరికీ వివరంగా చెప్పాడు. దొంగ యొక్క సత్యవ్రతాన్ని ప్రశంసించి అతనిని తన మంత్రిగా నియమించాడు. దొంగ యొక్క జీవన విధానమే మారిపోయింది. దొంగతనం చేయవలసిన అవసరం లేకపోయింది. మరి జూదం ఆడటానికి వ్యవధే లేదు. అతనికి తన ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. ఈ విధంగా దొంగ మంత్రిగా శ్రద్ధాభక్తులతో తన గురువుగారిని స్మరిస్తూ సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఊరికి దొంగ యొక్క గురువుగారు వచ్చారు. శిష్యునిలో వచ్చిన మార్పుని విని ఆనందించారు. గురువుగారు వచ్చారని తెలిసి మంత్రి అయిన దొంగ ఆయన వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి, స్వామి, మీ దివ్యోపదేశం వల్లే నాకీ ఔన్నత్యం లభించింది అన్నాడు. గురువుగారు అతనిని ఆశీర్వదించి, నాయనా, సత్యమేవ జయితే దీనిని ఎప్పుడూ గుర్తుంచుకో అన్నాడు.
0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు మా నమస్సు మాంజలులు. ఈరోజు రేడియో సాయి తెలుగు ప్రసారాల్లో భాగంగా భజనామృతం అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ఈ కలియుగంలో భగవంతుని అనుగ్రహం పొందడానికి మానవుడు ఉపయోగించే పలు సాధనాల్లో నామస్మరణ ముఖ్యమైనది. భగవంతుని నామాన్ని మామూలుగా స్మరించడమే కాకుండా రాగ భావ తాళయుక్తంగా సంకీర్తన చేసినప్పుడు అది మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. సంకీర్తనకు గల ఈ ప్రాముఖ్యత వల్లనే నవవిధ భక్తి మార్గాల్లో అది చోటును సంపాదించుకుంది. ఈ సాయి స్మరణను భక్తులందరూ భజన రూపంలో చేయాలనే గొప్ప కార్యానికి మన స్వామి మానస భజరే గురు చరణం అనే భజనతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా స్వామికి మా హృదయాంతరాల నుండి వచ్చే భావంతో కూడిన భజన కుసుమాంజలిని అర్పించదలిచాము. ఈ కార్యక్రమంలో 3 గ్రూపులు పాల్గొంటాయి. మొదటి గ్రూపు పేరు సత్యం, రెండవ గ్రూపు పేరు శివం, మరియు 3వది సుందరం. ఇందులో 4 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్లో సత్యం గ్రూపు వారు వాళ్లకివ్వబడిన అక్షరంతో మొదలయ్యే భజన్ను పాడుతారు. ఆ భజన చివరి అక్షరంతో శివం గ్రూపు వారు ఇలా అంత్యాక్షరంతో మొదలయ్యే భజనను తర్వాతి గ్రూపు వారు పాడాలి. రెండవ రౌండ్లో భజన మధ్యలో వచ్చే ఏదో ఒక పదం వాళ్లకి ఇవ్వబడుతుంది. ఆ పదం ఆధారంగా ఆ గ్రూప్ వారు భజన్ను పాడవలసి ఉంటుంది. 3వ రౌండ్లో భజనలోని ఏదో ఒక వాక్యం యొక్క అర్థం వారికి చెప్పబడుతుంది. అర్థాన్ని బట్టి భజన్ని పాడాలి. చివరిదైన 4వ రౌండ్లో ప్రతి గ్రూపు వారు వాళ్లకి నచ్చిన ఒక రాగాన్ని ఎంపిక చేసుకుని ఆ రాగంలో వచ్చే ఏవైనా 3 భజన్లు పాడాల్సి ఉంటుంది. ఇవి కార్యక్రమం యొక్క నియమాలు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? ఇప్పుడు మొదటి రౌండ్ మొదలు పెడదాం. మొదటగా సత్యం గ్రూప్ వారు, మీరు మా అనే అక్షరంతో మొదలయ్యే భజన్ను పాడతారా?

మొదటి రౌండును విజయవంతంగా పూర్తి చేశాం. అన్ని గ్రూపుల వారు చాలా చక్కగా పాడారు. ఇప్పుడు రెండవ రౌండ్ మొదలు పెడదాం. రెండవ రౌండ్ లో పదం ఆధారంగా భజన్ని పాడాలి. ఇప్పుడు సత్యం గ్రూప్ వారు, మీరు పాడవలసిన భజన వేద అనే పదం ఆధారంగా ఉండాలి.

ఈ భజన్తో మనం రెండో రౌండ్ కూడా పూర్తి చేశాం. ఇప్పుడు మూడో రౌండ్. ఈ రౌండ్ మీకు కొంచెం కష్టం కావచ్చు. భజన్లోని ఏదో ఒక వాక్యం యొక్క అర్థం నేను మీకు ఇస్తాను, ఆ అర్థాన్ని బట్టి మీరు భజన్ని పాడవలసి ఉంటుంది. ముందుగా సత్యం గ్రూప్ వారు, మీకు ఇవ్వబడే అర్థం, ఓ సత్యసాయి, నీవు మా ఎదుట పరబ్రహ్మ స్వరూపముగా నిలిచి ఉన్నావు. సత్యం గ్రూప్ మీకిచ్చిన అర్థం, ఓ సత్యసాయి, నీవు మా ఎదుట పరబ్రహ్మ స్వరూపముగా నిలిచి ఉన్నావు. మరొక్కసారి, ఓ సత్యసాయి, నీవు మా ఎదుట పరబ్రహ్మ స్వరూపముగా నిలిచి ఉన్నావు.

శివం గ్రూప్ వారు మీకిచ్చిన అర్థం, భగవంతుడు గుణములకు అతీతుడు, గుణములకు ఆధారము అయినవాడు. మరొకసారి, భగవంతుడు గుణములకు అతీతుడు, గుణములకు ఆధారము అయినవాడు.

సుందరం గ్రూప్ ఇప్పుడు మీ వంతు. మీకిచ్చిన అర్థం, ఓ సాయి మా అంతరంగంలోని జ్యోతిని వెలిగించుము. మరొక్కసారి, ఓ సాయి మా అంతరంగంలోని జ్యోతిని వెలిగించుము.

ఇప్పుడు మరొక్కసారి ప్రతి గ్రూప్ కి రెండవ అవకాశం మొదలు పెడదాం. మళ్లీ సత్యం గ్రూప్ వారికి మీకిచ్చిన అర్థం, సాయి, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నింటిలోనూ నీ నామమే ఉన్నది. మరొక్కసారి, సాయి, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నింటిలోనూ నీ నామమే ఉన్నది.

ఇప్పుడు శివం గ్రూప్ వారు. మీ అర్థం, సాయి భగవానుని పాద పద్మములను మనస్సులో నిరంతరం స్మరించండి. మరొకసారి, సాయి భగవానుని పాద పద్మములను మనస్సులో నిరంతరం స్మరించండి.

ఈ రౌండ్ లో చివరిగా సుందరం గ్రూప్ వారు పాడబోతున్నారు. మీకిచ్చిన అర్థం, ఎల్లప్పుడూ ఏ అంతరాయము లేకుండా హరిగుణములను కీర్తించుము. మరొక్కసారి, ఎల్లప్పుడూ ఏ అంతరాయము లేకుండా హరిగుణములను కీర్తించుము.

0: అన్ని గ్రూపుల వాళ్ళు చక్కగా మేమిచ్చిన అర్థాన్ని బట్టి భజనలను పాడారు. ఇప్పుడు నాలుగవ రౌండ్. చివరిదైన ఈ రౌండ్ లో మీరే మీకు నచ్చిన ఏదో ఒక రాగాన్ని ఎంపిక చేసుకుని అందులో రెండు భజనలను పాడవలసి ఉంటుంది. ముందుగా సత్యం గ్రూప్ వారి వంతు.
1: రాగం నాటే రాగం.

ఈ భజనతో మనం కార్యక్రమం ముగింపుకు వచ్చేశాం. మూడు గ్రూపుల వారు మంచి భజనలతో మనందరినీ అలరించినందుకు వారికి నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ముగింపుగా అన్ని గ్రూపుల వారిని కలిసి ఒక భజన వినిపించవలసిందిగా నా విన్నపం.

ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ ఆనందంగా ఆదివారం కార్యక్రమంకి మరొక మారు స్వాగతం. పిల్లలందరికీ హ్యాపీ సండే. మరి మంచి మంచి విషయాలతో, చక్కటి కథలతో, ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ తో, ఇంపార్టెంట్ హెల్త్ టిప్స్ తో ఆనందంగా ఆదివారం మీకు అందించడానికి వచ్చేసింది మీ శ్రద్ధ. ఫ్రెండ్స్, కిందటి వారం May 1st నుంచి 6th వరకు హైదరాబాద్ శ్రీ సత్యసాయి విద్యా విహార్ లో జరిగిన సమ్మర్ రెసిడెన్షియల్ క్యాంప్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను కదా. ఈ క్యాంప్ లో థీమ్ వాచ్ గురించి, దాంట్లో వాచ్ యువర్ వర్డ్స్ గురించి, వాచ్ యువర్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్. లెమన్ సీడ్స్ నాటితే మనకి మ్యాంగో ట్రీ రాదు కదా, అలాగే నీమ్ సీడ్స్ వేస్తే టామరిండ్ ట్రీ రాదు కదా. అదే విధంగా మంచి పనులు చేస్తే మనకి మంచి రిజల్ట్ కూడా వస్తుంది, చెడ్డ పనులు చేస్తే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. అందుకే మనం ఆల్వేస్ డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి మన వాచ్ లో థాట్స్ గురించి, క్యారెక్టర్ గురించి, హార్ట్ గురించి చెప్పుకుందామా ఫ్రెండ్స్? ఈ రోజు ప్రోగ్రామ్ లో చాలా స్పెషల్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మరి తొందరగా, అదే జాగ్రత్తగా మన థీమ్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. వారు చాలా ఆనందంగా స్వామి కూర్చున్న చైర్ చుట్టూ ఎంతో దగ్గరగా స్వామితో కూర్చున్నారు. అప్పుడు స్వామి వాళ్లతో మాట్లాడుతూ ఒక అబ్బాయిని, ఏమ్రా ఏమిటి సంగతి అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి పాపం చాలా సాడ్ గా ఫేస్ పెట్టుకుని, స్వామి నాకు చాలా బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి అని అన్నాడు. అప్పుడు స్వామి నవ్వి, నీ దగ్గరికి బ్యాడ్ థాట్స్ రావట్లేదురా, నువ్వే బ్యాడ్ థాట్స్ దగ్గరికి వెళ్తున్నావు అన్నారు. అలా చెప్తూ స్వామి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ మైండ్ లో బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని గుడ్ థాట్స్ తో సప్లిమెంట్ చేయాలి అంటూ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీ ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంటే ఏం చేస్తారు? ఇమీడియట్ గా ఒక మంచి సువాసన, అంటే ఫ్రాగ్రెన్స్ వచ్చే పర్ఫ్యూమ్ ని స్ప్రే చేస్తారు. ఆ స్మెల్ పోయేదాకా ఆ స్మెల్ ఇంకొంచెం వస్తే ఇంకొంచెం పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తారు. అది ఆ బ్యాడ్ స్మెల్ పోయేంత వరకు అప్పుడు ఓన్లీ పర్ఫ్యూమ్ స్మెల్లే వస్తుంది. అలాగే మన మైండ్ లో ఎప్పుడైనా బ్యాడ్ థాట్స్ వస్తే దాన్ని గుడ్ థాట్స్ తో రీప్లేస్ చేసేయాలి అని చెప్తూ స్వామి తన వైపు చూపించుకుని, ఈ ఫామ్ ద ప్యూరెస్ట్, అందుకనే నా గురించి ఆలోచించండి అన్నారు. వావ్, ఎంత మంచి ఐడియా కదా. అంతేకాదు, మనము కోపం, జెలసీ, ప్రైడ్ ఇలాంటి థాట్స్ ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. స్వామి మన థాట్స్ ఎంతో మంచిగా ఉండాలి అని చెప్తారు. దానికి సూపర్ టిప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఒకవేళ మనకి ఏదైనా బ్యాడ్ థాట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ యోగా క్లాస్ కి లేవాలి కానీ ఇంకా పడుకోవాలని ఉంది, అసలు ఎందుకు మనం చేయాలి, ఇంకా కొంచెం సేపు పడుకోవాలని ఉంది, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ నేను పడుకుంటాను కానీ ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం వర్క్ చేసిన తర్వాత అని ఆ బ్యాడ్ థాట్స్ ని పోస్ట్ పోన్ చేసేసి యోగా క్లాస్ కి వెళ్ళాలి. అన్ని మంచి థాట్స్ ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. సపోజ్ మీకు ఎవరి మీద కోపం వస్తే, వారిని తిరిగి తిట్టాలి అని ఆలోచన వస్తే, జస్ట్ వెయిట్, ఒక 10 నెంబర్స్ కౌంట్ చేయాలి, ఒక గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ తాగాలి, మీకు ఆ బ్యాడ్ థాట్ దూరం అయిపోతుంది. ఒక సింపుల్ సొల్యూషన్, బ్యాడ్ థాట్స్ ని పోస్ట్ పోన్ చేసేయండి, గుడ్ థాట్స్ ని ఇంప్లిమెంట్ చేయండి. స్వామి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇస్తారు. మనం చెట్టు కింద కూర్చున్నాం అనుకోండి, ఆ చెట్టు మీద ఎన్నో బర్డ్స్ చేరి చాలా నాయిసీగా ఉంది, అప్పుడు మనం గట్టిగా అరిచి క్లాప్స్ కొడితే ఆ పక్షులన్నీ అగిరిపోతాయి. అలాగే మన మైండ్ లో కూడా బ్యాడ్ థాట్స్ వస్తే స్వామి భజన గట్టిగా చేస్తూ చేతులతో క్లాప్స్ కొడితే ఆ వైబ్రేషన్స్ కి బ్యాడ్ థాట్స్ అన్ని ఎగిరిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, అందుకే
మన స్వామి భజన చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మరి మన థాట్స్ ని జాగ్రత్తగా వాచ్ చేసుకుందాం, అంటే వాచ్ యువర్ థాట్స్. మరి మన ఫ్రెండ్ యశోధర్ తన మంచి వాయిస్ తో భాగవతం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. కమ్, లెట్స్ లిసన్.

ఆ మాధవుడు మనం అడగక ముందే మన కష్టాలను తీర్చాడు. మన ధర్మపత్ని ప్రాణాలను, మన రాజ్యాన్ని, గౌరవాన్ని, సిరి సంపదలను అన్నిటినీ కాపాడాడు. మనల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు అని ధర్మరాజు కృష్ణునిపై అనన్య భక్తి కలిగి ఉన్నాడు. శరణాగతి పొందిన వారి యోగక్షేమాలు ఆ భగవంతుడే చూసుకుంటాడని ఈ పద్య భావం. గత వారం ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురునితో కలిసి రాత్రికి రాత్రే అరణ్యాలకు వెళ్లటం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాత సమయంలో ధర్మరాజు సంధ్యావందనము, నిత్య అగ్నిహోత్ర హోమము లాంటి విధులను పూర్తి చేసుకున్నాడు. ప్రతిరోజు చేసినట్లే ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని దర్శించి సేవించడానికి వాళ్ల మందిరానికి వెళ్లాడు. అక్కడ తమ పెద్దకి రెప్పలా చూసుకున్నాడు అని ధర్మరాజు కృష్ణునిపై అనన్య భక్తి కలిగి ఉన్నాడు. శరణాగతి పొందిన వారి యోగక్షేమాలు ఆ భగవంతుడే చూసుకుంటాడని

0: వాళ్ళ మందిరానికి వెళ్లాడు. అక్కడ తమ పెద్ద తండ్రి కనపడలేదు. కనుక్కుందామని విదురుని దగ్గరికి వెళ్లాడు. విదురుడు కూడా కనపడలేదు. ధర్మరాజు సంజయుని దగ్గరికి వెళ్లి వాళ్ల గురించి అడిగాడు. వాళ్లు కనపడినందుకు ఎంతో దుఃఖించిన సంజయుడు తన దివ్య దృష్టి చేత జరిగినదేంటో తెలుసుకున్నాడు. రాత్రి విదురునితో చాలాసేపు మాట్లాడటం తెలుసు. మహారాజు అయిన మీ పెద్ద తండ్రి అన్ని వార్తలు నన్ను అడుగుతూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి నా సలహాను తీసుకునే ప్రభు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు ఒక్క మాటైనా చెప్పలేదు అని సంజయుడు ఎంతగానో దుఃఖించాడు. ఇంతలో తుంబురునితో సహా నారద మహర్షి అక్కడికి వచ్చాడు. సంజయుడు ధర్మరాజు నమస్కరించారు. తమ విచారానికి కారణం చెప్పి ధర్మరాజు తన పెద్ద తండ్రి గురించి అడిగాడు. నారదుడు వాళ్ల గురించి ఇలా వివరించాడు. వాళ్ళు హిమవత్ పర్వత దక్షిణ భాగానికి చేరారు. ధృతరాష్ట్రుడు గాంధారి తపోవనములో ఉండగా అడవిలో పుట్టిన దావాగ్ని దానంతట అదే వచ్చి వారిని దహించును. దాన్ని తెలిసిన విదురుడు వైరాగ్యముతో అరణ్యాలలో వానప్రస్థ ఆశ్రమానికై తనకిష్టమైన ప్రభాస నదీ తీరానికి వెళ్లి తనకు తానే దేహమును త్యజిస్తాడు అని నారదుడు భవిష్యత్తును తెలియచేశాడు. నారదుడు వాళ్లకి ధైర్యం చెప్పి తుంబురింతో కలిసి స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. కాలగమనంలో గాంధారి ధృతరాష్ట్ర విదురుల వియోగం ధర్మరాజును ఎంతో బాధించింది. అంతేకాదు, ధర్మరాజుకి ఎన్నో అపశకునాలు కూడా కనిపించాయి. శ్రీకృష్ణుని చూడటానికి వెళ్లిన అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు. 7 నెలలు గడిచిపోయాయి. నారదుడు చెప్పినట్లు ధర్మరాజుకు కాలం అశుభంగా కనిపిస్తోంది. ఈ విధంగా ధర్మరాజు బాధపడుతుండగా అర్జునుడు వచ్చాడు. కళావిహీనుడై, ఆనందరహితుడై, దీనాతి దీనుడై నీరసముతో వచ్చి ధర్మరాజు పాదాల మీద పడిపోయాడు. ఏమైందో అని ధర్మరాజు ఆందోళన చెందాడు. ప్రశ్నల వర్షం కురిపించాడు. పేరు పేరున అందరి యోగక్షేమాలు విచారిస్తున్నాడు. ఈ సందర్భంలో పోతనగారు చెప్పిన పద్యాన్ని వినండి.
1: తప్పితివో ఇచ్చేదనని

ఇస్తానని చెప్పి అన్నమాట తప్పలేదు కదా, దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా, ఇతరులకు చేసిన మేలును తిరిగి దెప్పలేదు కదా. శరణార్థుల మీద, గోవుల మీద, రోగుల మీద, స్త్రీల మీద పొరపాటున కూడా బాణాలు వేయలేదు కదా. అంటే అనవసరంగా ఎవరిని బాధించలేదు కదా అని అర్థం. ఇలాంటివి చేయకూడదని ఈ పద్య భావం. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలతో అర్జునుణ్ణి విచారించాడు. అర్జునుడు ధారలుగా కారుతున్న కన్నీళ్లను చేతులతో తుడుచుకుంటూ, పెన్నిధిని పోగొట్టుకున్న పేదవానిలాగా విచారిస్తూ చాలాసేపటికి తేరుకుని ఇలా చెప్పాడు. మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుడు, మన బంధువు, మన విభుడు, గురుడు, మన దేవుడు మనను వీడి వెళ్లిపోయాడు రాజా అని శ్రీకృష్ణ నిర్యాణాన్ని తెలిపాడు. తమకు శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగా సహాయం చేసినది, చిన్ననాటి నుంచి తమను ఎప్పుడెప్పుడు కాపాడినది చాలా దుఃఖంతో చెప్పసాగాడు. ధర్మరాజుకు నోట మాట రాలేదు. తన చెవులంతాను నమ్మలేకపోయాడు. అర్జునుని దుఃఖానికి అంతే లేదు. అర్జునుడు సోదరులకు యాదవుల గురించి చెప్పాడు. యాదవుల్లో వారిలో వాళ్ళకే దుష్టబుద్ధులు చెలరేగాయి. వినాశకాలం విపరీత బుద్ధిని కలిగించింది. అభిమాన మమకారాలు కోల్పోయి ఒకరినొకరు చంపుకున్నారు. యాదవులందరూ నశించిపోయారు. ఈ సందర్భానికి సరైన అర్థం చెప్తూ పోతన గారు ఒక మంచి పద్యాన్ని చెప్పారు. వినండి ఆ పద్యాన్ని.

0: ఆశ్రయించే వారిని రక్షించే ఓ ప్రభు, నీవు సర్వజీవులలో అంతర్యామి అయి ఉన్నావు. అన్ని లోకాల్లో ఉన్న సమస్త ప్రాణుల సృష్టి స్థితి సంహారాలను వాటి తోటి ప్రాణుల వలనే చేయిస్తుంటావు. అంటే ఎవరు ఏది చేసినా దాని వెనుక నుండి చేయించేది ఆ పరమాత్మనే అని గ్రహించాలి. జై సాయిరాం.
1: స్వామి చెప్పిన పంచాక్షరి మంత్రంలో ఫోర్త్ అక్షరం సి. మై గాడ్, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు చాలా మంచి స్టోరీ చెప్తాను. ఒక మంచి సేయింగ్ చెప్తారు స్వామి, ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ నథింగ్ ఇస్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్, బట్ ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. ఒకసారి ప్రహ్లాదుడు విశ్వజిత్ అనే యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు దేవగురు ఐడియాతో ఒక చిన్న పిల్లాడి రూపంలో అతని దగ్గరికి వెళ్లాడు. పాపం ప్రహ్లాదుడికి బ్రాహ్మణులు అంటే చాలా అభిమానం, ఇష్టం. అందుకని మీకు ఏం కావాలి అని అడిగాడు ప్రహ్లాదుడు. నాకు శీలం కావాలి, అంటే క్యారెక్టర్, దాన్ని దానం చెయ్యి అని అడిగాడు ఇంద్రుడు. పిచ్చివాడా, ఇంత చిన్నది కోరుతున్నావేంటి, ఇంకేదైనా కొంచెం పెద్దది అడుగు, ఇంకా ఏదైనా అడుగు ఇస్తాను అన్నాడు ప్రహ్లాదుడు. నాకు ఇదే చాలు అన్నాడు ఇంద్రుడు. నాకు ఇదే కావాలి అన్నాడు ఇంద్రుడు ఆ చిన్న పిల్లాడి రూపంలో ఉండి. సరే ఇచ్చాను వెళ్ళు అన్నాడు ప్రహ్లాదుడు. వెంటనే ప్రహ్లాదుడి నుంచి తన క్యారెక్టరు తలతలలాడుతూ మిలమిల మెరుస్తూ ఇంద్రునిలోకి చేరిపోయింది. ప్రహ్లాదుడు ఏమీ పట్టించుకోలేదు. తర్వాత కొంచెం సేపటికి ఒక బ్రైట్ లైట్ తో ఒక బ్యూటిఫుల్ లేడీ తన నుంచి వెళ్లిపోతుంటే చూసి ప్రహ్లాదుడు, అమ్మా మీరెవరు అని అడిగాడు. ఆమె, నేను మీ రాజ్యలక్ష్మిని, శీలము లేని చోట నేను ఉండలేను అని పలికింది. కొంతసేపటికి ఇంకొక డివైన్ లేడీ వెళ్ళిపోవడం చూశాడు. అమ్మా మీరెవరు అని అడిగాడు. నేను యశస్సును, శీలము రాజ్యలక్ష్మి లేని చోట నేను ఉండలేను అని ఆన్సర్ చెప్పి వెళ్ళిపోయింది. సో క్యారెక్టర్ కోల్పోయిన వెంటనే ప్రహ్లాదుడు అన్ని తన సర్వం పోగొట్టుకుంటాడు. ఇమీడియట్ గా ప్రహ్లాదుడు, నారాయణ నాకీ రాజ్యం అక్కర్లేదు, సైన్యం అక్కర్లేదు, ఒక్క శీలం ఉంటే చాలు అని క్యారెక్టర్ ని అనుగ్రహించమని ప్రార్థించాడు. ప్రహ్లాదుని త్యాగానికి మెచ్చుకుని నారాయణుడు అతనికి శీలము తిరిగి అనుగ్రహించాడు. దెర్ ఇస్ నో అదర్ పవర్ దెన్ క్యారెక్టర్. అందుకే స్వామి అన్నారు, ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని. ఫ్రెండ్స్, మనమందరం మంచి క్యారెక్టర్ ని పెంచుకోవాలి. నెగటివ్ అనేది దగ్గరికి రాకుండా, బ్యాడ్ అనేది మన మైండ్ లో ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి, క్లీన్లీనెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లోపల మన థాట్స్ క్లీన్ గా ఉండి మన సరౌండింగ్స్ కూడా క్లీన్ గా ఉంచుకుంటే అది ఆటోమేటిక్ గా మంచి క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మరి మన గోపి అంకుల్ క్లీన్లీనెస్ గురించి ఏం చెప్తారో తెలుసుకుందామా? తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాలి. ఫస్ట్ ఓవర్ టు ఆర్ డియర్ డాక్టర్ గోపీకృష్ణ అంకుల్.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ సాయిరాం. పిల్లలు, ఈరోజు మనము పరిశుభ్రత స్వచ్ఛత గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కాళ్ల గురించి చెప్పుకుందాం. పిల్లలు, మీరందరూ షూస్ వేసుకుంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కానీ ఎప్పుడైనా సాక్స్ కి షూస్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆలోచించారా? మనం సాధారణంగా కాటన్ సాక్సే వేసుకోవాలి. సింథటిక్, సెమీ సింథటిక్ వేసుకుంటే అవి స్వెట్ మన చెమటని అబ్జర్వ్ చేసుకోదన్నమాట. యూజువల్గా మన చేతులకి, అరికాళ్లకి, అరిచేతులకి విపరీతంగా చెమట పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ చేతులంటే బయట ఉంటాయి కనుక కర్చీఫ్తో తుడుచుకోవచ్చు. మరి కాళ్ళకి ఎలా? కనుక కాటన్ సాక్స్ వేసుకోవాలి. ఒకవేళ షూస్ వేసుకుంటే రోజు కంపల్సరీగా అవి మార్చాలి. ఉతికిన సాక్స్ బాగా ఎండబెట్టి సన్లో ఎండబెట్టిన తర్వాతనే అవి వేసుకోవాలి. లేకపోతే దీంట్లో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇంకా కాలి గోర్లను కూడా కంపల్సరీగా కత్తిరించుకోవాలి. బాగా పెరిగాయనుకోండి వాటి లోపలికి వెళ్లి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎప్పుడైనా మీరు షూస్ వేసుకున్నప్పుడు చెప్పల్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకోవాలి, ముఖ్యంగా ఆడుకునేటప్పుడు బయటికి వెళ్లేటప్పుడు. ఎందుకంటే అక్కడ ఉండే చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కాళ్లకి ఇన్ఫెక్షన్ వచ్చి తొడల దగ్గర పెద్ద పెద్ద లింఫ్ నోడ్స్ కూడా వస్తాయి. కొంతమందికి దాంతో చాలా ఇన్ఫెక్షన్ అయ్యి నొప్పి కూడా వస్తుంది. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇంకా మనము చాలా అడ్వర్టైజ్మెంట్స్ రకరకాలుగా చూస్తుంటాం, డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్, పౌడర్స్, ఇవి వీటిల్లో ఏది బెస్ట్, మనం ఎప్పుడు వేసుకోవాలి అంటే సాధారణంగా ఏమీ లేకుండా క్లీన్గా డ్రైగా ఉన్నట్టు చర్మమే బెస్ట్ అన్నమాట. మన శరీరానికి ఎటువంటి వాసన లేకుండా ఉండే కండిషనే బెస్ట్. ఇంకా చాలా ఘాటుగా ఉన్నటువంటి సెంట్లు, డియోడ్రెంట్స్ కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో వాటిల్లో ఉండే కెమికల్స్ ద్వారా స్కిన్ కి రియాక్షన్ అయ్యే అవకాశం ఉండొచ్చు, లేదా ఆ స్ప్రేస్ ముక్కులోకి వెళ్లి కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా వాడితే కొంచెం ఘాటు తక్కువగా ఉన్నవి వాడుకోవచ్చు. ఇంకా మనము చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం, ఇంకోటి పళ్ళ గురించి, టీత్. ఈ టీత్ అనేది కంపల్సరీగా మనం క్లీన్ చేసుకోవాలి. రోజంతా మనము పళ్ళు తినటము లేదా మాట్లాడటము లేకపోతే మన సలైవాతో పళ్ళు అనేది ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది మన నోట్లో. దీనివల్ల ఒక రకమైన బ్యాక్టీరియా లేయర్ అనేది ఏర్పడుతుంది. ఇవి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే వీటి నుంచి వాసన రావచ్చు, లేదా పళ్ళు పిపి రావచ్చు, పళ్ళకి ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా యాప్సిస్ లాంటివి కూడా రావచ్చు అన్నమాట. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే మనము కంపల్సరీగా రోజు పొద్దున నిద్రపోయే ముందు కంపల్సరీగా పళ్ళు తోముకోవాలి. ఎటువంటి బ్రష్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా సాఫ్ట్ ఎక్స్ట్రా సాఫ్ట్ ఉన్నటువంటి బ్రష్ అయితే మరీ బెటర్. పళ్ళని పడేసి ఊరికే అలా తోమకుండా ఒక పద్ధతి ప్రకారం, అంటే పైనుంచి కిందికి, పై పళ్ళ నుంచి కిందికి, లేదా సర్క్యులర్గా బ్రష్ను తిప్పుకుంటూ మనం జెంటిల్గా తిప్పాలి. బాగా గట్టిగా కూడా రుద్దద్దు. ఎందుకంటే బాగా గట్టిగా రుద్దితే పళ్ళు క్లీన్ అవుతాయి అనుకుంటే దానిపైన ఎనామిల్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అది కూడా ఊడిపోయి మన పళ్ళుకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎటువంటి టూత్ బ్రష్ వాడచ్చు, ఫ్లోరినేటెడ్ ఏదైనటువంటి టూత్ బ్రష్ వాడుకోవచ్చు అన్నమాట. మిగతా టైంలో పుక్కిలించడం అనేది కూడా మనం అలవాటు చేసుకోవాలి. బెస్ట్ ఏమంటే కొంచెం గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిట చేసి వదిలేసిన, లేదా కమర్షియల్ గా కూడా మనకి మౌత్ వాష్, మౌత్ గార్గ్లింగ్ అని దొరుకుతుంటాయి, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం స్వీట్స్ తిన్నా, కాఫీ గాని, టీ గాని, మిల్క్ తాగినా, లస్సీ కాని ఇలాంటివి తీసుకున్నా కూడా మన నోటి లోపల షుగర్ అనేది ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. ఈ షుగర్ లో రకరకాల బ్యాక్టీరియాలు గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మనకి వాసన రావటం, ఇన్ఫెక్షన్ రావటం అనేది వస్తుంది. కనుక ఇవి తీసుకున్నప్పుడు కంపల్సరీగా మౌత్ ని బ్రష్ చేసుకోవడం కుదరకపోతే పుక్కిలించి ఉమ్మేయటం అలవాటు చేసుకోవాలి. ఇంకా టంగ్ ని, నాలుకని కూడా కంపల్సరీగా జెంటిల్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట టంగ్ క్లీనర్ తో. మౌత్ లో చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి, వాటి నుంచి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఇంతసేపు మన శరీరం గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు మన ఇంటి పరిసరాలు, మన ఇంట్లో వస్తువులు, ఇల్లు గురించి మాట్లాడుకుందాం. ఇవి కూడా క్లీన్ గా ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కరమే క్లీన్ ఉంటే సరిపోదు, మన ఇల్లు కూడా క్లీన్ గా ఉండాలి, ఇంట్లో వస్తువులు కూడా క్లీన్ గా ఉండాలి. మనము మీ రూమ్, మీ ఇల్లు, మీ మొట్టమొదట మనం రూమ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మీ రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి, నీట్గా పద్ధతిగా ఉంచుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచుకోవడం, ఏ పదార్థం ఎక్కడుందో తెలుసుకోవాలి. ముఖ్యంగా టీవీ రిమోట్స్, సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, వీటి మీద చాలా బ్యాక్టీరియా ఉంటాయి, తెలుసా మీకు ఆ విషయం? కనుక ఇవి కూడా ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలన్నమాట. ముఖ్యంగా అన్నం తినే ముందు సెల్ ఫోన్ ని ముట్టుకొని లేదా టీవీ రిమోట్స్ ని ముట్టుకొని అన్ని చేతులతో కడుక్కోకుండా తింటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా రూమ్ మొత్తం క్లీన్ గా ఉంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచి వెలుతురు వస్తే బ్యాక్టీరియా గ్రోత్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఇది స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ అని స్వామి చెప్పినట్టు మనము చిన్న వయసు నుంచే హెల్దీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటే అది మనకి తెలియకుండానే అలవాటు అయిపోతుంది అన్నమాట. ముఖ్యంగా పేరెంట్స్ రోల్ మోడల్ గా ఉంటే పిల్లలు కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపిస్తారు. అయ్యో పాపం వాడు చిన్న పిల్లాడు, వాడి పనులు వాడు ఎలా చేసుకుంటాడు అని అనటం రాంగ్ కాన్సెప్ట్, అది తప్పు. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అతిగారభం పనికిరాదు, పిల్లలు చిన్న చిన్న పనులు వాళ్ళు చేయటం అనేది నేర్చుకోవాలి. ఈవెన్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళంతటి పనులు వాళ్లే చేసుకోవడం, షూస్ కరెక్ట్ గా పెట్టుకోవడము, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండడం, ఇంట్లో అంత చెత్త వేయకుండా ఉండడం, రూమ్ క్లీన్ గా ఉంచుకోవడం అనేది చేస్తే వాళ్ళు అటువంటి వ్యక్తులు పెద్దగా అయినాక రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా, నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా, ప్రజలందరి చేత మెప్పు పొందే వ్యక్తులుగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట. ఇంకా బాత్రూమ్ గురించి, బాత్రూమ్ కూడా చాలా క్లీన్ గా ఉంచుకోవాలి, చక్కగా నీళ్ళని కొట్టి క్లీన్ గా ఉంచుకోవాలి వాసన రాకుండా. ఇంకా దాని క్లీనింగ్ లో కూడా మనం హెల్ప్ చేయొచ్చు, సోపు షాంపూ ఇటువంటివన్నీ కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద, టేబుల్ మేనర్స్ అనేవి చాలా ముఖ్యం, ఇది కూడా మనం తెలుసుకోవాలి. పద్ధతిగా మనం అందరి మధ్య కూర్చోవటము, నిశ్శబ్దంగా తినటము, ఇతరులకు ఏమన్నా కావాలా అనేది అందించటము, తినేటప్పుడు శబ్దం చేయకుండా ఉండటము, అంత కొంచెం చుట్టూత పడేసుకోకుండా, అంత దాన్ని గలీజ్గా చేయకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పెద్దగైనాక ఒక గ్రూప్ లో సొసైటీలో ఉండాల్సి వస్తుంది కనుక ఈ సోషల్ మూవింగ్ కి ఇవన్నీ తెలుసుకోవటం చాలా ముఖ్యం. పిల్లలు మీరు ఇప్పటి నుంచి మీ ఇల్లు, మీ రూము ఇవన్నీ కూడా మీరు మీ బట్టలు మీ కబోర్డ్ అంత క్లీన్ గా ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా సండే వచ్చిందంటే హాలిడేస్ లో మా కిచెన్ క్లీనింగ్ కి మనం మన అమ్మకి హెల్ప్ చేయొచ్చు, గార్డెన్ హోమ్ హెల్పింగ్ కి మన నాన్నకి హెల్ప్ చేయొచ్చు, ఇంట్లో మనకి ఏమైనా లైబ్రరీ కానీ లీవింగ్ రూమ్ కానీ ఏమైనా ఉంటే మన ఎల్డర్స్ పెద్దవాళ్లకు కూడా మనం హెల్ప్ చేయొచ్చు అన్నమాట. ఇంకా ఇదే కాదు, మీరు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్లో క్లాస్ రూమ్ లో బెంచెస్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి, బ్లాక్ బోర్డ్ ఉంటుంది, ఇంకా లైబ్రరీ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఇవన్నీ కూడా క్లీన్ గా హైజీన్ గా ఉంచుకోవడం మన బాధ్యత. ఎలాగంటే విదేశాలలో కంపల్సరీగా స్కూల్ ని క్లీన్ గా ఉంచుకోవడం అనేది రూల్లో ఒక భాగం పిల్లలకి. ఎందుకు? సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతను మనం తెలుసుకోవడానికి చాలా ముఖ్యమన్నమాట. మన ఇంటి దగ్గర చెత్త వేయకుండా చూసుకోవాలి, మన ఇంట్లో చెత్తనంతా డస్ట్బిన్ లో వేసుకోవాలి. మనము మన చెత్తను మన ఇంట్లో వేసుకోవద్దు, మరి ఎదురింటి వాళ్ళ ఇంట్లో కూడా, పక్క ఇంట్లో వాళ్ళింట్లో కూడా వేయొద్దు అన్నమాట. ఇంకా మార్పు అనేది మనలోనే రావాలి, అప్పుడు మనం మారితే ప్రపంచం అనేది అంతా మారుతుంది. దీనికి టీం వర్క్ చాలా అవసరం. మీరందరూ మీ స్కూల్లో వాళ్ళందరితో మాట్లాడి ఒక టీమ్ లాగా క్లీన్ హైజీన్ టీమ్ లేదా ఒక స్కూల్లో మీరే ఏర్పరచుకొని మొత్తం ఇనిషియేషన్ తీసుకొని చేయడం చాలా ముఖ్యం. ఇటువంటి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది పిల్లలకి. ఎలాగంటే స్కూల్ క్లీన్ గా ఉంచుకున్న వాళ్ళు, హౌస్ క్లీన్ గా ఉంచుకున్న వాళ్ళు, లేదా పర్సనల్ గా క్లీన్ గా ఉన్న వాళ్ళకి మనము బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ లాంటివి ఇవ్వడం కూడా చేస్తే పిల్లలకి చాలా ఉత్సాహం, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఇంకా ఇల్లు శుభ్రంగా లేకపోతే దోమలు, చీమలు, కాక్రోచెస్, పురుగులు, రకరకాలమైనటువంటివన్నీ వస్తాయి. వీటి వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయో తెలుసా? ఒకటి, కాక్రోచెస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, అవే తింటే మనకి విరోచనాలు ఇవన్నీ వస్తాయి. ఇంకా ఈ దోమల వల్ల మనకి డెంగీ, చికెన్ గున్యా, మలేరియా లాంటి జబ్బులు రావచ్చు. ఇంకా టైఫాయిడ్, ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయన్నమాట. ఈ దోమలు పెరగకుండా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ట్యాంక్స్, చిన్న చిన్న వాటర్ కలెక్ట్ అయినటువంటి టిన్లు, రబ్బర్ టైర్లు తీసేసి క్లీన్ గా ఉంచుకోవాలి. పిచ్చి మొక్కల్ని తీసేసి పూల మొక్కల్ని, పండ్ల మొక్కల్ని లేదా క్రూటన్ మొక్కల్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక హాబీ లాగా లేదా సెల్ఫ్ రిలయన్స్ గ్రూప్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. ఇంతసేపు మనము మన ఇల్లు గురి, కాలేజు, స్కూల్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విలేజ్ లేదా మనం ఉండే టౌన్ గురించి కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఊరు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే మనం ఇల్లంతా క్లీన్ గా ఉన్నా దోమ ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి మనల్ని కుట్టచ్చు, ఇప్పుడు మనం ఏం చేయగలము? కనుక అందరూ హ్యాపీగా ఉండాలి అంటే విలేజ్ లో అందరినీ మనం సెన్సిటైజేషన్ చేయాలి. ఇలా మనం క్లీన్ గా, మనం మొట్టమొదట క్లీన్ గా ఉండి హైజీన్ గా ఉండి తిరిగి అందరికి చెప్తే అప్పుడు వేరే వాళ్ళు కూడా వింటారన్నమాట. సో ఇప్పటి నుంచి మీరందరూ చక్కగా క్లీన్ గా, పర్సనల్ గా మీ శరీరం, మీకు సంబంధించింది, మీ ఇల్లు సంబంధించింది క్లీన్ గా ఉండి ఆరోగ్యంగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సాయిరామ్.
0: థాంక్స్ గోపి అంకుల్, మీరు చెప్పేది పిల్లలకే కాదు మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎంతో అటెంటివ్ గా వింటున్నారు. మా ఇల్లంతా చాలా క్లీన్ గా పెట్టుకుంటున్నాం. ఓకే ఓకే, బ్యాక్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మన స్వామి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ని కోట్ చేస్తూ, సో అ థాట్ రీప్ అన్ యాక్షన్, సో అన్ యాక్షన్ రీప్ అ హ్యాబిట్, సో అ హ్యాబిట్
1: reap a character, and sow a character, reap a destiny. Friends, మన క్యారెక్టర్ బాగా ఉండాలంటే మంచి ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలు మంచి అలవాటుగా మారి అది మన పర్సనాలిటీని, క్యారెక్టర్ ని డెవలప్ చేస్తుంది. అదే మనల్ని మంచి డెస్టినీకి తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఇందాక క్లీన్లీనెస్ గురించి చెప్పుకున్నాం కదా. బాడీ క్లీన్ గా ఉండాలి, మైండ్ క్లీన్ గా ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడూ హార్ట్ క్లీన్ గా ఉండాలి. ఫ్రెండ్స్, మన వాచ్ లో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఎడ్జ్ ఫర్ హార్ట్, మన హృదయం. ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ పాయింటో చెప్పలేం. సేమ్ వే గుడ్ క్లీన్ హార్ట్ ఉంటే మంచి థాట్స్ వస్తాయి, మంచి యాక్ట్స్ కూడా చేస్తాము. అలాగే గుడ్ థాట్స్ గుడ్ క్యారెక్టర్ ఉంటే మన హార్ట్ కూడా క్లీన్ గా ప్యూర్ గా ఉంటుంది. మన హార్ట్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అరే, ఫిజికల్ హార్ట్ అంటే మన బ్లడ్ ని ప్యూరిఫై చేసి పంప్ చేసేది కాదు, మనకొచ్చే థాట్స్ ఇమోషన్స్. మన హార్ట్ లో స్వామికి పర్మనెంట్ గా సీట్ వేసి ప్రేమతో ఇన్వైట్ చేద్దాం, అప్పుడు స్వామి అక్కడికి వస్తారు. ఫ్రెండ్స్, నాకు ఒక ఐడియా వచ్చింది. వాచ్ పని చేయాలంటే ఏ ఉండాలి? ఎస్, బ్యాటరీ. మరి మన వాచ్ పని చేయాలంటే ఎవరుండాలి? గాడ్ ఉండాలి. గాడ్ ఇస్ అవర్ బ్యాటరీ, అది లేకుండా పని చేయదు. స్వామి చేతిలోనే టైం అంతా ఉంది కదా. హీ ఇస్ ద క్రియేటర్ అండ్ డైరెక్టర్. మరి మన సమ్మర్ క్యాంప్ ని అటెండ్ అయిన పిల్లలందరూ మన వాచ్ ని కేర్ఫుల్ గా ఫాలో చేస్తూ టైం ని పాజిటివ్ గా వాడుకుంటున్నారు. మరి ఆ క్యాంప్ ని ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో ఆర్ లిటిల్ సిస్టర్ అమృతని అడుగుదాం.
3: సైరం అమృత, ఏ స్కూల్లో చదువుతున్నావు?
4: శ్రీ సత్యసాయి విద్యావిహార్ హై స్కూల్.
3: శ్రీ సత్యసాయి విద్యావిహార్ హై స్కూల్, ఓకే. సమ్మర్ లో ఏం చేసావు?
4: ఆడుకున్నా. సమ్మర్ క్యాంప్ కెళ్ళా.
3: సమ్మర్ క్యాంప్ కెళ్ళావు? విద్యావిహార్ లో సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు కదా, దానికి అటెండ్ అయ్యావా?
4: అవును.
3: సమ్మర్ క్యాంప్ లో నువ్వేం చేసావో అవన్నీ డీటెయిల్ గా చెప్తావా?
4: చెప్తా. ఫస్ట్ నాకు తెలీదు రిజిస్ట్రేషన్ అవన్నీ నాకు తెలీదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరికి చెప్పారు మీరు ఇక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి అని. నాకు ఆ రోజు తెలియట్లేదు ఏమి. అప్పుడు మీరజ మ్యామ్ అన్నారు నువ్వు ఏ క్లాస్ అని అడిగారు. అప్పుడు ఫిఫ్త్ క్లాస్ అని చెప్పా నేను. అమ్మ వాళ్ళు కొంచెం పైనకు వచ్చారు. మా గురువు గారు ఉన్నారు, బాలవికాస్ గురువు గారు. వాళ్ళు నువ్వు ఈరోజు భజన పాడాలి అని అంటే అక్క వాళ్ళతో పాడాం డమ్ డమ్ డమ్ డమరు భజే, అది పాడాం. ఇంకా వేద్దాం కూడా చెప్పాం. ప్రశాంతి సమితి వాళ్ళందరు చెప్పారు.
3: నువ్వు ఎప్పటి నుంచి వెళ్తున్నావు బాల వికాస్ కి?
4: ఫస్ట్ క్లాస్.
3: సమ్మర్ క్యాంప్ లో ఇంకేం చేశారు?
4: ఆడుకున్నాం. మోక్ష అక్క అని నా బెస్ట్ ఫ్రెండ్ బాల వికాస్ లో, ఆ అక్కతో ఆడుకున్నాము. ఇంకా మా స్కూల్ అక్కలు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళతో కూడా ఆడుకున్నాం.
3: సో సమ్మర్ క్యాంప్ అంతా ఆడుకోవడమేనా, ఇంకా ఏమైనా ఉందా స్పెషల్?
4: మంచి విషయాలు, వాల్యూస్ కూడా నేర్చుకున్నాం.
3: వాల్యూస్ నేర్చుకున్నారా? అమ్మో, వాల్యూస్ అంటే?
4: మంచి విషయాలు
3: అంటే ఏం చెప్పారు? వాల్యూస్ అంటే ఏంటి, మంచి విషయాలు అంటే ఏం చెప్పారు? నీకేం అర్థమైందో చెప్తావా?
4: సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
3: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే. ఇంకా
4: వాచ్.
3: ఏంటి, అందరికి వాచ్లు ఇచ్చారా?
4: కాదు, ఒక అంకుల్ చెప్పారు, చూపించారు వాచ్ అంటే ఏంటో అని. అంటే మామూలు చేతికి పెట్టుకునే వాచ్ అని అందరం చెప్పాం. అప్పుడు కాదు, అది వేరేది అని. అంటే వాచ్ అంటే, వాచ్ స్పెల్లింగ్ తెలుసా మీకు అని అంటే తెలుసు అని అన్నాం. అప్పుడు డబ్ల్యూతో వర్డ్స్ అంటారు, ఏతో యాక్షన్స్ అంటారు, టీతో థాట్స్ అంటారు, సీతో క్యారెక్టర్ అంటారు, హెచ్తో హార్ట్ అంటారు. అంటే ఫస్ట్ టైం ఏమో, ఫస్ట్ స్పీచ్ ఏమో మాకు వర్డ్స్ చెప్పారు వాచ్ గురించి.
3: అసలు వాచ్ లో ఇలా వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్, హార్ట్ ఇవన్నీ ఎవరు చెప్పారు అసలు వాళ్ళకి? అలాగా
4: నీరజ మ్యామ్ ఒక టాపిక్ ఇచ్చారు వాళ్ళకి, ఆ టాపిక్ మీద చెప్పారు వాళ్ళు.
3: వాచ్ అంటే ఇవన్నీ, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ వర్డ్స్, ఇవన్నీ చెప్పింది స్వామి. దాన్ని మీకు బాల్ వికాస్ లో, సమ్మర్ క్యాంప్ లో అవన్నీ మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మీ గురుస్. ఇంకేం నేర్చుకున్నారు? వాచ్ యువర్ వర్డ్స్ ఇవన్నీ నీకు బాగా అర్థమయ్యాయా? సో అసలు ఏం చేశారో మొత్తం, మీ రొటీన్ ఎలా ఉండేది, నీకేం నచ్చింది, ఏం నచ్చలేదు, నువ్వు బాగా ఏది ఎంజాయ్ చేశావు, అవన్నీ డీటెయిల్స్ చెప్పు.
4: సరే, పొద్దున్న 5కి లేచాము.
3: 5కి లేస్తే నీకు నిద్ర రాలేదా?
4: కొంచెం అయినాక కొంచెం యోగా చేసేటప్పుడు నిద్ర రాలే, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అప్పుడు నిద్ర రాలే.
3: మరి నిద్ర మార్నింగ్ లేచి 5 o'clock లేపగానే అబ్బా ఇంట్లో అయితే హాయిగా 7కి లేవచ్చు, ఇక్కడైతే 5కి లేపేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోదాము అనిపించలేదా?
4: అనిపించలే, అక్కడ ఎంజాయింగ్ గా ఉంది.
3: అక్కడ ఎంజాయింగ్ గా ఉందా? ఓకే. మార్నింగ్ లేచి మరి 5 o'clock లేచి అందరూ బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వాటన్నిటికీ మీకు టైం సరిపోయిందా? అందరూ బోల్డ్ మంది, 200 students ఉన్నారు కదా సుమారుగా, మరి బాత్రూమ్స్ దగ్గర అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ప్రాబ్లం అవ్వలేదా?
4: అయ్యింది, స్నానం చేయడానికి ఎక్కువసేపు పట్టింది.
3: ఎందుకు లైన్ లో వెళ్లారా అందరూ స్నానాలకి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అలాగా?
4: పైన అందరు ఉన్నారు కదా, అందరు పైకి వచ్చేస్తున్నారు, కిందకి వెళ్తే మళ్ళీ కింద చాలా మంది ఉన్నారు, అందుకే కాసేపు పైన ఉంటే చాలా సేపు అయిపోయింది.
3: బాగుంది. సో స్నానాలు చేసే చోట, బ్రష్ చేసుకునే చోట అందరూ ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ మేనేజ్ అయిపోయారు. సరే, మరి నువ్వు బ్రేక్ఫాస్ట్ అవన్నీ వాళ్ళు పెట్టినవి తినడానికి నీకు నచ్చిందా?
4: నచ్చింది, బోండా, ఉప్మా, పూరి, పొంగల్.
3: నీకు అన్ని వాళ్ళు పెట్టిన టిఫిన్స్ ఇష్టమేనా, లేకపోతే అక్కడ గురూస్, అమ్మ, అక్కలు వాళ్ళు ఏమైనా అంటారేమోనని జాగ్రత్తగా మేనేజ్ చేసి తిన్నావా?
4: కాదు, అన్ని ఇష్టమే.
3: అన్ని ఇష్టమే, గుడ్ గర్ల్ అనమాట. అయితే నువ్వు బేసిక్ గా బాగా గుడ్ గర్ల్ అనమాట, నాలా కాదు. ఓకే ఓకే.
4: ఆడిటోరియంకి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నాం. పురుషసూక్తం, వేదం వాళ్ళు టీచ్ చేశారు, అది రాసి ఉంది, అది మేము చదివాం.
3: మీకు స్క్రీన్ పైన డిస్ప్లేలో వస్తుంటే మీరు దాన్ని చూసి ఆంటీ చెప్తుంటే మీరు వెనకాల చెప్పారు. బ్రేక్ లో ఏం చేసేవారు?
4: తిన్నాక కాసేపు మాట్లాడుకున్నాం, చాలాసేపు 15 minutes అట్లా ఉంటది.
3: బ్రేక్ లో కూడా మళ్ళీ పెట్టేవారా? ఏం పెట్టేవారేంటి?
4: బిస్కెట్స్, జ్యూస్, ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ లో నాకు ఇష్టం లేనిది కర్బూజా ఒకటే, ఇంకా జ్యూస్.
3: జ్యూస్ అన్ని మీకు కూల్ గా ఉండడానికి బటర్ మిల్క్, జ్యూస్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ ఇచ్చేవారా? ఓకే, వెరీ గుడ్.
4: యాక్టివిటీస్ ఉన్నవి. ఒక అంకుల్ ఏమో ఏమన్నారు, ఒక గేమ్ చెప్పారు, చేతులు పట్టుకొని ఒకవేళ మీ చేతుల మీద నడుస్తారు, మీరు అట్లానే పట్టుకొని ఉండాలి అని అడిగి చెప్పారు ఆ గేమ్.
3: అంటే ఒకళ్ళు ఆపోజిట్ గా కూర్చుని అందరూ హ్యాండ్స్ లాక్ చేస్తే ఆ చేతుల మీద వెయిట్ వేసి మామూలుగా రోడ్డు మీద నడిచినట్టు నడవాలి కదా. అబ్బో, అప్పుడు నీకు చేతులు నొప్పి పుట్టలేదా?
4: నేను చేయలే కదా, ఆడుకున్నా, సెషన్స్ విన్నా.
3: తర్వాత డాన్స్ చేసేవారు కదా?
4: అవును, జయ జనార్దన, కృష్ణ, రాధికాపతే ఇంతకు ముందు వచ్చు.
3: ఓ, అయితే చాలా బాగా చేసావేమో.
4: అక్కలతో అన్నలతో మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం.
3: ఓ అబ్బో, అక్కలతో అన్నలతో కూర్చుని తినేవారు, అందరు కలిసి తినేవారా?
4: ఇష్టంగా చేసేవాళ్ళం, ప్రేమతో. పిల్లలకి ఏమవ్వకూడదని ఇష్టంతో ప్రేమతో చేసేవారు.
3: నువ్వు ఏమైనా ఇష్టం లేనివి ఏమైనా తిన్నావా? నీకు నచ్చకపోయినా తిన్నావా?
4: ఏంచుకోలే అయ్యే. ఊరు ఇష్టం లేదు అందుకే నేను ఎంచుకోలే, అది ఎందుకు వేస్ట్ చేయడమని ఎంచుకోలే.
3: మీరు అన్ని డిస్పోజబుల్ ప్లేట్స్ వాటిల్లో తిన్నారా, ఎలా తిన్నారు, ఎవరైనా సర్వ్ చేశారా, మళ్ళీ ప్లేట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అవన్నీ ఎలా చేశారు?
4: స్టీల్ ప్లేట్స్ లో తిన్నాం, తినేసినాక అక్కడ కడిగాం, తిన్నాక ప్లేట్స్ ని కడిగాం.
3: మీ ప్లేట్స్ మీరే కడుక్కున్నారా? లంచ్ అయిపోయిన తర్వాత నిద్ర వచ్చేదా మరి?
4: కొంచెం కొంచెం.
3: తర్వాత ఏం చేసేవారు లంచ్ అయిపోయిన తర్వాత?
4: పాటలు పాడేవాళ్ళం.
3: ఏం సాంగ్స్ నేర్చుకున్నారు?
4: దేశభక్తిని చూపి దేశమును ప్రేమించి దేశమాతను కొలవండి, అది నేర్చుకున్నాం. హమ్కు తుమ్సే ప్యార్ కితనా.
3: ఓకే, తర్వాత ఏం చేశారు?
4: ఒక్క చిన్న సెషన్ అయినాక క్రాఫ్ట్ వర్క్, మదర్స్ కి గ్రీటింగ్, బ్యాగ్.
3: బ్యాగ్, ఓకే. బ్యాగ్ మీరే తయారు చేసుకున్నారా?
4: అవును, నచ్చాయి. బ్యాగ్ ఎట్లా అంటే షర్ట్ తో చేశాం బ్యాగ్.
3: ఓకే, మీరు ఓల్డ్ షర్ట్ పట్టుకెళ్లి దాంతో బ్యాగ్ చేశారా? అబ్బో, అంటే వేస్ట్ మెటీరియల్ ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకున్నారనమాట. స్వామి ఎప్పుడు వేస్ట్ అనేది ఏదీ లేదు, అన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేవారు, అందుకని అలాంటి యాక్టివిటీ చేశారు. వెరీ గుడ్.
4: ప్లే టైం,
3: ప్లే టైమ్ లో ఏం చేసేవారు? గ్రౌండ్ కి వెళ్ళారా, లేకపోతే అక్కడే ఆడుకున్నారా, అవన్నీ మంచిగా చెప్పాలి.
4: గ్రౌండ్ లో ఆడుకున్నాం, ఒక 2 డేస్ ఏమో అక్కలతో ఆడుకున్నాము, మిగతా 3 డేస్ ఏమో అన్నలు అక్కలు అందరితో ఆడాం. కొంచెం అయినాక వర్షం పడేది, 3 డేస్ ఏమో కంటిన్యూస్ గా వర్షం పడేది. 6th డే అయితే మంచిగా బాబా మేము లాస్ట్ డే కదా మేము డ్రామా చేస్తున్నామని బాబా వర్షం పడకుండా చేశారు.
3: 3 డేస్ కంటిన్యూస్ గా పడిందా, 3 డేస్ ఈవినింగ్స్ వర్షం పడిందా?
4: ఈవినింగ్స్ తడుచుకుంటే కాసేపు ఆడాము వచ్చేయమన్నారు.
3: మరి 3 డేస్ ఈవినింగ్ చక్కగా వర్షం పడి కూల్ గా అయిపోయింది కదా, స్వామికి మీరందరూ ప్రే చేసుకుంటే మే 6th రోజు వర్షం పడకుండా చక్కగా డ్రామా అయిందా?
4: అవును.
3: ఏమని ప్రే చేసుకున్నావు స్వామికి నువ్వు?
4: వర్షం పడకూడదు అని ప్రే చేసుకున్నాం.
3: మరి మే 6th శివంలో చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కదా, మే 6th అసలు ఏంటి?
4: తెలీదు.
3: తెలీదా? ఓకే. ఈశ్వరమ్మ గారు ఎవరు తెలుసా?
4: తెలుసు.
3: ఎవరు?
4: బాబా వాళ్ళ అమ్మ.
3: స్వామి వాళ్ళ అమ్మగారు. ఓకే. స్వామి వాళ్ళ అమ్మగారికి పిల్లలంటే చాలా ఇష్టం. స్వామికి, స్వామి ఎలాగో ఈశ్వరమ్మ గారికి మొత్తం అందరి పిల్లలు అలాగే అనమాట. అందుకని ఆవిడ వర్ధంతి రోజు స్వామి మొత్తం పిల్లలందరికీ స్పెషల్ డేగా డిక్లేర్ చేశారు. అందుకని ఆ రోజు పిల్లలందరూ ఆడుకోవడం, పాడుకోవడం, మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం, కొంతమంది అయితే సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తారు పిల్లలే. ఈశ్వరమ్మ గారిని తలుచుకుని ఆవిడకి నచ్చే పనులన్నీ చేస్తారనమాట. ఓకే, మరి ఆ రోజు శివంలో మీరు ఏం చేశారో చెప్పు.
4: మేము డ్రామా చేశాం. మా టాపిక్ ఏంటంటే బాలిక స్టూడెంట్స్. చాలా బాగా జరిగింది, అందరు చూశారు చాలా బాగా చేసావని అన్నారు. లాస్ట్ కి అయిపోయింది కదా డ్రామా.
3: అమృత, మరి నీతో పాటు అమ్మ నాన్నగారు కూడా సమ్మర్ క్యాంప్ లో అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు కదా, అన్ని బోల్డ్ అంత హెల్ప్ చేశారు కదా, అమ్మతో వాళ్ళతో నువ్వు సమ్మర్ క్యాంప్ గురించి మీరు ఏం మాట్లాడుకునేవారు?
4: సమ్మర్ క్యాంప్ నెక్స్ట్ ఇయర్ కూడా మనం వెళ్దాము అని అమ్మ చెప్పింది. నేను కూడా సరే అమ్మ చాలా బాగుంది కదా మనం కూడా వెళ్దాము అని చెప్పా.
3: అమ్మ ఏం చేసేవారు సమ్మర్ క్యాంప్ లో?
4: సర్వీస్ చేసేవాళ్ళు, ఇంకా కూరగాయలు కట్ చేసేవాళ్ళు.
3: కూరలు కట్ చేయడం, పిల్లలందరికీ హెల్ప్ చేయడం అలాంటివన్నీ చేసేవారా? సో మొత్తం ఫ్యామిలీ అందరూ సమ్మర్ క్యాంప్ లో ఎంజాయ్ చేశారు అవునా? ఓకే, మరి ఈ సమ్మర్ క్యాంప్ అంతా ఇలా ఆర్గనైజ్ చేసి మీకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చారు కదా, ఎవరిచ్చారు అనుకుంటున్నావు?
4: స్వామి, ఇంకా స్వామి శిష్యులు.
3: స్వామి ఇంకా స్వామి శిష్యులు. అబ్బో చాలా ఐడియా వచ్చేసింది నీకు. సో స్వామి శిష్యులకి స్వామి చేయమని చెప్తే చేసేశారు కదా వాళ్ళందరూ. మరి నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత అన్ని ఇలాగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తావా?
4: చేస్తా.
3: వెరీ గుడ్. ఇలా ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ కి నువ్వు వెళ్లి అన్ని మంచి మంచి విషయాలు నేర్చేసుకుని అందరితో ఇలా షేర్ చేసుకుని మంచి గుడ్ గర్ల్ లా ఉండాలి అమృత. ఓకేనా సాయిరామ్?
4: సాయిరామ్. వావ్ ఫ్రెండ్స్, అమృత లాగా ఇంకా ఎంతో మంది వచ్చే ఎపిసోడ్స్ లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ థాట్స్ మనందరితో పంచుకుంటారు. థ్యాంక్స్ ప్రసన్న అక్క. సో ఫైనల్ గా మన సమ్మర్ క్యాంప్ అయ్యే ముందు ఈశ్వరమ్మ డే రోజు మన బాల్ వికాస్ చిల్డ్రన్ ఒక చక్కటి డ్రామా వేశారు. ఆ డ్రామాలో స్వామి స్టార్ట్ చేసిన బాల్ వికాస్ వల్ల ఎంతమంది మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారో తెలుస్తుంది. వాచ్ గురించి ఒక్కసారి ఫైనల్ పాయింట్స్ రికలెక్ట్ చేసుకుందామా? వాచ్ టైం అని చూపిస్తుంది, బట్ టైం ని కంట్రోల్ చేసేవారు గాడ్, మన స్వామి ద ఎటర్నల్ వాచర్. అంటే మనం చేసే ప్రతిదే చూస్తూ ఉంటారు. దానిని బట్టి ఈ లైఫ్ అనే గేమ్ లో మనకి పాయింట్స్ వేస్తారు. మన ఎంపైర్ అయిన స్వామిని ప్లీజ్ చేయాలంటే గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్, గుడ్ క్యారెక్టర్, గుడ్ హార్ట్ ని డెవలప్ చేసుకుందాం. డ్రామాలోకి వెళ్లే ముందు ఈ వాచ్ కి రిలేట్ అయిన ఒక అన్నకి అయిన ఎక్స్పీరియన్స్ చెప్పుకుందాం. ఒకసారి స్వామి కొడైకెనాల్ లో అందరికి వాచెస్ ఇస్తున్నారు. స్వామి అడిగారు ఇంకెవరికి వాచ్ లేదు అని. స్వామి ఇస్తున్న వాచ్ లో స్వామి బ్లెస్ చేస్తున్న ఫోటో కూడా ఉంది. అప్పుడు ఒక అన్న చెయ్యెత్తి స్వామి మీరు ఉన్న వాచ్ లేదు స్వామి అని అన్నాడు. అప్పుడు స్వామి కొంచెం స్టర్న్ గా స్వామి ఉండాల్సింది నీ వాచ్ లో కాదురా నీ హార్ట్ లో అని అన్నారు. వావ్, వాట్ ఎ ప్రొఫౌండ్ లెసన్ అంతే ఆ అన్నకి షాక్. మన హార్ట్ లో స్వామి ఉంటే అన్ని కరెక్ట్ గా పనిచేస్తాయి. మరి ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ ద వాచ్ ఇంతటితో మీ నుండి శ్రద్ధ సెలవు తీసుకుంటున్నది. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ రైట్ టు listener@radiosai.org. మరి వచ్చే వారం సేమ్ డే సేమ్ టైం కి కలుసుకుందాం. ఓవర్ టు డ్రామా నౌ. జై సాయిరామ్.

0: నారాయణ నారాయణ.
1: సకల భువనములను అనుగ్రహ వీక్షణములతో పోషించి నడిపించే శ్రీహరి చరణకమలములకు నారదుని ప్రణామములు.
2: రా నారద, ఎచ్చట నుండి నీ రాక?
1: భూలోకము నుండి స్వామి.
2: భూలోకము నుండా? ఏమి విశేషములు?
1: ఈనాటి భూలోక సంచారములో తమ సృష్టిలోని మాధుర్యాన్ని మరొకమారు తిలకించి ఆస్వాదించి వస్తున్నాను స్వామి. ఆహా, మీ సృష్టి ఎంతటి నయనానందకరం, ఎంతటి ఆహ్లాదకరం! కానీ స్వామి.
2: ఆపేవేం, చెప్పు నారదా.
1: కానీ స్వామి, అటువంటి సృష్టి ఒడిలో నివసిస్తున్న మానవుడు మాత్రం అజ్ఞానముతో దాని విలువ తెలుసుకోలేకపోతున్నాడు. పంచభూతములను దుర్వినియోగపరుస్తున్నాడు. అంతేకాక తన జన్మ లక్ష్యాన్ని మరచి తాత్కాలిక భౌతిక సుఖముల వెంటపడి స్వార్థ చింతనతో జీవిస్తున్నాడు. అయితే స్వామి,
2: చెప్పవలసిన విషయానికే వచ్చావులే, చెప్పు.
1: అవును స్వామి, ఈనాటి నా సంచారంలో కొంతమందిని కలిశాను స్వామి. వారిని కలిశాక మనసు ఆనందముతో పులకరించిపోయింది. భగవంతునిపై వారికి గల నమ్మకము, భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక అవగాహన నన్ను పరవశుణ్ణి చేశాయి.
2: అవును నారద, వారు నాకు ఎంతో చేరువైనవారు. వారి విశేషములను తెలుసుకునవల్లని నాకును కుతూహలముగానే ఉన్నది. ఆలసించక తెలుపుము నారదా.
1: స్వామి, బిడ్డల క్షేమముకై తండ్రి పడే తపన, ఆతురత మీలో ప్రస్ఫుటముగా కనబడుచున్నది. ఎంతటి ప్రేమమూర్తులు స్వామి మీరు!
2: అది అటునుంచి త్వరగా చెప్పు నారదా.
1: అటులనే స్వామి, ఈనాటి సంచారంలో మానవ రూపంలో వారిని కలిసి సంభాషించితిని. నారాయణ నారాయణ.

0: హలో కృష్ణ, ఆఫీస్లోనే ఉన్నావా?
1: అవును, ఆఫీస్లోనే ఉన్నాను. టైం అయింది కదా.
0: అందుకే కదా నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వైతే టైంకి టెన్షన్గా ఆఫీస్లో ఉంటావు, మేమైతే ఏదో అటు ఇటు. సరే కాని నేను ఆఫీస్కి రావడం కొంచెం లేట్ అవుతుంది. బాస్కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి.
1: ఏదో ఎందుకు? లేట్గా వస్తావని చెప్తాలే.
0: ఓకే ఓకే, నువ్వు చెప్తే బాస్ దేనికైనా తలుపుతాడులే. కృష్ణ ఇటు రండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.
1: చెప్పండి సార్.
0: కృష్ణ, మీకు తెలుసు మన కంపెనీ కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. నువ్వు చాలా సిన్సియర్ ఆనెస్ట్ అని మన ఎండి ఈ కాన్ఫిడెన్షియల్ వర్క్ నీకు ఇమ్మన్నారు. నీకు నాకు ఎండికి తప్ప ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన కంపెనీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా వచ్చేలా చేయాలి.
1: నాపై ఉంచిన నమ్మకానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ ట్రై మై బెస్ట్. స్వామి, ఈ పనిని విజయవంతంగా నిర్వహించే శక్తిని నాకివ్వండి. నాతోనే ఉండి నన్ను గైడ్ చేయండి.
2: కృష్ణ అంటే మీరేనా సార్?
1: అవునండి.
2: మీతో కొద్దిగా మాట్లాడాలి. నేను ఇండియా ఇన్ఫ్రా కంపెనీ నుండి వస్తున్నాను సార్. కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు మాకు చాలా అవసరం. ఆ డీటెయిల్స్ మాకు ఇస్తే మీరు కోరినంత.
1: చూడండి, నేను నా కంపెనీలో నిజాయితీగా వర్క్ చేస్తాను. మీరు చెప్పే పని చేసే ప్రసక్తే లేదు. మీరు ఇక బయలుదేరచ్చు.
2: చూడండి సార్, చేతికొచ్చిన అవకాశం వదులుకోకండి.
1: చెప్పారు కదా, మీరిక బయలుదేరితే మంచిది.
3: నారాయణ నారాయణ, నువ్వెవరో పిచ్చివాళ్లా ఉన్నావే. వాడు చెప్పినట్టు చేస్తే నీ కష్టాలు తీరుతాయి కదా.
1: మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో మంచి భావమే కలుగుతోంది. అందుకే చెబుతున్నాను, మా స్వామి మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అని చెప్పారు. మా చిన్నప్పుడు బాల వికాస్ లో కూడా ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని నేర్పించారు. నీతి లేనప్పుడు ఇన్ని చదువులు చదివినా ఎంత గొప్పవాడైనా వృధాయే కదా.
3: నారాయణ నారాయణ, మా స్వామి అదే చెప్తారులేవయ్యా, కాని అందరూ చెయ్యొద్దు.
1: ఉన్నంతకాలం స్వామి చెప్పిన మార్గంలో వెళ్లాలనే మా ప్రయత్నం. స్వామి అంటారు, జాతి గౌరవం నీతిపై నిలుచును, నీతి లేకయున్న జాతి చెడును. నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, ఉన్నమాట తెలుపుచున్నమాట.
3: ఆహా, ఎంతటి ఆనందం కలిగించే మాట అన్నావయ్యా. మనసంతా నిండిపోయింది. నారాయణ నారాయణ.
4: ఈరోజు నా రిటైర్మెంట్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ పేపర్స్ తీసుకుని అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాలి.
5: అబ్బాయి వచ్చే టైం అయ్యింది, మీరు వాడు రాగానే పని మొదలెట్టేద్దామనా?
4: అదేమిటి అలా అంటావు, నేనే వెళ్తానులే. వాడు పై వారంలో యుఎస్ వెళ్ళాలి ప్రాజెక్ట్ పని మీద అన్నాడు కదా, వాడిని ఏమీ అడగనులే.
5: అవునవును, ముందర పెళ్లి సంబంధం చూసుకుంటే కానీ నాకు స్థిమితంగా ఉండదండి. ఏమి అమెరికాలో ఏమిటో
4: చూసావా, ఎవరి తాపత్రయం వారిది.
5: ఎవరో తలుపు తట్టినట్టున్నారు కదండి, అబ్బాయేనేమో. అదిగో వాడే, నిండు నూరేళ్లురా, ఇప్పుడే అనుకుంటున్నాము.
3: అవునా, అదేమిటో నాకు చెప్పండి మరి. నారాయణ నారాయణ.
5: రండన్నయ్య గారు, పక్కింట్లోకి కొత్తగా వచ్చారన్నారు, మీరేనా? కూర్చోండి.
3: అవునవును, నారాయణ నారాయణ.
4: చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో బహుపరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నారే.
3: ఏమిటి, అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట? అబ్బాయి అమెరికా వెళ్తున్నాడట? నమస్తే అండి. సాయిరామ్
4: అన్నట్టు, ఒరే నేను అకౌంటెంట్ దగ్గరికి వెళ్లి రావాలి, ఏవో బ్యాంకు పనులు అవేను.
5: అదిగో మొదలెట్టేశారా, పాపం వాడిని స్థిమిత పడనివ్వండి. అన్నట్టురే మా వాళ్ళ అమ్మాయిరా, మంచి సంబంధం, ఫోటో కూడా పంపిస్తా ఉన్నారు.
4: నన్ను అన్నావు, మరి నువ్వేడు మొదలు పెట్టేశావు, వాణ్ణి కాస్త స్థిమిత పడని.
3: ఇదిగో నేను స్థిమితంగానే ఉన్నాను, మీరిద్దరూ హాయిగా ఏమి చెప్పాలనుకున్నారో నాతో చెప్పండి. నాన్నగారు, అకౌంటెంట్ వ్యవహారాలు అవి ఇద్దరం కలిసి వెళ్లి చూసుకుందాం, లేకపోతే అవన్నీ ఆన్లైన్లో చేసుకోవచ్చు, మీరు మాత్రం బయటకు వెళ్లి ఇబ్బంది పడకండి. ఆ అమ్మా, నువ్వేదో చెప్తున్నావు.
6: నారాయణ నారాయణ,
5: మా వాళ్ళ అమ్మాయిరా, చక్కగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, బాగా ఉన్నవాళ్లు కూడాను. నువ్వు సరే అంటే డీటెయిల్స్ పంపమంటాను.
4: ఏమిటి, ఉద్యోగం చేసే అమ్మాయా? పైగా సాఫ్ట్వేరు, ఇంకేముంది, ఇద్దరు అమెరికాలో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఆఫీస్ పనులు తలమనుకులై ఉంటారు. ఏమోరా, నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో.
5: అలా అంటారేమిటండి, ఈ కాలం ఇది సహజమే, మనము అలవాటు పడాలి.
3: ఇద్దరు చెప్పింది బానే ఉంది. బాబు అభిరామ్, నీ ఉద్దేశం ఏమిటి నాయనా? చూడండి, ఈ ఉద్యోగం జీవనాధారానికి మాత్రమే, బాధ్యతగా ఉద్యోగం చేయాలి, దానికి తగినంత జీతం తీసుకుని తృప్తిపడాలి. అయినా ఒక్క విషయం, ఈ డబ్బుకి సోషల్ స్టేటస్ కి దాసోహమయ్యి వెర్రెత్తినట్టు లైఫ్ లీడ్ చేయటం నా వల్ల కాదు. అమ్మా, అమ్మాయి అవసరమైతే బాధ్యత గల ఒక ఉద్యోగం చెయ్యవచ్చు, కానీ ఉద్యోగమే బాధ్యత అనుకుని డబ్బు కూడబెట్టడం కరెక్ట్ కాదని నా నిర్ణయం. ఇంకా ఆస్తులు అవి ఎన్ని ఉంటే ఏంటమ్మా, స్వామి చెప్పినట్లు అతి సర్వత్ర వజ్జయేత్, చెప్పు కాలికి తగినంతే ఉండాలి, కాని ఎక్కువ తక్కువలైతే ఎలా?
5: చూడు నాన్న, అందరిలా ఆలోచిస్తావేమో అని నేనలా అన్నాను, గాని నాకు కూడా మన సాంప్రదాయాల్ని గౌరవించి చదువు సంస్కారం ఉన్న అమ్మాయిలే ఇష్టం రా.
3: మరింకేం, అలాగే చూడమ్మా. కాకపోతే ఒక్క విషయం, మనందరం కలిసి హాయిగా ఆనందంగా జీవనం గడపడానికి ఇష్టం ఉన్న అమ్మాయినే చూడు.
6: అబ్బో అబ్బో, ఈ కాలంలో ఇలాంటి మగపిల్లలు ఉన్నారా అని అబ్బురు పడిపోతున్నాను. బాగుంది నాయన, శుభం.

0: ఆహా, ఎంత చక్కటి వేద మంత్రములు! ఈ పురుష సూక్త పఠనంలో నుండి జనించిన పవిత్ర తరంగాలు ఈ ప్రాంతం అంతటినీ పునీతం కావిస్తున్నాయి. ఒక్కసారి వెళ్లి చూస్తాను.
1: సాయిరాం పిల్లలు, పురుష సూక్తం ఎంత చక్కగా చదివారో! స్వామికి వేద మంత్రాలంటే ఎంతో ప్రీతి. అవును, ఈరోజు ఈశ్వరమ్మాడే కదా. బాల్వికాస్లో మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. భజనలు, శ్లోకాలు, కథలు, రోల్ ప్లేస్, నాటికలు వంటివి చేస్తున్నారు. అంతేకాక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు కదా. మరి బాల్వికాస్లో మీకు బాగా నచ్చినవి చెప్పండర్రా.
2: అవును టీచర్, నేను చాలా భజన్స్ నేర్చుకున్నాను. నాకు ఇష్టమైన

0: చాలా చక్కగా పాడావు నాన్న. స్వామి నామస్మరణే అన్నిటికీ తరుణోపాయమని చెప్తారు.
1: టీచర్, నేనొక కథ చెప్తాను.
0: ఏ కథ చెప్తావురా?
1: పద్మపాదుడి కథ టీచర్.
0: చెప్పు చెప్పు.
1: పద్మపాదుడు అసలు పేరు సనందనుడు. ఆయన ఆదిశంకరాచార్యుల శిష్యులలో ఒకరు. సనందనుడు చదువులో చాలా వెనకపడి ఉండేవాడు. గురుభక్తి మాత్రం చాలా మెండు. గురు ఆజ్ఞను మీరక ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే,

0: సనందన, నేను స్నానమాచరించి వస్తాను. నది ఆవల ఒడ్డుకు వెళ్లి నా వస్త్రములు గైకుని రమ్ము.
1: తప్పక గురువర్యా, గంగానది పొంగి ప్రవహిస్తున్నదే. ఆవలి ఒడ్డుకి వెళ్ళడం ఎలా? నేను వస్త్రములు గయ్యుకొని వెళ్ళకపోతే గురువర్యులు తడి వస్త్రములతోనే ఉండవలసి వస్తుంది. గురు ఆజ్ఞ నాకు శిరోధార్యం. నదిని దాటి వెళ్ళవలసిందే.
2: ఆగాగు సనందన, ఏమి చేస్తున్నావు? నదిలో మునిగి మరణిస్తావు. నది ఉద్రిక్త తగ్గిన తరువాత వెళ్ళవచ్చులే. ఆగాగు.
1: లేదు లేదు, నదిని దాటి వెళ్ళవలసిందే.
2: ఏమి ఆశ్చర్యం, ఈ పద్మములు ఎక్కడ నుండి ఉద్భవిస్తున్నవి?
1: గురువర్యా, మీ వస్త్రములు తెచ్చి తిని గైకొనుడు.
0: సనంద, గంగ పొంగి ప్రవహిస్తున్నది కదా, వస్త్రములను ఎట్టు తెచ్చితివి?
2: గురువర్యా, నేను ప్రత్యక్షంగా చూశాను. ఆశ్చర్యం, సనందనుడు కాలుమోపిన ప్రతి చోట ఒక్కొక్క పద్మం ఉద్భవించింది. సనందనుడు నదిని దాటగలిగాడు.
1: ఇదంతయూ తమ కృపయే గురువర్యా, నేను చేసినది ఏమీ లేదు.
0: చూశారా శిష్యులారా, సనందనుడి గురుభక్తి నదిని దాటించింది. గురువు ఎడల ఉండవలసిన భక్తి శ్రద్ధలకు నీవు ఆదర్శంగా నిలుస్తావు. సనందన, నేటి నుండి నువ్వు పద్మపాదుడుగా పిలువబడతావు. అంతేకాక అపార జ్ఞాన సంపన్నుడవై జ్ఞానివై వర్ధిల్లువుగాక.

0: చక్కగా చెప్పావు నాన్న. గురు బ్రహ్మ గురుర్విష్ణు అన్న వేదవాక్యానికి ఈ కథ అద్దం పడుతుంది. గురువుపై గల భక్తి శ్రద్ధలే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. చదువు అంతకారాని సనందనుడు గురుకృపతో అపార జ్ఞానాన్ని సంపాదించాడు.
1: టీచర్, నేను బాల వికాస్ లో నేర్చుకున్న జ్యోతి ధ్యానం నాకు ఎంతో ఉపయోగపడింది. నాకు స్టడీస్ లో కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది టీచర్. స్కూల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను.
2: టీచర్, మొన్న మేము మన సమితి వాళ్ళ గ్రామ సేవలో చలివేంద్రం సేవలో పాల్గొన్నాం టీచర్. అబ్బా ఎంత బాగుందో టీచర్. పాపం సమ్మర్ లో దాహంతో వచ్చిన వారికి బటర్ మిల్క్ వాటర్ ఇస్తుంటే వాళ్ళ ఆనందం చూసి చాలా హ్యాపీగా అనిపించింది టీచర్.
0: చాలా బాగుందిరా, సేవ చేస్తే నేను సేవ్ చేస్తాను అన్నారా స్వామి. అందుకనే సేవ అన్న, బాల్వికాస్ అన్న స్వామికి ఎంతో ఇష్టం. స్వామికి తల్లి అయిన ఈశ్వరాంబ గారు స్వామిని మూడు కోరికలు కోరారు. అవి ఏమిటో మీకు తెలుసు కదా, చెప్పండి.
3: పుట్టపర్తి గ్రామంలో విద్యాలయం, హాస్పిటల్, ఇంకా మంచినీటి కోసం ఒక నూయిని ఏర్పాటు చేయమన్నారు కదా టీచర్.
0: చూసారా పిల్లలు, ఈశ్వరమ్మ గారు ఆ ఊరి ప్రజలందరి కష్టాలని చూసి తట్టుకోలేక ఒక తల్లి వలె పిల్లలు చక్కగా చదువుకోవాలని ఒక స్కూలు, పాపం ఆడవాళ్లు మంచినీటి కోసం చాలా దూరం కాలినడకన వెళ్లడం చూడలేక నీటి వసతి, అలాగే పిల్లలు పెద్దల ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేయడానికి వసతి లేక వారు పడే ఇబ్బందిని చూసి ఒక హాస్పిటల్ కట్టించమని స్వామిని కోరారు. అంటే ఆ ప్రజలందరికీ ఆవిడ తల్లిలా వారి బాగోగులను విచారించి ఆమె కోసమే కాకుండా ఆ ప్రజల కోసం ఈ కోరికలను కోరడం మనకి స్ఫూర్తిదాయకం. అంతటి గొప్ప మాతృమూర్తి ఆ విశ్వజనని ఈశ్వరంబ గారు. అందుకే అవతార పురుషునికి తల్లిగా ఎంపిక చేసుకోబడ్డారు.
4: అవును టీచర్, స్వామి ఆ మూడు కోరికలే కాకుండా ఒక పెద్ద యూనివర్సిటీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పెద్ద వాటర్ ప్రాజెక్ట్ కూడా చేశారు.
0: అవునర్రా, ఇలాంటి సేవలెన్నో చేపడుతూ వాటిని స్వయంగా పర్యవేక్షించి అవి ఎలా చేయాలో కూడా చేసి చూపించారు స్వామి. మరి ఇప్పుడు మన బాలవికాస్ క్లాస్ లో మీ అందరికీ ఎంతో ఇష్టమైనది అది విలువలతో కూడిన ఆటలు. మరి వెళ్ళండి, అక్కలు మీకోసం కొత్త కొత్త ఆటలు చక్కటి విలువలతో ఆడిస్తారు. ఆడుకోండి, వెళ్ళండి.
5: నారాయణ నారాయణ, ఎంత చక్కటి విలువలు నేర్పుతున్నారు తల్లి. వీరందరినీ చూస్తూ ఉంటే ఆ స్వామి సృష్టిలో విరభూషణ సుగంధ పుష్పముల వలె కనిపిస్తున్నారు. కానీ ఈ విధంగా పిల్లలకి బోధించడానికి, ఇంత సమయం వెచ్చించడానికి నీకు ఎలా సాధ్యమవుతోంది? ఈ కాలంలో ఎవ్వరిని చూసినా క్షణం తీరిక లేదంటున్నారు. మరి మీరు ఈ పిల్లలని ఇంత చక్కగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారు.
0: తమరెవరు మీ ముఖ వర్చస్సు చూస్తుంటే తో ఆడిస్తారు. ఆడుకోండి, వెళ్ళండి.
5: నారాయణ నారాయణ, ఎంత చక్కటి

0: ఎవరు మీ ముఖవర్చస్సు చూస్తుంటే పూజ్యభావం కలుగుతోంది.
1: నారాయణ నారాయణ, నా ప్రశ్నకు నీవు సమాధానం చెప్పనేలేదు తల్లి.
0: స్వామి పనిలో నిమగ్నమై ఉంటే సమయమే తెలీదండి. అయినా ఇటువంటి సేవలెన్నో మాలో పరివర్తన కోసం మరియు మా ఆనందం కోసం చేస్తున్నవే. కానీ స్వామి డ్యూటీ ఫస్ట్ అంటారు, అందుకే ఇంటిలో బాధ్యతలు అన్నీ నిర్వర్తించాకే మిగతా సమయాన్ని బాలవికాస్కి వినియోగిస్తాం. కానీ మాలో మరియు పిల్లల్లో వచ్చే మార్పు చూస్తుంటే ఆ కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అదుగో ఆ గోవింద్ అనే పిల్లవాడు ఎంతో అల్లరిగా ఉండి ఎంతో ఇబ్బంది కలిగించేవాడు, ఇప్పుడు ఎంత చక్కగా ఉంటాడో. అలాగే ఎంతో మంది మా బాల్వికాస్ పిల్లలు ప్రస్తుతం సమాజంలో ఎంతో ఉన్నత ఉద్యోగాలలో ఉంటూ విలువైన జీవితం గడుపుతూ దేశానికి సమాజానికి సేవ చేస్తున్నారు. ఆదర్శవంతులుగా స్వామి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఈ ఆనందం ఎందులో దొరుకుతుంది చెప్పండి.
1: ఆహా, మహదానందం కలిగించే మాటన్నావు తల్లి, చాలా సంతోషం. నేను వెళ్ళి వస్తాను. 4 దశాబ్దాల క్రితం స్వామి ప్రారంభించిన బాల వికాస్ అద్భుత ఫలములనియ్యడం ఆరంభించిందన్నమాట. పసితనములోనే నాటిన ఈ

0: నారాయణ నారాయణ. అవి స్వామి ఆ భక్తుల విశేషములు.
1: అవును నారద, ఆ బాలవికాస్ విద్యార్థుల క్రమశిక్షణ, వారి విలువలు, జీవన విధానం ఆదర్శవంతమైనవి.
0: అవును స్వామి, శ్రీ సత్యసాయి అవతారంలో ప్రారంభించిన బాలవికాస్ పిల్లల్లో దేహ వికాసము, భావ వికాసము, మనోవికాసము, బుద్ధి వికాసము కలిగజేసి వారిని సన్మార్గవర్తులుగా తీర్చిదిద్దుతోంది. మానవ జీవిత లక్ష్యమైన ఆత్మవికాసము సాధించే మార్గము వారికి సుగమమవుతున్నది.
1: అవును నారద, ఈ బాల వికాస్ మహోద్యమమే పునాదిగా సత్యసాయి అవతార లక్ష్యములైన వేదోద్ధరణ, విద్వత్ పోషణ, ధర్మ సంస్థాపన జరుగుట తథ్యం. సత్యసాయి బాల వికాస్ విద్యార్థులంతా ప్రపంచమంతా విస్తరించి ఒక నవయుగాన్ని నిర్మించే కార్యక్రమంలో నిమగ్నమయ్యున్నారు. ప్రాకృతమైన విద్యలే పరమావధిగా ఉన్న జనులు బాల వికాస్ విశిష్టతను, ఆవశ్యకతను గుర్తించి బాల బాలికలలో విలువలు ప్రతిష్ఠించే ఉన్నతమైన కార్యక్రమం ఏనాడో ఆరంభమై నేడు దశ దిశలా ప్రవర్ధమానమై విశ్వ కళ్యాణానికి సమాయత్తమవుతున్నది. నారద, ఒకసారి చూడు.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాడు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా మీకందిస్తున్నటువంటి నాటిక వేదాంజలి. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: నమస్కారాలు అయ్య గారు.
1: నరసింహ, శివతాండవం చూసినట్లు పరమేశ్వరుడు సాక్షాత్కరించినట్లు నాట్యం చేశారయ్యా ఈ పిల్లలు. వీరు మన పిల్లలేనా?
0: చిన్నప్పటినుంచి లలిత కళల్లో ప్రవేశం కల్పిస్తే పిల్లలు సన్మార్గంలో పడతారని మా ఆశ. అయ్యగారు, తమరు పిల్లల్ని ఆశీర్వదించండి.
1: సమస్త సన్మంగళాని భవంతో.

0: నరసింహస్వామి, ఇలారా, నీ మనసులో మాట ఏదో అడుగు.
1: తమరు గంభీరమైన స్వరంతో వేదపఠనం చేస్తుంటే సాక్షాత్తూ ఆ విశ్వనాథుడే సాక్షాత్కరించినట్టనిపిస్తుంది మాకు. మీ వారితో పాటు మా పిల్లలకి కూడా వేదపఠనం నేర్పగలిగితే.
2: నరసింహ, పరమనిష్టాగరిష్ఠులైన అయ్యగారిని కోరవలసిన కోరికేనా ఇది?
0: కోరకూడదా నర్సయ్య. ప్రతి మనిషి దివ్యాత్మస్వరూపుడని విజ్ఞుడైన పెద్దలంటారు. అహం బ్రహ్మాస్మి అని భావించమంటుంది వేదం. ఆత్మన్యూనతాభావంతో మిమ్మల్ని మీరే చులకన చేసుకోకండి నర్సయ్య.
2: తప్పని నాకనిపించింది అయ్యగారు.
0: నర్సయ్య, సత్యనరితికి మన సంస్కృతి పట్టం కట్టింది, ధర్మాచరణానికి మన సంప్రదాయం పెద్దపీట వేసింది.
2: అలాగా
0: శర్మ నర్సయ్యకు వివరించు.
3: నర్సయ్య, దైవప్రోక్తమైన వేదాన్ని గ్రంథస్థం చేసిన వేదవ్యాస మహర్షి గంగపుత్రికకు జన్మించాడు. వేశ్యాపుత్రుడనని సత్యాన్ని చెప్పిన సత్యకామజాబాలునికి గౌతమ మహర్షి వేదాధ్యయనం చేయించాడు. క్షత్రియుడిగా జన్మించి తపోనిష్ఠతో బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్ర మహర్షి మనం శిరోధార్యంగా భావిస్తున్న గాయత్రి మహామంత్రద్రష్ట. శౌనకాది మహర్షులకు అష్టాదశ పురాణాలను ప్రవచించినవాడు సూత పౌరాణికుడు.
0: అంటే జ్ఞాన సంపన్నతను మాత్రమే గౌరవించింది మన సంస్కృతి.
2: దూరదృష్టితో ఆలోచిస్తే వేదవిద్య విశాల దృక్పథంతో యావన్ మానవాళి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశించి బోధించిందన్నమాట.
0: అవును నరసయ్య, వేదవిద్య సంకుచిత భావాలను ప్రోత్సహించలేదు. వేదవిదుడైన శ్రీరామచంద్రుడు శబరి భక్తితో ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించలేదా? వేద పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఎంత ఆత్మీయతతో విందారకించలేదా?
3: పూర్ణావతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశ అని బోధించాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అని కూడా చెప్పాడు పరమాత్మ. అంటే ప్రతి జీవ హృదయంలో దైవం ప్రతిష్ఠింపబడి ఉన్నప్పుడు ఒకరు అధికులని మరొకరు అధములని పరిగణించడం తప్పు కాదా? ఇది ఈశ్వరవాణి. అందుచేత శాశ్వతము సనాతనము అర్ధసహితము ఆద్యంతరహితము కాదా?
0: నరసయ్య, అనుశ్రుతంగా వస్తున్న గొప్ప సంస్కృతయ్యా ఇది.
2: అర్థమైంది శాస్త్రి గారు.
3: నర్సయ్య, రుద్రపారాయణం జరిగిన చోట ఏ ఆందోళన ఉండదు. అందుచేత గ్రామ ప్రజలందరికీ విశ్వనాథుడి దివ్య సన్నిధిలో రుద్రపాఠాన్ని నేర్పాలని, ఈ ఆలయ ప్రాంగణమంతా రుద్రపారాయణంతో ప్రతిధ్వనించాలని, పరమేశ్వరానుగ్రహంతో ఈ గ్రామం ఏ ఆందోళన లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఉంది మా గురువుగారికి. ఆ ఆశయం తప్పు కాదు కదా? వేద విద్య అందరికీ అందించకపోబట్టే ఈనాడు

విన్నావా నర్సయ్య, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలంటే ఇంటింట ప్రతి నోట వేదవాణి ప్రతిధ్వనించాలి. శర్మ, రుద్రపారాయణం చేయి. గ్రామం శాంతి సౌభాగ్యాలతో తొలతూగాలని మన ఆశయం సిద్ధిస్తుంది.

0: నరసింహ, ఎవరయ్యా వీరు?
1: మా బంధువులే, మన ఆలయంలో శివారాధన చేస్తానంటే తీసుకొచ్చాను.
0: నరసింహ, ఇంత సుస్వరంగా రుద్రం చదువుతున్నారే, వీరు మీ బంధువులంటున్నావు? రుద్రం వీరికెవరు నేర్పారయ్యా?
2: భగవంతుడు.
0: దేవుడు దిగివచ్చి మీ చేత వేదాధ్యయనం చేయించాడా?
3: మా చేతే కాదు, వేలాది మంది చేత వేదాధ్యయనం చేయించాడు.
0: ఆశ్చర్యంగా ఉంది, ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదే.
2: వేదాధ్యయనం చేస్తున్నవారు నిజమైన వేదోద్ధరణ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి కదా.
0: తెలుసుకోవాలి, తప్పక తెలుసుకుంటాం. మా కోరిక తీరి విశ్వనాథుడి అనుగ్రహం లభించేలా ఉంది.
3: ఇంతకీ ఏమిటి మీ కోరిక?
0: మా గ్రామ ప్రజలందరి చేత రుద్రపారాయణం చేయించాలి. ఈ విశ్వనాథ ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించాలి.
2: మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎందుకో చెప్పమంటారా? మీరు ప్రార్థిస్తున్న విశ్వనాథుడు అవతరించి వేదోద్ధరణ చేస్తున్నాడు కనుక.

0: నాకు ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలని ఉంది. ఈ విషయం ఇంటింటా వేదవాణి వినిపించాలని తప్పించే మా గురువుగారికి కూడా చెప్పండి, వారెంతో సంతోషిస్తారు.
1: అలాగే

0: నమస్కారాలు అయ్య గారు.
1: ఏం నరసింహ, ఈరోజు కూడా ఏదైనా అడగాలని వచ్చావా?
0: లేదండి, మా బంధువులు సుస్వరమైన వేద పఠనం వినాలంటే తీసుకొచ్చాను. ప్రశాంత్, అయ్యగారికి నమస్కారం పెట్టండి.
1: సాయిరాం. ఆయుష్మాన్ భవ. వేదం వినడానికి వచ్చారు. వేద విద్య పరమార్థం మీకేమైనా తెలుసా?
2: లౌకిక విద్య జీవితం కోసం, కానీ వేద విద్య జీవిత పరమార్థం కోసం. మాతృభక్తిని, దేశభక్తిని, సేవానురక్తిని కలిగించడం కోసం, త్యాగభావాన్ని పెంపొందించుకోవడం కోసం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు మానవునిలో వికసింపచేయడం కోసం అని మా బాబా చెప్పారు.
3: వేద పరమార్థాన్ని బాబా ఎంత అద్భుతంగా బోధించారా! మరి వేదోద్ధరణ ఎలా జరిగిందో మీకు తెలుసా?
4: శాస్త్రి గారు, వేదనిధిని సోమకుడు అపహరించినప్పుడు మీనావతారమెత్తి రక్షించాడు. దత్తాత్రేయుడిగా అవతరించి వేదాన్ని పరిపుష్టం చేశాడు. ఆదిశంకరునిగా అవతరించి వేద వాంగ్మయాన్ని సుస్థిరం చేశాడు. షిరిడీ సాయినాథుడిగా అవతరించి భగవద్గీతకు అసలైన భాష్యం చెప్పాడు. ఈనాడు సత్యసాయిగా అవతరించి వేద సంరక్షణ తన అవతార లక్ష్యంగా, మానవాళి అందరిది ఒకే కులం, మానవకులం అందరిది ఒకే భాష, హృదయ భాష అందరిది ఒకే మతం, ప్రేమ మతమని బోధించి మానవజాతిని విశ్వకుటుంబంగా మార్చాడు.
1: భేష్, ఆధునిక యువకులైన మీలో వేద సంస్కృతి పట్ల ఇంత అవగాహన కలిగించిన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు. సరే, మానవజాతి విశ్వకుటుంబంగా మారిందంటున్నారే, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు?
0: కుల మత వర్గ దేశ విభేదం లేకుండా ప్రేమ బంధంతో అందరినీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒక్కటి చేశారు కనుక. ఉద్దండ వేద పండితులే ఈ మాట చెప్పారు. బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు, వేద విద్యావతంసులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అభినవ విద్యారణ్య బిరుదాంకితులు శ్రీమాన్ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు.
1: వేదోద్ధరణకు భగవంతుడు సత్యసాయిగా అవతరించారని చెబుతున్నారు. మరి ఆయన సాక్షాత్తు పరమశివుడే అయితే ఎన్నో దివ్యానుభవాల్ని ప్రసాదించి ఉండాలి కదా?
0: నిజం. వేదవిధులైన పండితోత్తములకు భగవాన్ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వారు భగవాన్ బాబాను సర్వేశ్వరుడని అంగీకరించారు, ఆరాధించారు. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వినండి.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. నేను 1962 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించాను. స్వామి నా వేద విద్యా వైదుష్యానికి సంతోషించి ఒక శివలింగాన్ని సృష్టించి ఇచ్చారు నాకు. అందులో స్వామి ఆత్మబింబం చిత్రించబడింది. దానిని సువర్ణబాణమని అంటారు. అది నాకు ప్రసాదించి శాస్త్ర ప్రమాణంగా తాను సాక్షాత్తు పరమశివుడునని నాకు నిరూపించారు స్వామి. ఒక క్రిస్మస్ పండుగ రోజున అత్యంత ఆప్యాయంగా బంగారు అని పిలిచి నన్ను ప్రసంగించమన్నారు. అప్రయత్నంగా నా మనోఫలకంలో తళుక్కున మెరుపు వంటి భావనలో ఒక మంత్రదర్శనమైంది. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అన్న సాయిగాయత్రి మహామంత్రం. గాయత్రీ మంత్రం వలె అతి మహిమాన్వితమైన మంత్రం. అప్పుడు ఆ గాయత్రీమాతయే సాయి జగన్మాత అని నాకర్థమైంది. అనంత కరుణామూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు నా మీద ప్రేమామృత వర్షం కురిపించి వేద ప్రమాణాలు నశించిపోతే భారతదేశ కీర్తి నశించిపోతుంది. భారతీయ ప్రాణము ప్రమాణము వేదాలపైనే ఆధారపడి ఉంది అని చెబుతూ నా పేరున ఆ దయామయుడు శ్రీ సత్యసాయి ఘండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేద పరిషత్తును ప్రారంభించారు. ఆ వేదమూర్తికి నేనేమివ్వగలను? ఆనంద బాష్పాలతో అర్చన తప్ప. జై సాయిరాం.
1: ఒక ఉద్దండ వేద పండితుని అనుభవం విన్నారా? తానే వేద పురుషుణ్ణని, జగన్మాత గాయత్రీ స్వరూపమని శాస్త్రిగారికి తెలియజేశారు స్వామి.
2: ఎంత అద్భుతమైన అనుభవం ఇవ్వగల మహనీయుడా వారు.
1: వారి మహనీయతను గురించి చెరుకుమిల్లి కామావధానులు గారు వారి అనుభవ సారాన్ని చెప్తారు, వినండి.

0: శ్రీ సత్యసాయి శ్రీని పాదపద్మాలకు నా ప్రణామాలు. నా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పాదారవిందాల చెంతకు 1961వ సంవత్సరంలో వేదపురుష సప్తాహ మహాయజ్ఞానికి చేరుకున్నాను. యజ్ఞవేదిక వద్ద పూర్ణాహుతి సమర్పిస్తున్న సందర్భంలో సత్యసాయి భగవంతుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ హోమాగ్నికి సమీపంగా నిలబడి పూర్ణాహుతిని పర్యవేక్షిస్తున్నారు. హోమాగ్ని ఎగిసి పడుతోంది, వారిలో కదలిక లేదు, చిరునవ్వు తప్ప. అప్పుడు వేదపురుషునికి నమస్కరించడానికి అగ్నిహోత్రుడు ఆతృతపడుతున్నాడని, సాక్షాత్తు పరమశివుడే నా కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడని తెలుసుకున్నాను. వారికి పాదాభివందనం చేశాను. పద్మరేఖాంకితాలైన వారి పాదాలు నాకు దర్శనమిచ్చాయి. సంపూర్ణ జీవితాన్ని అనుగ్రహిస్తానని వారు నాకు వాగ్దానం చేశారు. నాటి నుండి వారి పాదాలను ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టలేదు. వారి ఆశీస్సులతో 100 ఏళ్ల జీవితాన్ని వారి పాదాల చెంతనే గడిపాను.
1: శాస్త్రిగారు, శతమానం భవతి అని మీరు ఎంతో మందిని ఆశీర్వదించారు, కాని ఆ ఆశీర్వాదం నిజమైన సందర్భం ఎప్పుడైనా చూశారా? భగవాన్ శతమానం భవతి అని ఆశీర్వదించిన కామావధానులు గారు 100 ఏళ్లు జీవించారు. వేదాశీస్సును యథార్థం చేయగల వేదపురుషుడే శ్రీ సత్యసాయి.
2: శతాయుష్యని దీవించి నిజం చేయగలగడం నిజంగా అద్భుతమే.
1: పూర్ణ గాయత్రీ దీక్షాపరులు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారికి స్వామి దివ్య సన్నిధిలో కలిగిన అనుభవం వినండి.

0: శ్రీ సత్యసాయి గాయత్రి మాతకు శతకోటి వందనాలు. నాకు ఉపన్యాసమన్నా శాస్త్ర విషయ విన్యాసమన్నా నల్లేరుపై నడక వంటిది. ఆ అభిప్రాయంతోనే నేను ప్రశాంతి నిలయం వెళ్లాను. శ్రీ సత్యసాయినాథుణ్ణి పరమేశ్వరుడిగా నేను గ్రహించలేదు. పండితుడనన్న అహంకారంతో వారికి అభివందనం చెయ్యకుండానే ప్రసంగం ప్రారంభించాను. నా ఉపన్యాసంలో మొదటి వాక్యం పూర్తి కాకుండానే 6 గ్లాసుల మంచినీళ్లు తాగవలసి వచ్చింది. అప్పుడు నేను బాబా వైపు చూశాను. అక్కడ బాబా కనిపించలేదు. నా ఆరాధ్య దైవం పంచముఖి గాయత్రీ మాత దివ్య ప్రభలతో సాక్షాత్కరించింది. నేను పరవశించిపోయి, అమ్మా ఇక్కడున్నావా తల్లి అని ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. తలెత్తి చూస్తే శ్రీ సత్యసాయినాథుడు కనిపించాడు. చిరునవ్వుతో విభూతి సృష్టించి మంచినీళ్లలో కలిపి నాకిచ్చారు. ఇప్పుడు మాట్లాడు అన్నారు. అంతే, అత్యద్భుతంగా ప్రసంగించగలిగాను. శ్రీ సత్యసాయినాథుడు జగన్మాత గాయత్రీ స్వరూపుడని, పురుషోత్తముడని గ్రహించగలిగాను. నా సాటి పేద పండితులు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారికి క్యాన్సర్ వ్యాధి సోకి కంఠం పోయింది. భగవాన్ ఎంతో కృపతో దివ్యమైన విభూతి సృష్టించి వారి కంఠానికి రాసి క్యాన్సర్ వ్యాధిని నయం చేశారు. శాస్త్రి గారి చేత వేదవాణిని వినిపింపజేశారు.
1: చూశారా శాస్త్రి గారు, వేదమాతగా దర్శనమిచ్చినవాడు, ప్రాణాంతకమైన వ్యాధిని నయం చేయగలిగినవాడు వేదోద్ధారకుడైన భగవంతుడు కాదా?

0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చదువుకున్నాను తప్ప మన సమకాలీకునిగా భగవంతుడు అవతరిస్తాడని అనుగ్రహిస్తాడని ఇప్పుడు మీ అమృతతుల్యమైన మాటలతో స్పష్టంగా తెలుసుకున్నాను.
1: శాస్త్రిగారు, ఇవి రామస్వామి నాయకర్లాంటి నాస్తికులే భగవాన్ ప్రేమకు లొంగిపోయారు. ఆ భగవంతుణ్ణి విశ్వసించిన మీలాంటి వారు తెలుసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
0: వేద సంస్కృతిని నిరసించిన రామస్వామి నాయకర్ స్వామి సన్నిధికి వచ్చారా?
1: వ్యాకరణ న్యాయ వేదాంత పండితులు, బాలవ్యాస బిరుదాంకితులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వింటే మీ సందేహం తీరుతుంది.

భగవాన్ దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలి. భగవాన్ ఒకమారు నన్ను మద్రాసు రమ్మని ఆదేశించారు. నేను కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు, బులుసు అప్పన శాస్త్రి గారు కలిసి స్వామి దర్శనార్థం మద్రాసు వెళ్లాం. భగవాన్ నన్ను పిలిపించి ఆర్య అనార్య అనే విషయం మీద రేపు ప్రసంగించు అన్నారు. అప్పుడు రామునికి వ్యతిరేకంగా ఈవి రామస్వామి నాయకర్ ఉద్యమాలు నడుపుతున్నాడు. నాకు భయం వేసింది. స్వామితో, స్వామి, నాకు మాట్లాడడానికి కాస్త భయంగా ఉంది అన్నాను. అందుకే ఇక్కడ మాట్లాడమన్నాను. మాట్లాడు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నారు స్వామి. లోపల భయంగానే ఉంది. ప్రసంగం చక్కగా సాగింది. ప్రసంగం విన్న తర్వాత ఈవి రామస్వామి నాయకర్, ఇలాంటి ప్రసంగం నేనెప్పుడూ వినలేదు, స్వామి హృదయంలో కూరినట్టుంది అన్నారు. ఇది కూరేది కాదు బంగారు, ఊరేది అన్నారు స్వామి. నేను ఆశ్చర్యపోయాను. నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చగల నీవే భగవంతుడివి స్వామి అని స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను.

విశ్వనాథ శాస్త్రి గారు, వేద పఠనం చేసిన వారు అందరినీ ప్రేమించాలని, దుఃఖంతో పరితపిస్తున్న వారి కన్నీరు తుడవాలని, ఆశాపాశాలలో బంధింపబడకుండా సన్మార్గం వైపు మళ్లించాలని, సత్యధర్మాలను ఆచరింపచేయాలని అంటారు మా స్వామి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, అకాల మరణాలు రావు. రుద్రాన్ని పఠించండి, సుఖశాంతులతో వర్ధిల్లి ధన వ్యామోహానికి దూరమై నీతి నియమాలను పాటించగలుగుతారు అని కూడా చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి.

అని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వేదవాణిని వినిపించారు. అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు. వేదం నవయువత హృదయాలలో ఈనాడు పొంగి పరవళ్లు తొక్కుతోంది.

0: శాస్త్రి గారు, ఈ పిల్లల మాటలతో అందరూ దైవస్వరూపులే అని జ్ఞానోదయం కలిగింది నాకు.
1: నరసయ్య, వీళ్ళు పిల్లలు కదయ్యా. ఆ విశ్వనాథుని దూతలు, వేదామృతాన్ని చవి చూసిన నేను ఈ విశాల విషయంలో అణువణువు వేద ఘోషతో ప్రతిధ్వనించాలని కలలు కన్నానయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అవతరించి భూమండలమంతా వేదనాథంతో పులకింప చేస్తున్నాడు. నేను ఆ వేద పురుషుని దివ్య దర్శనం చేసుకుని జన్మ చరితార్థం చేసుకుంటానయ్యా. అందుకే నా సర్వస్వాన్ని ఆ విశ్వనాథ వేద పరిషత్తుకు ధారాదత్తం చేస్తున్నాను.
2: శర్మ, నా భావాలని బాగా అర్థం చేసుకున్నవాడివి. ఈ గురుపీఠాన్ని అలంకరించు, అందరి చేత వేదాధ్యయనం చేయొచ్చు.
0: గురువుగారు,
2: నా మాట కాదనకు, అంగీకరించునాయనా.

0: శాస్త్రి గారు, మనస్సు నిండా సద్భావాలు కల మీరు నడయాడే దైవం శ్రీ సత్యసాయి పాదాలను ఆశ్రయించండి.
1: స్వామి, ఇప్పటికి నా జన్మ సార్థకమైంది. నేటే ఓం సాయీశ్వరాయ విత్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ తన్న సాయి గాయత్రీ మహామంత్రాన్ని జపిస్తూ ప్రశాంతి నిలయం వైపు పడుగులు వేస్తాను.
0: శాస్త్రి గారు, మీ వంటి పండితులను ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు మా స్వామి.
1: ప్రేమమూర్తి, మీ పాదాల చింత నాకు ఆశ్రయం కల్పించండి. మీరు ఏది ఆదేశించినా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను. తమ పాద సేవలో నా జన్మ పునీతం చేసుకుంటాను.

ఇంతవరకు మీరు వేదాంజలి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా ఈ చక్కని నాటకం విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మేముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ఈనాడు సత్యసాయి యువ విభాగం పైన ప్రత్యేక అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘంలో అన్ని సంస్థల్లో కూడా యువ విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక, సాంఘిక సంస్థల్లో కూడా యువకులకు ఒక ప్రత్యేక విభాగం ఏర్పడి ఉంటుంది. ఈ యువకుల యొక్క ప్రత్యేక పాత్ర పైనే సంస్థ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఎలాంటి యువకులకు మనం శిక్షణ ఇస్తూ సిద్ధం చేస్తున్నామో ఆ రకంగా భవిష్యత్తులో సంస్థ తీర్చిదిద్దబడుతుంది. ఆ కారణం చేతనే యువకులకు సంస్థలలో ప్రత్యేక స్థానం కల్పింపబడింది. ఈ ఆలోచన సరళిలోనే భగవాన్ బాబా వారు సత్యసాయి సంస్థలలో యువ విభాగానికి ఒక ప్రత్యేకతను కల్పించారు. యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల వారు, విదేశాలలో కూడా అన్ని సత్యసాయి సంస్థలలో యువ విభాగం ప్రత్యేకంగా ఏర్పడింది. యువతి యువకులు అనేకానేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందువల్ల అట్టి యువ విభాగం గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకోవడం అవసరమని మేం భావిస్తున్నాం. 1970 సంవత్సరం నుంచి సత్యసాయి సంస్థలలో అన్ని విభాగాల్లో పనిచేసిన అనుభవం నాకున్నది.

0: అనేక సంస్థలతో కూడా పరిచయం ఉన్నది. విశేషించి ఆంధ్రదేశంలో సత్యసాయి సంస్థలన్నింటితో కూడా పరిచయం ఉన్నది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది గనుక దాన్ని కూడా ఆధారం చేసుకుని ఈ యువ విభాగం పైన కొన్ని అంశాలను మీ దృష్టిలో ఉంచుతాను. పెద్దలు యువకులు కూడా ప్రత్యేకించి ఆలకించి ఆ మార్గంలో యువకులను తీర్చిదిద్దగలరని నా యొక్క ఆశ ఆకాంక్ష. యువకులు ఎలా ఉండాలి, యువ విభాగంలో యువతి యువకులు ఎలా ప్రవర్తించాలి అనేదానికి మనకు చక్కని ఆదర్శం ఉన్నది. ఇక్కడ మనకి మనంగా ఎలాంటి నియమావళిని కూడా రూపొందించుకోక్కర్లే, చక్కని ఆదర్శం మన కట్ట ఎదుటనే బాబావారు ఏనాడో నిర్మించాడు. సత్యసాయి విద్యా సంస్థలన్నీ కూడా ఆదర్శ యువకుల్ని మన ముందు ఉంచుతుంది. యువకులు ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది మనకు సత్యసాయి విద్యా సంస్థలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల్ని పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఆదర్శం. ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్తాను, ప్రత్యక్షంగా నేను చూచినటువంటివి. స్వామికి యువకులు వినయ విధేయతలు కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో ఎలాంటి రాజీ లేదు. తప్పక ఆ వినయ విధేయతలు కలిగి ఉండి తీరవలసినదే. నాకు ఒక ప్రత్యేక అనుభవం కలిగింది. అది బృందావనం, త్రయీ బృందావనం. బృందావనంలో ఒక సంప్రదాయం ఉంది. సాయంకాలం వేళ ఆ త్రయీ బృందావనంలో స్వామి ఈ విద్యార్థుల్ని ప్రత్యేక ఆహ్వానితుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. అందరూ హడావిడిగా కుర్రాళ్ళంతా లోపలికి వచ్చేస్తున్నారు. ఎవరికి వారు ముందు వరుసలో కూర్చోవాలి అన్న ఉత్సాహంలో ఓ కుర్రవాడు అప్రమత్తంగా ఉండడం చేత అతని కాలు అక్కడ కూర్చున్న ఓ పెద్ద ఆయన కాలికి తగిలింది. స్పృశించిందంతే. అది అజాగ్రత్త కాదు, ఏసడింపు కాదు, అవిధేయత కాదు, ప్రమాదవశాత్తు జరిగిన విషయం. అది అక్కడే స్వామి గమనించారు. వెంటనే వాణ్ణి పిలిచారు. జాగ్రత్తగా నడవటం నీకు రాదా? అక్కడ పెద్ద ఆయన కూర్చున్నారే, ఆయన కాళ్ళను తగిలి వస్తున్నావే, ఇదే నా కాలేజీ పిల్లలు ఉండవలసిన పద్ధతి అన్నారు. అంతటితో ఆగల. అక్కడున్నటువంటి లెక్చర్ల వంక చూసి, మీరు పిల్లలకి సరిగా నేర్పటం లేదు, ఎలా ఉండాలో మీరు తెలియజేయటం లేదని మాకు కూడా వారు వడ్డించాల్సింది వడ్డించారు. అందులో ఇందులో చెప్పేది ఏమిటంటే, సత్యసాయి విద్యా సంస్థల్లో ఉండేటువంటి యువతీ యువకుల్ని బాగా పరిశీలించి సునిశ్చితంగా గమనిస్తే అన్ని ఆదర్శాలు మనకు తెలిసిపోతాయి. అదే మార్గంలో ప్రపంచ సత్యసాయి సంస్థల్లో ఉన్నటువంటి యువ విభాగములన్నీ కూడా అనుసరిస్తే అంతకన్నా మించింది మరొకటి ఉండదు. మరొక సందర్భం నాకు జ్ఞాపకం వస్తోంది. అది 1988 సంవత్సరం. గుంటూరు జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామం అన్నమాట, వల్లభాపురం అని. ఆ వల్లభాపురంలో రామిరెడ్డి గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ చెక్క భజనలు బాగా నేర్పగలడు. సత్యసాయి సంస్థల రజతోత్సవాలు 1988 సంవత్సరంలో జరిగాయి. ఆ సందర్భంలో ఈ రెడ్డి గారు చూపించినటువంటి చెక్క భజన చూచి స్వామి మా కాలేజీ పిల్లలకు కూడా నేర్పాలని అనుకున్నారు. అప్పుడు కాలేజీ పిల్లలు పిలిచి మీరు కూడా నేర్చుకుని రా అన్నారు. అప్పుడు సత్యసాయి యూనివర్సిటీ పిల్లలు కూడా చెక్క భజన నేర్చుకున్నారు. రోజు రెడ్డి గారు హాస్టల్కి వెళ్లేవారు, ఈ కుర్రాళ్ళంతా నేర్చుకుంటుండేవారు. ఆయన పల్లెటూరు వాడు రెడ్డి గారు. ఈ చదువుకునే కుర్రాళ్ళు ఎంఎస్సీ, పిహెచ్డి, ఎంటెక్ ఈ విద్యార్థులు. వీళ్ళు కూడా చక్కగా చెక్క భజనలు నేర్చుకున్నారు. ఒకరోజున వరండాలో కూర్చొని ఉన్నా నేను. నేనప్పుడు ఆంధ్ర స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని. స్వామి కారులో వెళ్తూ, రా నువ్వు కూడా కూర్చొని, నన్ను కారులో తీసుకెళ్తూ కాలేజీకి వచ్చారు. అక్కడ ఈ కాలేజీ పిల్లలందరినీ కూడా చెక్క భజన చేయమన్నారు. స్వామి కుర్చీ ప్రక్కన నేను కూర్చున్నాను, అటుప్రక్క ఈ రెడ్డి గారు కూర్చున్నాడు. ఈ పిల్లలు చాలా బాగా నృత్యం చేశారు. ఆ చక్కభోజనం చేసిన వాళ్లలో ప్రస్తుతం సత్యసా హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నటువంటి డాక్టర్ వేదనారాయణ కూడా ఒకడు. చాలా చక్కగా చేశాడు ఆయన డాన్స్. ఇదంతా చూశారు స్వామి, ఎంతో సంతోషించారు. పిల్లలందరూ దగ్గర రమ్మన్నారు. ఒరే, మీ అందరికీ నేర్పింది ఎవరు? మీ మాస్టర్ గారు, మీ గురువు ఈయన. ఈయనకి నమస్కారం చేయండి అన్నారు స్వామి అందరిని. ప్రతి వాడు రావడం, ఆయన పాదాలకు నమస్కారం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక వెండి పళ్లెంలో పట్టు వస్త్రాలు, ఆయనకు మామూలుగా వేసుకునేటువంటి ఆ సిల్కు ధోవతి పంచలు, ఈ అంగవస్త్రాలు ఇవన్నీ ఇచ్చి, పళ్ళు ఇవన్నీ ఇచ్చి ఆయన సత్కరించమన్నారు పిల్లల్ని. వాళ్ళు కూడా గురువు గారిని సత్కరించారు. తర్వాత స్వామి నా వంక తిరిగి అన్నారు, ఇవి నేర్పాలయ్యా పిల్లలకే అన్నారు. అంటే యువత అనగా కృతజ్ఞతాభావం కలిగిన వాడు యువత, వాడే యువకుడు. కృతజ్ఞత అది యువకుల యొక్క లక్షణం కాదు, పశువు లక్షణం. పశువుల్లో కూడా కుక్కలు కృతజ్ఞత లక్షణానికి నిలబడి ఉంటాయి, అంతకంటే హీన జన్మ అన్నమాట. ఈ కృతజ్ఞతాభావాన్ని విద్యార్థులందరి చేత కూడా ఆ రెడ్డి గారి పాదాలకు నమస్కరింపజేసి స్వామి వాళ్ళకి నేర్పినట్టయింది. అందులో ప్రథమంలో నేను వినవించేది ఏమి అంటే, వినయ విధేయతలు కలవారే సత్యసాయి యువత, అది లేనివారు కారు. ఇంక దేనికన్నా చెందవచ్చు. ఈ విభాగానికి చెందిన వారు కారు నాకర్థమైంది ప్రత్యక్ష పరిశీలన ద్వారా. మరొక సందర్భంలో కొడైకెనాల్లో మేము ఉన్నప్పుడు డాక్టర్ జయలక్ష్మి గోపినాథ్ గారు కూడా ఉన్నారు. ఇది 1989. జయమ్మ ఏదైనా ప్రశ్న అడుగు అన్నారు స్వామి. ఆమె అన్నారు, స్వామి ఈ రోజుల్లో యువకులు యువతులు పెద్దల మాటలు వింటలే. ఎందువల్ల అంటే జనరేషన్ గ్యాప్ అని చెప్తున్నారు. అంటే ఆ తరం వారి యొక్క ఊహలు వేరు, ఈ తరం వారి యొక్క భావాలు వేరు, కనుక రెండు తరముల మధ్య ఉండేటువంటి ఆ వ్యత్యాసం చేత యువకులు పెద్దల మాట వినలేకపోతున్నారు స్వామి, జనరేషన్ గ్యాప్ అంటారా అని ప్రశ్న వేసింది ఆవిడ. దానికి స్వామి చెప్పిన సమాధానం, సూర్యోదయం సృష్టి మొదటి నుంచి ఒకేలాగా ఉంటుంది, ఋతువులు సృష్టి మొదటి నుంచి ఒకేలాగా ఉంటూ వచ్చాయి, భూమి నక్షత్రము చంద్రుడు ఒకేలాగా ఉంటూ వచ్చాయి, వాటికి లేని గ్యాప్ ఈ జనరేషన్ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు స్వామి. ఆకలి పెద్దవారికి చిన్నవారికి సృష్టి ఆది నుంచి ఉంటూనే ఉన్నది, నిద్ర అందరి సమానంగానే ఉంటుంది, దాహం అందరి సమానంగానే ఉంటుంది, మానవుడి యొక్క మనుగడకు అవసరమైన కనీస అవసరాలు సృష్టి ఆది నుంచి సమానంగానే ఉంటుంది, మరి అక్కడ లేని గ్యాప్ ఇక్కడెక్కడి నుంచి వచ్చింది అంటే స్వామి అన్నమాట విచ్చలవిడిగా సంచారం చేసేవారు ఈ జనరేషన్ గ్యాప్ మాట వాడుకుంటున్నారు అన్నారు. కనుక జనరేషన్ గ్యాప్ పేరుతో పెద్దల మాటను ధిక్కరించి ప్రవర్తించేటువంటి వారు సత్యసాయి సంస్థల యువ విభాగానికి చెందిన వారు కారు. కనుక వినయ విధేయతలు, రెండవది పెద్దల పట్ల ఉండవలసినటువంటి గౌరవం చాలా ప్రధానమనేటువంటిది స్వామి వారికి తెలియజేశారు. 1972 అనుకుంటాను, బెంగళూరులో సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయి. అప్పటికింకా ఆనాటి ఉపన్యాసకులు గోకాక్ గారు, వికే గోకాక్ అప్పటి వైస్ ఛాన్సలర్, వారింకా వేదిక పైన రావలసి ఉన్నది, ఇంకా కొంత సమయం ఉన్నది. 1000 దాకా పిల్లలు కూర్చొని ఉన్నారు, కాలేజీ పిల్లలు పెద్దవాళ్ళు. ఈ ప్రధాన వక్త వచ్చే లోపల ముందుగానే బాబా గారు లోపలికి వచ్చేశారు. వచ్చేసి పిల్లల మధ్య తిరుగుతూ చక్కగా హాస్యోక్తులు ఆడుతూ ఎవరెవరు ఎట్లా చదువుకుంటున్నారు, ఈ కోర్సులు ఎలా జరుగుతున్నాయి, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది, వీళ్లతో చక్కగా స్వామి మాట్లాడుతున్నారు. ఈలోగా వచ్చేశాడు ప్రధాన వక్త గోకాక్ గారు. మన భారతీయ సంప్రదాయం ఏమిటంటే ఎప్పుడైతే ఉపాధ్యాయుడు తరగతికి వస్తాడో వెంటనే గౌరవ సూచకంగా విద్యార్థులు కూర్చున్న చోటు నుంచి నిలబడటం గౌరవ సూచకం. తిరిగి ఉపాధ్యాయుడు కుర్చీలో కూర్చున్న తరువాత విద్యార్థులు తిరిగి తమ స్థానాల్లో ఆసీనులు అవడం ఆచారం. ఎప్పుడైతే గోకాక్ గారు లోపలికి వస్తున్నాడో అది గమనించి స్వామి నుంచున్నారు ఇతర పిల్లలతో పాటు. చూశారా, అంటే ఆదర్శ విద్యార్థి ఎంత క్రమశిక్షణగా ఉండాలో, గురువుల పట్ల ఎంత విధేయత కలిగి ఉండాలో అది స్వామి నిరూపించినట్టయింది. స్వామి బాల్యదశలో ఆదర్శ విద్యార్థి ఆయన. ఆ తర్వాత ఉపదేశ స్థాయిలో స్వామి ఆదర్శమైనటువంటి గురువు. యువకుడుగా స్వామి ఆదర్శమైన యువతకు ప్రధానమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఈ సందర్భంలో మరొక విషయాన్ని వినవిస్తాను. ఇంతకీ యువకుడు అంటే ఎవరు? వయసు బట్టి చెప్పుకున్నావా? వయసు బట్టి చెప్పుకునేటట్టయితే భారత యుద్ధ కాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో మహావీరుడుగా గంభీరుడుగా నిలిచినటువంటి భీష్మాచార్యుడు చిన్నవాడా? కాదు. భగవద్గీతా సందేశాన్ని వినిపించిన కృష్ణ భగవానుడు యువకుడా? కాదు. ఆ కురుక్షేత్ర సంగ్రామాన్ని విజయం వైపు నడిపించినటువంటి విజయుడైన అర్జునుడు యువకుడా? కాదు. వారందరూ కలియుగ ప్రమాణాలలో చూస్తే వృద్ధులే. అందరూ 70 దాటిన వాళ్లే, వృద్ధులే మరి. కాని భీష్మాచార్యుని మించినటువంటి అస్త్రశస్త్ర పారంగతుడు ఎవరైనా ఉన్నారా? కృష్ణ భగవానుని మించినటువంటి యువకులు ఎవరైనా ఉన్నారా? అర్జునుని మించినటువంటి యువకుడు ఎవడైనా ఉండగలడా? ఈనాడు భగవాన్ బాబా గారిని మించినటువంటి యువకునికి ఉండవలసిన లక్షణములతో కూడుకున్నటువంటి ఆ ఉత్సాహం, ఆ భావం, ఆ ఆనందం మరెవరికైనా ఉన్నదా? ఇక్కడ మనం గమనించవలసింది, యువత అనగానే కేవలం వయసుకు సంబంధించింది కాదు. యూత్ హుడ్ అని నేను చెప్తున్నాను. యూత్ హుడ్. కృష్ణుణ్ణి ఎప్పుడు కూడా ముసలివాడిగా మనం భావించలేము, రాముణ్ణి ఎప్పుడు ముసలివాడిగా భావించలేము అని చెప్పి వాళ్ళు వృద్ధులు కాలేదా? బుద్ధుడు వృద్ధుడు కాలేదా? తప్పకుండా వృద్ధాప్యం వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే దేహం ఉన్నదో వృద్ధాప్యం తప్పక వచ్చి ఉంటుంది. కానీ వారు దేహరీత్యా వృద్ధులేమో కాని మనోగతంగా, బుద్ధి విషయంలో, ఆత్మగతంగా నవయవ్వనులనే చెప్పాలి. కనుక యువకులు గుర్తించవలసింది ఏమిటంటే, ఆ వయ ప్రమాణ మధ్యలో మనం ఉన్నామా లేదా? 18-40 మధ్య ఉన్నామా? 20-40 మధ్య ఉన్నామా? అలా మధ్య ఉంటాం కాదు. నీలో ఆ యువకుడికి ఉండవలసిన ఉత్సాహం, ఆ ఆవేశం, ఆ అభినవేశం, ఆ జ్ఞానం, ఆ పటుత్వం, ఇంద్రియ నిగ్రహం, మానసిక నిబ్బరము, బుద్ధి కుశలత నీకున్నాయా లేదా? అవి కలిగిన వాడే యువకుడు, లేనివాడు కాదని నా ఉద్దేశం. ఈ దృష్టిలో యువకుల గురించి, సత్యసాయి యువత గురించి కొన్ని విశేషాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. అయితే ప్రధానంగా సత్యసాయి యువతకు, ప్రపంచంలో ఉన్నటువంటి యువతకు తేడా ఏమిటి అని గుర్తిద్దాం ముందుగా. మొదటి తేడా, ఇతర సంస్థలలో రాజకీయ, సామాజిక, సాంఘిక, విద్యా సంబంధ సంస్థలన్నింటిలో కూడా, ప్రాపంచిక సంబంధాలన్నింటిలో కూడా యువకుల యొక్క ఉద్దేశం ఏమి అంటే, ఎప్పుడు మాకు పదవులు వస్తాయా? ఎప్పుడు మేము అధికార పీఠాన్ని అధిరోహించాలా? నా పైవాడు ఎప్పుడు రిటైర్ అవుతాడా? లేదా నా వైపువాడు పైవాడు పైలోకానికి పోతే ఇంకా మంచిది? ఎందువల్ల అధికార పీఠాన్ని అధిరోహించడానికి అర్హులు చాచటం? ఇది సత్యసాయి యువత లక్షణం కాదు. అది ఈనాటి వరకు లేదు, భవిష్యత్తులో కూడా ఉండకూడదు. బాబా దయ వల్ల ఉండదనే నా విశ్వాసం. ఇక రెండవది, బయట అనేక సంస్థల్లో యువకులు, యువతకు ఒక రకమైనటువంటి ప్రాపంచిక దృష్టి ఉంటుంది. పలుకుబడి పెంచుకోవాలి, ఆస్తిపాస్తులు పెంచుకోవాలి అనేటువంటి కొన్ని భావాలున్నాయి. ఇది సత్యసాయి యువతకి ఉండవలసిన లక్షణం కాదు. ఇక్కడ పంచుకోవాల్సింది, పెంచుకోవాల్సింది ప్రేమ గాని ఆస్తిపాస్తులు కాదు. సత్యసాయి యువతకు వచ్చేది అధికారాలు కాదు, బాధ్యతలు. కనుక యువత సత్యసాయి సంస్థల యువతకు ఉండే ప్రధానమైన వ్యత్యాసాలు మనం బాగా గమనించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అధికారం కొరకు కాదు, పలుకుబడి కోసం కాదు, అనేకమైనటువంటి ధనదాహంతో ఏర్పడింది కాదు, ప్రేమను పెంచుకోవడానికి, ఆధ్యాత్మిక విలువలు పెంచుకోవడానికి, సామాజిక సేవ చేయడం కొరకు భగవాన్ బాబా వారిపైన పూర్తి భక్తి విశ్వాసములు కలిగించుకోవడం కొరకు, సమాజంతో కలిసి పనిచేయడం కొరకు, ఇలాంటి ఆధ్యాత్మిక భావములు కలిగినదే సత్యసాయి యోగ విభాగం. కనుక తదితరులతో మనం పోల్చుకోవడం గాని, తదితరుల భావాలు కలిగి ఉండటం గాని ఏనాడు మనం స్వప్నంలో కూడా రాకూడదని మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మరొకటి ఉంది, మనం చూసే పెద్దలలో ఏ లోపాలైతే మనకు కనబడుతున్నాయో, ఏ బలహీనతలైతే మనకు కనబడుతున్నాయో, ఆ యువకులు వాళ్లలో లేకుండా చూసుకోవాలి. అయ్యా, ఈ మా పెద్దలలో ఈ లోపాలున్నాయని నువ్వు అంటున్నావు, మరి నీలో లేకుండా చూసుకోవాలి. పెద్దలకి బలహీనతలు ఉంటున్నాయంటున్నావు, అవి మీలో లేకుండా చూసుకోవాలి. కాని అక్కడక్కడ అనుకోండి, తరచుగా కాదు, ఎక్కడో ఉంటూ ఉంటారు పాపం. వారు పెద్దలే నయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి యువకులు కొందరికంటే పెద్దలు చాలా నయం. ఇంచేత మనకెక్కడ వాళ్లలో ఆ వినయ విధేయతలు అలాంటివి కనపట్టలేదు. అవి చాలా కొద్దిమంది, బహుశా ఆధ్యాత్మిక శిక్షణ లేక, ఆధ్యాత్మిక సంస్కారం లేక అలా ఉన్నారేమో అని నా ఉద్దేశం. వారు కూడా త్వరగా బాబా కరుణ వల్ల, సత్సాంగత్యం వల్ల ఆదర్శమైన యువతగా రూపొందుతారనేటువంటిది నా ఆశ. అది తప్పక నెరవేరగలదని కూడా నేను ఆశిస్తున్నాను. సత్యసాయి యువతకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక అంశాలు మొదటగా మీకు తెలియజేస్తాను. మనం బాబాగారి దగ్గరికి వచ్చాము, మనం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సంస్థలలో యువ విభాగంలో చేరాను అని ఒక యువకుడు అనుకోవచ్చు, ఒక యువతి భావించవచ్చు. నేను చెప్పే సత్యం ఏమంటే, నీవు స్వామి దగ్గరికి వచ్చావు అనుట ఎంత సత్యమో, స్వామి నిన్ను ఎన్నుకున్నాడు అనేది పరమసత్యము. ఎందుకంటే స్వామి ఎంపిక చేయనిదే, నీవు సంస్థలలో చేరలేవు, సభ్యుడిగా ఉండలేవు, కార్యక్రమాలు నిర్వహించలేవు, ఆ దానికి సంబంధించిన నిబంధనలు కూడా నువ్వు పాటించలేవు, దాంట్లో నువ్వు ఇమడలేవు కూడా. కనుక మనం స్వామిని ఎన్నుకున్నాం, మనల్ని స్వామి ఎన్నుకున్నారు అనేది చాలా ప్రత్యేక అంశమని మనవి చేస్తున్నాను. ఒక సందర్భంలో కుర్రాన్ని చూసి ఓ మాస్టర్ గారు అన్నారు, వీడు చాలా గొడవ చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు అని అన్నాడు స్వామితో తమాషాగా. అంటే ఒక పెద్ద దోషం అని కాదు, అక్కడ ఏదో కాస్త ఆ పిల్ల చేష్టలు, నాటీ బాయ్ అంటారే అనేటప్పటికీ, అప్పుడు స్వామి అన్నారు ఆ కుర్రాడు వంక చూసి, ఒరేయ్ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా, ఎన్నో జన్మల తప ఫలితంగా ఇక్కడున్నావు, ఇలాంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఎందుకు చేజారా ఉడుచుకుంటావు, వదులుకుంటావే, చేతులారా జార విడుచుకుంటావా, ఇటు అద్భుతమైన అవకాశాన్ని వద్దొద్దు, ఎంతో తప ఫలితంగా ఇక్కడికి వచ్చావు అని స్వామి చిరునవ్వుతో మందలించారు ఆ పిల్లవాడిని. అది నా జ్ఞాపకం. అలాగే మరొక సందర్భంలో భగవాన్ నడుస్తున్నారు, నడుస్తుండే వారి పాదాలపైన ఒక దారపు పోగు పడింది, థ్రెడ్. అది ఒక పిల్లవాడు గమనించాడు, వెంటనే ఆ దారపోగుని తీసేశాడు, తీసేస్తున్నాడు స్వామి పాదాలపైన అది ఉండకూడదు అని. అప్పుడు స్వామి చిరునవ్వుతో అంటున్నారు, నువ్వేమో ఈ దారపోగు తీసి అవతల పారేశావు, అదే విదేశీయులైతే స్వామి శరీరం పైన ఉన్నటువంటి దారపోగుని తీసుకెళ్లి పూజామందిరంలో పెట్టుకుని మహాపవిత్రంగా ఆరాధన చేస్తారా, స్వామికి దగ్గరగా ఉంటామంటే మాటలు అనుకుంటున్నారా, ఎంతో సుకృత విశేషం చేత మీరు ఇక్కడున్నారు, దగ్గర ఉండేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నారు, దీన్ని దూరం చేసుకోకండి అని చెప్పారు. మరొక ఆయన వచ్చాడు, స్వామి మీరు అనుగ్రహిస్తే నేను హిమాలయాలకు వెళ్లి సాధన తపస్సు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతూ అన్నారు, ఏ సాధన తపస్సు హిమాలయాల్లోనూ చేస్తే ఏ సాక్షాత్కారం పొందుతావో ఆ సాక్షాత్కార ఫలితం ఇక్కడే ఈనాడే స్వామి నుండి నువ్వు పొందుతున్నావు. అక్కడెందుకయ్యా స్వామిని చూసేది, ఇక్కడే ఉన్నావు కదా అన్నారు స్వామి. అందుచేత యువత గుర్తించవలసింది ఏంటంటే ఇది చాలా మహద్భాగ్యం, ఒక అమూల్యమైనటువంటి అవకాశం. దీన్ని ఒక ప్రాపంచిక దృష్టిగాను లౌకికంగాను కేవలం వయస్సుకు తన సంబంధించిన అహంకారంతో, మనకుండేటువంటి అభిమాన మమకారాలతోటో, మనకున్నటువంటి కుల మత జాతి ప్రాంతీయ భాషా వివక్షతతోటో భావించి ఒక మహాదృష్టాన్ని దుర్వినియోగం చేసుకోవటం అనేటువంటిది ఒక దౌర్భాగ్యం నా ఉద్దేశం. ఇంతకన్నా మహాదురదృష్టం మరొకటి ఉండదు. దీన్ని ఆధ్యాత్మికంగానే మనం వినియోగించుకోవాలి, ఆధ్యాత్మికంగానే సంచరించాలి, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకే మనం ప్రయత్నించాలి. ఒక సందర్భంలో ఎవరో అన్నారు స్వామితో, స్వామి మీ ప్రేమ సముద్రంతో సమానం. కరుణాసముద్ర శ్రీరామ, ఓ స్వామి సముద్రం అంత ప్రేమయ్యా నీదని. అప్పుడు స్వామి నవ్వుతూ అన్నారు, పొరపాటయ్యా, సముద్రానికి హద్దులున్నాయి, ఎల్లలున్నాయి, నా ప్రేమకి ఎల్లలు హద్దులు లేవయ్యా, అంతులేనటువంటిది, సముద్రం అధిగమించింది నా ప్రేమ అన్నారు. అలాంటి ప్రేమమూర్తి దగ్గర మనం ఉంటున్నప్పుడు సత్యసాయి భక్తులుగా ముఖ్యంగా యువకులుగా అలాంటి ప్రేమను మనం అనుభవించి అలాంటి ప్రేమను పెంచి పంచి తరించవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రేమ బిందు మాత్రమైనటువంటి రుచి కూడా తెలియనప్పుడు మనం ఈ సత్యసాయి సంస్థల్లో ఉండి ప్రయోజనం లేదు అని తమకు మనవి చేసుకుంటున్నాను. అయితే నాకు సత్యసాయి యువ విభాగంలో చేరే అంతటి స్తోమత నాకు లేదు. ఆ క్రమశిక్షణ పాటించేటువంటి యొక్క నియమం కూడా నాకు తెలియదు, మనస్తత్వం కూడా దానికి అంగీకరించదు అనుకుంటున్నావేమో. స్వామి సంకల్పంతో నువ్వు వచ్చావు ఇక్కడికి, దాన్ని స్వామివారే చెప్పారు. చెడిపోయిన కారులు రిపేర్కి వస్తూ ఉంటాయి మెకానిక్ దగ్గరికి, ఆ మెకానిక్ చెడిపోయిన కారులన్నింటినీ కూడా చక్కగా ఆ పార్ట్స్ అన్ని కూడా రీప్లేస్ చేసి వాటి చక్కగా బిగించి రహదారి వెంట ప్రయాణింపచేసేట్టుగా ఉంటాడు. ఈ బ్యాటరీకి కొత్త కారు కావాలరా అని చెప్తుంటాడు స్వామి. అలాగే ఈ యువకులందరూ కూడా ఇది ఒక శిక్షణ, ఒక ట్రైనింగ్ అనుకోవాలి తప్ప ఇదేదో ఒక ఉన్నతి ప్రమోషన్ అనుకోకూడదు. ఇది ట్రైనింగ్ అంతే. జీవిత ప్రయాణంలో ఒక చక్కని శిక్షణకి ఇది ఒక అవకాశం, ఇది ఒక సాధనగా భావించాలి. పైగా స్వామి మాట అన్నారు, ఈ సంస్థల్లో మనం పనిచేస్తున్నటువంటి వాళ్ళం మనం అంతా కూడా స్వామి పైన పూర్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనకు ఆయన ఏం చేస్తారో స్వామి చెప్పారు. మనలో మనకు అనుమానం వస్తుంది, ఏదో యువ విభాగంలో చేరాను, యూత్ లీడర్గా ఉన్నాను, యూత్ మెంబర్గా ఉన్నాను, ఈ సేవా కార్యక్రమాలు చేస్తే నా ఉద్యోగం ఎట్లా, ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే నా సంసారం ఎట్లా, నా ఉద్యోగ పదోన్నతి ప్రమోషన్స్ ఎట్లాగా, ఇవన్నీ మనకు వచ్చేటువంటి అనుమానాలు. దానికి స్వామి చెప్పారు, స్వామి సేవ చేసినప్పుడు, స్వామి విశ్వాసంతో నువ్వు మెలిగినప్పుడు నీకు అన్నమే కాదు అమృతం కూడా పంచుతా అన్నాడు స్వామి. అంటే జీవనోపాధిని మనకు అందించడమే కాకుండా జీవిత పరమావధిని కూడా మనకి స్వామి అందిస్తారు. ఆనాటి భారత ప్రధాని వాజ్పేయి ఒక సందర్భంలో స్వామిని అడిగారు, స్వామి మళ్లీ ప్రశాంతిని రావడానికి మీరు అనుమతిస్తారా అన్నారు. అనుమతి ప్రసాదించండి, మళ్లీ రావాలను నాకు అన్నాడు ఆయన. అప్పుడు స్వామి అంటున్నారు, ఇది నా ఇల్లు కాదయ్యా, ఇది నీ తల్లి ఇల్లు, గ్రహించు. నీ తల్లి ఉండే నివాసం, అక్కడికి రావడానికి నీకు ఎలాంటి హక్కు ఉన్నదో ఇక్కడ రావడానికి అంతే హక్కు అని చెప్పి స్వామి అన్నారు. అంటే స్వామి ప్రేమ పొందటం మన యొక్క హక్కు, స్వామి సేవ అనేటిది మనకు హక్కు, ఇది భగవంతుని యొక్క ప్రసాదం. ఈ దృష్టితో మన సంస్థలో పనిచేయవలసిన అవసరం ఉన్నది. నిజానికి ఒక కుటుంబం ప్రధానంగా పెట్టుకొని దాని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మనం ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి స్థలంలో కొన్ని విత్తనాలు నాటితే చక్కని కాయగూరలు పండించే మొక్కలు వస్తాయి, చక్కని పుష్పాలు కలిగిన మొక్కలు వస్తాయి, చక్కని ఫలాలు అందించే మొక్కలు ఎదుగుతాయి. కనుక కుటుంబ సంక్షేమం కోసం ఇంటి చుట్టూ కొన్ని విత్తనాలు నాటాలి, మొక్కల్ని పెంచాలి. మన టౌన్, మన పట్టణం అంతా బాగా అభివృద్ధి చెందాలి అంటే కొన్ని మంచి మొలకలు తీసుకురావాలి, శాప్లింగ్ అంటే అంట్లు నాటాలి, మొక్కలు అంట్లు నాటాలి. అంటే సిటీ అంతా కూడా బాగా మహావృక్ష సంపదతో నిండి ఉండాలి, పరిసరాలు గ్రీన్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. పోని జాతి అంతా భవిష్యత్తు బాగుపడాలి అంటే ఆదర్శం అనే విత్తనాలు నేడే నాటాలి. భవిష్యత్తు జాతి యొక్క శ్రేయస్సు అంతా ఈనాడు మనం నాటేటువంటి ఆదర్శం అనేటువంటి బీజములపైన ఆధారపడి ఉంటుంది. బాబావారు ఈనాడు నాటే బీజములు మానవతా విలువలు. బాబావారు ఈనాడు మనకు అందించే బీజములు యువకులు, యువతులు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే యువకులకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుతాను. ప్రకృతి పరమేశ్వరుడు యువకులకు కొన్ని అనుకూలాలు సమకూర్చాడు. వావి ఎంతగా మనం గుర్తించి సద్వినియోగం చేసుకుంటే అంతగా జీవితంలో పురోగమిస్తామని మనకు అర్థమవుతుంది. మొదటిది ఏది అంటే యువకులకు ఆ చొరవ ఉంటుంది, చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకోగలడు, డేరింగ్ టు ప్లాన్, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, మంచి ఉత్సాహంతో తాను ప్రణాళికను సిద్ధం చేసుకునేటువంటి బుద్ధి కుశలత ఆ యువకుల్లో ఎక్కువగా ఉంటుంది, భగవంతుడు ప్రసాదించింది. అలాగే యువకుల్లో రెండవది తాను అనుకుని తప్పకుండా చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు, ఎలాంటి సాహసానికైనా సంసిద్ధంగా ఉంటాడు. మూడవది ఒక నూతనమైనటువంటి ప్రణాళికలు, నూతనమైన ప్రక్రియలను సంసిద్ధం చేయగలిగిన ప్రజ్ఞాశక్తి యువకుల్లో ఎక్కువగా ఉంటుంది. న్యూ ఐడియాస్, ఇవాళ చూడండి కంప్యూటర్ ఇంజనీర్లు ఎలాంటి కొత్త కొత్త భావాలు వేస్తున్నారు. అక్కడ దాకా వద్దు, నేను సత్యసాయి యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సత్యసాయి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ వేసిన కార్యక్రమం రేపు తిరిగి వేయడం అనేది ఉండదు. స్పోర్ట్స్ మీట్ లో ఈ సంవత్సరం వేసినటువంటి ఐటమ్స్ మళ్లీ వచ్చే సంవత్సరం ఉండదు. ఈనాడు వేసిన నాటకం రేపు ఉండదు, ఇవాళని పాడిన పాట రేపు ఉండదు. ఆట మాట పాట ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ఆ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి అలాంటిది. అందులో సర్వేశ్వరుడు సన్నిధిలో ఉన్నారు కనుక, భగవాన్ బాబావారు సన్నిధిలో ఉన్నారు కనుక, ఆ యువకులలో ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక సృజనాత్మక శక్తి బహువిధ వృద్ధి చెందే అవకాశాలున్నాయి. అవి ప్రత్యక్షంగా నేను చూస్తూనే ఉన్నా. యువకులను ఉద్దేశించి 1969 సంవత్సరం 19వ తేదీ మే మాసం స్వామి అంటారు, ఈ యవ్వనం చాలా ప్రధానమైనటువంటిది జీవితంలో, అనేకమైనటువంటి శక్తియుక్తులతో కూడుకున్నటువంటిది, మనో దృక్పథము వైఖరిని కూడా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేటువంటిదే ఈ యవన దశ అన్నారు. అలాగే 1970వ సంవత్సరం అక్టోబర్ మాసం 4వ తేదీన స్వామి చెప్పారు మాట, జీవితంలో ఏదన్నా సాధించాలంటే, శిఖరాలను అందుకోవాలంటే ఈ యవ్వన దశ ఎంతో ప్రశస్తమైందని చెప్పి వారు సెలవిచ్చారు. భగవాన్ 1975 నవంబర్ 14వ తేదీ ఇంకో మాట అన్నారు, ఈ యవ్వనంలో ఎంత చక్కని అవకాశాలు ఉపయోగాలు ఉంటూ వచ్చాయో అదే యవ్వన దశలో మంచి సాహసోపేతమైనటువంటి ఉత్సాహం కూడా ఉంటుంది, అనేకమైనటువంటి భావాలకు అనుగుణంగా వర్తించాలి అనేటువంటిది కూడా ఉంటుంది, అంతా కూడా ఆవేశంతో నిండి ఉంటాడు, ఏదో సాధించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటాడు, ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది యువకుడు అనేటువంటి వాడికి. అయితే ప్రమాదం ఎక్కడుందంటే కోపతాపాలకు లోనయ్యేటువంటిది కూడా ఉన్నది. నయవంచన, ఆత్మవంచన, దంభము, ప్రచారము, అహంకారములకు కూడా లోనయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ మాట 1978 డిసెంబర్ మాసం 7వ తేదీన బాబా చెప్పారు. కనుక మనం ఏం గుర్తించాలి అంటే, పవిత్రమైన ఆలోచనల ద్వారా మాత్రమే శాంతిని మనం పొందగలమని అనుకోవాలి. ఒక పోటీ వల్ల గాని, ఒక ప్రచారం వల్ల గాని, విపరీతమైన ఆలోచనల వల్ల గాని కాదు. భగవాన్ మరొక హెచ్చరిక చేశారు జనవరి మాసం 14వ తేదీ 1996లో చెప్పారు ఆయన. ఈ యువకులకు అనుకరణ అనేటువంటిది ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. ఒకరిని చూచి ఒకరు అనుకరిస్తూ ఉంటారు. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. కాకి హంసలాగా నడవాలనుకుందిట. అలా అలా అలా అడుగులేస్తూ చివరికి హంసలాగా నడవలేక, కాకిలాగా ఎగరలేక మధ్యస్థంలో చతికిలబడింది. అందుచేత కేవలం అనుకరణ అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు అని స్వామి చెప్పారు. మరొక మాట కూడా అన్నారు ఆయన, యువకులకు ఏమనిపిస్తుందంటే, నేను స్వతంత్రుణ్ణు, నా సంపాదన నాకున్నది, మంచి ఏజ్లో ఉన్నాను, నాకు స్వాతంత్రం లేదా అని ప్రతి యువకుడు ఇంట్లో వాళ్ళని గాని సమాజాన్ని గాని ప్రశ్నిస్తూ ఉంటాడు. దీనికి సమాధానంగా బాబా ఏం చెప్పారంటే, 1995 మే మాసం 6వ తేదీ నీకు స్వాతంత్రం ఉన్నదయ్యా. ఏ స్వాతంత్ర్యం? మానవునిగా ప్రవర్తించే స్వాతంత్ర్యం ఉన్నది. దానవుడిగా ప్రవర్తించడానికి నీకు స్వాతంత్రం లేదు. నరుడుగా ప్రవర్తించడానికి స్వాతంత్రం ఉన్నది. వానరుడుగా సంచరించడానికి స్వాతంత్రం లేదు. కనుక మానవ ధర్మాన్ని, మానవ విలువల ద్వారా వర్తించేటువంటి సర్వహక్కులు ఉన్నాయి. ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకో. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భగవంతుని పైన దృఢ విశ్వాసం మనకున్నప్పుడు మానవత్వ విలువల్ని పెంపొందించుకుని తదు అనుగుణంగా జీవించే అవకాశాలుంటాయి. అది మే మాసం 20వ తేదీ 1994లో స్వామి మాట చెప్పారు. వినయము, క్రమశిక్షణ చాలా అవసరం. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవము, ఇవి ఉన్నవాడే యువకుడు అని చెప్పారు. లేకపోతే వాడు రౌడీ అన్నారంతే. ఇవన్నీ వారి మాటల్లో ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రామాణికత కోసం చెప్తున్నాను. అలాగే స్వామి మరొక మాట అన్నారు. 1981 జూన్ మాసం 27వ తేదీ ప్రతి యువకుడు కూడా తాను ఏ నీతిని, ధర్మాన్ని అయితే విశ్వసిస్తున్నాడో, తన నడతలో ఆ విలువల యొక్క సత్యాన్ని నిరూపించాలన్నారు. అంటే మన ప్రవర్తనలోనే మనం నమ్మిన ధర్మం యొక్క సత్యత్వము నిరూపణ అవుతుంది అని భగవాన్ తెలియజేశారు. స్వామికి యువత పైన, భవిత పైన, నవత పైన ఉన్న మమత మాటల్లోనే చెప్పలేను. జాతిని నిర్దేశించాలి, జాతిని ఉద్ధరించాలి. దానికి కావాల్సింది ఎవరు? యువకులు కావాలి. ఆదర్శమైనటువంటి పౌరులు కావాలి. మనో నిశ్చయం కలిగినటువంటి వాళ్ళు, శారీరక దారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళు దేశానికి కావాలి అని స్వామి ఎప్పుడు చెబుతూ ఉంటారు. అందువల్ల జాతి జీవన స్రవంతి యువకులపైన ఆధారపడింది అని స్వామి చెబుతూ ఉంటారు. అట్టి యువత ఎలాంటి ఎదురీతలనైనా సరే, ఎలాంటి సవాళ్లనైనా సరే ఎదుర్కొనేటువంటి ధైర్యం యువకులకు ఉంటుంది. డైనమిజం అది వాళ్లలో బాగా ఉంటుంది. అయితే మనకి ఈనాడు సమాజంలో ఆర్థికంగా బాగా పైకొచ్చామని అనుకుంటున్నాం, రాజకీయంగా తెలివితేటలు గలవాళ్ళం అనుకుంటున్నాం, సైన్స్ శాస్త్రీయ పరిజ్ఞానంలో అనేకమైనటువంటి వసతులు సదుపాయములు పొందామనుకుంటున్నాం. కానీ అసలైనటువంటి శాంతి ఆనందములకు దూరం అయ్యాం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని స్వామి ఎప్పుడూ వారి దివ్యోపన్యాసాలలో హెచ్చరిస్తూ ఉంటారు. భగవాన్ మనకు నిర్దేశించిన సూత్రాలను వారి మాటల్లోనే మీకు తెలియజేస్తాను. మనందరికీ ఒక అలవాటు ఉంది, సంస్థల వారీగా ఒక విభాగంలో ఔత్సాహిక కార్యకర్తగా ఒక అలవాటు మనందరికీ ఉన్నది. మేం చాలా బాగా పనిచేస్తున్నాం, మేం చాలా మంచి కార్యక్రమాలు చేపట్టాం, ఎంతో మంచిని సాధిస్తున్నాం అని ప్రతి వారికి చెప్పుకోవాలనిపిస్తుంటుంది, చెప్పుకుంటూనే ఉంటారు. కాని స్వామి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి మనం, మంచి కార్యక్రమాలు కాదు నాకు కావాల్సింది, నువ్వు మంచి కార్యక్రమాలు చేసినందు మాత్రాన్ని నేను సంతోషించను, ముందు నువ్వు మంచివాడిగా ఉండు, ముందు నువ్వు నేను మంచివాడవై ఆ తర్వాత మంచి కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామి అన్నారు, సాయి అర్థించు మీ నుండి సద్గుణములు, సర్వమానవ సోదర సఖ్య బుద్ధి, స్వార్థ త్యాగంబు, పరిశుద్ధ సంఘసేవ, సాయికిచ్చడి ధనమిదే సత్యముగను అన్న. సద్గుణాలు కావాలంటున్నారు, మనందరినీ కూడా సోదరుల వలె మెలిగేటువంటి బుద్ధి కలిగి ఉండాలన్నారు, స్వార్థాన్ని త్యజించమన్నారు, సంఘసేవ చేయమన్నారు. ఇదే స్వాయికి మనం ఇచ్చేటువంటి ధనం అని స్వామి చెప్పారు. ఈ దృక్కోణంలో యువత ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండవది, ఎప్పుడు మనం పదవులు అధిరోహిద్దామా అనే ఆతురత సంఘంలో మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక సంస్థల్లో పదవులు లేవు, బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. హక్కులు లేవు, ధర్మాలు మాత్రమే మీకు మనకున్నాయి. ఆడంబరము లేదు, అణకువ మాత్రమే ఉండాలి. కనుక ఈ పదవుల కొరకు అరులు చాచుట, పదవులు ఉన్నవాడిని చూచి ఈర్ష్యపడటం, ఇది యువకులకు ఉండవలసిన లక్షణం కాదు, పెద్దవారికి అసలు ఉండకూడదు. ఇప్పుడు యువకుల నుండే ఇప్పటి నుంచే ఇలాంటి బుద్ధులు ఉన్నట్టయితే ముందు ముందు కష్టమవుతుందని, ఇప్పటి నుంచే వాటిని ఉండకూడదని స్వామి యువకులను ఉద్దేశించి హెచ్చరించడం జరిగింది. పదవులపైన మనకు ఆరాటం ఉండకూడదు. స్వామి అన్నమాట వినండి, దేశ సేవకుండు దేశ నాయకుడైన స్వార్థరహిత సేవ చేయగలడు, పదవికాంక్షవాడు పరిశుద్ధ హృదయుడా చెప్పరయ్య మీరు ఒప్పుకొనేదా. అంటే పదవికాంక్ష గలవాడు పరిశుద్ధ హృదయుడు కాడు, తేలిపోయింది మాటతో. స్వార్థరహిత సేవ చెయ్యాలంటే దేశ సేవకుడే దేశ నాయకుడు కావాలి అన్నమాట స్పష్టం. కనుక పదవులు కాదయ్యా ప్రధానం, మనకి పరిశుద్ధ హృదయం కావాలి, మనం సేవకులం కావాలి అని స్వామి మనకు హెచ్చరిస్తున్నారు. ఇంకా యువకులలో మరొక గుణం ఉంది, ధిక్కరించడం, పెద్దల్ని ప్రశ్నించడం, పెద్దలకు కావాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, వారికంటే మాకు ఎక్కువ తెలుసును అనేటువంటి భావంలో ఉండడం, ఏదైనా సరే ప్రశ్నించడం, యంత్రవాణైనా సరే ప్రశ్నించడం, ఇది ఆధ్యాత్మిక విభాగంలో ఉండవలసిన లక్షణం కాదు. అందులో సత్యసాయి యువతకి అస్సలు పనికిరాదు. దీని స్వామి మాట చెప్తాను, పెద్దలన్నమాట పెరుగన్నమును పోలు స్వీకరించవలయు చిత్తమందు, అట్లు చేయకున్నా హాని కలుగును ఉన్నమాట తెలుపుచున్నమాట. ఏదన్నా ఊరు వెళ్లేటప్పుడు సద్దన్న మూట తీసుకువెళ్ళామనుకోండి, ఆకలైనప్పుడు తినొచ్చు, లేకపోతే పస్తుండాలి. అలాగే పెద్దల మాట విన్నట్టయితే ఎప్పటికప్పుడు మనం సహకరిస్తుందయ్యా, అలా చేయకపోతే నీకే హాని సుమ అని చెప్పారు. కనుక పెద్దల్ని ధిక్కరించడం, ప్రశ్నించడం, ఇది ఆదర్శ యువకుల యొక్క లక్షణం కాదు అని చెప్పేశారు స్వామి. మరొకటి ఉన్నది, విమర్శ. ఈనాడు సమాజంలో పనిచేసేదానికంటే విమర్శ ఎక్కువైపోయింది. ఆత్మస్థుతి పరనింద మహాపాపాలని శాస్త్రం చెబుతున్నాయి. ఇతరులను నిందించడం, తనకు తాను పొగుడుకోవడం, ఇవి మహాపాపాలు. ఇవి చిన్నప్పటి నుంచే వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తే పెద్దయ్యాక మనం ఆదర్శ పౌరులుగా ఉండగలుగుతాం. ఇలాంటి వాటికి మనం సత్యసాయి యువకులు బానిసలు కాకూడదని చెప్పిన ఆకాంక్ష. ఎవరిని విమర్శించకూడదు, ఎందువల్ల ఏ విమర్శ అయితే చేస్తున్నావో అదే విమర్శకు రేపు నువ్వు గురి అవుతావు. నీవు ఇతరులను విమర్శ చేసినప్పుడు నిన్ను కూడా విమర్శ చేసేవాడు సిద్ధమై ఉంటాడు. స్వామన మార్చుకోండి, పరులు దూషింప నీవును వారి వలనే తిరిగి దూషింప, నీది ఆధిక్యతేమి? ఇతరులని విమర్శించారన్నావు, నువ్వు కూడా మళ్లీ విమర్శిస్తున్నావు, నీ గొప్పేముంది? ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము. పెద్దలలో ఏ లోపాలున్నాయని అంటున్నావో, పెద్దలలో ఏ ఆదర్శాలు లేవని అంటున్నావో, అవి నీలో లేకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి గాని విమర్శించడం కాదు అని స్వామి స్పష్టంగా చెప్పారు. కనుక విమర్శలు అనేటువంటిది అది యువకుని యొక్క లక్షణం కాదు అని కూడా మనకు తెలిసింది. మరొక అవలక్షణం కూడా ఈనాడు సమాజంలో కనబడుతోంది. ఏ కార్యక్రమం చేసినా సరే వెంటనే ప్రతిఫలాన్ని అపేక్షిస్తారు. ఒకసారి డాక్టర్లంతా కూడా సేవ చేసి వరుసగా స్వామి దర్శనానికి కూర్చున్నారు. అప్పుడు స్వామి అటువైపు వచ్చి అన్నారు, ఏమిటి కూలీ కోసం కూర్చున్నారా అని. నువ్వు సేవ చేయగానే వెంటనే వారు అనుగ్రహం నీకు రావాలి అని అంతే కదండి. ఆ కూలీ వాళ్ళు ఉంటారే, ఇది ఇటువంటి ప్రతిఫల అపేక్ష కాదు. ఏది చేసినప్పుడు పరమాత్మ నాలో ఉన్నాడు. నేను ఒక మిత్రుడు, విశాఖపట్నం మిత్రుడు, ఒక యువకుడు నాకు చెప్పాడు, విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్లో విశాఖపట్నం యువకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారట. అక్కడున్న వాళ్ళకి స్నానం చేయిస్తుంటే ఆయన నిన్ననే నాతో అన్నమాట, నేను బాబా గారికి అభిషేకం చేస్తున్నాను అన్న భావం నాకున్నది. అక్కడున్న వాళ్ళకి పాదాలు కడుగుతుంటే స్వామి పాదాలు స్పృశిస్తున్న భావం నాకున్నది, నాకు అనుభవం ఉన్నది నాకు కుర్రాడు చెప్పాడు. నా గుండె గుహేలు మంది అంతే అట్లా ఇట్లాగా. ఎప్పుడు ఆ భావం నాకు వస్తుంది? అలాంటిది చాలా ఉన్నతమైన భావాలు ఉండాలి కాని ఏదో చేశా గనక వెంటనే నాకు గుర్తింపు ఉండాలి. స్వామి ఏమన్నారు, నా గురించి అడిగారా, నన్ను మెచ్చుకున్నారా, ఇది సరైన పంధా కాదు. స్వామి చెప్పిన మాట వినండి, కాంక్షతోడ ఎందు కర్మంబులనరింప దక్కబోదు ఫలము ధరణియందు. కాంక్ష వదలి భక్తి కర్మలు పచరింప ఫలితమొసగుచుండు పర్తి విభుడు. కనుక ఎప్పుడైతే నువ్వు కోరికలతో గుర్తింపు ప్రచారం ఆడంబరంతో కర్మలు చేశావో నీకు ఫలం రాదురా నాయన అన్నాడు స్వామి. ఆ కోరికలు వదిలేసి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మాచరణ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు పర్తి విభుడు నీకు సత్ఫలితాన్ని అందిస్తుంటాడని స్వామి చెప్పి ఇది యువకులందరూ కూడా మనసులో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మరొకటి ఉన్నది, మనం చేసే కార్యక్రమాలు గొప్పగా ఉండవచ్చు, మనం చేసే కర్మలు పవిత్రంగా ఉండవచ్చు, కాని ఏ భావంతో చేస్తున్నావు? ఇతరులపైన ఆధిక్యత కోసం చేస్తున్నావా? సమాజంలో ప్రదర్శన కోసం చేస్తున్నావా? ఒక పోటీ తత్వంతో చేస్తున్నావా? భగవద్భావనతో చేస్తున్నావా అనేది గుర్తించాలి. ఎందువల్లంటే ఏ భావంతో చేస్తున్నావో ఆ భావం పైన ఫలితం ఆధారపడింది కాని పనిపైన ఫలితం ఆధారపడలా. పనులు చాలా మంది చేస్తున్నారు, ఈ పనులన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు, భావమే సత్ఫలితం ఇచ్చింది. ఉదాహరణకు రామావతారంలో ఉడత చేసిన పని ఎంత? ఆ ఉడత చారిత్రాత్మకంగా నిలిచిపోయింది, మానవాళికి అంతా కూడా ఆదర్శంగా నిలిచిపోయింది ఆ ఉడత. ఉడతా భక్తి అంటుంటారు. శ్రీరాముడు తన యొక్క మూడు ఆ వేళ్లతో నిమిరినటువంటి చారలే ఉడతల దేహం పైన ఉన్నటువంటివి. ఏం చేసింది ఆ సేవ? భావాన్ని మెచ్చుకుంటాడు భగవంతుడు, మరొకటి కాదని గుర్తుంచాలి. ఇదే స్వామి అంటున్నారు, మనసులోనున్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫల సిద్ధి కార్యమందు. మనసు లోపలి భావంబు మలినమైన ఫలము కూడా ఆ రీతిగా మలినమౌను. లోపల ఏ భావంతో చేశావు? సద్భావంతో పవిత్ర భావంతో చేసినప్పుడు తప్పకుండా ఫలసిద్ధి కార్యంలో ఉంటుందిరా, లేకపోయినట్టయితే ఫలము కూడా మలినమైపోతుందని స్వామి చెప్పారు. అందువల్ల మన యొక్క భావశుద్ధి చాలా ప్రధానం. ఆధునిక సమాజంలో మరొక జాడ్యం బాగా మనకు కనపడుతోంది, తీయగా మాట్లాడతాడు పైకి, లోపలంతా చేదు, లోపలంతా విషం, పైకి చక్కగా మాట్లాడతాడు. 32 పళ్ళు వికిలించుకుంటూ చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తాడు. హృదయంలో మాత్రం లేదు. అందుకే స్వామి అన్నారు, ఏమిరా నా ముందు నీవు మోనో యాక్షన్ చేస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ మౌనో యాక్షన్ తగ్గట్టుగానే నేను మౌన యాక్షన్ చేస్తాను, నేను సైలెంట్ గా ఉంటాను నీతో మాట్లాడను, నువ్వు మౌనో యాక్షన్. ఆయన తెలీదా? అందువల్ల ఇవాళ మన మాటల్లో ఏదో ప్రేమగా మాట్లాడుతున్నాం, చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నాం, ఇతరులకి చక్కగా మనం సఖ్యతో మెలగగలుగుతున్నామని అనుకుంటున్నాం, కాని దైవం మెచ్చడు. లోపల దైవానికి లోపలన్న భావం తెలుసు. లోపల దుర్భావాలున్నప్పుడు, హృదయమంతా కషాయం విషంతో నింపుకున్నప్పుడు మానవత్వానికే పెద్ద మచ్చ. ఎంత చక్కగా మాట్లాడు. అదే అంటాడు స్వామి, హలో హలో హలో అంటాడు ప్రతివాడు, కాని వాడు జీవించేది హెల్లో హెల్లో హెల్లు తప్ప మరొకట్లేదు. పైకి ఎన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం? అదే స్వామి మాటలు వినండి. మాటలందున తీపి మనసున చేదుంచ మంచి కాదు మీకు మచ్చగాని. మచ్చరంబులేని మనుజుడే మనుజుడు, మచ్చలేని బ్రతికు మహిలోన చెల్లురా. కానీ మచ్చలేనటువంటి జీవితం గడపాలి. మచ్చలేని జీవితం గడపాలి అంటే మాటలో ఎంత తీపి ఉన్నదో మనసులో కూడా అంతే తీపి. ఈ రెండు రకాలుగా ఉండమనేది ఆత్మవంచన, దైవవంచన కూడా అవుతుంది. మరొకటి ఉన్నది మనకు. ఇవాళ సమాజంలో మన విద్యలు చూచి చాలా విర్రవీగుతూ ఉంటాం, కాని నిజానికి ఇవాళ విర్రవీగవలసింది ఏమీ లేదు. వందల కొద్ది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ విద్య లేనివాడే లేడు. అందరూ ఉన్నత విద్యలు చదువుకున్నారు. ఏ పాటి నీ విద్య? ఏ పాటి? ఏం చూచి విర్రవీగుతావు? విజయ సగు నువ్వు వినయంబు. ఆ వినయ లేనప్పుడు విద్య దేనికి? అందువల్ల ఏ రీతిగా కూడా నీలో అహంకారం ఉండకూడదు, అందులో యువకులకు అసలు పనికిరాదు అన్న విషయాన్ని చెప్తూ ఎంత స్పష్టంగా చెప్పాడో మహానుభావుడు చూడండి. విద్య నేర్చితినంచు విర్రవీగబోకు. ఓహో నాకు అది ఉంది ఇది ఉంది, నా క్వాలిఫికేషన్లు ఇవి, ఏమి ఏమీ లేదు. ఇదే శ్రీరామకృష్ణ పరమహంసం సందర్భంలో అంటాడు, సాయంకాలం వేళ ఈ మిడుగురు పురుగులు కాసు వెలుతురుతో ప్రకాశిస్తుంటాయిట. అవి అనుకుంటాయి, అప్పో చీకటి పడుతోంది, నేను ప్రకాశిస్తున్నాను అనుకుంటాయిట. కాసేపు అయ్యాక నక్షత్రాలు వస్తాయి. ఆ నక్షత్రాలు ఈ మిణుగురు పురుగులు చూసి నవ్వుతాయి, మా అంత ప్రకాశం వీటికెక్కడిది అని. ఇంకా కాసేపు అయ్యాక చంద్రుడు వస్తాడు. అరే మీరంతా నా ప్రకాశం ఉందనుకుంటాడు చంద్రుడు. బళ్ళు తెల్లవారింది, సూర్యుడు వచ్చాడు, సూర్యుడు కాంతి ఉంది వీరంతా. కనుక మనకు విర్రవీగడం, మనకు ఉండేటువంటి కొద్దిపాటి చదువులు, ఈ కొద్దిగాటి పరిజ్ఞానాన్ని చూచి విర్రవీగడం అనేది కేవలం అజ్ఞానం తప్ప మరొకటి కాదు. విద్య నేర్చితినంచు విర్రవీగబోకు, ధనవంతుడినంచు నిక్కబోకు. ఏ ధనం? ఏ పాటి ఇది? నీకున్న ధనం ఏ పాటి చెప్పండి? దాని చూసి పెద్ద నువ్వు నిక్కబొడుచుకోని అవసరం లేదు. ధనవంతుడినంచు నిక్కబోకు, పుత్రవంతుడినంచు పొగడుకొనబోకు. నాకన్నా మంచి పిల్లవాడు ఎక్కడ లేడు అని అందు నువ్వు పొగుడుకోకు. నేను దాతననుచు నెగరబోకు, నేను నాకన్నా గొప్పవాడు ఎవడున్నాడు అనుకోవద్దు. భృత్యుడ నేనంచు పొంగబోకు, అబ్బా నాకన్నా సేవ చేసేవాడని పొంగవద్దు. శౌర్యవంతుడ నేనంచు చెలగబోకు, నాకంత శౌర్యం ఎవరికి ఉందండి అని పెద్దగా నువ్వు తిరగక్కర్లే. కార్యశూడనంచు కనుగొనబోకుము, నేను పట్టానంటేనండి పని అయిపోతుంది అంటాడు ఒక్కోడు. ఏం పడతావు నీవు? నడుము పట్టుకుంటే లేవలేవు. ఏం పడతావు? ఏం పట్టలేవు. భగవంతుడు కరుణ వల్ల నీకు విజయం వస్తుందే తప్ప నీ యొక్క కార్యశూరత కాదు అన్న విషయం మనం స్పష్టంగా గుర్తించాలి. భగవాన్ చెప్తున్నారు, సామర్థ్యుడంచును చటబో, నాకన్నా చేసేవాడు ఎవడున్నాడండి, ఎలా కష్టపడ్డారండి. ఇలాంటి పబ్లిసిటీ చాటడం మంచిది కాదు. ఇంతకి నువ్వు ఎలా ఉండాలంటున్నావో యువకుడు. అబ్బా చక్కని మాట చెప్పారు స్వామి, నలుగురికి మెప్పుగను నీవు నడుచుకొన్నా నళిన నేత్రుడు ఆకర్షించునయ్యా నిన్ను. ఇంత కన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులార. మరొక మాట చెప్తున్నాను, నలుగురికి మెప్పుగను నీవు నడుచుకొన్నా. అందరు మంచివాళ్ళండి, ఆయన మంచివాళ్ళండి అనిపించుకోవాలి, కాని వాడు గర్వపోతురా, వాడు అహంకారిరా, ఇవి కాదు యువకులు తెచ్చుకోవాల్సిన పేరు. అందరి చేత మంచి పేరు స్వామి మా కాలేజీ పిల్లలకి చెప్తారు. మీరు నాకేమి ఇవ్వక్కర్లేదురా, మీ నుండి నేనేం ఆశించను, మీరు మంచి పేరు తెచ్చుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి, ఈ సంస్థకి మంచి పేరు తీసుకురండి, నాకేం అక్కర్లేదు, మీరు మంచివాడు అనిపించుకోండి, అది చాలు నాకంటాడు స్వామి. అందువల్ల నలుగురికి మెప్పుకొని నీవు నడుచుకున్నా ఎంత ప్రజ్ఞ ఉండి ఏం లాభం, నలుగురు అబ్బా మంచివాడు అనాలి అంటే నలిన నేత్రుడు ఆకర్షించునయ్యని అప్పుడు ఆ భగవంతుడి దగ్గర చేర్చుకుంటాడు. గనుక యువకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరేమనుకుంటే నాకేమి, అది సరైన విధానం కాదు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భక్త శిరోమణి నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి రచనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ధారావాహిక శ్రీ త్యాగోపనిషత్తు. భగవాన్ బాబా వారి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ గారు ఒక్కొక్క త్యాగరాజకృతిలో ఇమిడి ఉన్న భావార్థాలను వెలికితీసి మన సాయిరామతత్వంతో సమ్మిళితము చేసి అందుకల ఆనందాన్ని శ్రోతులతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈనాటి మన భాగంలో సామరాగంలో ఆదితాళానికి కూర్చిన శాంతము లేక సౌఖ్యము లేదు అన్న కృతిపై విశ్లేషణ మీరు వింటారు.

త్యాగోపనిషత్తు వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన సాయరం. నేడు మనము చర్చించుకునే కృతి సామరాగం అరితాళంలో ఉన్న శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అన్న కృతి.

మన జీవితంలో అతి ముఖ్యమైన ఇమోషన్ మనకి కోపము. ముఖ్యమైన అని ఎందుకంటున్నానంటే, ఎక్కువగా మనతో ఒక పని చేయించేది అట్లాగే కాకుండా ఎక్కువగా మన ఇబ్బందుల్లో పెట్టేది కూడా ఈ కోపమే. కోపం వచ్చినప్పుడు మామూలుగా మనము చాలామందికి ఏం చేస్తున్నాము, ఏం అంటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అనేది కూడా తెలిసే వ్యవధి ఇవ్వకుండా మనలో పెరిగేది కోపం. అటువంటి కోపం అనాదిగా ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చరిత్రలో చూస్తే కోపం వల్లనే రావణాసురుడు కూలిపోయాడు, కోపం వల్లనే దుర్యోధనుడు చేరాని పనులన్నీ చేశాడు. ఈ విధంగా కోపము ఎంతో మందిని నాశనం చేసింది. అయినా కూడా ఇన్ని చరిత్రలు చూసినా, ఇన్ని చేసినా కూడా ఆ కోపాన్ని మనము తగ్గించుకోలేక అహంకారానికి బనిసలుగా మనం ఉండిపోతున్నాం. కాబట్టి స్వామి మనకి కోపాన్ని అధిగమించడానికి ఎన్నో మార్గాలు చెప్పారు. ఉదాహరణకు చిన్న చిన్న మార్గాలు, మన కోపం వచ్చినప్పుడు ముఖం అద్దంలో చూసుకోమన్నారు. ఆ ముఖం మనకు కూడా చూడబుద్ది కాదని చెప్పారు. అలాగే కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు చల్లని నీళ్లు తాగమన్నారు. ఈ విధంగా వ్యవధి ఇవ్వడం వల్ల ఆ కోపం తగ్గే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి అటువంటి చిన్న చిన్న చిట్కాలు స్వామి మనకి ఇచ్చినట్టు అనిపిస్తుంది. సరే, కోపం లేనితనాన్ని ఏమనాలి అంటే, మామూలుగా ఆనందంగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు కోపం లేదు అని మనం అంటాం. అయితే అది ఒక మిడిల్ పాయింట్ అని అనుకుంటే కోపం లేనితనము, అదొక ఎక్స్ట్రీమ్, ఇంకొక ఎక్స్ట్రీమ్. ఇటు కోపం ఉంటే ఇంకొక ఎక్స్ట్రీమ్ శాంతము అని చెప్పుకోవాలండి. శాంతం ఉంటే నిజంగా కోపం లేకపోవడం కాదు, ఏదో ఉండడము. ఏమిటా

ఏదంటే దేనివల్లైతే మానవుడు మానవుళ్లాగా ఎంతో సహజంగా ఆనందంగా ఉండగలుగుతాడు, ఒక విషయం ఉన్నా లేకపోయినా కూడా ఆనందంగా ఉండగలుగుతాడు, అటువంటి ఒక స్థితి శాంతము. ఈ శాంతము అనేది ఉంటేనే సౌఖ్యం అనేది వస్తుంది అని త్యాగరాజస్వామి కృతులు మనకి చెప్తున్నారు. మొట్టమొదట సత్య ధర్మ శాంతి ప్రేమ హింసలని స్వామి మనకి ఐదు మానవ విలువలు ఇచ్చారు. ఇందులో ముఖ్యమైనది శాంతి అనేది ఆ మధ్యలో, ఇటు సత్యధర్మాలు అటు ప్రేమహింసలు ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నది శాంతి. అంటే ఈ శాంతి అనేది ఎవరికి వారు రోజూ వ్యక్తం చేసుకుని ఆ శాంతి కోసం ప్రయత్నించవలసింది, కానీ ఇది బయట నుంచి వచ్చేది కాదు. అందువల్ల రాముణ్ణి ఉద్దేశించి త్యాగరాజస్వామి ఈ కృతిలో మొట్టమొదట సారసదళ్ళనైన, అంటే పద్మదళాలు వంటి నేత్రాలు కలిగిన రాముణ్ణి కీర్తిస్తూ ఆయన శాంతము లేక సౌఖ్యము లేదు అన్న ఒక భావన, తన మనసులోని భావన రాముడితో ఆయన విన్నవిస్తున్నారు. ఎందువల్ల వచ్చి ఉండొచ్చు ఇది అంటే, ఎన్నో చారిత్రాత్మకంగా ఎన్నో కథలు చెప్తారండి, త్యాగరాజస్వామి కుటుంబంలోనే కోపం అధికంగా గలవారు ఉండడము, మాటిమాటికి కోపం వ్యక్తం చేశారేమో, లేక ఊరిలో వారు కావచ్చు, ఇటువంటి తన చుట్టూ జరిగే సంఘంలో జరిగే విషయాలన్నీ కూడా చూసి త్యాగరాజస్వామి ఈ కృతి రాశారా అని అనిపిస్తుంది. అయితే ఏ విధంగా రాసినా కూడా చరిత్ర పరంగా మనకి బాగా బాగా సరిపోయే ఒక టీచింగ్, ఒక బోధన త్యాగరాజస్వామి ఇక్కడ మనకి ఇస్తున్నారు కాబట్టి దాన్ని గమనిద్దాం. సౌఖ్యం అనేది అందరూ కోరుకునేది ప్రపంచంలో, అందరము సుఖం కావాలనుకుంటున్నాం, దుఃఖం ఎవరికి కావాలండి, ఎవరికి వద్దు. అయితే సుఖం కావాలి అనుకుని ఎంత దాని వెంట పడుతున్నామో అంత దుఃఖం వస్తున్నట్టుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏమన్నా ఉంది అంటే అది శాంతము మనం లేకపోవడం. సౌఖ్యము సుఖం అనేది శాంతంతో కూడుకున్నది కాకుండా మనము బయట మిగతా కారణాల వల్ల సుఖం కోరుకుంటున్నాం కాబట్టి సుఖం దొరికినట్టు అనిపించినా కూడా నిజమైన సుఖం కాదు, కానేరదు. కాబట్టి శాంతంతో కూడిన సుఖము, అసలు శాంతమే లేకపోతే సౌఖ్యము కుదరదు అన్న ఈ రెండు మాటలు త్యాగరాజస్వామి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి వారికైనా ఇది నిజమైన అండి అంటే అవునని త్యాగరాజస్వామి మనకి చెప్తూ దాంతునికైనా వేదాంతునికైనా అని మనకి చెప్తున్నారు. అంటే బాగా చదువుకున్నవారు ఈ ప్రపంచంలో, విద్య తెలిసిన వారు ఈ ప్రపంచంలో, విద్వత్తు గలవారు లేక ఇవన్నీ వదిలేసి పరతత్వం గురించి ఆలోచించేవారు, ఎటువంటి వారికైనా కూడా ఈ ప్రపంచంలో శాంతం కావాల్సిందే. అంటే ఎటొచ్చి మనం జీవితంలో ఏది ప్రయత్నిస్తున్నా, అంటే ప్రాపంచికంగా ఒక సక్సెస్ కోసం చూస్తూ ఉండొచ్చు లేక పరమార్థికంగా సక్సెస్ కోసం చూస్తూ ఉండొచ్చు, దేన్ని వెతుకుతున్నా కూడా ఇక్కడ బతికినన్నాళ్లు మాత్రము శాంతం అనేది లేకపోతే సౌఖ్యము లేదు అన్నది ఎంత నిజమైన మాట మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే మనము దేని వెనకాల వెళ్తున్నాము, దేని గురించి ఆలోచిస్తున్నాము, దేన్ని ఒక ధ్యేయంలాగా పెట్టుకున్నాము అన్న విషయం తీసేస్తే దేని వెనకాల వెళ్లినా కూడా అది అందనంత వరకు, జరుగుతున్నంత వరకు మనిషి శాంతంగా ఉండవలసిందే కదండి. శాంతం లేకుండా ఏ పనైనా కూడా సరిగ్గా జరుగుతుందా, జరగగలదా? ఒక విషయం, అసలు మన శరీరంలో అశాంతి ఉన్నప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా సరిగ్గా ఉండవు. అటువంటి ఒక స్థితిలో, ఈ శరీరమే సరిగ్గా లేని స్థితిలో ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు అది సాగుతుందా? ఈ ప్రాపంచికంగా చేసే కార్యాలే సాగవు. ఇక పారమార్థికంగా లేక యోగంలో ఇంకేమైనా పని చేయాలనుకుంటే, కూర్చుని మెడిటేషన్ చేద్దామనుకుంటే గనక ఆ పనులు సాధ్యమా? అందువల్ల శరీరంలో శాంతి కావాలి, మనస్సులో శాంతి కావాలి, అక్కడ ఆత్మపరంగా శాంతి ఎప్పుడు ఉంది కానీ బుద్ధి, దానికి అతి సమీపంగా ఉన్న బుద్ధి, బౌద్ధికంగా శాంతి కావాలి. అందువల్లే స్వామి అన్నారు, మనం ఏ మంత్రం చెప్పినా చివరికి ఓం శాంతి శాంతి శాంతి అనడంలో ఒక మర్మం ఏమిటి అంటే, ఆది భౌతికంగా, ఆది దైవికంగా, ఆది ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా ఈ మూడు విభాగాల్లో కూడా శాంతి మనకి చేకూరాలి అని మనం కోరుకుంటామని స్వామి చెప్పారు. కాబట్టి అటువంటి శాంతి ఉంటేనేమో మనకి సౌఖ్యం దొరుకుతుంది అని చారస్వామి చెప్తూ ఇందులో ఒక నాలుగు చరణాల్లో ఎటువంటి కారణం, ఎటువంటి కండిషన్స్ మన లైఫ్లో ఉన్నా కూడా ఆ కండిషన్స్ శాంతి ఎలా తెచ్చిపెట్టవు అన్న విషయాల గురించి చర్చించారు. అంటే మనం ఇదిగట్లు చెప్పుకున్నట్లు త్యాగరాజస్వామి
పల్లవిలో చెప్పిన విషయాన్ని అనుపల్లవిలో చెప్పిన విషయాన్ని నిర్ధారణ చేస్తారు చరణాల్లో. కాబట్టి ఏ విధంగా నిర్ధారణ చేస్తున్నారు అనేది మనము ముందరికెళ్తూ చూద్దాము. మొట్టమొదటి చరణంలో ఆయన అంటారు, దారసుతులు ధనధాన్యములుండిన సారెకు జపతప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు అంటారు. అంటే ఒకరికి కుటుంబం అంటూ చెప్పుకోవడానికి అన్నీ ఉండొచ్చండి, అందరూ సౌందర్యవంతమైన భార్య ఉండొచ్చు, భాగ్యశాలి అవ్వచ్చు భర్త, పిల్లలు చక్కని పిల్లలు ఉండొచ్చు, గుణవంతులు కావచ్చు, ధనధాన్యాలు నిండుగా ఉండొచ్చు, ఎప్పుడు కూడా వారికి ఇది లేదు అని అనిపించేట్టు ఉండకపోవచ్చు. అంతేకాకుండా వారు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ వారు జపతపాలు వంటి సంపద కూడా కలిగి ఉండొచ్చు. సారకు జపతప సంపద కలిగిన అయినా కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అని అంటున్నారు. ఇటువంటి విషయాలు అర్థం చేసుకోవాలంటే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. అన్నీ ఉన్నవారు, అణుకువ ఉన్నవారు, అహంకారం ఎక్కువ లేని వాళ్లు, లేక వారికి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉన్నవాళ్లు, అటువంటి వాళ్లకు కూడా శాంతి లేదా అంటే లేదని అనుకోవాలని చారస్వామి గారు చెప్తున్న దాన్ని బట్టి. ఎందుకు అంటే శాంతి లేదని కాదండి, అంటే సౌఖ్యము లేదు ఒకవేళ శాంతి గనక వారు కోల్పోతే అని చెప్పుకోవాలి. ఒక ఉదాహరణ తీసుకుందాం. కుచేలుడు, ఆయనకి ధనధాన్యాలు ఉండకపోవచ్చు కానీ భక్తి అన్న ధనం చాలా ఎక్కువగా ఉన్నది, అలాగే విశ్వాసము ఉన్న ధాన్యం ఉంది, చక్కని భార్య ఆవిడ, సద్గుణవంతురాలు, పతివ్రత, ఇక ఎంతో మంది పిల్లలు, ఇంటిలో కృష్ణుడి పట్ల భక్తి అన్నీ ఉన్నాయి కానీ తినడానికి గింజలు కూడా లేవు వారికి. అటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు అందరూ ఎంతో ఆందోళన పడుతున్నా, భార్య ఎంతో ఆందోళన పడుతున్నా, ఎప్పుడూ కూడా ఆ బ్రాహ్మడి హృదయం నుంచి వెళ్లనిది శాంతి. అందువల్ల ఒకటే సంసారంలో ఉన్నవాళ్లైనా కూడా మిగతా వాళ్లందరూ దుఃఖంలో ఉంటే ఈ సుధాముడు మాత్రము, కుచేలుడు మాత్రము సుఖంలో ఉన్నట్టు కథ చెప్తుంది మనకి. అయితే దానికి ఒక కారణం కూడా ఉందండి. ఆయన సర్వం శరణాగతం చేసిన గొప్ప భక్తుడు, అందువల్ల కృష్ణుడు తప్ప అన్యంగా ఇంకేది ఆయన ఆలోచిస్తూ ఉండడు. కాబట్టి అటువంటి ఒక తన కృష్ణ ప్రపంచంలో తాను ఉండిపోయాడు కాబట్టి ఆయనకి ఈ ప్రపంచంలో సౌఖ్యం అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయనకు అటువంటి దుఃఖము రాలేదు. అందువల్ల ధనధాన్యాలు ఇంకా ఏమున్నా కూడా, జప తప సంపద ఉన్నా కూడా, ఈ ప్రపంచంలో జరగవలసిన దుఃఖం మాత్రము శరీరానికి, తన చుట్టుపక్కలున్న చికాకులు ఇవన్నీ. ఎందుకంటే అండి, అంత గొప్ప భక్తుడు కుచేలుడు సుధాముడు కూడా ఆయన వీరి పిల్లల సంగతి, పిల్లలు తినకపోవడము ఇవన్నీ భార్య చెప్పే మాటలు అవి విని ఇక ఉండలేక ఆయన భార్య చెప్పినట్టు ఆ అటుకులు తీసుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్లాడు. సరే, వెళ్లడం మంచిదే అయిందనుకోండి, కానీ ఆ వెళ్లడం కూడా ఎందుకు అంటే ఈ దుఃఖం తట్టుకోలేక. ఈ ప్రపంచం ఎంత గొప్ప భక్తుడైనా ఏం చేస్తుంది అంటే వారికి ఇక్కడ సరిగ్గా ఉండలేక, అట్లాగే వదిలి వెళ్లలేక, ఈ ఉన్నప్పుడు వారు తమ మనస్సంతా భగవంతుడిని లగ్నం చేసి ఉండాలనుకున్నప్పుడు అటువంటి ఒక పరిస్థితి కలగనివ్వకుండా ఇలా చికాకు పెడుతూ ఎంతో దుఖం కలిగజేస్తుంది. ఎంత గొప్ప భక్తుడిగా, ఒక తుకారాం భక్త తుకారాంని తీసుకున్న, ఒక సూరదాసుని తీసుకున్న, ఒక త్యాగరాజుని తీసుకున్న, ఈ మనం చెప్పుకుంటున్న కుచేలుడు సుధాముని తీసుకున్న, ఎటువంటి వారిని తీసుకున్నా కూడా వీరందరి జీవితాల్లో మనం ఏం చూస్తాము అంటే వీరు నిరాటంకంగా ఇంకా వేరే ఆలోచన ఏమీ లేకుండా పరమాత్మని వారు భావిద్దాము అని అనుకుంటే కూడా వారు అంత ఎత్తులో, అంత సంపూర్ణ శరణాగత తత్వంలో ఉన్న వాళ్లు కూడా ఈ ప్రపంచంలో రోజు జరిగే విషయాల గురించి ఆలోచించేట్టు చేస్తుంది ఈ ప్రపంచం, సంసారం. కాబట్టి అటువంటి సంసారంలోకి వచ్చిన తర్వాత సుఖము అనేది బయట విషయాల నుంచి ఏ విధంగా వస్తుంది? అయితే వీరు ఎలా సుఖపడ్డారయ్యా అంటే, ఎందుకంటే వారందరూ శాంతి నిప్పుకున్నారు మనసులో అన్న త్యాగరాజస్వామి ఒక మాటలో ఇక్కడ చెప్తున్నారంటే, ఈ మొదటి చరణంలో ఆయన చెప్పేది ఏంటంటే, ఎటువంటి వారు అయినా కూడా, ఎంత గొప్ప వారైనా కూడా శాంతం అనేది లేకుండా వారికి ఎంత హంసతూలిక తలపాలపైన పడుకున్నా కూడా లాభం లేదయ్యా అని అటువంటి మన చుట్టూ ఉన్న, మనం చూడండి ఈ రోజుల్లో మనము బంగళాలు, ఇళ్ళు, లేక మనకి బ్యాంక్ బ్యాలెన్సులు ఉంటే అదొక సెక్యూరిటీ అని మనం అనుకుంటాము. నిజమే, మనకి ఆ విధంగా అనిపిస్తుంది. అది ఎంత మాట్లాడుకోవడం ఎంత సులభమైనా కూడా ఉండకుండా ఉండలేమేమో మనం, లేకుండా ఉంటే ఏమైపోతుందో అని ఇప్పుడు అనుకుంటే ఆలోచిస్తేనే బాధ కలుగుతుంది మనకి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల మన పరిసరాలు ఏదైతే దాని మీద మనం అంత డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఇక దుఃఖమే తప్ప సుఖం ఎలా వస్తుంది? ఎందుకంటే భగవంతుడి మీద సంపూర్ణంగా మనము
డిపెండ్ అవ్వగలిగినప్పుడు, ఆధారపడినప్పుడే కదా మనకి సుఖము. కాబట్టి ఆ ఆధారం అంత తొందరగా రావట్లేదు. అందువల్ల ఈ మొదటి చరణంలో త్యాగరాజస్వామి మన చుట్టూ ఉన్న విషయాలు, మనం ఏ విషయాలపైన ఎక్కువ ఆధారపడుతున్నామో ఆ విషయాల గురించి చర్చించి, అయ్యా ఇవన్నీ కూడా ఒకవేళ శాంతం అనేది లోపల పెట్టుకుంటే ఇవి కూడా సుఖాన్నిస్తాయి, దుఃఖాన్నివ్వవు సుఖాన్నిస్తాయి, అది శాంతం మొట్టమొదటి మనం కోరుకోవాల్సింది అన్న విషయం చెప్పారు. ఇక ముందరికి వెళ్తూ రెండవ చరణంలో ఆయన, ఆగమ శాస్త్రములన్నీయూ చదివిన, బాగుగల సకల హృద్భావము తెలిసిన, శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన. ఆగమ శాస్త్రములన్నీయూ చదివిన, శాస్త్రాలు మనకి షట్శాస్త్రాలని చెప్తారు, ఆరు శాస్త్రాలు ఆగమము ఇటువంటివి. ఆగమ శాస్త్రములు అంటే అట్లా ఈ ఆరు శాస్త్రాలు కూడా చదివిన అంటే అండి, మనము మన భారతీయ సంస్కృతిలో చూస్తే గనక శాస్త్రజ్ఞుడు అంటే ఎవరు అంటే, వేదం ఏదైతే ఒక నిజం అందించిందో, ఒక సత్యం అందించిందో, ఆ సత్యాన్ని విస్తారింపచేసి మన దైనందిక జీవితంలో ఏ విధంగా ఆ సత్యాన్ని ఉపయోగించుకోవాలి అవలంబించుకోవాలి అని చెప్పినది శాస్త్రము. అందుకని ఈ శాస్త్రము మొట్టమొదట్లో వేదం అర్థమైన వారు, మహానుభావులు, శాస్త్రకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ చెప్తూ వచ్చిన వివిధమైన శాస్త్రాలన్నీ, అంటే అవి ఎటువంటివంటే అంటే చూడండి, ఇంత బ్రహ్మాండ తత్వంలోంచి వచ్చిన వేదము కూడా ఈ ఆగమ శాస్త్రము వంటివి. మనము భగవంతుడికి గుడి ఏ విధంగా కట్టాలి, కన్స్ట్రక్షన్ ఎట్లా అవ్వాలి, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఎటువంటి వాస్తు ఉండాలి, లేక సమయానుకూలంగా ఏ విధంగా బయలుదేరాలి, ఈ రాహుకార్య కాల నిర్ణయం ఎలా జరుగుతుంది, ఇటువంటి ఎన్నో ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి, లేక మన ఫిజికల్ వరల్డ్ కి సంబంధించిన భావాలు శాస్త్రం చాలా చెప్పింది. అటువంటి శాస్త్రాలన్నింటినీ త్యాగరాజస్వామి ఇక్కడ ఆగమ శాస్త్రములన్నీయూ చదివినా అంటున్నారంటే, ఇలా చదువుతూ పోతే శాస్త్రాలు కోకొల్లలండి. ఎందుకంటే మనిషి జీవితంలో ఉండే అంశాలు కోకొల్లలు, ఆ కోకొల్లలు శాస్త్రాలు. అటువంటివన్నీ కూడా ఎవరైనా చదివినా కూడా అంటే, అంత విద్యావంతులు అయినా కూడా, బాగుగా సకల హృద్భావము తెలిసిన, అందరూ హృదయాల్లోని భావం తెలుసుకోవడం అంటే అది ఒక సైకలాజికల్ ఎగ్జాల్టేషన్ అండి. అంటే సైకలాజికల్ ఎగ్జాల్టేషన్ అని ఎందుకంటున్నానంటే, మనుషులతో మనము మనం మామూలుగా మనుషుల్ని కలుస్తున్నప్పుడు, ఆ మనుషులతో చెరిస్తున్నప్పుడు, ఆ మనుషులతో లావాదేవీలు పెట్టుకున్నప్పుడు, ఆ గడవగా గడవగా ఎదురుకుండా వారి భావాలు ఏమిటి అని కొంతవరకు మనకి తెలిసే ఆస్కారాలు ఉన్నాయి. అయితే ప్రతిసారి తెలుస్తుందని కాదు. అయితే ఒకవేళ ఎవరికైనా కూడా, జనం ఎవరైతే ఉన్నారో వారు ఎదుర్కొండా వచ్చిన వారందరికి హృద్భావం తెలిసిందనుకోండి, అంటే హృద్భావం తెలియడం అంటే వారు ఏం ఆలోచిస్తున్నారో తెలిసిందని కాదు, వీరికి ఎటువంటి భావం ఉంది, వీరి మంచా చెడా అని తెలుసుకుని వర్తించవలసిన అవసరం ఎంతన్నా ఉంది అసలు భక్తుడికి అని చారస్వామి ఇక్కడ ఒక చోటి కాదండి, మిగతా కీర్తనలు కూడా చెప్పారు ఆయన. అందుకనే ఆయన సంగీత జ్ఞానము భక్తి వినా అన్న కీర్తనలో, న్యాయాన్యాయములు తెలుసును జగములు మాయామయమని తెలుసును అన్నారు. అంటే నాకు తెలుసు స్వామి, ఏం తెలుసు అంటే, న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి తెలియకపోతే గనక న్యాయం వైపు వెళ్లడము, అన్యాయం నుంచి దూరంగా వెళ్లడం అనేది ఎట్లా జరుగుతుందండి. అలాగే శృతి అపశృతి అని తెలిస్తే శృతిని కోరుకోవడం అపశృతి వదిలేయడం అంటూ జరుగుతుంది. అలాగే హృద్భావం తెలిసి ఉండడం అంటే, ఒక మనిషి భావము అది సాత్వికంగా ఉందా రాజసంగా ఉందా తామసంగా ఉంది అని నేను తెలుసుకునే పరిస్థితుల్లో లేకపోతే నేను ఒక సత్సంగం ఎలా పెట్టుకోగలను, సాత్విక గుణం గల వారితో ఏ విధంగా చెలిమి చేయగలను, తెలియక రాజసిక తామసిక వారందరితో నేను చెలిమి చేస్తూ ఉంటే ఏ విధంగా సాగుతుంది అని, ఇది జరిగే విషయం కాదు అని. అంటే అర్థం ఏమిటంటే, నేను ఈ జీవితంలో నా జీవితంలో ఉన్న ఒక ఉనికిని బట్టి, అటువంటి మనుగడ బట్టి, నాలో ఎటువంటి ఒక గుణం ఉందో అటువంటి గుణం వారితోనే నాకు చెలిమి కలుగుతోంది. అందుకని ఎవరో గొప్ప ఇంగ్లీష్ కవి చెప్పారు, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని. అంటే ఒకే విధంగా ఆలోచించే వారందరూ ఒక చోట గుమిగూడినట్టు, ఒకే విధమైన అభిరుచులు గలవారు ఒక చోట గుమిగూడినట్టు, ఒకే విధమైన భావాలు కలవారు ఒక చోట గుమిగూడినట్టు, ఒక మనిషిలో ఒక భక్తుల్లోనే తన వంటి తోటి భక్తులు ఎవరు, తోటి భగవంతుణ్ణి కోరుకునేవారెవరు అని అటువంటి వారిని కోరుకుని ఏరుకుని చెలిమి చేసుకుంటారు వారు. కాబట్టి అటువంటి వారు బాగుగా సకల హృద్వాసము తెలిసినా కూడా, అంటే ఎదురుకుండా వారి భావాలని తెలుసుకోగలుగుతున్నా కూడా, ఇంత గొప్ప విద్యలున్నా కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అంటే ఎలా అర్థం చేసుకోనివ్వండి. ఎంత విద్యావంతులైనా కూడా, ఎంత శాస్త్రం చదివినా కూడా వారికి అశాంతి ఏ విధంగా కలగచ్చండి. ఎంత విద్వాంసుడైనా కూడా ఆయనకి తెలిసిన విద్య, ఆయన విద్వత్తు కూడా అది శుద్ధ దండగా లాభం లేదు అని ఎదురుకుండా వాళ్ళొక్కళ్ళని అనమనండి, వీరికి వీరిలో అశాంతి బయలుదేరుతుంది. అలా కాక కొంతమందిలో
వీరే కాదు, ఇంకా ఎదురుకుండా కొత్తగా ఎవరు వచ్చారండి, వారు చాలా గొప్పగా మాట్లాడతారు, వారికి విద్వత్ ఎక్కువ ఉంది అనమనండి, వీరికి వీరిలో అలజడి అశాంతి బయలుదేరుతుంది. ఇలా లోపలి అర్షడ్వర్గాలు మన బాధిస్తున్నప్పుడు మనకి ఎదురుకుండా వారు ఏమన్నా కూడా ఈ ప్రపంచంలో ఎటువంటి స్టిములై మనకు వస్తున్నప్పుడు ప్రేరేపించిన ప్రపంచం ఏ విధంగా ప్రేరేపించితే ఆ విధంగా మనము తప్పుదారి పడుతున్నాము, అశాంతికి గురవుతున్నాము. ఇక బాగుగా సకల హృద్భావము తెలిసిన అన్న పదంలో చాగరస్వామి ఎందుకు చెప్తున్నారంటే, అంత గొప్ప విద్వత్తు ఎదుర్కొండా వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వారిని ఎటువంటి భావాలు వారిలో ఉన్నాయని నేను తెలుసుకోగలుగుతున్నా కూడా, అంత గొప్ప మైండ్ రీడర్ నేనైనా కూడా, అంత గొప్ప విద్వత్తు నాలో ఉన్నా కూడా, ఆ తెలుసుకోవడం వల్ల నేను గనక తెలుసుకుని ఉండలేకపోతే, తెలుసుకుని గనక దాన్ని ఒక ఆబ్జెక్టివ్ గా స్వీకరించలేకపోతే నాలో అశాంతి వచ్చేస్తుంది. ఎందుకంటే గమనించండి, ఎదుర్కొండే వారి హృద్భావం నాకు తెలిసేటైతే వారు నా గురించి చెడుగా అనుకుంటూ పైకి మాత్రం చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటే నాకేమైనా శాంతి ఉంటుందా? వారు ఏ విధంగా మాట్లాడినా కూడా, నింద మాట్లాడినా కూడా, వారు నన్ను కీర్తిస్తున్నా కూడా, ఏ విధంగా ఆలోచించినా కూడా, నేను రెండింటికీ సమానంగా ఆలోచించుకునే తత్వం నాలో వచ్చినప్పుడే, ఆ స్థిత ప్రజ్ఞత నాలో వచ్చినప్పుడే నాకు శాంతి, గాని వారి బట్టి నేను ఆలోచిస్తే నాకేం శాంతి? ఆ విధంగా అందుకనే అండి కలినరులకు మహిమలు నువ్వు సగ నిష్ఫలమనలేదా అని చారస్వామి కీర్తనలో చెప్పారు. ఇవన్నీ ఒక విధంగా మహిమలు, ఎదురుకుండా వారి ఆలోచనలు తెలుసుకోవడము లేక సకల విద్యలు తెలియడము, ఈ మహిమలన్నీ ఉండి కూడా లోపల నాకు స్థితప్రజ్ఞత లేనప్పుడు శాంతి ఎట్లా దొరుకుతుంది? ఎంత తెలిస్తే ఎంత నాతే దానికి నా సెల్ఫిష్ రీజన్స్ కోసం నేను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తానే తప్ప నాకు శాంతి దొరికే మార్గం నేను ఆలోచించలేను, కాబట్టి అది కూడా జరిగే పని కాదని చెప్తున్నారు జాగరస్వామి. ఇక మూడో చరణంలో, యాగాది కర్మములన్నీ చేసిన భాగవతులనుచు బాగుగా వేరైన శాంతము లేక సౌఖ్యము, అంటే పేరైన పేరు కొన్నా కూడా అని, యాగాది కర్మములన్నీ చేసిన ఇక కర్మ చూసుకుందామండి. కర్మలో ఎన్నో కర్మ మార్గాల్లో అసలు 100 క్రతువులు చేస్తే గనక సోమయాజి అని, ఆ సోమయాజి 100 క్రతువులు చేయడం వల్ల ఇంద్ర పదవి పొందొచ్చని లేక ఇంద్ర సుఖము పొందొచ్చు అని విధంగా శాస్త్రము పురాణం చెప్తూ వచ్చాయి. కాబట్టి ఈ యజ్ఞం చేయడము తన సెల్ఫిష్ రీజన్స్ కోసం చేయడం ఒకటైంది. అయితే వేదాంతం ఎసెన్స్ గా ఉన్న భగవద్గీత చెప్పని చెప్పింది, యజ్ఞం ఇది ఒకటే కాదయ్యా, యాగం అనేది ప్రతిదీ జీవితమే ఒక యజ్ఞము, అందులో భగవంతుడికి అర్పణగా చేసే ప్రతి కార్యము కూడా యజ్ఞమే అని చెప్తోంది. కాని యాగాది కర్మలు ఆ విధంగా చేశారు కాబట్టి మొదటి నుంచి మానవులు ఆ యాగాది కర్మలు అన్ని చేసినా కూడా, అంటే ఎన్నో అశ్వమేధ యాగాలు ఇటువంటి యాగాలు ఎన్నో ఉన్నాయండి, అటువంటి యాగాలన్నీ కూడా వారు చేసి కర్మలన్నీ చేసిన భాగవతుల నుంచి బాగుగా పేరైన ఇక భక్తులంటూ ఎంతో గొప్ప పేరు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నా కూడా వారికి శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరస్వామి అంటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, యాగాది కర్మములన్నీ చేసిన అంటే ఇంకొక త్యాగరస్వామి కృతిలో ఇదివరకు మనం చర్చించుకున్నామని అన్నారు, మనసు నిల్పతి శక్తి లేకపోతే మరుల దండ విరుల పూజేమి చేయు అని అన్నారండి. సోమిదమ్మ సొగసుగాండ్ర గోరితే సోమయాజి స్వర్గార్హుడవునో అని ఆయన అడిగినప్పుడే మనకు అర్థమైందంటే, మనసు గనక అటు ఇటు వెళ్లిపోతూ ఉంటే, చెరిస్తూ ఉంటే, అది పరిభ్రమిస్తూ ఉంటే ఇక ఈ సోమయాజి బుద్ధికి ఎటువంటి మోక్షం వస్తుంది, ఎటువంటి కర్మ చేసి యాగం చేసి ఏం లాభం? అంటే మనం చేసే నిత్యకర్మలో మన కాన్షియస్నెస్ లేకుండా, ఫోకస్ లేకుండా, యాథాలాపంగా చేసే కర్మంతా ఇటువంటిది అని చారస్వామి చెప్తున్నారు. కాబట్టి అటువంటి కర్మ ఎంత చేస్తే ఏం లాభం, అది అశాంతి గురి చేస్తుంది. చూడండి, నేను ఆ మాల తిప్పుతూ సాయిరాం సాయిరాం సాయిరాం అని నామం చేస్తూనే ఉండొచ్చు, ఈ లోపల అశాంతిగా ఉండొచ్చు. అసలు ఒక భయం తీరడానికి, భయం పోవడానికని నేను సాయిరాం సాయిరాం అని ఏమైనా నామం చేస్తూ ఉండొచ్చు, గాని ఆలోచన అంతా భయం మీద ఉండి ఇంకా భయం పెరుగుతూనే ఉండొచ్చు. ఈ సాయిరామనామం నన్ను భయం తప్పించలేదే అని మళ్ళీ అనుకుంటాను. మెకానికల్ గా ఆ విధంగా ఒక నామం చేయడం వల్ల గాని, ఏ కార్యం చేయడం వల్ల గాని ఏమైనా ఫలితం వస్తుందా? అందువల్ల చాగరస్వామినారండి, తలపులన్నీ నిలిపి నిముషమైన తారక రూపుని నిజ తత్వములను అని చాగరస్వామి అంటున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. నాకైతే ఏమనిపిస్తుందంటే అండి, ఒక్క నిమిషము, అర్ధ నిమిషం కూడా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను కదా, దేనిపైన ఉంచాలో దానిపైన నేను ఆ మనస్సుని లగ్నం చేయలేక ఉన్నప్పుడు ఇక ఎన్ని యాగాలు చేస్తే ఏంటి, ఎటువంటి కర్మలు చేస్తే ఏంటి? కానీ జీవితం ఇటువంటి కర్మలు చేస్తూనే ఉన్నాను. మొదట్లో వాళ్ళు యాగాలు చేశారండి, ఈ రోజుల్లో మనం ఉద్యోగాలు అంటున్నాము, ఇంకోటి అంటున్నాము, కర్మలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఆ కర్మలు చేస్తున్నప్పుడు అందులో ఎక్సలెన్స్ రావాలని ఏదో చేయాలని చేస్తున్నాము, అది కామ్యకర్మలా తయారవుతున్నాయి, అందులోంచి అందరూ నన్ను పలు విధాలు కొనియాడాలని అనుకుంటున్నాను. ఈ విధంగా సాగిపోతుందే తప్ప ఆ కర్మ నన్ను
పవిత్రుని చేయట్లేదు. ఎందుకు అంటే నాకక్కడ కర్మలో ఆ కాన్సన్ట్రేషన్ 100% అవేర్నెస్ ఉండట్లేదు, అందువల్ల శాంతి ఉండట్లేదు, అశాంతి కలుగుతోంది. ఇక భాగవతులంచు బాగుగా పేరైనా, ఇట్లాగే చారస్వామి మళ్లీ వేరే వేరే కృతుల్లో అయినా భక్తి గురించి చెప్తూ భక్తి ఎంత సులభంగా పట్టేది కాదయ్యా, భక్తి బిచ్చమయ్యవే అని రాముడు ఆయన వేడుకుంటాడు ఒక కృతిలో. కాబట్టి భక్తి ఎంత సులభంగా పట్టేది కాదు. ఇక భక్తులం అనుకునేవారు మాత్రం ఎంతమంది అయినా ఉండొచ్చు, భక్తి అనేది నేను అనుకుంటే కాదు. స్వామి కూడా అంటారు, ఐ షుడ్ బి కాలింగ్ యూ డివోటీ, యూ షుడ్ నాట్ బి కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ అని. భగవంతుడు ఎప్పుడు మనం పిలుస్తాడు డివోటీ అని? ఏమో ఇప్పుడు పిలుస్తారు, మనం దానికి అర్హులమైనప్పుడు ఆయన పిలుస్తారేమో. కానీ భాగవతులు నేననుకుంటూ ఎవరన్నా కూడా బాగుగా ఆ పేరును 10 మందిలో మాత్రము ఈ ప్రపంచంలో మాత్రం భక్తులు అనిపించుకోవడం పెద్ద కార్యం కాదండి. చాలా మంది ఆ విధంగా భక్తులు అనిపించుకుని ఉంటారు. వారికి కొంత పేరుకాంక్ష ఉండొచ్చు, కొంచెం ధనకాంక్ష ఉండొచ్చు, కొంత ప్రతిష్టకాంక్ష ఉండొచ్చు, కొన్ని ఒక ఆర్గనైజేషన్స్ రన్ చేయాలని కాంక్ష ఉండొచ్చు. ఇదే ఎన్నో కాంక్షలు పెట్టుకుని భాగవతుల్లాగా వేషం వేసుకున్న వాళ్ళు ఉంటారు అని చాగరస్వామి చెప్తూ, ఇటువంటివి చేస్తే శాంతి ఉంటుందే? లోకాన్ని ఎంతైనా మోసం చేయొచ్చు భక్తుడు వేషం వేసుకుని, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోగలవా? నీలో అశాంతిని గనక నువ్వు దూరం చేసుకోగలవా? అది లేక నీకు సౌఖ్యం ఉందా? ఎందుకంటే అండి, ఎంత మనము ఇటువంటి మోసాన్ని మన మనం చేసుకుంటామో, ఎవరు వచ్చి మనలో మనం నిజంగా అది కాదు అని మనని బయటపడేస్తారో అని ఒక భయమే తప్ప, భయం ఉన్నప్పుడు శాంతి ఎక్కడ ఉంటుందండి? ఇక చివరిగా త్యాగరస్వామి అంటారు, రాజాదిరాజ శ్రీరాఘవ త్యాగరాజ వినుత సాధురక్షక తన ఉపశాంతము లేక సౌఖ్యము లేదు అంటారు. అంటే ఉపశాంతము లేక సౌఖ్యము లేదు. భగవంతుడి దగ్గర కూర్చుని భగవంతుడి దగ్గర దొరికేదే ఉపశాంతి, భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఉపశాంతి. అటువంటి ఉపశాంతి ఎవరివ్వగలరు అంటే సాధురక్షకుడైన రాముడు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన రక్షిస్తాడు అందరినీ, కాకపోతే సాధువుల్ని ముఖ్యంగా రక్షిస్తాడు. అవతార రూపంగా వచ్చినప్పుడు సాధువులు ఎందుకు రక్షించాలి అండి అంటే, ఈ జగత్తు నిలవాలి అంటే, ధర్మం నిలవాలి అంటే సాధువులు రక్షింపబడాలి. సాధువులు రక్షింపబడితే ధర్మం నిలుస్తుంది. సాధువు భక్షింపబడినప్పుడు అది ధర్మం నిలవదు, ధర్మం కంప్లీట్ గా అధర్మం అయిపోతుంది. కాబట్టి అది లోకము నాశనానికి దారితీస్తుంది తప్ప లోకం నిలవడానికి దారితీయదు. కాబట్టి సాధురక్షణ అనేది తప్పకుండా ప్రతి అవతారం ఒక ఉద్యమాల్లో ఒకటి, ఆ సాధురక్షక. అట్లాగే త్యాగరాజ వినుత అంటారు, అంటే రాముడు తన కోసమే ఉన్నాడా తన దేవుడు అన్నట్టు త్యాగరాజస్వామి ఎన్నో సార్లు సంబోధిస్తారు. కాబట్టి అటువంటి త్యాగరాజ వినుత శ్రీ రాఘవ, రఘువంశంలో పుట్టినవాడా ఓ రామ, రాజాది రాజా, నువ్వు ఇన్ని విధాల ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి హృదయాల్లో నువ్వు నెలకొన్న రాజువు, కాబట్టి ఈ శాంతం అనేది లోపలించి రావాలంటే ఇది నీ భిక్షేనయ్యా అని ఆయన్ని తనకు ఉపశాంతి లేక అంటే ఆయన దగ్గర కూర్చోకుండా, ఆయన హృదయంలో ఉన్నారు కాబట్టి ఆ హృదయంలో ఆయన్ని మనము అప్రోచ్ అవ్వకుండా ఈ ప్రపంచంలో ఉన్న విషయాల్ని అప్రోచ్ అవుతూ ఉంటే, రాముడు కాదనుకుని కాముడి వెంట పడినంత వరకు ఈ శాంతం వస్తుందా? రాదు. ఆ కాముడిని కొంచెం మనం వదిలేసి రాముడి వైపు వెళ్ళినప్పుడు మనకి శాంతం వస్తుంది. ఇక చివరిగా మనము ఇన్ని విషయాలు చెప్పుకోకలేదు, ఎంతో పెద్ద పెద్ద విషయాలు మన నాలాంటి వాడికి అర్థం కాని విషయాలు మనం మాట్లాడుకోకలేదండి, కానీ మనకున్న అనుభవంలోనే కొన్ని విషయాలు చూడొచ్చు. ఏమిటంటే మనకి ఎంతవరకు అయితే నేను విషయాల వెంట పరిగెడతాను, అది కావాలి కావాలి కావాలి అని, అంతవరకు నాలో ఏదో అశాంతి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే సరే ఏదైతే అదైందిలే అని నేను కొంచెం స్థిమితపడ్డానో, అప్పుడు నాకు శాంతి కలిగే ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. ఇది అందరికీ ఉన్న అనుభవమే. కాబట్టి దాన్ని బట్టి మనము ఒకటి నేర్చుకోవాల్సింది, చాగరస్వామి కృతి ద్వారా చెప్తున్నది ఏంటంటే, కాస్త ఈ బయట ఉన్న వాటికి ఇట్లాగే జరగాలి, ఈ విధంగానే జరగాలి అన్న ఇటువంటి కోరికలు కాస్త తగ్గించి, ఉన్నదానిలో మనము ఉన్న గొప్పతనము గనక అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టి, ఉన్న స్థితితో మనము చాలా ఆనందంగా అనుభవించగలిగితే గనక శాంతి అనేది దానితో అదొస్తుంది, దాని వెనకాలే సౌఖ్యం వస్తుంది అని త్యాగరాజస్వామి చెప్పిన ఈ గొప్ప మర్మాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటామని ఆశిస్తూ, ఈ అవకాశం కలిగించిన రేడియో సాయి వారికి ఎంతైనా కృతజ్ఞతలు చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్.

ఇంతవరకు మీరు శ్రీ త్యాగోపనిషత్తు ధారావాహికలో నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి రచనలలో సామరాగంలో రచించబడిన శాంతము లేక సౌఖ్యము లేదు అన్న కృతిపై శ్రీ కోట శివకుమార్ గారి విశ్లేషణ విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.